0: యూ కెన్ ఎస్కేప్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: మార్కండేయునకు 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు.
0: మార్కండేయ వాస్ గివెన్ ది ఏజ్ 16 ఇయర్స్ టు లివ్.
1: కానీ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది.
0: అండ్ ద 16 ఇయర్స్ విచ్ టైమ్ గివెన్ వాస్ ఓవర్.
1: ఈనాటికి ఆ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది.
0: అండ్ హీ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కానీ పిల్లవాడికి జ్ఞాపకం లేదు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది.
0: ద బాయ్ డస్ నాట్ నో ది ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్ బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
1: ఏమిటి ఈ చిత్రం, నాకు ఈనాడు కూడా మీరు చెప్పలేదే అని కుమారుడు చాలా బాధపడతాడు.
0: ద బాయ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టేకెన్ బ్యాక్ అండ్ సెడ్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్, యూ నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్ బిఫోర్.
1: 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది.
0: అండ్ యూ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
0: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ డు నాట్ నో హూ ఇస్ హూ.
1: అంతనా, ఇది నాకు మొదలు ఎందుకు చెప్పకూడదు?
0: And he said, why didn't you inform me even before?
1: Munde naaku telisi unte nen tappa dinu jagratha ga nenu undetuvanni.
0: Had I known earlier, I would have been very careful.
1: Kaali aanatamichi andarloku vachunnadu Ishwara mandiramlo.
0: Since that day he sat there in the temple of Ishwara.
1: Pooja chestunnadu.
0: He went on worshipping.
1: Sayankalam kavachindi.
0: And it is the evening time.
1: Inka 5 gantalu avutundi.
0: And it's around 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
0: మదర్ అండ్ ఫాదర్ వర్ వెయిటింగ్ దేర్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్.
1: పాశం వేశాడు.
0: అండ్ దెన్ ఎ నోజ్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సు పైన హస్తం పెట్టాడు.
0: అండ్ మార్కండేయ వాస్ బ్లెస్డ్ బై ఈశ్వర హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆ శిరస్సు పైన చేయబెట్టినప్పుడు, కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సు పైన ఉంటుండది.
0: అండ్ నౌ ఈశ్వర ఇస్ అబౌవ్ మీ, ఐఎమ్ అండర్ హిస్ చెక్ అండ్ కంట్రోల్.
1: కాబట్టి నా చేతికి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ మార్కండేయ ఐఎమ్ ఆల్సో చైన్డ్ బౌండ్ బై దిస్ పాశం.
1: వేయని అని ధైర్యంగా కూర్చున్నాడు.
0: అండ్ హి సెడ్ హి సాట్ దేర్ ఫియర్లెస్లీ.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
0: అండ్ దెన్ ఈశ్వర బ్లెస్డ్ హిమ్ అండ్ హీ ఫ్రీడ్ మార్కండేయ అండ్ హీ బ్లెస్డ్ హిమ్ విత్ లాంగ్ లైఫ్, ఎటర్నల్ లైఫ్.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ మార్కండేయ వుడ్ ఆల్సో క్రాస్ దట్ లిమిటేషన్ ఆఫ్ ద డివైన్ కమాండ్ అండ్ ఎర్న్ హిస్ గ్రేస్ అల్టిమేట్లీ.
1: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశుబంధమైనటువంటి తప్పించుకోవచ్చు.
0: దేర్ఫోర్ విత్ గాడ్ గ్రేస్ యూ కెన్ విన్ ఓవర్ ఆల్ ఆబ్స్టకల్స్ డిఫికల్టీస్ ఆన్ యువర్ వే ఆఫ్ యువర్ లైఫ్.
1: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఫెర్వెంట్లీ.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద అని ఈ విధంగా నామస్కారం చేస్తూ ఉంటుంటారు.
0: Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches.
1: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెనుకకు తీసుకుంటాడు.
0: God is also ready to take back what he willed earlier.
1: దైవమునకు ఏది కూడాను కష్టం కాదు.
0: Nothing is impossible for God.
1: వరమును ఇవ్వచ్చును, వరమును తప్పించవచ్చును.
0: He can certainly confer grace. And he will also give, find an escape to you to run away from the results of your action.
1: Anaatu nunchi Markandeyani yokka talidandrulu deeni chaatutu vacharu.
0: Is that day Markandeya was taken care of by his parents.
1: Daivamu varam istadu.
0: God confers boons.
1: Kaani dani cancel kuda chestadu.
0: And he can also cancel it.
1: Kaluka manam daivamu ichinaadani manam bayapadakoodadu.
0: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
1: Kanu daivam istadu ani tappistadu.
0: God grants and can also cancel.
1: Ee vidhanga aneka mandi bhaktulu yokka pranamalanu paadalanu tappinchi vaarini sukhavantulaga chestu vachadu.
0: God by conferring grace make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world.
1: కానీ కొంతమంది అహంకార పనులు ఎట్లా చేస్తాడో చూస్తాము. అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
0: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ కథ కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
0: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఎన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
0: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్టిక్ మ్యాన్ డస్, దే ఆల్ బీ ఇన్ వెయిన్, యూస్లెస్.
1: ఈగో, జెలసీ, ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
0: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెలసీ, ప్రైడ్.
1: దైవానుగ్రహం ముందు ఏ కూడా పనిచేయలేదు.
0: We should understand with God's grace nothing in this world anti can work.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
0: So we should deserve God's grace.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: At all times, everywhere, every moment we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
0: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, సాధన.
1: రాత్రిపూట కూడా నగర సంకీర్తనం చేస్తుంటాడు.
0: అండ్ విల్ ఫైండ్ పీపుల్ సింగింగ్ భజన్ ఇన్ ద నైట్ టైం.
1: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు, యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
0: అండ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నథింగ్ మ్యాటర్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: కానీ వాడు నగర సంకీర్తనం చేసే సమయంలో నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
0: యాజ్ దే గో ఆన్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ వెల్ దే మే లీవ్ దిస్ బాడీ.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలో చేస్తున్నారు.
0: Therefore many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
1: కానీ మార్కండేయుని వరప్రసాదం అనేటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటుంది.
0: But the Markandeya demonstrates all the power behind God's grace.
1: Animals, birds, మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
0: లైక్ వైజ్ అనిమల్స్, బర్డ్స్, హ్యూమన్ రేస్ కెన్ సటన్లీ ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ కర్మ ఫలం.
1: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
0: లెట్ ఇస్ నాట్ బి డిప్రెస్డ్, అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ దట్ దిస్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
0: ఎవ్రీథింగ్ కెన్ బి అవాయిడెడ్.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాడు.
0: Therefore Markandeya could have his life again, could be immortal.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కథలేమో చెప్తూ ఉండొచ్చు. కానీ దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైన ఆధారపడి ఉంటుంటాడు.
0: Therefore one has to conclude that everything is based on God's grace only.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
0: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
0: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రచించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏ మాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
0: Therefore never try to find an escape out of the results of your actions.
1: Sayankalamu deeni vishayamulu vivaranga vivaristanu.
0: This evening Bhagavan will explain to us all the details.
1: Mukhyamga pranam chala pradhanamaitundi.
0: Importantly life is most important.
1: Manishi kante pranam pratishtamaitundi.
0: And the life is more precious than the body.
1: Kalukante మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ మోర్ దాన్ ది హ్యూమన్ బాడీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ ను మనం సంరక్షించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సస్టైన్, మెయింటైన్ లైఫ్.
1: లైఫ్ లో ఎన్ని జన్మములు వచ్చినప్పటికీ
0: వీ మే హావ్ నంబర్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్,
1: కానీ ఈ ప్రార్థన వల్ల అన్నింటినీ మనం సాధించవచ్చు.
0: విత్ ప్రేయర్, విత్ ప్రేయర్ టు గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గట్టిగా ప్రేయర్ చేయక్కర్లేదు.
0: You don't need to pray
1: మనసులో చేసినా కూడా చాలు.
0: It is enough if you pray mentally.
1: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదు, మేము చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తారో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
0: సమ్ డౌట్ వెదర్ గాడ్ వుడ్ కమ్ టు దేర్ రెస్క్యూ ఆర్ నాట్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే లౌడ్లీ.
1: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తండ్రి దాన్ని కూడా వింటుంటాడు.
0: గాడ్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్ వుడ్ బి ఏబుల్ టు హియర్ ఆల్ అవర్ ప్రేయర్స్. హీ లిజన్స్ టు హిజ్ ఓన్ విల్.
1: కనుక దైవానుగ్రహంలో పాత్రలు కావాలంటే మనసునందు కానీ హృదయమునందు కానీ నిరంతరము చింతిస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ ప్రే హోల్ హార్టెడ్లీ. ద ప్రేయర్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది డెప్త్స్ ఆఫ్ అవర్ హార్ట్.
1: లైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: లైఫ్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: ఈ పొద్దు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: We may be existing today, we may be out of existence tomorrow.
1: కాని లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
0: But this longevity has got nothing to do with prayer.
1: ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను తప్పించవచ్చు.
0: The worldly difficulties can be overcome.
1: కాని నిజంగా నిజ ప్రాప్తిని మాత్రం ఎవ్వరూ తప్పించలేరు.
0: But the true deservedness conferred by God is certain.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లా,
1: మీరు నిరంతరం కూడాను
0: కంటిన్యూస్లీ
1: భగవత్ నామస్మరణ చేస్తుండండి.
0: సింగ్ సింగ్ భజన్స్, రిపీట్ హిజ్ నేమ్.
1: అప్పుడే మీకు సర్వరక్షణగా ఉంటుంటుంట అది.
0: దట్ విల్ సేవ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: భగవంతుడు ఎయిర్, గాలిలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ దేర్ ఇన్ ది ఎయిర్.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో నిన్నప్పు చేరుతుంటది.
0: Even if you close your mouth, the air will get into your body.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
0: We should never disconnect ourselves from the divinity.
1: ఈ డివినిటీ మీతో ఉన్నప్పుడు మీరు తప్పక మీరు యూనిటీగా తయారవుతారు.
0: When once there is divinity within you, the unity will be the result.
1: కనుక డివినిటీ లేకుండా పోయినప్పుడే ఎనిమిటీ వచ్చేస్తుంది.
0: When there is no divinity, there is a place for enmity.
1: ఆ ఎనిమిటీ ఉన్నప్పుడు ఎంత దివ్యత్వం ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదు, వ్యర్థమవుతుంది.
0: విత్ ఆల్ ది ఎనిమిటీ, ద డివినిటీ విత్ ఇన్ యూ ఇస్ డైల్యూటెడ్ ఇట్ విల్ నాట్ బి పవర్ఫుల్
1: కనుక దైవానుగ్రహములకు పాత్రలు కావాలంటుంటే ఏం చేయాలా? పూజలు ప్రతములు ఇట్లాంటివి కాదు చేయవలసింది. భగవంతుని నామస్మరణ చేయాలి.
0: టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ వాట్ ఈస్ టు బి డన్? ఈజ్ ఇట్ వర్షిప్ ఆర్ వాట్ యాక్ట్ షుడ్ యూ డూ? Do bhajan, sing his glory, that is enough.
1: నువ్వు నిరంతరం కూడా నువ్వు హృదయంతో రామా రామా రామా రామా అనుకుంటుంటే అదే నీకు అన్ని విధాలు దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది.
0: If you wholeheartedly do bhajans, nothing will happen to you in this world.
1: భజన వినా సుఖ శాంతి నహి.
0: In fact, there is no peace, there is no happiness other than the bhajan, doing his bhajan.
1: Kalve aa bhajan chestuntunte meeku sarva vidhamulo kodanu rakshistustundi.
0: When you do bhajan, sing his glory, it will protect you.
1: Prema swarupulara,
0: embodiments of law,
1: meerento adrushtavantulu.
0: You are extremely lucky.
1: Ilanti paristhithilo kuda meerandaru ikkada cheratamu, meerandaru ikkada cheratamu,
0: you could all assemble here today.
1: గొప్ప ప్రాఫిట్ మీకు చిక్తూ ఉంటుండాలి.
0: అండ్ యూ హావ్ ఎర్న్డ్ హైయెస్ట్ ప్రాఫిట్.
1: ఈ ప్రాఫిట్ చిక్కాలంటే సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్.
1: దీన్ని సంపాదించుకోండి మీరు.
0: జస్ట్ ట్రై టు డిజర్వ్ దిస్ ప్రాఫిట్.
1: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా, ఆకాశంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, పల్లెనున్నా, గుట్ట మీద ఉన్నా, నట్టేటి పడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడు.
0: The highest rate of profit of divine grace and the divine will, as it follows you, you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
1: Mee jantane ventane untunnadu.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Kanuka meer nirantaram kudanu edi meer chadivina chadivipoyina kudanu bhagavantuni namasmarana nirantaram kudanu chestundani.
0: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
2: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

0: Mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyam tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema nisvarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai paritapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ బీస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తులు కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోలే కోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ టు డెవలప్ ద డివినిటీ విదిన్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని

0: అభివృద్ధి గావించుకోవాలి.
1: They should develop the purity, unsullied nature.
0: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
1: One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way.
0: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
1: But even such love, you cannot call it the one of principle of unity.
0: Brotherhood of man annaru.
1: We say brotherhood of man.
0: Indulo kudanu swartham unnadi.
1: Even this fraternity, brotherhood of man.
0: Indulo kudanu swaprayojanam untundali.
1: There is self-interest.
0: కనుకనే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
1: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
0: Brothers అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి, అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
1: Even among brothers, there are differences of opinions, agitations, conflicts and infights.
0: Kanuka ee bratrutvam anetunti kudanu nijamaina prema kaaneyaradu.
1: Therefore this fraternity is not true love.
0: Nayandu niyandu variyandu veeriyandu unnatunti yokka aatma tattvam okkate anetunti ekaatma tattvanni pondatame nijamaina prema yokka swaroopam.
1: The true form of this love lies in entertaining the feeling of the atmic principle which is uniform in everyone.
0: Vyaktulu veru kavachunu, roopanamulu veru kavachunu, kani andari yandu unnatunti yokka aatma tattvam okkatiye.
1: The individual names and forms may vary, but atmic principle is one.
0: Prati vishayamunandu kudanu ekaatma tattvanni manamu chakkaga gurtinchadaniki prayatninchali.
1: In every aspect we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time, under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku, institute lo chadiventa varaku nu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu, parivaram chetanu, konni sanghaja dosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరియైన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్,
1: ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ, క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుక నేను ఈ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ విత్ విచ్ యూ ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్ నో వన్ కెన్ చేంజ్.
1: మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: ఇస్ నాట్ ద మైండ్, ఇస్ ద హార్ట్ యూ హావ్ టు ఫిల్.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: ద మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: ద థాట్స్ విల్ కమ్ అండ్ గో, పాస్ ఆఫ్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవ్వరికీ భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistundai kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanuka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulaku nu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatundi yokka trigunamto koodinatundi prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo,
0: at one time,
1: oka raju,
0: a king,
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అలసిపోయాడు.
0: హి వాస్ వెరీ మచ్ టైర్డ్ వైల్ హంటింగ్.
1: దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: దేర్ హి కుడ్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ నియర్ బై.
1: అక్కడ ఎవరున్నారు అని తను అక్కడ ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ టు నో హూ ఇస్ దేర్.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని నియమాత్మ కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, I am the king of a kingdom.
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైనా కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our hospitality.
1: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint being total renunciant did not accept this invitation.
1: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small kingdom.
1: నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
0: The saint was
1: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: The saint was listening to the prayer of the king, left the spot without telling him.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: The king said, "You are leaving this place, saint. You are leaving this place without eating. Please stay on."
1: నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు.
0: The saint said, "I have not come here to beg another beggar."
1: నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగ్గర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణే నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చేయడు.
0: ద వన్ విత్ ట్రూ లవ్,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆస్క్.
1: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
0: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking, is not shabari given
1: by Aduga katanakai madayu jatayu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda. జటాయు కోరిందా?
0: డిడ్ జటాయు డిజైర్? నో.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love,
1: God will run. ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఈ ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానం లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: that. భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటి కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి.
0: So you just depend on God, surrender to Him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need.
1: ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ye
0: what will make ideal, God will give you.
1: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion
1: and ప్రేమ. విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: So we don't have faith in our own love.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: Then how do you develop faith?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: Yours is worldly.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: But God's love is pure.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: It's transcendental, beyond.
1: అది ఒక పరిమితములైనటువంటి ప్రేమ.
0: It is infinite.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, Himself will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్, వీ మే హావ్ టు డిజైర్. అమ్మాయి నా
1: భూమి పెట్టదట. అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము, ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీన్.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో,
0: whatever is given,
1: edichina anduko,
0: whatever is given,
1: mancha chedda ani discrimination akkada cheyavaddu.
0: Don't discriminate whether it's good or bad.
1: Neeku drishti lopala adi kontha cheddaga kanipinchavachunu.
0: From your standpoint it might look bad,
1: result lo manchiga undavachunu,
0: but in future it may be good.
1: Malaria fever vachinatunti variki
0: the one suffering from malaria,
1: doctor quinine mixture istuntadu.
0: Doctor gives him quinine mixture.
1: Ee quinine mixture anedi cheduga untadi.
0: It's very bitter to taste.
1: Kaani mandu ruchi cheduga untundadi, kaani mandu mahatyamu chaala goppadiga untundadi.
0: Though the taste is bitter, but it will improve your health.
1: Adi neeku sambhavinchinatundi rogaanni nivarana gaavistundi.
0: It is proper cure for malaria disease.
1: Kanukane prarambhamlo apala bhakti anedi kudanu chaala కష్టముగా ఉంటుంటాది.
0: Therefore in the path of devotion you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏ మాత్రం వెరగకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏ మాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధముల శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance facing all troubles and turmoil.
1: Pleasure is an interval between two pains. Rendu badhalu madhyalone sukham untundadi.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhalu vallane mana sukham kudanu praaptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane will it serve you the jaggery?
1: Pittibatti rasamu peerchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manam aneka kotalu kosinappude daniki sarayina viluva labhistundi.
0: Even the diamond you have to cut it across several faces to make it shine.
1: Aa cutting cheyakapothe daniki sarayina viluvine raadu.
0: If you don't cut the diamond it will not have
1: oka bangaruneina manam nippulo vesi kaalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Karukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine grace.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in another way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చూచేకి చాలా చిన్నదిగా ఉండవచ్చు,
0: ఇట్ మే ఐటీ అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చు,
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వం,
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: ఈ అహం కు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బోర్న్ టు దిస్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఈస్ ది సన్ ఆఫ్
1: అహం. ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్ ఆఫ్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson ee muk nalvaru kudanu oka atma sambandhame.
0: Therefore the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Kanu andu kudanu atma unnadi kanukane adi ee nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఏ పర్సన్ వితౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకని కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్? ఇట్ ఈస్.
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద ప్రెజెన్స్. నీవు
1: అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై
1: ఇట్. ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈస్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్.
1: వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నో
1: రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఈస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నో గో.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్. మీ
1: యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతేకాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసు,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్, హిస్ అండర్టేకింగ్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు.
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయన నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్?
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణముల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీస్ వెరీ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకోనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are,
1: what
0: you are doing.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is
1: man. Thoughts, words, action.
0: There should be harmony of thought, word and deed.
1: అప్పుడే నేను మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను.
0: Then I am ready to fulfill your desire.
1: నీవు ఇంటి దగ్గర భగవంతుని దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోడపైన కూర్చునేటువంటి వరముని తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon granted, that you will sit on the lap of the father.
1: Talachinattuga tapas chesavu
0: and you did penance as you thought.
1: Kani aa tapasuku aa yokka sankalpamunaku taginatundi matalu unda leda anetundi nenu parikshinchali.
0: I should test whether you speak appropriate your thought and penance.
1: Dhruvudu cheppadu, swami.
0: Dhruva said, swami,
1: nenu edo oka chinna penkutu okkati దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హ్యాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్క కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇట్స్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by God.
1: సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: బోత్ ఆర్ వన్.
1: కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఈజ్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఈజ్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్ ద అదర్ వన్ సింగిల్
1: ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేంటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాస్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్
1: టు. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈజ్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: So mind should have the thoughts of the Brahman.
1: రాలేదు.
0: No, it hasn't happened.
1: కనుక నీ తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: So when father is in one way,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: In fact, he is the son to the father.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహాదుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్.
1: అలా దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attribute less aspect of the divinity.
1: Nama roopamulu undinappatikini vaatini manam tyagam cheyali.
0: Though it has the name and a form, but we have to sacrifice.
1: Ye naatikaina ee deham tyagam ayyetundi.
0: One day or other the body has got to be sacrificed.
1: Kaani tyagam ante emiti?
0: What is sacrifice?
1: Kevalam deha bhavam tyagam cheyatam kaadu.
0: Is not giving up the body.
1: Aalu kidallu vadalatam kaadu.
0: Is not leaving
1: aasti paasthulu vadalatam kaadu.
0: Is not giving up properties.
1: Ede enni tyagam cheyali.
0: What is to be sacrificed?
1: Manavuni aavarinchinatvanti yokka raaga dvesha asuyaadulu tyagam cheyali.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ ద కవరింగ్. వన్ హ్యాస్ టు త్రో ఇట్
1: అసైడ్. కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ
1: పొరను తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్.
1: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ
1: విజన్. నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని ఇదే త్యాగం.
0: గివింగ్ ఇట్ అప్ దీస్ త్రీ ఈ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: నాట్ గివింగ్ అప్ ప్రాపర్టీస్.
1: దుర్గుణాలు మనం దూరం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
1: ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్? కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: ద సన్ ఫీల్స్ సో నాట్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎనీ యాంగర్ బికాస్ క్లౌడ్స్. అదేవిధంగానే
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఎట్ టైమ్స్ అవర్ హార్ట్ ఈస్ కవర్డ్ బై మీన్స్ ఆఫ్
1: ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: అండ్ దేర్ ఫోర్ ద లవ్ దట్ షైన్స్ ఇస్ కవర్డ్ బై జెలసీ.
1: అప్పట్లో శాంతిని వహించాలి.
0: దెన్ వీ షుడ్ మెయింటైన్ పీస్.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాజ్ ఆఫ్ ద విండ్ అండ్ ద సేమ్ విండ్ విల్ టేక్ దెం
1: అవుట్. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ దే విల్ వానిష్ బికాజ్ ఆఫ్ ద విండ్.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: దట్ వర్ల్డ్ విండ్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love
1: kudunu padigittuntai
0: all clouds will go
1: aavarinchina meghamulu kudunu kadiripothuntai
0: all clouds will go
1: premaku asadhyamainatundi yokka karyam ee jagatlo lene ledu
0: there is nothing that you cannot accomplish without love
1: deninaina sadhinchalekapovachunu
0: you may not achieve anything
1: ani prema cheta sadhinchaleinatundi prakruti lene ledu
0: there is nothing you cannot
1: achieve sarvamunu
0: prema
1: cheta sadhinchavachunu
0: everything you can achieve with this
1: kalukane prema ishwara hai ishwara prema hai పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివి అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్కదాని కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీల్డ్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so also the
1: అన్నిటి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదిలే స్థానం లేదు.
0: Then no, no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది అటాచ్మెంట్ ది హేట్రెడ్ అండ్ జెలసీ యు షుడ్ హావ్ ప్యూర్ లవ్.
1: ప్రేమను
0: యు షుడ్ హావ్ సెల్ఫ్లెస్ లవ్.
1: నిరహంకారమైన ప్రేమను
0: అండ్ లవ్ విచ్ ఇస్ ఈగోలెస్
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ దట్.
1: ఇది ఏ నిజమైనటువంటి భక్తి.
0: దిస్ ది ట్రూ డివోషన్.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతం చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడా కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవి కొన్ని సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady, that's all.
1: Oka middin ekkalante oka nichchini vestam ladder.
0: In order to climb up the staircase you will have the ladder there.
1: Ee ladder paina daniki karchukoni undala kinda bhoomiki aadharanga undali.
0: The ladder should lean on the top.
1: Appude madhyana unnatundi steps nanta manam daatukoni povochu.
0: Then only it is possible to climb up the steps.
1: Kinda unnatundi oka aadharame vishwasamu.
0: The lower end is the basis of faith.
1: Aa vishwasam paina ee ladder nu aadharam cheskovali.
0: So the ladder should just be based on this.
1: Paina top karchukunnatundide prema.
0: The top one leans on love.
1: Kabatti prema vishwasamulu rendu undinappudu manam enta paiki unnappudu manam ekkipovochu.
0: Therefore with faith and love you can climb up to any extent.
1: ee rendu maatram sambandham lekunda e maatram kuda manam ladder nekkalem.
0: Without these two you can never climb the ladder.
1: Okavela aa vidhanga ladder nekkalanukuntunte adi asadhyam.
0: Even if anyone tries you will find it impossible.
1: Aadharam aadheyam rendu kavali manaki.
0: You should have the basis here and also the top one that leans on love.
1: Vishwasamu గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హావ్ దీస్ టూ యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తిశక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: First, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't search for
1: yourself. ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
0: If you say that you are in search of your own self, others will take you
1: అదే విధంగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: When you, if you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే వెంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను ఫలాని వాడిని ఫలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ అండ్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ యామ్ ఐ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this, who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where do you come from?
1: అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక నీ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali?
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead
1: to sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్ లీవ్
1: దేర్. లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యూ కెనాట్ లీవ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫస్ట్.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టేబుల్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: Even if it amounts to sacrificing one's own confidence, one should have strong confidence. When once you develop this confidence, you will enjoy the bliss. When once you are in the blissful state,
1: you పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దెర్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసః న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసః. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: ఈ రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ది గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ఎ రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama, drives out of the body.
1: ఈ ప్రాణానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To drag, to take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి మమకారం ఒకటి ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్, అనదర్ ఇస్ పొసెసివ్నెస్. దీస్ టు ఆర్ ఇంటర్‌ట్వైన్డ్.
1: ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణం.
0: వి షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణము.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our
1: pleasure. ఇలా అల్పతృప్తులకు మనం ఏమాత్రం కూడా లొంగిపోరాదు.
0: We should never submit ourselves to
1: అన్నిటికీ మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్.
1: మంచి చెడ్డలకు మనమే కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: సుఖ దుఃఖములకు మనమే కారణం.
0: ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: లాభ నష్టములకు మనమే కారణం.
0: ఫర్ ప్రాఫిట్ అండ్
1: లాస్. నిందా స్తుతులకు మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్.
1: అన్నింటికి మనమే కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ద మెయిన్ కాజ్.
1: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: దెన్ వన్స్ వి ఫీల్ దట్ వీఆర్ ద మెయిన్ కాజ్, ఎవరితో
1: సుఖం లభిస్తుంది, కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you will be fearful.
1: Nirbhayam. ఎప్పుడు వస్తుంది నిర్భయము?
0: When you will be fearless.
1: పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది.
0: When there is total love, you will be fearless.
1: దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది.
0: When there is no love, you will be fear stricken.
1: మనలో దోషములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any
1: mistakes. సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ, is it good or bad, is it right or wrong అని డిస్క్రిమినేషన్ చేయి.
0: For every action, discriminate there, whether it's right or wrong, good and bad.
1: Time తీసుకో.
0: Take time.
1: తొందర పడవద్దు.
0: Don't be in a
1: hurry. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate with
1: తొందర పడవద్దు. ఏది వచ్చినప్పటికీ నీ శాంతంగా నీవు ఉండు.
0: Anything may come, maintain
1: peace. స్మరించు.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: Develop divine love.
1: ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
0: The very love will transform
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: And it will make you free from the misery.
1: అంకితం చేస్తుంది.
0: And then that will make you surrender.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: This is the proper education.
1: చదువులు చదవచ్చును.
0: The worldly education we can have.
1: కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: This is also physical secular education.
1: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
0: This is the very basis for our external worldly life.
1: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: Therefore worldly knowledge for this worldly life.
1: ఈ రెండు విద్యలు ఉండాలి.
0: ఈ
1: రెండు విద్యలు ఎట్టివి?
0: What sort of
1: negative positive వంటివి?
0: They are like negative and positive.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడాను నెగటివ్ నెగటివ్ నెగటివ్.
0: All this worldly education is negative.
1: కనుకనే మన హృదయం నుండి కొన్ను నెగటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
0: Therefore we filled our hearts with the negative
1: thoughts. కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
0: But we expect positive from God.
1: Impossible.
0: It is impossible.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: Negatives నింపుకుంటున్నాము.
0: Because you filled with
1: negative thoughts వస్తున్నాయి.
0: Therefore you get negative thoughts out of it.
1: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు
0: అధికారం ఉంది? How we expect the positive?
1: నీకు అధికారం లేదు.
0: You have no right.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: Therefore fill your heart with the positive.
1: అప్పుడు అన్ని కూడాను లభిస్తాయి.
0: Then you will have everything.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: Therefore worldly knowledge relates to the physical and
1: mental world. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
0: Therefore spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: It has no objection whatsoever.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక 6 మంది, ఇటువైపున ఒక 6 మంది ఉంటారు.
0: On one side one team 6, another team 6 this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటుంది.
0: దేర్ విల్ బి వన్ లిమిట్ దిస్ సైడ్, అనదర్ లిమిట్ అదర్ సైడ్.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: వెన్ ద బాల్ గోస్ ఇన్ బిట్వీన్ ది టూ ఇట్స్ ఎ గోల్.
1: అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సల్యములు.
0: Likewise,
1: ఈ ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: సత్యధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ఇదే మన లిమిట్లు.
0: Therefore the goals, the limits are one is
1: physical
0: education,
1: another spiritual education. మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితే మనం గోల్ అయిపోయినాం.
0: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
0: But if it crosses the boundaries, even it goes to one furlong, it's out but not goal.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి.
0: Therefore study the worldly
1: knowledge. దాంతో కూడాను ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
0: ఆఫ్ ఆల్ ఇట్స్ ఓన్లీ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఈ లౌకిక విద్యలన్నీ చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్, ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్.
1: ఇది ఎక్కడ సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిహి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత
0: With that faith,
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత,
0: with that determination,
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: Develop love.
1: ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతకూడను కార్యస్వరూపము.
0: ద హోల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఈస్ ది కాజ్.
1: కారణకార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దానిని
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకూడను అణువణువులు కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
1: Kana,
0: but
1: kevalam laukika vidyaltone mana jeevithanni antyam gaavinchukovadu.
0: We should not end our lives learning the formal physical education only.

0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ప్రొవైడెడ్ బై హరి, ఫుల్ ఆఫ్ హరి. గాడ్ ప్రొవైడ్స్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ హిమ్ యూ ఫైండ్ ద వరల్డ్ ఆల్సో. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎన్ ఆటమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హరి ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హరి. ద ఓన్లీ నీడ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: ప్రేమ లేనట్టి మనసది ప్రేత భూమి,

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: ఇట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఎ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెదలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhanalu salputu vacharu.
0: A number of people worshiped love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosham nirmamo nathaha sadosham chanchalo vaduhu. Nirdoshiyai nirmalamainatunti oka bharta doshiyai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace in this world?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ay chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchatame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యు స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు, విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. Those people who follow the world and who are slaves of the world, they are not the world.
1: Kanukane krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatunti vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamunu sarthakam gavinchukoni tama janmalu kudanu pavitramu gavinchukunnatunti varu gopikalu.
0: Gopikas are those who have sanctified their lives constantly thinking of the Lord, fixing their mind on the Lord.
1: Aithe bhagavantudante elanti roopam kaligi untadu, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞాన, వైరాగ్యము, ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: God is one హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్ ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: హి హాస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: హి హాస్ బీన్ కాల్డ్ విభుడు బికాస్ హీ కమాండ్స్ ఆల్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ స్ప్లెండర్ అండ్
1: వెల్త్. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్ వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: హి ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద టైమ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
1: భావహ అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ భావహ ఈజ్ దట్ హీస్ ది క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడా ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు.
0: హి హాస్ లెంట్ స్ప్లెండర్ for the sun, stars and every planet and therefore he has been called bhavaha.
1: samasta srishti sthiti layamulakanta kunnu moolakarakude kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called bhavaha.
1: itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti.
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడా మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: Water and wind have taken their birth from Atma.
1: కనుకనే భగవంతుని కూడాను నారములు అని కూడాను మరొక పేరు.
0: That is why God has also been called నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి నీరు అత్యవసరము.
0: This water and wind are essential for
1: ఇవియే మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
0: This air and water are essential aspects of life.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: He is the smallest in the smallest atom and biggest in the biggest mountain.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: In the physical body, he is found in the form of Atma.
1: Atma yanne swaroopam anetundi dehamunandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of Atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahishya tas sarvavyapya narayana sthitah. Lopala velapala sarvatra kuda nindinatundi ee bhagavat tattvam.
0: This divine principle is found inside and outside and everywhere.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: Kevalamu taatkalikamai bhautikamai laukikamai undinatundi vastulanu vyaktulanu vishayamulu maatrame aashistu untadi.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka etavata deeniki pravutti lakshanam unnadi ee sinasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam ye maatram kodunu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్. యూ మే ఆస్క్ హౌ హౌ ఇస్ ఇట్
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: Does the creeper know the fragrance available in a flower?
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: Does the book know the greatness and the sacredness of the contents of the book?
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెరుగును.
0: A scholar who is given to the external joys, how can he understand the power of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam anetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టిక్కెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీటు పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: ఇది లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తం ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్.
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తొలతూగుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనం ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్ దెమ్ ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ అండర్ గోయింగ్
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ వీ డు నాట్ హ్యావ్ ఎనీ డిసీజ్.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: వీ డు నాట్ వాంట్ ఎనీ యోగా ఐదర్.
1: ఒక కృష్ణుణ్ణి పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ ది యోగా టు అటైన్ గాడ్ దాట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్.
1: ఏమిటి ఈ యోగము అని.
0: వాట్ ఈస్ దిస్ యోగా?
1: ఒక గోపిక చెప్పింది.
0: వన్ గోపిక డిస్క్రైబ్డ్
1: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడా అది ఒక యోగమేను అన్నది.
0: షీ సెడ్ దట్ ఈవెన్ ఇండల్జెన్స్ ఎంజాయిడ్ ఆన్ ద బేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఇట్ ఈస్ ఆల్సో యోగా.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: Tyagam unnatundi vaadu భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్
1: కనుక యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యూ ఫ్రీ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్,
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికే ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హు హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యు హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము. నీ యొక్క యోగములు, నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఇస్ మైండ్ టు?
1: నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: If we also had 10 minds like you have, would have used one mind to go listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law and all such things. We don't have 10 minds.
1: Sakala shastrala grantala saramella okka vakyala cheppudu okka sari.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: Sarvajivulu yendu unna దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకుడును మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another worry.
1: చావు చింత.
2: Death itself is a
1: worry. బాల్యమంతయు చింత.
2: The full childhood is
1: worry. వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
2: Difficulties worry.
1: సంతసం ఒక చింత.
2: And joy is a worry. And surprise and ease
1: one day into chintala anetundi paggamulu gattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
2: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy, how can we?
1: Sarvesha prema korudi ikadaina prajalara korke meera.
2: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
2: It is the love which can free you from all these worries. And this
1: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించదు.
2: There cannot be any differentiation in this love.
1: సమస్తము భగవత్ స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kalukane bhagavantudu desa kala vastu parichhedam kalavadu leni vadoni.
2: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamlo unnadu, oka deshamlo ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamlo unnadu, maroka kalamlo ledu ani cheppadaniki veelu kadu.
2: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
2: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది
1: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
2: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
1: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
2: God who is all pervasive, how can you describe he is here and not there?
1: వ్యాపించి ఉంటున్నాడు.
2: He is found everywhere.
1: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
2: Therefore it is wrong to say that he
1: సర్వత్రా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
2: It is possible to clearly declare that God dwells everywhere.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
2: With reference to time frame, it is not possible to say God
1: ఈ మధ్య అంతములు ఎందు కూడాను ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
2: When God dwells in the beginning and in the middle and in the end, how can
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
2: He is the one who is found in beginning and end and beyond that.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
2: When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
2: That is why God has been described as sarvatmaka.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
2: There are significant meanings associated with every word that is
1: used. పదములు కాని దాని అర్థములు కాని మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
2: We are not caring to recognize the words and their meaning.
1: Sakala shastramulanni kudunu sarveshwarattanni samastatvanga prakatistu vachindi.
2: All the scriptures have declared God as found everywhere.
1: Devudanaga vyakti swaroopudu kaadu.
2: He cannot be identified with a particular individual.
1: Samastatmakudu.
2: He exists in collectivity, totality.
1: Sarvatra undinatundi oka aatmatattvam okkate.
2: The principle of atma found everywhere is the same.
1: Atti atmane lokanni uddharinche nimittamu dharmanni nilabette nimittamu okka akaraanni dharisthi vastuntadi.
2: This principle of atma, in order to establish dharma, రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
2: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
2: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
2: They felt that Krishna, the Lord, is found in every object.
1: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
2: There is nothing in the creation which does not have Krishna in it.
1: సృష్టి తృష్ణనే కృష్ణ తృష్ణ అన్నారు వాళ్ళు.
2: They said that the thirst for the creation is thirst for Krishna.
1: విశ్వమును విశ్వరూపంలో మీరు చూడకండి, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
2: డూ నాట్ సీ ద వరల్డ్ యాజ్ వరల్డ్, సీ ద వరల్డ్ యాజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
2: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
1: Chala porapatu.
2: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, premapurikamainavi.
2: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema pucchukunedi kani ichchukunedi kaadu.
2: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichchukunedi kani pucchukunedi kaadu.
2: The love of the Lord believes in giving and not getting.
1: Ide laukika premaku paramatmika premaku undinatundi vyathyasam.
2: This is the basic difference between the worldly love and divine love.
1: Karuni itti prema chetane aa gopikalu divyatvanni pondagalugutu vacharu.
2: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి యొక్క జీవితం సార్థకమవుతుంది.
2: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
2: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
1: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
2: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
2: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
1: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
2: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
2: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
2: After a few days, even this house becomes a forest.
1: Kanuka, ye okka vishayam nandu kudanu ekkado manamu devalayamku ponakkarledu. Bhagavat naamam mana yokka naaluku paina cherinchunnanta varaku kudanu mana yokka deham devalayame.
2: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవద్గీత మన ఎందు ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
2: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
2: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, how sacred it should be, how nicely we should
1: use. Avidamga pavitramu gavinchukunnatundi vare gopikalu.
2: Gopikas were those who sanctified their physical bodies.
1: Variki dhanakanaka vastu vahanadala pani e maatram kodanu vyamoham ledu.
2: They never had any love for the wealth.
1: Variki sarvastubhu bhagavantude.
2: For them everything consisted of
1: tvameva mata cha pita tvameva tvameva bandhuscha chakastvameva tvameva vidya dravinam tvameva త్వమేవ సర్వం మమ దేవ దేవా అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
2: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
2: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలం కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
2: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: లేకపోతే కృష్ణు యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
2: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
2: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
2: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడని తెలుసును.
2: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kuda nu telusunu.
2: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene aanuku chaala trupti.
2: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
1: Sakubai kuda Krishnudu sarvavyapakudani telusu.
2: Sakubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
2: And she also knew that he dwells
1: Kani in all forms. Kani ranga panduranga antene aanuku trupti.
2: She would be happy only when she calls Ranga and Panduranga.
1: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamulaga kudanu Krishnuni varnistuntadu.
2: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
1: Yashoda kudanu okkate aamiki naamam chaala ishtam.
2: But for Yashoda there was only one name.
1: Vrindavan Vihari ekkada poyina naaku avasaram ledu, nenu pattinchukonu.
2: I am not bothered where Vrindavan Vihari goes.
1: Naa Gopaludu baagunnada. గోపాల గోపాల గోపాల, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
2: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతకును భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
2: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: వృందావనంలో ప్రవేశించారు.
2: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
2: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
2: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదల్లో.
2: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
2: హీఈస్ ఎ బ్లాక్ వన్,
1: పద్మ నయనమ్ముల వాడు,
2: లోటస్ ఐడ్ వన్,
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
2: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌళి రసితిప్పిత పించము వాడు,
2: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
2: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
2: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
2: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
2: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
2: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా, వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచారణ శక్తే లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
2: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
2: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
2: They had full faith.
1: Ade purnamadam purnamidam purnat purnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
2: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
2: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరోలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
2: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
2: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
2: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
2: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు?
2: He is not touched by anything.
1: Nitya truptudu.
2: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
2: He doesn't have any quality.
1: Nirahankari.
2: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
2: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
2: He conquered a number of kingdoms. బట్ ఇతను
1: రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
2: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
2: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
2: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
2: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు యందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుని యందు గుణములు లేవు.
2: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
2: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
2: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
2: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: ఫ్రమ్ చక్కగా మనం అర్థం చేసుకోగలం,
2: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
2: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
2: వీ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ది మానిఫెస్టేషన్
1: ఆధార ఆధేయమును రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
2: వీ షుడ్ టేక్ ద పాత్ విచ్ రికన్సైల్స్ దీస్ టూ థింగ్స్, వన్ ఇస్ ద బేసిస్, ది అదర్ ఇస్ ద మానిఫెస్టెడ్ వరల్డ్.
1: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
2: వన్ ఈస్ ద ఉపాదాన కారణ, ది అదర్ ఈస్ నిమిత్త కారణ.
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
2: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
1: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
2: ఉపాదాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
1: ఈ జగత్ అంతా కూడాను నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
2: దేర్ ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్, వన్ ఈజ్ గాడ్, ది అదర్ ఈజ్ ద వరల్డ్.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
2: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్ ద
1: కానీ వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
2: Silver may be described as the upadhana.
1: The tumbler ga chesinaatundi kamsali nimitta karanam.
2: The goldsmith who made this tumbler is the upadhana karanam.
1: Kevalamu ee yokka silver nu ee yokka vendi ni srushtinchinaatundi vaadu inkokadu kaadu, bhagavantude.
2: It is God who has created the silver itself.
1: Deenini tumbler ga srushtinchinaatundi vaadu maatram ee lokamlo untunnadu.
2: The silversmith is found in the world who has made సిల్వర్ ఇన్ టూ ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చు.
2: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
2: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్,
1: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
2: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్
1: చలించే జగత్తునందు,
2: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
1: స్థిరత్వమైనటువంటి యొక్క దైవత్వం ఉంటుందని.
2: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిది ఈ లోకం.
2: The world consists of these two entities.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
2: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్ యు హావ్
1: బస్లో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
2: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదే.
2: ది కార్ ఈజ్ మూవింగ్ బట్ ది రోడ్ ఈజ్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనం ప్రమాదంకు గురి అయిపోతాం.
2: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
2: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
1: అదేవిధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
2: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
1: ఇది ఉపాదాన కారణం.
2: This may be described as upadhana.
1: Kadile twenty karu nimitta karanam.
2: The moving cars may be called as nimitta karanam.
1: Kadile ee jagattukanta kudanu kadalana twenty yokka divyattam anetundi upadhana karananga untundali.
2: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam. Daani yavvaru
1: artham chesukotaniki kani vicharinchadaniki kani prayatninchadam ledu.
2: But we are not making any effort to understand, to inquire into these truths.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
2: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్,
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏమి చేస్తుంది?
2: వెల్, యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
2: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ యు మే గెట్, వీ విల్ నెవర్ బి షేకెన్.
1: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
2: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్, ఎ పర్సన్ హూ నోస్ స్విమ్మింగ్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్.
1: ఈత నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
2: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్?
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
2: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకొని గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
2: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
2: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంది.
2: That's what I have just said. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: ఈ దేవుని నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
2: వై షుడ్ వి అఫ్రైడ్?

0: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
1: దోస్ ఆర్ నాట్ చేంజెస్ ఇన్ గాడ్.
0: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: He superimposes the guilts and the defects on God and thinks that God is changing.
0: Yetti doshamulu kudanu undadaniki veelledu.
1: There cannot be any defect in God.
0: Dosha rahitudu.
1: God is absolutely
0: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
1: That is why he has been described as the one who is free from all faults.
0: Atane purushudu.
1: And he is
0: sadosho chanchalo vaduhu ade prakruti.
1: This prakriti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిదే.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిదే.
1: It is wavering.
0: కాని దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine.
0: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
0: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
1: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
0: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా,
1: if we don't practice it,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
0: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: అన్ని అవతారముల కంటే
1: ఆఫ్ ఆల్ ది టైప్స్
0: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
1: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
0: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
1: ది మీనింగ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: One meaning is karshatiti krishna,
0: akarshinchetundi that krishnatvam.
1: The principle of krishna is highly attractive.
0: Krishatiti krishna annaru.
1: Another version is krishatiti krishna,
0: krishi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
1: Krishi refers to cultivation and raising crops.
0: Ikkada hrudayam ane kshetram lopala durgunamulaneetunte mokkalanu teesivesi sadgunamulu sadaacharam anetunte pantanu pandistuntadata.
1: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart, removing the weeds of bad qualities.
0: Karshatiti Krishnaha annaru.
1: That is why he has been described as Karshatiti Krishnaha.
0: Mari katta kadapatiki Kushtiti Krishnaha annaru. Anaga aanandamunu andinchetunti vaduni. Nenu chaala khushiga unnave ante kushi. Kush aneetundi krishnatvam nunchi vachinatundi.
1: The word kush means bliss. And this bliss is derived from Krishna Tattva, the principle of Krishna.
0: Krishna anaga hudayanni saagu chesi manaku divyamainatundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
1: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
0: Ee aakarshinchetundi hudayam kaliginatundi vaadu kanakane adariki Atmaramudu ani kudanu peru.
1: He has also been called Atmarama because he has a heart which can attract everyone.
0: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ.
1: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
0: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
1: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ వన్ మోర్ ఆస్పెక్ట్.
0: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
1: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ధర్మక్షేత్ర?
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ఫీల్డ్ ఫౌండ్ సమ్వేర్. మన
0: దేహమే మొట్టమొదట ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్
0: సమయం లోపల నిస్వార్థమై నిశ్చయ

0: నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
1: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
0: నిర్గుణుడై ఉంటాడు.
1: He is free from all qualities in fact.
0: అట్టి మానవ జీవితమనే ధర్మక్షేత్రంగా పోల్చుకున్నారు.
1: Such human life can be compared to ధర్మక్షేత్రం.
0: ఇది పెరుగుతూ పెరుగుతూ ఆహారం మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది, ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
1: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
0: కొన్ని రాగ ద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
1: The likes and dislikes also
0: అభిమానం అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: This I and minus,
0: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Then this body becomes Kurukshetra.
0: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకా ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
1: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
0: పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
1: As long as you are free from mine and thine,
0: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడే కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
0: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
0: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
1: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
0: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయవాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
0: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీనెస్.
0: మామక పాండవా చేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
1: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
0: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీ ఈజ్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
0: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
0: alanti talli tandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
1: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
0: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
1: just by
0: sanjayudu alaga sarveendriyamulu kunu nigrahinchukunnatundi yokka mahagnani.
1: Just by the side of Dhritarashtra who is so ignorant is one.
0: Kima kurvata Sanjaya? Sanjaya niyu naaku cheppamannadu.
1: Sanjaya who has conquered all the senses.
0: Anaga gnani kalukane niyu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
1: As you are the wise one, you have got the authority to tell me.
0: Naaku kavalsinanta siri sampadalu untunnayi.
1: I have got all the
0: wealth. Naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi.
1: All the worldly possessions.
0: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
1: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
0: Okka indriya nigrahame aanandanni andistundi.
1: Joy you can get
0: only by daiva premane aanandanni andistundi.
1: Love of God alone can give you joy.
0: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
1: For this Dhritarashtra is an outstanding example.
0: హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
1: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
0: ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
0: ప్రీతి లేకపోవటమే.
1: హీ డిడ్ నాట్ హ్యావ్
0: దైవ ప్రీతి లేకపోవటమే.
1: నో లవ్ ఫర్ గాడ్, నో
0: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
1: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
0: కనుకనే ధర్మక్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
1: Therefore,
0: మన దేహమే ధర్మక్షేత్రము.
1: అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్
0: ధర్మరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
1: బాడీ ఫ్రీ ఫ్రమ్ డిఫెక్ట్స్ అండ్ ఈవిల్ టెండెన్సీస్ ధర్మ
0: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
1: బాడీ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇస్ కురుక్షేత్ర.
0: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఆర్ ఫౌండ్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
0: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
1: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: విజ్ఞానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
1: if we want to really understand Bhagavad-gita and the difference between Kauravas and Pandavas
0: today, మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
1: we have to enter into this Mahabharata and analyze deeply.
0: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
1: whatever small work Pandavas undertook, they kept Krishna in front and undertook.
0: రాజసూయ యాగం చేయాలనుకుంటే కూడాను కృష్ణుని ఆజ్ఞ కోసమే కాచుకొని ఉన్నారు.
1: even while conducting రాజసూయ యాగ, they kept Krishna beside them.
0: ఏ కార్యం కావించవలన ముందు కృష్ణుడు.
1: whatever work they wanted to do, they gave first place to Krishna.
0: అందువలనే పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
1: that is why Pandavas were victorious always.
0: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచూ అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
1: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
0: కృష్ణుని విశ్వసించారు.
1: దే గేవ్ అప్ కృష్ణ.
0: విశ్వమును విశ్వసించారు.
1: దే బిలీవ్డ్ వరల్డ్.
0: సర్వనాశనము గావించుకున్నారు.
1: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
0: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తుంది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
1: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
0: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
1: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
0: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
1: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
0: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
1: దిస్ ఇస్ వాట్ సంజయ్ టోల్డ్ ధృతరాష్ట్ర.
0: ధృతరాష్ట్ర, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
1: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
0: భగవంతుడికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. ఎక్కడ
1: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతుడు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
1: దేర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
0: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
0: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈస్ వెరీ ఫోర్,
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే, ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
0: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు, కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
0: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే, ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ
0: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: జలసీ. క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: Therefore, if you want to attain love, you cannot base yourself on anger, hatred, jealousy and such other evil qualities.
0: ఉట్టి ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం?
1: If you want to see the shining moon, is there a need for a petromax light or any other light to see?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: There is absolutely
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
1: You can see moon in the splendorous light spread by moon itself.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: టు అటైన్ కృష్ణ, హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
0: ప్రేమ ముదిత మనసు కో

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Eenati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కానీ సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కానీ ధర్మస్థాపన నిమిత్తమై కానీ లోకశాంతి నిమిత్తమై కానీ ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: The modern education helps us to struggle for worldly comfort, conveniences. But it does, the worldly education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
0: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
1: ఉద్యోగం పురుష లక్షణమని ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి యొక్క మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
0: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
0: They go to their offices or colleges, as the case may be, at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Officeli endu kalaasala endu taamemo samapadinattu gaanu teerani panullo muniginattu gaanu intiki vachina tarchadame 4 gantalaku tama dress nu maarchukoni veru dress nu alankarinchukoni vishranti nimittamai shanti nimittamai క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
0: Is there peace in these clubs?
1: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
0: Do they give you rest?
1: లేదు లేదు.
0: No.
1: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
0: దిస్ ఇస్ ద వీక్నెస్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హి వాంట్స్ రెస్ట్ హి కెన్ యాస్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
1: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: But the modern educated people feel that there is rest and peace in these clubs.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: Cards ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: Idi uttama margama adho margama?
0: Is it a noble path or the path that put you to ruin?
1: Idi vidyavantulu cheyavalsinatundi paniya vidyahinulu cheyavalsinatundi paniya?
0: Is it appropriate action for the educated or the one expected out of an illiterate?
1: Indilo shanti unadani tappa tragi mai marachi ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: యు ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు గాట్ ది పీస్ బై గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇంటాక్సికేటెడ్ టేకింగ్ టు డ్రింక్.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బట్ ఇట్స్ హైలీ డేంజరస్.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్త కష్టములకు గురి చేస్తుండాలి.
0: యు నాట్ ఓన్లీ లూజ్ యువర్ హెల్త్, యు విల్ స్పాయిల్ ద హోల్ సొసైటీ అండ్ పుట్ యువర్ ఫ్యామిలీ టు డిఫికల్ట్.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజముందుకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్
1: టేక్ యు? ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: First, the man drinks the wine.
1: Next, the wine drinks the wine.
0: Second, the wine drinks the wine.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టకడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంత కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థాంక్స్ చెప్తాము.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థాంక్స్ అంటాము.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థాంక్స్ అంటాము.
0: They just join the bottle, say cheers and say thanks.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: To what sort of a plight it would take you, you can understand.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: Isn't that the quality of education?
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: when we are in a village,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: if anyone helps us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: when they talk to you,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: మన ఖర్చీపు మన కింద పడిపోతే మన ఖర్చీపు మనకు ఎత్తించినందుకు థ్యాంక్స్ అంటున్నాము.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజారులో ఉన్నటువంటి ఒక పోల్ నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole, very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: What are God's gifts?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్.
0: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ ఫ్యాన్, యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాము.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్, యూ హ్యావ్ టు పే వాటర్ ట్యాక్స్.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము?
0: The wonderful breeze gifted by God. What kind of tax
1: we pay? Tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్.
1: మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free. Wind is water free.
0: Light free.
1: Sound free.
0: Anta
1: free ga isthunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundidi.
0: This earth is a gift of God.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ భూమికి ఏదో కొంత లిమిట్ పెట్టుకుని 40/30 అని సెట్ పెట్టుకుంటే దీనికి ట్యాక్స్ మనం కడుతున్నాం.
0: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: Only God.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
0: All five elements are divine.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము.
0: For all
1: ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: నిత్యమైన అసత్యమైన శాశ్వతమైన జీవితంలో అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
1: గ్రాట్యూడ్ భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదు అని దూషిస్తూ ఉంటాం.
0: యెట్ వి బ్లేమ్ హిమ్ గాడ్ యు హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యు డోంట్ పే ద ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్ బట్ యెట్ యు వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యు హావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: Today mankind has no satisfaction.
1: తృప్తియే లేదు.
0: No satisfaction whatsoever.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: At one time a devotee visited
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ why have you built this మేరు mountain?
1: బంగారు కొండను సృష్టించావు.
0: You have created this mountain of gold.
1: ఇంతే కాదు.
0: Not only this.

0: కోప తెలయేరు.
1: The running flow of water,
0: Tirukondalun,
1: the mountains,
0: Chitraprayogopa Haranadhyayudha Vidyalanniyu,
1: and all the mysterious and peculiar forms of knowledge.
0: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా?
1: ఓ గాడ్, యు ఆర్ గివింగ్ ఎ లాట్.
0: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా నువ్వు జీవశక్తిని ప్రసాదిస్తున్నావు.
1: యు హావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ.
0: నో,
1: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి.
1: కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఇస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కొండలను సృష్టిస్తున్నావు,
1: యు క్రియేట్ మౌంటైన్స్.
0: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
1: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విచ్ఛాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయల మేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళి గుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వేర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హి సెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ద హేమమయ వజ్ర
0: కాటంకములతోడ, విచ్ఛస్త్రవద్దయా వృష్టితోడ.

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుళ్ళు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy, ఇలాంటి mercy.
0: భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling
0: it. మాలిన్యంపు చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ను కట్టాలి.
1: Having been the recipients of God's mercy and
0: grace, we have to pay tax. Maharshulu Bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it Bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Bali nanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru. Aparthamu chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Secondly, man neither a man nor a woman.
0: Anaga krishnudu aa sikapinchamunu darshinchinatundi okka krishnudu pere sikandi narayanu sikandi ani peru pettaru.
1: Narayana is called sikandi, krishna is called sikandi.
0: Sikamanaga nemeli pinchamunu darinchinatundi vaadu sikandi.
1: Sikandi is the one that wears the peacock's feather.
0: Krishnudu,
1: krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that is the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం.
1: And is the charity that is the precious ornament to the hand.
0: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what పోతను said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారము లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుకు మాత్రమే.
1: ఇట్ ఈస్ లైక్ ద టంగ్ ఆఫ్ ఎ ఫ్రాగ్.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: వై ద టంగ్ ఈస్ ప్రెసెంట్?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: ద టంగ్ ఈస్ గిఫ్టెడ్ ఓన్లీ టు చాంట్.
0: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ద ట్యాక్స్.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they're God himself.
0: Kaluku evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anybody. Evvarini
0: manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti kritagnatanu andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavun nunchi kudanu edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఓ కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలు తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ will be eating all the left over there and
0: even inga konta kaalam chakkaga tinindi aa crocodile kuda nu chakkaga balchindi.
1: As time passed off, the crocodile also has grown fatty.
0: Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi.
1: It's a very good friendship between the monkey and the crocodile.
0: Ee crocodile cheppindi.
1: The crocodile said,
0: oh monkey baba,
1: oh brother in law monkey,
0: oh brother in law monkey,
1: oh brother in law monkey,
0: nee daggara nunchi nenu dinnamu vindunu aaragistunnanu.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుక నీవు కూడా మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of this
0: crocodile? ఈ monkey ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే monkey.
1: Monkey is just our forefather born to our birth.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ ఎన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఐ మై టు కమ్ టు
0: యు? నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు రాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: Therefore Hanuman became a servant of the Lord Rama then.
0: ఎంత కార్యం సాధించాడు.
1: What an accomplishment, you know.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.

0: revealed the secret when it was about to reach the shore.
1: లేదు లేదు.
0: No.
1: ఓ బావా,
0: ఓ బ్రదర్ ఇన్ లా,
1: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
0: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
1: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
0: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
1: కోతి చాలా యోచన చేసింది.
0: మంకీ
1: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
0: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
1: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
0: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
1: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
0: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
1: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
0: I continuously jump.
1: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
0: The heart may fall down, therefore I kept it in security.
1: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
0: Now let's go back, let's go reverse. I bring back my heart.
1: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
0: Crocodile is a dunce, not intelligent.
1: శక్తిదండిగ ఉంది కానీ బుద్ధి లేదు.
0: It has got the strength but no intelligence.
1: ఇలాంటి విద్యావంతుల వలే ఉంటుంది.
0: The crocodile is like modern education, educate people.
1: ఉండని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్కు వచ్చినట్టుగా.
0: With the desire that it will give the heart, it returned as it is going to club.
1: ఇక్కడ నేను దిగిపోయి గుండెం తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
0: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
1: ఓ పిచ్చి ముసలి, గుండెను తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నట్టు ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
0: Then, oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no.
1: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
0: Why should I have friendship with such a dunce idiot?
1: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి గల వారిగా ఉండాలి.
0: My friends should be intelligent.
1: నా కష్టమునందు సుఖమునందు కూడాను నా క్షేమాన్ని ఆశించాలి. ప్రజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
0: So you cannot express gratitude through this art of act.
1: హృదయంతో భగవంతునికి అర్పితం చేయాలి.
0: You have to offer surrender wholeheartedly.
1: ఇది ఏ మన యొక్క tax.
0: This is the tax.
1: ఏ హృదయంబును సగితువో ఈసే నాకు.
0: Oh God, that heart you have given me then.
1: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
0: It's not of our own.
1: నీ వందించినది.
0: It's your gift.
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: Oh God, I'll offer it to you.
1: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
0: I'm giving you that you have given me.
1: నేను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను?
0: I haven't brought myself.
1: I am nothing.
0: I am nothing.
1: Everything is you. You are everything.
0: Everything you only. I am nothing.
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: I will offer the same heart that you gave
1: me before. పరగవేరేమిదెత్తు నీ పాదార్చనకును.
0: To worship your lotus feet, what else can I bring?
1: అంజలికిటింతు అందుకోవయ్యని.
0: I offer my obeisance and sincere respect.
1: ఇది నీకు అందించేటువంటి ఒక ఇది ఆఫర్.
0: This is the offer I make.
1: నేను అంతకంటే వేరేం చేయలేను.
0: I can't do more than
1: నా నేనే సర్వస్వము నీ యొక్క సొత్తే.
0: I offer myself entirely to you.
1: నా దగ్గర ఏమిటి?
0: What else I have?
1: ఏమైనా ఉంటే అది నువ్విచ్చినటువంటిది.
0: If I have anything,
1: అదంతా నీదే.
0: It's all yours.
1: నాది అనేటువంటిది ఎక్కడా లేదు.
0: Nothing like mine.
1: ఇది శేషశేరుడైనటువంటి యొక్క శేషవాహనుడు అయినటువంటి రాములకు ఆ రకమైనటువంటి యొక్క తత్వాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: This is the nature that started.
1: లక్ష్మణుడు రాములతో ప్రార్థిస్తూ వచ్చాడు.
0: Lakshmana was praying to Rama.
1: Madiya dhana

0: శరణాగతి.
1: లక్ష్మణ,
0: నేను నీ శరణాగతుడను.
1: వాట్ ది సరెండర్?
0: నాలో ఏమీ లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక అంతా నీదే అని.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్.
0: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్.
1: దిస్ ఇస్ ద ట్యాక్స్ దట్ ఈస్ టు బి పేడ్ టు గాడ్.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: సో లాంగ్ వీ డోంట్ పే దట్ వీ హావ్ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: వీ హావ్ టు టేక్ సెవెరల్ ఫార్మ్.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ హూమ్ సోవర్ మే బి.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: దట్స్ ది థీస్ట్ హస్ మస్ట్ ఆఫర్ దట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ట్యాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
1: without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులము అని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job,
0: నేమ్ రాస్తారు పలాన్ సోన్ సోన్ వేసేసి, తర్వాత MBA అని వేసేస్తారు, లేక IAS అని వేసేస్తారు, లేక IPS అని వేస్తుంటారు.

0: As they apply, they write down their name and say so and so MBA, their degree.
1: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
0: They give you jobs seeing your degrees.
1: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
0: But a person without any knowledge of the alphabets wanted a job.
1: Ramayya and rasadu.
0: He wrote Ramayya.
1: TD. Yes, sir. Yes.
0: Yes.
1: And rasadu.
0: He wrote like that.
1: TD. Yes.
0: Yes.
1: Emitra ee degree lu ekkada nunchi vachayi?
0: TD.
1: Means 10 daughters.
0: TD. 10 daughters. TD.
1: Yes. అనగా ఏమిటి? 5 sons.
0: Yes, for five.
1: నా డిగ్రీ అన్నాడట.
0: This is my degree.
1: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
0: Is this the
1: పిల్లలకి అంటాం డిగ్రీనా?
0: Is to have children, is that a degree?
1: అది కాదు మనము.
0: No.
1: ఏ డిగ్రీ మనకు? సున్వంతరిస్తే అమృతస్య పుత్ర, అదే మన డిగ్రీ.
0: The degree is that you are the son of immortality.
1: నేను భగవంతుని యొక్క దాసుడను.
0: I'm the servant of God.
1: భగవంతుని యొక్క అంశమును.
0: I'm spark of the divine.
1: భగవంతుని యొక్క ఇది స్టేషన్
0: and just
1: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
0: We should know that we are the reflection of the divine.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే.
0: You are my spark.
1: నీవు ప్రకృతి అంశం కాదు.
0: You are not of nature.
1: పంచభూత అంశం కాదు.
0: Not
1: సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: Verily you are the spark of the divine.
1: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
0: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
1: Chatavarshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
0: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
1: Balyamando.
0: Childhood.
1: Leka prayamando.
0: In youth.
1: లేక ముసలి యందో.
0: ఓల్డ్ ఏజ్.
1: లేక ముదిమి యందో.
0: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్.
1: ఊరనో అడవినో.
0: ఎదర్ ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఉదక మధ్యంబును.
0: ఆన్ ద వాటర్.
1: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
0: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్ నోన్.
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఇస్ సర్టన్.
1: ఎప్పటికైనా అది నిశ్చయం.
0: దట్ ఇస్ సర్టన్.
1: కనుక ఎప్పుడో.
0: వెన్.
1: ఎక్కడో.
0: వేర్.
1: ఏ విధంగానో.
0: హౌ.
1: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తూ.
0: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
1: ఇది సత్యమైనటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
1: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది
1: కాన్షియన్స్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
1: అది ఏ హృదయము.
0: దట్ ఈస్ హార్ట్.
1: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
0: వీ షుడ్ బి ట్రూ ఎస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
1: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
0: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
1: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: ఇంకా ఎటువంటివి ఉన్నాయో.
0: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నో.
1: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
0: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
1: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము, మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము, ఇది మనం చేయవలసిన ట్యాక్స్.
0: వి పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వి ఆఫర్ దేహమనే
1: పత్రము. దేహమనే పత్రము.
0: బాడీ ఇస్ ది లీఫ్.
1: హృదయం అనే ఫలము.
0: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆ హృదయం అనే పుష్పము.
0: అండ్ ద హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
1: మైండ్ అనేటువంటి ఫలము.
0: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందం అనేటువంటి తోయము.
0: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: ఆనంద బాష్పములు అందించాలి.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
1: అంతేకాని శోక బాష్పములు కాదు.
0: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫర్ సారో.
1: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
0: Lots of things that we have got to offer to God.
1: కాని అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎ ఎఫర్ట్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: మన దృష్టికి తోచినటువంటివి, ఈ చర్మ చెట్టులు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
0: వి జస్ట్ ఆఫర్ దోస్ దట్ వి సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
1: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ.
1: సత్యం అనేది ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము.
0: యువర్ లైఫ్ అండ్ దట్ ది డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
1: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
1: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
0: There's no peace in playing.
1: తాగటంలో మనకు శాంతి లేదు.
0: No peace in drinking.
1: తినటంలో మనకు శాంతి లేదు.
0: Not in eating.
1: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చు కదా.
0: If there is peace, we can eat continuously all around the 24
1: hours. ఇవన్నీ కూడా నువ్వు కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
0: They will take you along the wrong side and make you demonic ultimately.
1: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
0: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
1: డ్రింక్ అండ్ ఈట్. మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
0: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
1: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
1: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
0: వీ షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడి దట్ విత్ హూమ్ సర్ వి
1: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
0: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్.
1: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవం చూపించాలి.
0: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
1: Vidya kevalamu potta kooti kosam kaadu.
0: Education is not merely meant for a living.
1: Kooti kosamu vidya vijnanam kosam.
0: This education is for vijnan or wisdom.
1: Vijnanam kavali manaku.
0: It's the wisdom that we need.
1: Emti aa vijnanam.
0: What is that?
1: Nityanatya vishpasilana shakti vijnanam.
0: That vijnana wisdom is
1: vijnanam tho koodinatundi vijnanam.
0: This wisdom is of one of discrimination and discretion.
1: Kanuka
0: so
1: manam ee naadu అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
0: టుడే వీ సీ మెన్.
1: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
0: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
1: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
0: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
1: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
0: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
1: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
0: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
1: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
0: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్
1: అనగా మన అశాంతి ఒక్కటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
1: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
0: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ అతడు ఏదో అక్కడ రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకపోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలక వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
0: And the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very
1: much.
0: As the son was crying, the father went to the doctor.
1: Doctor said, ointment ichadu.
0: He gave ointment.
1: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు పుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
0: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హాస్ బిటన్.
1: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏమాత్రం గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
0: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్ వేర్ వర్ యు బిటన్.
1: నానా ఆ మూల కుట్టింది అన్నాడు.
0: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్
1: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు.
0: అండ్ దెన్ హి అప్లైడ్ ది ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
0: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
1: మన ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి.
0: All our modern efforts are of
1: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where is this restlessness?
1: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We have to know the causes for this restlessness and find solution.
1: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
0: we don't know the truth.
1: బాధ ఒక చోటు ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
0: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్.
1: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టూ.
1: దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
0: God is everywhere.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవము ఎక్కడో బయట కాదు, ఉండేది నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
0: God is present in you, residing there in
1: all of you. In you, with you, above you, below you, around you.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
0: If you want to be in search of God, where else can you find
1: him? దృష్టిని అంతర్ముఖం గావించు.
0: But turn inward.
1: ఆ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకో.
0: Strengthen that faith.
1: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
0: If he says that God is here and he is not there, he is not an aspirant.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
0: Here and there God is present.
1: ఎక్కడ చూచినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
0: Everywhere he is only
1: one. రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: God is only one, not two, only one.
1: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
0: There is nothing like your God.
1: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
0: This is only ignorance due to attachment.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
0: రామ అండ్ కృష్ణ ఆర్
1: శివుడు వేరు రాముడు వేరు కాదు.
0: శివ
1: అంత రూపనామం వేరు వేరే.
0: దేవుడు
1: ఒక్కడే.
0: The names and forms are different but God is one.
1: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: We should have full faith in this principle of unity and oneness.
1: సత్యప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటాన్ని.
0: Sai has incarnated to propagate and publicize the principle of truth and love.
1: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమే వచ్చిండే.
0: Sai has descended to show God everywhere, wherever you want to find him.
1: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
0: You may say, why has he descended?
1: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
0: But there should be someone to tell you.
1: ప్రణది నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగునా.
0: You have got the container, the oil and the wick. Do you get the light?
1: Poolu, thoodi, daramundi, pushpamala thanaguna.
0: You got the flowers, the needle and the thread. Can you make it a garland?
1: Vaadu kutte vaadu undala kada.
0: There must be to make a garland.
1: Sommulu anaga ratnamu bangaru kaladu sommulu nirmanamaguna.
0: The diamonds and gold are there. Can that be a jewelry?
1: Oka jewelry undala kada.
0: There must be gold.
1: Adhe reetigane దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒకడు రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
0: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ అ డ్రైవర్.
1: ఆటోమేటిక్ లైట్ కు అవధులుందా?
0: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ద ఆటోమేటిక్ లైన్.
1: ఒకడు జగతిని సృష్టింపనుండవలది?
0: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
0: To drive the train you need a driver, don't you?
1: Automatic light kunte kuda avadhan undali kada.
0: Automatic light should there be certain boundaries.
1: Kodu jagadini srushtimpa undavalada.
0: Should there not be a creator for this creation?
1: Kanukane ikkada ekkada chuchina unnadu ani cheppadaniki oka raavali.
0: Sai has incarnated to tell you that God is everywhere.
1: Aa vidhanga telapadaniki vacheetuntive avataramulanta.
0: Avatar has got this purpose to inform you that God is everywhere.
1: Kevalam telapadam maatrame kaadu తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
0: నాట్ మియర్లీ టు డిక్లేర్ బట్ టు షేర్ ద డివైన్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: అంతా పంచడానికి వచ్చినాడు.
0: హస్ కమ్ హియర్ టు షేర్ విత్ ఎవ్రీబడీ.
1: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
0: బట్ యాజ్ ఈస్ ద కంటైనర్ ఆఫ్ యువర్ హార్ట్
1: కనుక స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు వైడ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్ బికాస్ ఆఫ్ విజన్ అండ్ ద కన్వర్సేషన్.
1: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
0: ఇఫ్ యూ మేక్ ఇట్ బిగ్ అండ్ బిగర్ యూ కెన్ గెట్ లాట్స్ మోర్ అండ్ మోర్.
2: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: ఫ్రిడ్జ్కు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవునికు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాలను వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: ఐ మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.
0: నాస్తి రాగ సమం దుఃఖం. మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: డిజైర్స్ కమ్ ఒరిజినేట్ లైక్ వేవ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: ది ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ఎక్సర్సైజింగ్ ఎ కంట్రోల్ ఓవర్ ది డిజైర్.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్నా దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద స్టేట్ వెన్ వీ డోంట్ హ్యావ్ సీలింగ్ ఆన్ డిజైర్.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదము న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagam pradhana pranam.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatuntide vedam.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni garukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి ఒక దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: The very word implies the meaning that is not all truth and wisdom.
0: Jnana.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na kaadu. ఇది నిజమైన జ్ఞానము కాదు అని జ్ఞానం చెప్తున్నాడు.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్, నా మీన్స్ నెగేషన్, ఇస్ నాట్ ట్రూ విజ్డమ్.
0: త్రికాల జ్ఞానము జ్ఞానము,
1: విచ్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ఇస్ విజ్డమ్.
0: అద్వైత జ్ఞానము జ్ఞానము.
1: నాన్ డ్యూయలిజం ఇస్ విజ్డమ్.
0: ఇట్టి జ్ఞానము ఒక్క దైవమే.
1: దట్ విజ్డమ్ ఈస్ జస్ట్ ద డివైన్.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్, విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: వేద హెల్ప్స్ టు హ్యావ్ దిస్ కాంప్రిహెన్సివ్ fullness vision of life.
0: Vedamalaga kevalam konni mantramato kudinatundi swaroopamani bhavinchavachu.
1: We may consider that Veda is a form of mantras.
0: Anadi mantra drashtalainatundi mahaneelu aavirbhavinchinatundi aavishkarinchinatundi satyavakya swaroopame Vedam.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: Itti satyavak swaroopamainatundi ee vedamu trilokamulu yendu kudanu trikalamulu yendu kudanu manavodharana jarupitu untunnadi.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: Trilokamulaku yogachemamunu kaligintu chestundadi.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: ఇట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ద పీస్ అండ్ ద ట్రూత్ టు సొసైటీ.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నటకై అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచర్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఇస్ ద వేద దట్స్ రెస్పాన్సిబుల్.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: వెన్ వి ఫాలో వేద విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్, వెన్ వి ట్రాన్స్గ్రెస్ విల్ హ్యావ్ మిజరీ.
0: వేదము అనంతమైనటువంటిది.
1: వేద ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: టు లెర్న్ దిస్ ఇన్ఫినిట్ వేద ఇన్ ది ఆర్డినరీ హ్యూమన్ లైఫ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: మానవులకు కేటాయించిన ఆయుష్ ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: యాజ్ ద లైఫ్ స్పాన్ ఇస్ క్వైట్ లిమిటెడ్, it becomes very difficult to learn the entire Vedic text.
0: Vedamunu adhyayanam chesinanta matramana chaladu.
1: It's not enough if we learn Veda.
0: Dinini aacharinchutaku kaalamu ledu.
1: There's no time to practice it.
0: Ee vidhamainatundi yokka samasyalanu gurtinche vyasulu vedamunu chinna chinnadiga vibhajistu vachadu.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: Ananta Vedamullo undinatundi rukrunu veru chesi deeniki ruk samhita ani peru pettadu.
1: He separated ruks from Veda and called it ruk samhita.
0: Ee ruk samhitamu rukunu maatrame veru chesinatundi.
1: This ruk samhita is the one that separated out rukulu.
0: Taruvata yajus samhitamulanu veru chesi దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజుస్ సంహిత అండ్ కాల్ ఇట్ యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అథర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అథర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము, శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: హి క్లాసిఫైడ్ ఎవరీ సంహిత ఇన్ టు త్రీ పార్ట్స్.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: దీస్ త్రీ ఆర్ బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగం అంతా కూడాను మంత్రముతో కూడినటువంటిది.
1: ద ఫస్ట్ పార్ట్ బ్రాహ్మణ ఈస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: Dana dharmalaku kudanu idi todpadeetvantidi.
1: It also helps all acts of charity.
0: Mantramanaga mananatrana sammihitam iti mantrahani. Mananamundu tana shaktini kudanu kurchi uchcharincheetvantidi mantramu.
1: Mantra is the one which has got this life force behind the capitulation and repetition.
0: Neeminchina arthamunu vivarimpa cheseetvantidi mantramu.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటుంది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం చే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: ఇట్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ మంత్ర ద రిపిటేషన్ అండ్ ఆల్సో ద కర్మ ద యాక్టివిటీ.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Madhura padarthamulu yokka perunu vinnanta matramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kalemu.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: Madhura padarthamulu bhujinchinappude dani madhuryam manaku swanubhavaniki vastundi.
1: When sweet is actually consumed, partaken, you know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు, తినటం వేరు.
1: లిసనింగ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఈటింగ్ అనదర్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద న్యూస్ ఆఫ్ లైట్.
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: బై మియర్లీ లిసనింగ్ టు ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్ డూ యూ థింక్ దట్ యుల్ బి క్యూర్డ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎయిల్మెంట్.
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachyambula paakam vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatunti ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దాన్ని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When you have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజ మార్గమే.
1: Learning a Veda is a royal road that will take you to the destination.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: We have forgotten this right royal road, but we are treading along the road of all stones.
0: ప్రతి మానవునికి కూడాను గమ్యము అత్యవసరం.
1: Destination is essential for everyone.
0: చేరక తప్పదు.
1: One must reach someday.
0: మానవుని యొక్క లక్ష్యమే అది.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: It's enough if you listen to Veda, chanting a Veda wholeheartedly.
0: ఇది వేదము, ఇది వాణి.
1: Veda is voice.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
1: In this voice lies the essence.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మము ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈస్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటుందని.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధమవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: ది ఎయిర్ షుడ్ బి ప్యూరిఫైడ్.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: ద వాటర్ షుడ్ బి ప్యూర్.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: సౌండ్ షుడ్ బి ప్యూర్.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Delhi lopala ee 5.5 gantaku edo aakashavaanilo oka program pettaru.
1: There in Delhi at 5:30 there is radio program.
0: Kaani aa program ippudu mana pracharanamlo kuda vinipistundi.
1: You can listen to that program even here in
0: Delhi. Radio kuda vinipistundi.
1: ఆల్సో యూ లిసన్.
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది? అది
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగములతో చేరి
1: హావింగ్ బిన్ మిక్స్డ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్
0: అతి శీఘ్రముగా వ్యాపింప చేస్తుంది.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ది స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధంగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారమవుతాం.
1: బై రిసైటింగ్ ది సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైన మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లెర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయ వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: Gurtinchiye undina వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్ దే వుంట్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలీజ్డ్ ఆల్ ద స్వీట్నెస్ వుడ్ ఎవర్ ఎనీబడీ యాక్సెప్ట్ ద బిటర్నెస్.
0: ముద్ద ఖర్జూరం తినేటటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీజెస్ దట్ కైండ్ ఆఫ్ ద గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదం యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ది ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ది డిజైర్, ది లిబరేషన్.
0: వేదములు ద్వైతము.
1: వేద ఇస్ డ్యూయలిజం.
0: వేదాంతము అద్వైతం.
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: ఇస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటివి కనుక వేదాంతములని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyamavutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth, are
0: మోక్షం మాత్రమే పరవిద్య.
1: Liberation is only పరవిద్య.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual life.
0: Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: వేదములకు తొమ్మిది పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ నైన్ నేమ్స్.
0: ఒకటి శృతి.
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం.
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి.
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము.
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము.
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు.
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం.
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం.
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం.
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ తొమ్మిది రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ నైన్ అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: శృతి మెంట్ ఇస్ అన్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్. ద డిసైపుల్ ఫాలోస్ ద రిథమ్ ఇన్ ద మీటర్ యాజ్ రివీల్ టు హిమ్ బై ద ప్రిసెప్టర్.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో టెక్స్ట్ నార్ గ్రామ్ ఫోన్ ప్లేట్ నార్ టేప్ రికార్డర్.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanati Ishtu Ucchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in other
0: Vedas. Karuka Rugvedamu, యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయీ అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయీ.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ది మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంతో ఛందోబద్ధమైనటువంటిది కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tandrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agam.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీనివల్ల ఏర్పడినటువంటిది కనుకని ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద స్వరూపములు.
1: The inhalation exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం అసి.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: వాట్ ఈస్ ది లెసన్ దట్ ఇస్ టాట్?
0: సోహం సోహం. ఐఆమ్ దట్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, నేనే గాడు, నేనే దైవము అనేటువంటిది ఉచ్చరిస్తుంటుండాలి.
1: ద లెసన్ టాట్ బై దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: కనుక దైవము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే కాదు, సరిమానముని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను సక్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఉచ్చరిస్తుంటుండాలి.
1: ఇట్ నాట్ మియర్లీ ది బ్రెత్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఇస్ ద బ్రెత్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్, దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామకృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమః కర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి
1: ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్, దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత

0: అలాంటి సపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వెర్ ఇస్ ద వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి,
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్టర్ అండర్టేకింగ్ పెనెన్స్,
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విదిన్?
0: తమస పరస్తాత్, అంధకారమనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: He is covered by the darkness of ignorance.
0: Tamasuku avatala untunnadu.
1: He is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriyulanu anusarinchadame tamassu.
1: Following senses is
0: darkness. Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: కనుక ఈ దేహాత్మ భావములకు అవతల ఉంటున్నాడు భగవంతుడు.
1: God lies beyond this body identification.
0: తమస పరస్తాత్.
1: He is beyond all this darkness of ignorance.
0: ఈ విధంగా ప్రతి వేదములందు కూడాను అతి సులభంగా కూడాను బోధిస్తూ వచ్చింది.
1: Like this, many things are taught easily in Veda.
0: ఇంకా వేదము భేదములంతా బోధించిందని చెప్తుంటారు.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: Some say some can chant, some should not. This should be said by some, not others. There is no such thing in Veda.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: You take the first canto in Veda.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్విన సహనాభవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే భేదములు ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
0: భేదమున్నది భేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence which we have learned.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ us live together without any conflict.
0: కలత లేక చెలివితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without conflict.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దెర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దెర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్. ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దెర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దెర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ తక్కువ శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటావో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్.

0: ఆల్సో.
1: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
0: Sacred Bharat is the land of penance, is the land of action, it is the land of all sacredness.
1: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అనేటువంటి భారతదేశాన్ని భోగభూమిగా చెప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
0: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
1: ఈ ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
0: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
1: భోగము కాదు మన జీవితము, యోగం.
0: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
1: కనుక వేద విద్యలు అనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
0: The Vedic knowledge has infinite meanings.
1: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
0: All countries in all world sustain up
1: to ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
0: The foreigners may not be aware of this Veda, but they are spread by way of
1: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
0: Never consider the Veda is limited to Bharat.
1: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
0: The sound waves are present everywhere.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
0: that earth has got force of gravity.
1: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
0: a foreigner discovered.
1: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వం కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
0: Even prior to the discovery of the gravitational force, that it existed.
1: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
0: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
1: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
0: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
1: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
0: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
1: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
0: There are many present in Bharat.
1: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
0: There is also one saint present in the foreign land.
1: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒకటే.
0: There is a difference in the land, but the capacities are one and same.
1: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షమవుతుంది.
0: యూ గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యూ కెన్ అకంప్లిష్.
1: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
0: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుకనే ఇది సత్య స్వరూపము.
0: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
0: Truth is beyond all the three times.
1: కాలములు ఎందుకును మారనటువంటిది సత్యము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
1: అది సత్య స్వరూపము వేదము.
0: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
0: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
1: హాస్యం చేస్తున్నాము.
0: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
1: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
0: We have no faith in it. We take it as the one repeated just verbally.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీకు అక్షరములు తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
0: Doesn't matter if you don't know letters.
1: ఆ యొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
0: Listen to the sound, there lies happiness.
1: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జ్వలలు పాడుతుంటాది.
0: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
1: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
0: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
1: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
0: Because of the singing of the tune of the song, the child sleeps.
1: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
0: Similarly, it doesn't matter even if you don't know the meaning.
1: ఆ శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
0: Out of that listening you will have all the bliss.
1: ఆ శ్రవణమే మననం చేయండి.
0: That listening has got to be
1: నిత్యాసగా రూపొందుతుంది.
0: And that will transform into practice.
1: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
0: There's great bliss in listening.
1: అది ఒక నాదము.
0: It is a sound.
1: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
0: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
0: వి హావ్ గాట్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
1: పోయిన వారంతా ఒకసారి గంట అట్ట కొడతారు.
0: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
1: ఎందుకోసం గంటలు పెట్టారు?
0: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
1: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
0: ఆర్ ద మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
1: కాదు కాదు కాదు.
0: నో.
1: వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేత వినిపిస్తుంటారు.
0: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
1: అంతేకాదు భగవంతుడు సర్వరక్షకుడు.
0: Not only that, God protects everyone.
1: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతూ ఉంటాడు.
0: He listens to everything.
1: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులో రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
0: He may be absent minded but still protect people.
1: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాం అతనికి.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
1: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
0: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
1: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
0: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
1: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
0: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్ వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్
1: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
0: The vision of God can be directed towards us by ringing the bell.
1: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
0: We should not make any kind of sound.
1: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
0: It should be proper sound, combination of akara.
1: అది అతని సరైనటువంటి అడ్రస్.
0: That is his correct address.
1: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు చెప్తాడు.
0: If you just ring the bell whimsically, it is something like a child's play.
1: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా సీతిగా మధురంగా సున్నితంగా పలకాలి.
0: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
0: మెనీ ద అర్బన్ పీపుల్ నో యాజ్ ద ప్లేన్ ల్యాండ్
1: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
0: యాజ్ ఇట్ నియర్ యు కెన్ హియర్ లాట్ ఆఫ్
1: పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
0: యాజ్ ఇట్ లీవ్స్ టేక్స్ ఆఫ్ యు కెన్ హియర్ లాట్ ఆఫ్
1: కూడా

0: ఇది తక్కువగా పైకి పోవాల, మరి ఇది నిజమైనటువంటి ఒక స్వరం.
1: దేర్ఫోర్ ఈ షుడ్ అసెండ్ అండ్ రీచ్ అండ్ గ్రాడ్యువల్లీ స్లో డౌన్.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది స్పెల్లింగ్
0: GOD పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇట్ ది స్పెల్లింగ్ ఇస్ GOD గాడ్
0: అదే విధంగా ఓంకురు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ ది త్రూ త్రీ లెటర్స్ అకార ఉకార మకార ఇస్ ఓంకార.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు, ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సే ది
0: కనుకనే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: ఆ మూడు అందులోనే చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పుట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి జాబ్ లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు.
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: వేదం వేదం వేదం.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ee vedaktaanu sakramainatvati ritilo prachara prabodhalu salpatam cheta alpalekapovatam cheta,
1: because it's not publicized in the proper way,
0: vedam dinidinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ విల్ సర్టన్లీ అప్హోల్డ్ అండ్ ప్రిజర్వ్ ద ఫాస్టర్ ద లిమిటెడ్ సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
0: మా విద్యా సంస్థలో,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: దెర్ ఆర్ 1700 స్టూడెంట్
0: ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్, వీళ్ళందరికీ తెలుసు నీ వేదం.
1: ఆల్ స్టూడెంట్స్ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్ ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఏజ్డ్ 5 హౌ క్లియర్లీ దే చాంట్ వేద.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees, they receive money and get out.
0: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ది రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ స్టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హెస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద. దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రజెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: ఇంకా వేదంలో ఎంతో విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: In Veda there are many valuable precious gems.
0: రేపటి నుంచి,
1: from tomorrow,
0: ఈ వేద సారమైనటువంటి,
1: the essence of Veda,
0: ఉపనిషత్తులు,
1: the Upanishads,
0: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharata.
0: Bharata desham idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi okka naabhi vantidi Bhagavad Gita.
1: ది భగవద్గీత ఇస్ ద నావెల్ ఇన్ దిస్ మహాభారత్.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుట.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గములు అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్తులు.
0: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
1: ద 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి,
1: బట్ వీ హావ్ టు సమ్ అప్ దెమ్,
0: 11 ఉపనిషత్తులుగా నిర్మాణం చేశారు.
1: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: the first of them,
0: ఈశావాస్యోపనిషత్తు,
1: is ఈశావాస్యోపనిషత్తు.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దే.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు. ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పులేదు.
1: There's no mistake in having English education.
0: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of
0: సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: Samskarimpa chesetundi de samskaramu.
1: That which refines is culture.
0: Kalaki ee upanishattulani kudanu chakkaga manavunu samskarimpa chesi chakkani oka divyamainatu murtiga tayar chestu vachunnayi.
1: It refines and purifies into a noble one.
0: Kanuka రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన వినాశక శాంతి.

హరి భజన వినాశ శాంతి నది.

Christina.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: పూర్ణ ప్రేమయందు పుట్టుము సౌఖ్యందు సత్య త్యాగ శాంతి క్షాంతునకు పూర్ణ ప్రేమయందు పుట్టుము సౌఖ్యందు సత్య త్యాగ శాంతి క్షాంతునకు
2: you will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
1: Prema lekayuna, prema lekayuna, shemangu ledaya. ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా సత్య సాయి మాట ప్రేమ ఊట సత్య సాయి మాట ప్రేమ ఊట
2: ఇఫ్ యు ఆర్ బ్రేక్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో క్షేమ ఫర్ యూ దిస్ ఇస్ దిస్ వర్డ్ ఆఫ్ సాయి ది స్ప్రింగ్ ఆఫ్ లవ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ This world of sorry is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
3: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This world of sorry is spring of love. Stream of love.
3: Khema sarupulara.
2: Embodied love.
3: Embodiment
2: of love.
3: జ్ఞానానాం జ్ఞానోత్తమం ప్రపంచంలో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి.
2: There are several varieties of knowledge.
3: సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది అది మానవులకు.
2: బై ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ వన్ కెన్ హ్యావ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
3: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: ది గ్రామర్ రూల్స్ దేర్ఫోర్ ది గ్రామర్ రూల్స్ నహి నహి రక్షతి దే కెనాట్ సేవ్ యూ వెన్ డెత్ కమ్స్ సో సేస్ ఆచార్య శంకర.
3: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
3: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ పీస్ ఫర్ యూ.
3: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: సెల్ఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
3: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: ఆత్మజ్ఞానా విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
3: ఇట్టి పవిత్రమైనటువంటి సుస్థితులను పవిత్రమైనటువంటి యొక్క దివ్యమార్గమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
2: ది ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్ దట్ గివ్స్ యూ దిస్ డివైన్ నాలెడ్జ్.
3: అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
3: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
3: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
3: ఈ కర్మలు సదాచారంచే, సత్వవర్తనంచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్యకర్మ, దిస్ సదాచారం.
3: ఇంతే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింప చేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
2: ది సత్కర్మ ఇస్ దట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
3: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: Those karmas, the actions which are described in the Shastra, are all satkarma.
3: Aithe loka sambandhamaina vidyanu abhyasinchinatuvanti vaadu panditudu kavachunu, medhavi kavachunu, atanu vidyavantudu kavachunu.
2: A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit,
3: kaani
2: may be a great educationist also.
3: Sarvajnudu kaaledu, sarvadeshudu kaaledu, sarvajnudu.
2: He cannot become omniscient.
3: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ పాత్, ఆత్మ జ్ఞాన టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
3: తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: శోకమాత్మవిత్ ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
3: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
2: బై అదర్ పాత్ యూ కెనాట్ కాన్కర్, యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్.
3: శోకమును తప్పించి, ఆనందమును ఇప్పించి, ఆవేదనను అణగించి, ఆత్మానందమును చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
3: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: Our children deserve to learn this vidya. Old people, women, men, all are, all can study this Brahma vidya. By having this Brahma vidya, man may become famous. He can fulfill all the aspirations of people. By having laukika vidya, the secular education, man may satisfy his desire.
3: Kani, after vidya cheta, దైవానుకృతునికే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: ఐ నాలెడ్జ్ చెప్తారు, హి విల్ బికమ్ ఎఫెక్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ సుప్రీం
3: కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ, కులమత సౌఖ్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ the cash, fee, and other things are not necessary.
3: Valdi ki yavani vamsamandali vadu.
2: Valdi ki, to which cash he belongs?
3: Nandunthu ye palle andu putte.
2: Nandana, in which village he was born?
3: Dharakuchelungyanta dharamukaligayunde.
2: What is the wealth of Kuchela?
3: గజరాజు ఏ విద్య కలిగి ఉండే ఎంత వయసు కలిగి ఉండే వసుదృహుంతెంత వయసు కలిగి ఉండే తిమ్మణికెంతటి తెలివి ఉండే కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువస్తాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధములు లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యా రూపకుల కలగ్రయా విభేదాలు ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ఫ్రీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
3: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
3: నీవు ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ ఫిట్ దిస్ ఫెస్టివల్ లీవ్ తులసి గారు.
3: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
3: యో మద్భక్త సమీభ్య
2: ది యోగి ఈజ్ ద డియరెస్ట్ టు మీ డియరెస్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ.
3: నన్ను భక్తితో కొనికేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సేస్ దోస్ డ్యూటీస్ హు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
3: లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
3: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
3: మైండ్. దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
3: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
3: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెల్ఫ్ that you should have faith in yourself first.
3: Kanuka mottamota manavunaku oka divyamainatundi oka vishayam paina sampurnamainatundi vishwasamanu pechukovali.
2: Human being should develop faith in the divinity first.
3: Ee raati vidyalu laukika sambandhamainavai ainappatikini ihamuna sukimpa hema taraka vidya paramuna sukimpa బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్. బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
3: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరదు.
2: విథౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
3: కనుకనే లౌకిక విద్యలను కూడా మీరు అలక్ష్యం చేయరా.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
3: చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
3: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫో ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దేవర్ రిటర్న్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
3: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆధారాన్ని తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ through 18 Puranas, therefore we can understand they were also involved in secular vidya also.
3: Lokamulandu gala samasta padarthavulu kani సమస్త లోకములు కాని దైవం ముందే ఇమిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
3: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
3: అతను ఆశించే లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
3: అందుకోసమని పోతన చెప్పాడు,
1: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధమర్చనలవియగుని.
2: దట్స్ వై ది గ్రేట్ పోయట్ పోతన హస్ సెడ్ యు ఆర్ ఆల్ పర్వేడింగ్ రియాలిటీ, ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ పర్వేడెడ్ బై యూ, హౌ కెన్ ఐ విజిట్ ఎంపుల్ పర్సన్
3: కోటి టూ

0: you are very, very effulgent, like crores and crores of sun. Before you, how can I offer a small light?
1: Sarvaji ulayandu sancharinchedi neeku sariyaina peda satyamaguna.
0: You are the indwelling reality of all beings. How can I name you by a particular name?
1: Brahmandamantata bojjalonu natti pacha bojjamu neeku pettataguna.
0: The entire world, the universe, is in your stomach. How can you offer you food for you?
1: Vasajalinyutununnadi Sri Rama Ramayanuchu. Vasudhajalinyutununnadi.
0: The entire world is telling you, telling us, that
2: kevalamu manavuli yokka bhakti nimittamai, manavuli yokka prema nimittamai, manavuli yokka ananda nimittamai, bhagavantunaku కొన్ని రూపనామములు కల్పించుకొనిచున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఈశ్వర సర్వభూతానం, ఈశావాస్యం ఇదం సర్వం, వాసుదేవ సర్వవిధం, సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం లేనిటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీ ఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్.
2: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
0: బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యు విల్ బికమ్ ఫేమస్ అండ్ యు కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్.
2: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు.
0: పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
2: నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును తాదాత్మభావంగా అనుభవిస్తూ వచ్చాడు.
0: ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్.
2: అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్.
2: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితమును అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ ఉంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితం ఆనందంగా గడిపేటువంటి వాడు.
0: వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్.
2: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
0: He was illiterate actually. He was unable to even pronounce that word pension.
2: కాని ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వారైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి నుంచి వచ్చిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
0: దోజు ఆర్ వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ హిమ్ టుడే. ఎవరి వేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ హానర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
2: అదేవిధంగానే దారిని గుర్తుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్దీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే.
0: ఏ డజా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అనే కొంత లవ్ ఫర్ గాడ్.
2: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
0: ప్రహ్లాద డెమన్ రాక్షస
2: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
0: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
2: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
0: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరి పర్సన్ ఆనర్స్ హిమ్, వర్షిప్స్ హిమ్. బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
2: ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామమును చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
0: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.
2: భక్తికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులకును సర్వజీవులకును దేవతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
0: ఆర్ డివోషన్ టువర్డ్స్ గాడ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్, ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
2: కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
0: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
2: భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
0: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు ప్లికేజెస్ రిపీటింగ్ ది జప, ఇట్ ఈస్ నాట్ భక్తి.
2: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం.
0: And dying a pure love for God is bhakti.
2: It is swartha rahitamainatundi.
0: It is selfless in its nature.
2: It is dosha rahitamainatundi.
0: It is bereft of any defect.
2: Nishchalamainatundi.
0: It is perfect eternal.
2: Nirmalamainatundi.
0: It is pure.
2: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట స్వార్థక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
0: That divine life should, love should be practiced in ప్రాప్త.
2: ఈ ప్రాప్త మార్గమందు మొట్టమొదట నేను నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
2: నేను ఎవరు?
0: హుయామై?
2: ఈ దేహమా నేను?
0: ఇదే ది బాడీ?
2: ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
0: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ?
2: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
0: మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
2: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
0: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
2: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
2: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: మై ఇస్ ది పర్మనెంట్.
2: అంటే అన్నింటి ఎత్తుకులను సాక్షిభూతమైనటువంటి
0: ఇట్ ఈస్ ది ఫిక్స్డ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
2: అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
0: దట్ ఈస్
2: కాన్షియస్నెస్.
0: దట్ ఈస్ కాన్షియస్నెస్.
2: దానికి చైతన్యముడి కూడా చెప్తారు.
0: ఇట్ ఇస్ ఆల్సో దాని చైతన్య.
2: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుందని.
0: ఈ చైతన్య ఈస్ ఆల్ పర్వేయింగ్.
2: ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు.
0: ఈ చైతన్య ఇస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
2: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. ఇస్ ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఈ కాన్షియస్నెస్ ఇస్ చిత్, ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎవరివేర్.
2: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
0: To realize that Chaitanya, in this world we are having opportunity.
2: The antarmukham kavali.
0: The mind must be enthralled.
2: Drishtini antarmukham ravinchukunnappude ilanti pavitramainatundi chaitanyamu neeku labhyamavutundi.
0: Manukane
2: vedantamu nandu neti neti neti, not this, not this, not this. Body is not, mind is not, buddhi is not, chittam is not. I am I. ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
0: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
0: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్, దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పార్ట్ ఆఫ్ లవ్ డివోషన్.
2: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
0: టు సర్చ్ ఫర్ గాడ్ దేర్ ఇస్ నో సపరేట్ పార్ట్ ఫర్ దట్.
2: సర్వత్రా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు.
0: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్ దేర్ఫోర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీవేర్.
2: అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి.
0: ది నిర్గుణ విచ్ ఇస్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ హ్యాస్ బికమ్ సగుణ విచ్ ఫార్మ్ అండ్ నేమ్ ఆల్సో.
2: సగుణ సాకారంలో లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేదు.
0: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
2: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
0: Therefore in the beginning you must worship the Lord with the name and power.
2: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavacchu.
0: Steadily, steadily intimately you must withdraw your mind from other external things.
2: నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము అట్టి విశ్వాసము అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
0: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ కాల్.
2: ఈ విధంగా భక్తి మార్గంలో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
0: దట్ ఇస్ ది బిగినింగ్ యూ వర్ సెంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దట్ యూ రియలైజ్ దట్ దిస్ గుణ రియలైజేషన్.
2: పుష్పమే లేక కాయి కాదు.
0: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
2: కాయి కాక ఫలం ఏర్పడదు.
0: దట్ షో ఫ్రూట్ అట్ ఆల్
2: రైట్.
0: వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఇస్ పాసిబుల్.
2: కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
2: ఈ పుష్పమే కర్మ మార్గము.
0: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
2: ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
0: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
2: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
0: వెల్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రత ఇట్ బికమ్స్.
2: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
0: రైట్ బికమ్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
2: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
0: కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పాత డిస్పాచ్.
2: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇంటు ది పాత్ ఆఫ్ కర్మ యాక్షన్.
2: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యాక్షమం అనే చేయాలి. క్రిస్టియన్ మనం అభ్యసించాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
2: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
0: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్.
2: మానవునికి అటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
0: రైట్ బికమ్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
2: కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము

0: వంటివి. థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకని మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
0: ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్
1: డీడ్. హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
0: థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
1: ఈ క్రమక్రమేణ పరత్యాగములకి ఇది కొనిపోతుంది. పరత్యాగములకి కొనిపోతుంది
0: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్.
1: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
0: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
1: క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి.
0: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
0: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
1: కనుక ఈ డిజైర్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇన్ టు వర్షిప్.
1: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీతి అర్థంగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
0: ఫర్ దట్ అడ్వాన్స్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం. ఏకోహం బహుశ్యాం.
0: లార్డ్ ఈజ్ వన్ హాస్ బికమ్ మెనీ.
1: చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాళ్ళని చైల్డ్ అంటూ అంటున్నాం.
0: వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హీస్ కాల్డ్ చైల్డ్.
1: పసిబిడ్డ
0: బేబీ
1: 10 సంవత్సరం అయ్యేటప్పటికీ అతన్నే బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
1: అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షంలో అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు.
0: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
1: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికీ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు.
0: హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్
1: మొట్టమొదటి ఆస్తి అక్కాతి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోల్.
0: ఫర్ ఆర్త జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదిసే.
1: ఇవి క్రమక్రమేణ పరిణామాలను పొందేటువంటి స్థితులు.
0: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
1: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
0: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
1: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
0: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధమ దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్ లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
0: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ సపోజ్ దట్ ది డిస్కోర్సెస్ విల్ ఆన్ గీతా విల్ కంటిన్యూ.
1: ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
0: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
1: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
1: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
0: సంశయ ఇది జ్ఞాన, సంశయ ఇది భక్తి, సంశయ ఇది కర్మ.
1: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
0: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్.
1: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలానే మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
1: కేవలం పాదము చూస్తే మాత్రమే అతని మనిషిని గుర్తించుకోలేము.
0: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
1: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
0: బై ముఖం
1: కూడా ఉండాలి.
0: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్.
1: అందువల్లనే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేత్తి సమవేత యుచ్చవ మామక పాండవాస్తేవ కిం కురువత్ సంధియ. ఈ శ్లోకంలో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
0: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్ర. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
1: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగిస్తే కృష్ణ.

0: కష్టపాతో నరుద్ర తస్త శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములు కడపటి పదము మమ.
1: ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ ది గీత ది వర్డ్ ఇస్ మమ.
0: కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేస్తే మమ ధర్మ బోధించింది గీత.
1: ఇఫ్ యూ కంబైన్ ఇఫ్ యూ యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై.
0: ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
1: ది టీచింగ్ ఆఫ్ గీత ఇస్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సలెన్స్.
0: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
0: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
0: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీస్.
0: వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాంట్
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ దట్స్ ది టీచింగ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధములు కూడా నిరుత్సాహానికి నిష్ఠుకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కన్ఫ్యూజన్ మిజరీ.
0: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున హౌస్ హోల్డర్.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీమస్ ఫుల్ఫిల్
0: ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
1: అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్ హిమ్ అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను మోహం నిరహంకారం సజాంకి మన గచ్చతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇట్ ఇస్ నాట్
0: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష డిస్ట్రక్షన్ ఆఫ్
0: మోక్షం. మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: తలుసుకున్నతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
0: మోహక్షయం మోక్షం
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీస్ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్ దెన్ ఎవరిబడి విల్ బి బ్లెస్డ్ బై దట్.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు.
1: డెబ్యూటీస్ ఆర్ వేస్టింగ్ ది టైం.
0: కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. Time is fleeting away, art is love, therefore everybody must be careful.
0: ఇట్టి కాలంలో పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీడే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు సాధాత్మ భావన పొందేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: from tomorrow onwards, you must have the text of Gita with you and make use of it properly.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30కు ప్రారంభించి 5:30కు పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: ఫ్రమ్ టుమారో ఆల్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: దాట్ వాస్ ద వెరీ ఫస్ట్ డిస్కోర్స్ in the series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagavan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మంటైన్ వరల్డ్ ద టెంపరీ అండ్ ఎఫిమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ జరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యు విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: It is the one of truth.
0: అది అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: The father is the wisdom here and the wisdom is non-dual.
0: Dharmo bratam. Manaku sodarulu untaru.
1: We have brothers.
0: Kaani ee sodarulu yendu enni vidhamainatunte yokka bhinna bhavamulo untuntai.
1: Among brothers there are differences of opinions.
0: Kaani maranatunte chelinchinatunte ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచోస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరి కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: సేజెస్ డిస్క్రైబ్ రామ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయా సఖ. దయ, దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ బియాండ్ దిస్ దయ ఆర్ కంపాషన్. వీ రిడీమ్ అవర్ లైవ్స్ త్రూ దిస్ కంపాషన్.
0: అసురుడైనా భూసురుడైనా,
1: హి మే బి ద డెమన్ ఆర్
0: అఖండ తెలివి కలవాడైనా,
1: మైటీ ఇంటెలిజెంట్,
0: దయచేతనే ధన్యులు కావాలి.
1: హి ఇస్ లిబరేటెడ్ బై కంపాషన్.
0: ఆ దయ దైవం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: అండ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ కంపాషన్.
0: కనుకనే అతనే సఖ.
1: సో దిస్ కంపాషన్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: భార్యా పత్ని అనగా శాంతియే పత్ని.
1: పీస్ ఇస్ ద వైఫ్.
0: కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడను అశాంతితో కుమిలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: Shantiye daivamu.
1: Peace is God.
0: Inka chama. Chamane putrudu.
1: Forbearance is the son.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: The mankind feels that the son would help for the liberation.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: It's not this physical mundane son that would help you.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: The one who helps for emancipation is God himself.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత

0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ గీత గాడ్ ఈజ్ మదర్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ గాడ్ ఈజ్ యువర్ రిలేషన్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ హీఈస్ యువర్ నాలెడ్జ్ హీఈస్ యువర్ వెల్త్ ఎవ్రీథింగ్
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: ద హోల్ కాస్మాస్ ఇస్ ద డివైన్ ఫామ్.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: ఇట్ సేమ్ బ్రహ్మన్ ద ప్రిన్సిపల్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ అన్ ఆటమ్ అండ్ ఎవ్రీ సెల్.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ దే ఆర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యం వది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యమది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: Gruhini Brahma,
0: the wife,
1: Kalamantayu Brahma,
0: the Kayambu
1: time, Brahma,
0: the body,
1: Prakrutiyantayu Brahma, Mana Prema Brahma,
0: the nature is God, the love is God,
1: Sarvamunu Brahma,
0: everything is divine,
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Inta kantanu veredi eruga paratu.
0: What more is to be expressed?
1: Sai.

0: The members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is powerful.
1: ఆ శక్తియే ప్రకృతి యొక్క ప్రతిబింబం.
0: This power is the reflection of nature.
1: ప్రకృతి యందున్నటువంటి సమస్త శక్తులు ప్రకృతిలో జీవించే ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
0: This power is latent in every human being.
1: కనుక భగవంతుడు, ప్రకృతి, జీవుడు ఈ మూడు పదార్థములు కూడాను బ్రహ్మతత్వములే.
0: హెన్స్ గాడ్, నేచర్ అండ్ ఇండివిజువల్ ఆర్ డివైన్.
1: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
0: The individual and God are not different.
1: జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు కాదు.
0: This nature and the creator are not separate.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole cosmos is the embodiment
1: Vishnu
0: of divine.
1: కారణము.
0: One is the cause, God is the cause.
1: ప్రకృతి కార్యము.
0: Nature is the effect.
1: కార్యకారణ స్వరూపుడే భగవంతుడు.
0: God is a combination of cause and effect.
1: కనుక భగవంతుని అన్వేషించుటకు మనం ఎట్టి సాధనలు చేయను అక్కర్లేదు.
0: We don't need to follow any spiritual path to search for God.
1: మనిషి ఎందు కూడాను సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉన్నవి.
0: In man there are present so many potentials.
1: అజ్ఞాతమైనటువంటి స్థితిలో ఇమిడి ఉంటున్నవి.
0: They are all present in a hidden way.
1: అజ్ఞాతమనగా ఏమిటి?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ జరిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atoms.
1: కాని వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: But spiritualists call it the whole thing is the embodiment of the divine.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: The names are different but essentially convey the same.
1: శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి.
0: Energy is Brahma, Brahma is energy.
1: కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Therefore this energy is present all over this world.
1: మనము చేయునటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: Today you see the matter.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: We see the individual.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వము కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: Ultimately you will know that the matter and individual are atomic essential.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: Scientists call it as material, matter.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యు ఫైండ్ ఇట్ యాజ్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడుగా ఉండవచ్చును.
0: యు మే ఫైండ్ ఎన్ ఇండివిజువల్.
1: తిరిగి ఆ జీవుడు కూడాను శక్తిగా మారిపోతుంది.
0: ఈవెన్ దిస్ ఇండివిజువల్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎనర్జీ.
1: కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫార్మ్ ఎసెన్షియలీ ఇస్ ఎనర్జీ ఓన్లీ.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఎనర్జీ?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend.
1: హృదయాన్ని మురిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇదియే దైవత్వము.
0: This is divinity.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: ఎవ్రీ మ్యాటర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫౌండేషన్ ద బేస్
1: మానవయందు విద్యుత్ శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఇన్ మ్యాన్
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది
0: ది వెరీ సేమ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మానవయందు కాంతి శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ లైట్ ఇన్ మ్యాన్
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది
0: సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఔటర్ వరల్డ్
1: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది
0: దేర్ ఇస్ రేడియో పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: ద వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ ఎక్స్రే పవర్ ఇన్ మ్యాన్
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటుంది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటుంది
0: దేర్ ఇస్ పవర్ ఆఫ్ లైట్
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటుంది
0: ది వెరీ సేమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి
0: However, these forms of energy must have
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి
0: దే మస్ట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్
1: ఈ టంబ్లర్ ఉంటుందంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి
0: ద టంబ్లర్ యూ ఫైండ్ హియర్ హ్యాస్ గాట్ ది టేబుల్
1: టేబుల్ నిలిచాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి
0: ది టేబుల్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద ఫ్లోర్
1: ఇది ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి
0: సో వన్ ఈస్ ద బేసిస్ ఫర్ ది అదర్
1: కనుక ఈ సమస్త శక్తులకు ఆధారభూతుడైనటువంటి వాడే దైవము
0: ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ is God himself
1: దీనినే అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు
0: philosophers call it as transcendental power
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని
0: scientists call it as atomic power సూపర్ పవర్
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒకటిగానే ఉంటుండాలి
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్ బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్
1: మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నియో ఉంటుంటుండాలి
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఇస్ నాట్ అవేర్
1: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు
0: దే కాల్ ఇట్ సైకోటానిక్ ఎనర్జీ
1: బయోప్లాస్మిక్ శక్తి అన్నారు
0: బయోకాస్మిక్ ఎనర్జీ
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు
0: ఫిలాసఫర్స్ కాల్ ఇట్ ఎస్ ట్రాన్సెండెంటల్ పవర్
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి
0: హౌ టు నో దాట్
1: దీనిని మానసిక శక్తి చేతను
0: త్రూ మెంటల్ పవర్
1: ధారణాశక్తి నాట్ మెంటల్ పవర్ విల్ పవర్
0: విత్ విల్ పవర్
1: మానసిక శక్తి చేతను
0: విత్ ది విల్ పవర్
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్
1: జ్ఞాన శక్తి చేతను
0: మెడిటేషన్
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్
1: నాదు
0: సోషల్
1: సమాధి శక్తి
0: సమాధి పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని Sound state of mind. దీనిని సమాధి అన్నారు
0: దిస్ ఈస్ కాల్డ్ సమాధి
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది
0: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ
1: ప్రతి వ్యక్తి కూడాను ప్రతి శక్తి కూడాను ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది
0: ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ది మెటీరియల్ అల్టిమేట్లీ గెట్స్ యూనిఫైడ్ విత్ గాడ్
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి
0: హియర్ యూ హ్యావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు
0: వీ ఫీల్ దట్ వీ షుడ్ మర్జ్ ఇన్ గాడ్
1: మేము దైవమును నిల్చాలి
0: దట్ వీ షుడ్ బి నియర్ గాడ్
1: మనం మోక్షమును పొందాలి
0: దట్ షుడ్ అటైన్ లిబరేషన్
1: మాకు లిబరేషన్ ఏంటి కావాలి
0: వీ వాంట్ లిబరేషన్
1: ఎట్లా కలుగుతుంది
0: How is it possible?
1: దీనిని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి. నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Superb.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్
1: నీరు నీరుతో చేరగలదు
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్
1: గాలి గాలితో చేరగలదు
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ద విండ్
1: నిప్పు నిప్పుతో చేరగలదు
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్
1: మట్టి మట్టితో చేరగలదు
0: ద మట్ యునైట్స్ విత్ మట్
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
1: అతన్ని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వీ షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫార్మ్ అండ్ వెన్ యూ వాంట్ టు ఇమాజిన్ ఇట్.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: అలాంటి రూపరహితుణ్ణి ఈ రూపంని ఏ రీతిగా పొందగలదు?
0: With this form, how do you comprehend, know the formless?
1: కనుక నీవు కూడా రూపరహితుడు కావాలి.
0: So you should also be formless.
1: రూపరహితుడు కావాలంటే దేహాభిమానం పోవాలి.
0: It only means you should give up this body attachment.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: నీ యొక్క తత్వము జీవన జ్యోతిగా వెలగాలి.
0: యువర్ లైఫ్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ లైట్.
1: నేను ఒక జీవుని.
0: ఐఎమ్ అన్ ఇండివిజువల్.
1: నా యొక్క జీవన జ్యోతి
0: దిస్ లైట్ ఆఫ్ లైట్.
1: అది పరం జ్యోతి.
0: అండ్ దట్ ఈస్
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
0: దిస్ ల్యాంప్ హియర్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లైట్.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో జీవనమే కావాలి.
0: దిస్ ల్యాంప్ షుడ్ బి యునైటెడ్ విత్ దట్ లైట్, కాస్మిక్ లైట్.
1: ఎప్పుడు దేహాభిమానం మర్చిపో అప్పుడు ఈ జీవజ్యోతి వెలుగులుతుంది.
0: ద డే యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ న్యాచురల్లీ యూ కెన్ అటైన్ దట్ లైట్.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: యూ మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: This one candle is a super light.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: It will light the other remaining lights.
1: Kanukane daivamu param jyoti.
0: God is a super
1: param jyoti nintine ee jeevana jyotulu anetuvanti yerpadutu vachayi.
0: It is this cosmic light that is the cause for others.
1: Kanuka manamu jeevana jyotiga manam bhavinchi jyotini manamu ekagratalo nunchukoni tadwara jnanam salipi daivatvamto leenam kavali.
0: We should consider ourselves as the light of life, concentrate on the light and merge in God.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యు షుడ్ ఆల్సో ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఇన్ ది కరెక్ట్ వే అండ్ దెన్ ట్రై టు నో గాడ్.
1: భజన చేస్తున్నాం.
0: యు డు భజన్స్.
1: జపం చేస్తున్నారు.
0: యు డు జప.
1: ధ్యానం చేస్తున్నారు.
0: యు మెడిటేట్.
1: తపం చేస్తున్నారు.
0: యు తపస్.
1: యజ్ఞం చేస్తున్నారు.
0: యు ఫాస్ట్. యాగములు
1: చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
0: యు పర్ఫార్మ్ రిచువల్స్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దేర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
1: టు హార్ట్ టు హార్ట్. కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: ఫర్ ద వరల్డ్ దే ఆల్ అమౌంట్ టు గుడ్ యాక్షన్స్.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: You are bound to get results.
1: ఫలితం ఉంటుంది.
0: యూ హ్యావ్
1: దేనికి ఫలితము? సత్కర్మలకు సంబంధించిన ఫలితం మాత్రమే ఉంటుంది.
0: యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ద గుడ్ యాక్షన్స్ యూ డూ.
1: ఆత్మకు సంబంధించిన ఫలితములు రావు.
0: దే హావ్ నథింగ్ టు డూ విత్ ది ఆత్మ.
1: కనుకనే ఈ కర్మలన్నీ కూడాను సత్కర్మలుగా మనం ఆచరించి ఈ సత్కర్మల నుంచి కూడాను దివ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించాలి.
0: Therefore, by undertaking good activity, we should also take up to that activity as to know
1: ఎంత కాలమైనప్పటికీ ఈ సత్కర్మల్లోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: సో లాంగ్ వీఆర్ రిచువలిస్టిక్, వెన్ కెన్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్?
1: ఇది సత్కర్మ అన్ని కూడా ద్వైతంతో కూడినటువంటిది.
0: ఆల్ ది రిచువల్స్ ఆర్ డ్యూయల్.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ డ్యూయలిజం వీ షుడ్ రీచ్ నాన్ డ్యూయలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: జ్ఞానం,
0: ద ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ది మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దట్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ యువర్ బాడీ, కంటైన్డ్ విత్ ఇన్ ది మెటల్.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతము ఉంటుండాలి.
0: దిస్ మెటాలిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు టో.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice valla,
0: the lime juice,
1: apple juice valla,
0: apple juice,
1: nimma pandu valla,
0: and also the lime,
1: battai pandu valla,
0: and also orange,
1: ee vidhamainatundi apple pandu valla,
0: apple,
1: erpadeetundi anta kudunu aamlamam.
0: This is all acid.
1: Ee acid anetundi dani aamlam ane acid du kontha varaku indulo praveshinchi ee yokka ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ ది కరెంట్ జనరేటెడ్.
1: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: లైక్ దిస్ యువర్ బాడీ ఇస్ ఎ స్మాల్ జనరేటర్.
1: జనరేటరే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: All the feelings inside are expressed by mouth.
1: కాబట్టి మానవుడంత కూడాను ఒక విధమైనటువంటి రేడియో వంటి వాడే.
0: So human being is a sort of radio.
1: కనుకనే రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: So all the radio source is in you.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picturize. This is the
1: TV. రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ది టీవీ, ది రేడియో, జనరేటివ్,
1: జగత్ అంతా కూడాను ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి యొక్క దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
1: చాలా పొరపాటు, ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: పచ్చ గడ్డిని చూచి పశువు పరిగెత్తిపోతుంది, కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెటే.
0: వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ దేర్ కౌ గోస్ ఓవర్ దేర్, ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిజం దేర్.
1: బిడ్డను చూస్తే తల్లి చాలా సన్నిహితంగా కూడా ఆప్యాయంగా వెళుతుంది, అవి రెండు ఇద్దరికి మధ్య ఉన్నది మ్యాగ్నెటే.
0: వాచింగ్ ది చైల్డ్ ద మదర్ ఇస్ డ్రాన్ టు
1: తల్లి. బిడ్డలకు మధ్యన ఉన్నది మ్యాగ్నెటే. భార్యాభర్తలకు మధ్యన ఉన్నటువంటి మ్యాగ్నెటే. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటి మ్యాగ్నెట్టే.
0: దేర్ఫోర్ ఇస్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద కౌ అండ్ ద గ్రాస్.
1: ఏది ఆకర్షిస్తున్నారో అదంతా మ్యాగ్నెట్టే.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ ఇస్ ఎ మ్యాగ్నెట్.
1: కనుకనే రమేతి ఇతి రామః అన్నారు. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాముడు అన్నారు.
0: రామ హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అట్రాక్ట్స్ ఎవరీవన్.
1: ఆ రాముడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ దిస్ రామ?
1: దశరథ రాముడా?
0: ది సన్ ఆఫ్ దశరథ.
1: ఆత్మారాముడా?
0: ఆర్ ది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
1: ఆత్మారాముడు.
0: రామ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: So many have assembled here. What are the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతూ ఉంటాయి.
0: When you keep a flower here, so many honey bees are there.
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతని.
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టర్ కంటెయిన్డ్ విద్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకనే ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: So this sweetness is love.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటారు.
0: It is this love that attracts all.
1: ఇది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: ఇట్ మే ది లవ్ ఆఫ్ ఎ మదర్, ఆఫ్ ఎ ఫాదర్, ఆఫ్ ఎ వైఫ్, ఆఫ్ ఎ చైల్డ్, ఆఫ్ ఎ ఫ్రెండ్, ఆఫ్ ఎ రిలేషన్. ఇది
1: ఆకర్షించేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ అట్రాక్ట్.
1: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: కనుకనే ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలుకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టును కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అది విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: So everyone born in this world nature should have the divine quality.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: Everyone is born to attain the divinity.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: Man is born to express in the manifest and share the divinity.
1: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
1: అది ఏ శక్తి?
0: దట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: ఎనర్జీ కెనాట్ బి జనరేటెడ్ బై పర్సన్.
1: ఒకరిని నాశం చేసేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: కానీ ఇది అవినాశి.
0: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్.
1: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
0: ద డివైన్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: హవెవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ కుడ్ బి చేంజ్ టు అనదర్.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్ ఇంటూ
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రికల్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
1: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: దట్ చేంజ్లెస్ వన్ ఇస్
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
0: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
1: కనుక
0: సో
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place.
1: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీనులందరూ కూడాను
0: సో ఏన్షియన్స్
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
0: స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
0: బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: the one who stands there as an eternal witness.
1: Atmaye anuvu anuvune brahma magunu.
0: It is this atma and that atma is divine brahma.
1: Kanuka atmane anuvu anuvune brahma.
0: So this atma is anu or atma.
1: Brahma anuvu atma moodu kudanu okkate paryaya padamulu maatrame daivatvaniki.
0: Therefore atma the atom and brahma are synonymous.
1: Kanukane deenni telusukovadaniki సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరం పట్టింది.
0: సైంటిస్ట్ హ్యావ్ టేకెన్ అబౌట్ 1000 ఇయర్స్ టు నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
0: టుడే దే హ్యావ్ నోన్ వెరీ లిటిల్ బట్ దే హ్యావ్ గాట్ ది ఈగో ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ పంకెన్.
1: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము
0: దిస్ ట్రూత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
1: ఇప్పుడు కలియుగము
0: దిస్ ఇస్ కలి ఏజ్.
1: పోయినది ద్వాపర యుగము.
0: ది బైగాన్ వన్ ఇస్ ద్వాపర.
1: ముందు దానికి ముందు త్రేతాయుగము.
0: ప్రయర్ టు దట్ త్రేతా.
1: త్రేతాయుగంకంటే ముందుగా కృతయుగము. కృతయుగము లోపలి చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
0: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
1: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there.
1: ఆనాడు ప్రహ్లాదుడే చెప్పాడు.
0: ప్రహ్లాద సెడ్ దెన్,
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే.
0: ఇట్స్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది అణుతత్వమే.
0: ఇట్ ఈస్ దిస్ అటామిక్.
1: అణుతత్వమే దైవత్వము.
0: దిస్ అటామిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: అణువులోన ఘనములోన ఉన్నది కూడా దైవత్వమే.
0: ఇట్స్ మైక్రోకాజం అండ్ మాక్రోకాజం. డివినిటీ
1: చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నింటినీ సాధించుకుని దేహాభిమానమును మర్చి చేస్తనే దైవత్వములో లీనం పొందాడు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎసెన్షియల్ యూనిటీ వన్నెస్ దట్ ప్రహ్లాద
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది. అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతానో అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: అండ్ మైటీ ఎలిఫెంట్స్ వర్ దేర్ అండ్ దే వర్ అలౌడ్ టు ట్రాంపుల్ ఆన్ హిస్ బాడీ. హీ వాస్ నాట్
1: ఫియర్ఫుల్. విషసర్పములను తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: పాయిజనస్ స్నేక్స్ వర్ బ్రాట్ దేర్.
1: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతోనే జీవిస్తూ వచ్చినాడు.
0: ప్రహ్లాద లివ్డ్ వితౌట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్.
1: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He publicized to God, to the world.
1: ఆ గురువులంతా కూడాను,
0: all those teachers,
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపు దగ్గరికి,
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్.
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము?
0: దిస్ ఇస్ వాట్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్.
1: కించిత్తైనా దేహాభిమానం లేదు.
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: తన్ను నిశాచరు పొడువా.
0: వెన్ ఇస్ అటాక్డ్ బై ద డెమన్.
1: దైత్య కుమారుడు.
0: యువర్ సన్.
1: మాటి మాటికిం ఓ పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని.
0: When he was attacked by the demons, your son went on praising God.
1: తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
0: He had never shed a tear. He was never
1: fear stricken. వాడికి భయం అనేది లేదు. కంటినీరు అనేది కరచలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
0: దిస్ బాయ్ నెవర్ క్రైడ్. హీ నెవర్ షెడ్ ఎ టియర్. హీ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
1: ఆఫ్ గాడ్. దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ వుడ్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది.
0: హూ ఇస్ వరీడ్ యూజువల్లీ? ది వన్ ఆఫ్ బాడీ.
1: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
0: హి బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ ద లాసెస్ అండ్ ద డిఫికల్టీస్ హి హాడ్. హి గోస్ ఆన్ వరీయింగ్.
1: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
0: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇట్స్ బౌండ్ టు డై.
1: పుట్టుతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
0: ద బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
1: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
0: వై షుడ్ వి వరీ?
1: ఏనాటికైనా తప్పింది కాదు.
0: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
1: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
0: ద వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
0: Gopikas prayed to Krishna in different ways.
1: నిన్ను ఏ విధంగా వర్ణించాలి కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ వీ టు డిస్క్రైబ్ యూ?
1: నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ ఆర్ వీ టు నో యూ?
1: ఎట్టి రూపాన్ని ధ్యానించాలి?
0: వాట్ ఫార్మ్ షుడ్ వి వర్షిప్?
1: ఎట్టి నామమును స్మరించాలి?
0: వాట్ నేమ్ షుడ్ వి చాంట్?
1: మాకు తెలియటం లేదు.
0: వీ డోంట్ నో.
1: ఎందుకోసం?
0: వై?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: You are smaller, subtler than an atom.
1: Ganamu kante ati gananiyudamu.
0: You are bigger, mightier than the biggest.
1: Yenubadi nalugu lakcha jeevamula anayammuna nedavayakunduvata. అణువునేను తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట. నిను గనుగొనగల్లమా కృష్ణ, నిను గనుగొనగల్లమా.
0: You are present in all the 84 lakhs of species of the creatures. You are present from an atom to the biggest. can we know
1: ఎట్టు నిన్ను తెలుసుకునేటువంటిది?
0: హౌ టు నో యూ?
1: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు,
0: గోపికలు
1: ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
0: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్, డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద.
1: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెం దట్ హస్ బికమ్ పేటెంట్.
1: శక్తి ఎందుకును అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
1: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
0: వెన్ వి మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శక్తిని సద్వినియోగపరచాలి.
0: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: బావి యందు ఉన్నటువంటి నీరును తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
1: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
0: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
1: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
0: ఇఫ్ యు గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
1: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది.
0: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్
1: జలమేగం ముందుకు పోకపోతే అది నిలిచి నీళ్లలో పురుగులు పడిపోతాయి.
0: ఇది వాటర్ డజన్ ఫ్లో ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ విల్
1: కనుకనే మన యందు ఉన్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి షేర్డ్ విత్ ఎవరీబడీ.
1: మనలో లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
1: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
0: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్
1: దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
0: ఇది కాస్మిక్ ఎనర్జీ.
1: జగత్ శక్తి మానవుని యందు కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఎనర్జీ
1: ఆఫ్
0: ది నేచర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్
1: స్థితిలో ఉంటుంది.
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుంది.
0: ఇట్ ఈస్ హిడెన్.
1: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
0: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
1: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
0: నెవర్ డౌట్ ఇట్.
1: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాము.
0: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
1: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
0: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
0: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఎదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఆర్ చాంటింగ్.
1: ఎవరు డూ ఇట్ విత్ ద మైండ్.
0: నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
1: ఈ మనసును అమస్కంగా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనసు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: వరీస్. మనసు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
1: కనుకనే అమనస్కుడు కావాలి.
0: సో యూ హ్యావ్ టు విత్ డ్రా యువర్ మైండ్.
1: అంతాను తానాయ అంతయులో నాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: మాయకులో నాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రాము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ ఇంకా భావించుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
1: మనస్సు ఉండినంత వరకు కూడాను మనకు ఈ విచారం తప్పింది కాదు.
0: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
1: మనస్సు ఉండినంత వరకు దైవత్వం

0: అంతా కూడా నువ్వు ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుంది. అది
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్.
0: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో,
1: యాజ్ యు డ్రీమ్ ఇన్ స్లీప్,
0: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు, నీ యొక్క పనులు అన్ని కూడా నువ్వు ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరే కనిపిస్తుండాయి.
1: సో ఆల్సో యువర్ పొజిషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: దిస్ ఈస్ ది వేకింగ్ స్టేట్ ఇస్ ది డే డ్రీమ్.
0: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
1: There is no night dream in the daytime.
0: Night dream lo day dream ledu.
1: And there in the night there is no day dream.
0: Nee day dream lo na unnav, night dream lo na unnav.
1: You exist in both the states.
0: You are omnipresent.
1: You are omnipresent.
0: Alanti ekatvanni manu vishwasinchali.
1: We should know this.
0: Mari raatri nen kalalo em emo chuchanu.
1: I saw many in my dream.
0: Kaani jagratalu levi.
1: In the waking state I don't
0: kalalo find them. Chuchina medalu middelu kannulu vippina levu kada.
1: All the mansions and buildings that have been seen in the dream are not noticed in the waking
0: ee state. Ee deelo anubhavinchinatundi kalalo chusti ekkada marchipoyinaamu.
1: Experiences in the waking state are forgotten in the dream.
0: Ee kulvanta mahala lopala ee hall lopala kurchunnavu.
1: We are all seated here in Kulvanta hall.
0: Kaani neeku dream vacheste nuvu Bombay lo untunnavu.
1: Once you dream you will be there in Bombay.
0: Kaani deeni gati emiti, daani gati emiti?
1: What will happen to this? What will happen to that?
0: Bombay lo unnatundi nijama leka ee Kulvanta hall lo undetundi nijama?
1: Is it true that you are here or is it true that you are in Bombay?
0: Idi nijam gaadu, adi nijam gaadu. Indulona nee unnav, andulona nee unnav.
1: Neither this nor that are true, but you are present in both.
0: Neevu rendu kaadu okkate.
1: You are not two but
0: sthitulu maatram rendu.
1: The positions are different too.
0: Kanukani ee rendu sthitulu vallane mana manasunu aneka vidhamuga tikabakkalaipothundadi.
1: Because of the two states we are confused.
0: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు,
1: టు నో గాడ్ ఫస్ట్,
0: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
1: వీ హావ్ టు మెడిటేట్.
0: ఈ ధ్యానం చేత ఏమైపోతుంది?
1: వాట్ హ్యాపెన్స్?
0: ఏకాగ్రత కుదురుతుంది.
1: యూ హావ్ కాన్సన్ట్రేషన్.
0: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
1: వెన్ వన్స్ యువర్ కాన్సన్ట్రేషన్,
0: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
1: యూ కెన్ విత్డ్రా యువర్ మైండ్.
0: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే,
1: వెన్ మైండ్ ఇస్
0: దేహాభిమానం పోతుంది.
1: యూ కెన్ గివ్ అప్ ద బాడీ.
0: దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ the body attachment is gone, you will experience samadhi state.
0: ee samadhi sthiti ante kevalam rendu arthamulu untunnayi. samadhi kashta nashtamulaku papa punyamulaku rendittiki samatvanga chusukovatam.
1: samadhi means equanimity, the same spirit in both the times. samadhi
0: buddhi samananga undali.
1: samadhi the state of equanimity.
0: dukkhamulaku krungakoodadu, సుఖమునకు పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డిప్రెస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
1: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
1: ద పవర్ విచ్ ఇస్ నాట్ ఇన్ యు ఇస్ నాట్ అవుట్సైడ్. దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
0: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
1: దట్ ఇన్ యు ఇస్ ప్రెజెంట్ అవుట్సైడ్ ఆల్సో.
0: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
0: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: వి హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది ఎనర్జీ ఫస్ట్.
0: ఈ ప్రాక్తిక జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి.
1: హౌఎవర్ సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
0: అయితే ఒకటి, మీరు వేరుగా భావించొద్దండి.
1: డూ నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ ప్రాకృతమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
1: Because of the teachers outside, we are not able to experience the reality.
0: Varu cheppetvanti bodhanu chetane manavattamlo undinatvanti divyattam marinta adugunu padipothuntundadi.
1: Their teachings has put down the divinity in humanity further.
0: Kanuka guru aneetvanti padaniki mottamota manam artham teeskovali.
1: Let's know the meaning of this word guru.
0: గురు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
1: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
0: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
1: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు.
0: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
1: గు మీన్స్ దాట్ విచ్ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్.
0: గుకారము రూపవిష్టము.
1: రూ మీన్స్ ఫార్మ్లెస్నెస్.
0: గుణము రూపము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కనుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు అన్నారు.
1: The one beyond attributes and form is God himself.
0: నిజమైన గురువు దైవం ఒక్కడే.
1: The true guru is God only.
0: వీళ్ళందరూ కూడాను
1: all the rest
0: కేవలం టీచర్స్ వంటి వాళ్ళు.
1: All the rest are teachers.
0: ఇప్పుడు ఒక విద్యార్థికి ఒక కాలేజీలో ప్రవేశించినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
1: When a student joins there in the college, he has got mathematics teacher, physics teacher, chemistry teacher. How can you worship them all?
0: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్ హిస్
0: గురువులు కాదు.
1: దే ఆర్ నాట్ గురుస్.
0: వీళ్ళు టీచర్స్.
1: దే ఆర్ ఓన్లీ టీచర్స్.

0: బోధించేటువంటి వాళ్ళు.
1: దే టీచ్.
0: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ గురు హియర్?
0: తన యొక్క గురువుని చూపించాలి.
1: గురు ఇస్ ద వన్ హూ షో ద గురి ఆర్ ద గోల్.
0: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
1: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
0: అదే గురి.
1: దట్ ఈస్ ది గోల్.
0: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
1: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
0: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
1: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైస్ అండ్ ప్యూర్.
0: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
1: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈస్ ద ట్రూ గురు.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాచీన కాలంలో కృతయుగమునందు కూడాను,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ్ ఏజ్,
0: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని,
1: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫామ్ ఆఫ్ వామన,
0: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
1: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
0: దానం అడగడానికి వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
0: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
1: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
0: ఆచార్య. శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువు అయినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్. శుక్రాచార్య.
0: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
1: సచ్ బిగ్ గురు,
0: బలిచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు.
1: బలి హ్యావింగ్ రియలైజ్ the one who has come there is God.
0: He
1: is ready to offer. He made a promise.
0: కానీ శుక్రాచార్యుడు వద్దు వద్దు వద్దు, నీవు చాలా మోసపోతావు, నీ రాజ్యమంతా భ్రష్ట్ అయిపోతుంది, నువ్వు అతనికి ఏమాత్రం కూడా మూడడుగులు దానం ఇవ్వద్దు అన్నాడు.
1: బట్ శుక్రాచార్య సెడ్ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, యూ విల్ బి బిట్రేడ్.
0: దైవం కంటే గురువు ఏమిటి?
1: దెన్ హీ సెడ్ హూ ఇస్ మోర్ దాన్ గాడ్.
0: ధిక్కరించి
1: హీ డిసోబేడ్ గురు.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
1: ఇఫ్ యు గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్, కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్?
0: పలికి బొంకుట కంటే పాపమున్నే.
1: ఇఫ్ యు అటర్ ఎ లై, కెన్ దెర్ బి ఎ వర్స్ టు ది సిన్?
0: ఏమైనా సరే గురువు ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
1: లెట్ ది గురు కర్స్ ఇన్ ఎనీ వే, బట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్ ఆఫర్.
0: ఆనాటి గురువులు గురువులా?
1: ఆర్ ది గురుస్ by the name?
0: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ గురు ఇఫ్ హి ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
0: పాండవులు,
1: పాండవర్స్
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: వారికి అన్ని రకములైనటువంటి విద్యలను బోధించి,
1: హావింగ్ టాట్
0: వారికి ఏకైక గురువుగా వచ్చాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య కేమ్ దర్ యాస్ వన్ టీచ్ గురు.
0: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునుడికి ప్రామిస్ చేశాడు.
1: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
0: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
1: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్.
0: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తాను, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
0: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
0: అన్ని విద్యను నేర్పినాడు.
1: ద్రోణ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ద్రోణుడు కూడా చెప్పినట్టుగానే ఎవరికి గురువుగా పోలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ గురు టు ఎనీవన్ ఎల్స్.
0: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
1: అట్ వన్ టైమ్ ఏకలవ్య,
0: స్వామి నాకు విలువిచ్చి నేర్పమని ప్రార్థించాడు.
1: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్చిస్ట్రీ.
0: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
1: ఐ ప్రామిస్ టు అర్జున,
0: అర్జునుడికి తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
1: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
0: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
1: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
0: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసులకు వెళ్లారు.
1: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
0: కేవలం విహారార్థమై వెళ్లారు.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్.
0: వారి వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
1: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
0: అక్కడ ఒక మృగమును చూచి కుక్క గట్టిగా అరిచింది.
1: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
0: అరుపును చూచి
1: ఎక్కడి
0: నుంచినో నాలుగు ఐదు అంబులు వచ్చాయి.
1: అండ్ వాచింగ్ దిస్ ఫోర్ ఆరోస్ వర్ నోటీస్ దేర్.
0: పడిన చోటే ఐదు కూడా ఒక్కతూరి పడ్డాయి.
1: ఆల్ ది ఆరోస్ వర్ షాట్ అట్ వన్ పాయింట్.
0: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: అర్జున వాజ్ మిస్టిఫైడ్.
0: శబ్ద పేరు కనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా?
1: హూ ఇస్
0: దట్? ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
1: అర్జున స్టార్టెడ్ వండరింగ్ హూ ఇస్ దట్ ఎక్స్పర్ట్ హూ కుడ్ షూట్ లైక్ దట్ బై మియర్లీ లిసనింగ్ టు ద సౌండ్.
0: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ బీ ఇన్
0: హైలీ. ఈ శక్తి నాకు కూడాను లేదే.
1: ఐ డోంట్ హావ్ దట్ కెపాసిటీ.
0: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
1: వెన్ అదర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ నేచురల్లీ వన్ వుడ్ బి జెలస్.
0: అప్పుడు వెతికించేటప్పటికి
1: వెన్ హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్,
0: ఊరి గుడిసె లోపల,
1: ఇన్ ఎ హట్,
0: ఒక విధమైనటువంటి ఒక బోయవాడు,
1: దేర్ దే సా ఎ హంటర్ దేర్.
0: అతను ఒక అంబును పెట్టుకుని నిలుచుకున్నాడు.
1: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ యారో.
0: అతన్ని చూచాడు.
1: హి సా హిమ్.
0: నీవేనా దీన్ని వదిలింది?
1: ఆర్ ద వన్ హూ షాట్ ద యారో?
0: అవును అన్నాడు.
1: సెడ్ యెస్.
0: వాళ్ళు ట్రైబల్స్.
1: దే వర్ ట్రైబల్స్.
0: నీకెవరు గురువు అన్నారు?
1: దెన్ హి ఆస్క్డ్ హూ ఇస్ యువర్ గురు.
0: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
1: దో హీ ప్రేడ్ టు ద్రోణ ఎర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
0: తెలియకుండా ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
1: అన్నోయింగ్లీ హీ సెడ్ ద్రోణ ఇస్ మై గురు.
0: అర్జునుడు మండిపోయాడు.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తికంతా కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
1: Arjuna was full of anger and fury because Drona promised to him on one side and accept the place of a guru to another.
0: Drona charanu patti adigadu.
1: And then he questioned Drona.
0: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
1: Drona spoke truth. I am not guru to anyone.
0: Nenu aa ekavaniki guru kaadu.
1: I am not a guru.
0: Naa daggara vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
1: He prayed to me but I didn't respond.
0: Idi satyame.
1: Yes, it's truth.
0: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
1: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ.
0: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఈ లోకంలో.
1: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
0: పెద్ద అసూయ.
1: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
0: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
1: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
0: కనుక నాకంటే అధికమైనటువంటి ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యుడు.
1: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్.
0: ద్రోణాచార్యుడు విధిలేక
1: ద్రోణ నెసెసర్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్.
0: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు.
1: హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ట్. స్వార్థమైనటువంటి
0: బుద్ధితో తాను అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్.
0: అడవి యందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి
1: హి వెంట్ టు ఏకలవ్య హౌస్.
0: ఏకలవ్య నీకెవరు గురువు?
1: ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు?
0: నీవే నా గురువు అన్నారు.
1: హి సెడ్ యు ఆర్ మై గురు.
0: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
1: దో హీ వాజ్ నాట్ గురు ఫిజికలీ బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలీ.
0: అయితే నా గురు దక్షిణ ఏమిస్తావు అన్నాడు.
1: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్.
0: ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: అన్నిటికీ సిద్ధమే వాడు.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
0: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
1: బికాస్ ఫెయిత్ ఇన్ గురు ఇస్ దట్.
0: అంత విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
1: అండ్ దట్ హియర్ యు ఫైండ్ ది డిసైపుల్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ బట్ ది గురు బిట్రేడ్ హిమ్.
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: he wanted the thumb to be offered.
0: Bana santana laguvaku bangamayye.
1: And he could not shoot any arrow later.
0: Yeru vidya kalimiki heenudayye.
1: And he became unfit for this archery.
0: Bachunaku manorathiyunu pasenanta.
1: This made the desire of Arjuna fulfilled.
0: ఈ అర్జునుడి యొక్క మనస్సు సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
1: To please Arjuna, he wanted the thumb to be offered to him.
0: ఇది గురువులు చేసేటువంటి పని?
1: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
1: ద వరల్డ్లీ గురుస్ బికాస్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ దే టేక్ యూ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ది విజ్డమ్.
0: వీరందరూ వ్యావహారిక గురువులే కాని ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
1: దే ఆర్ ఓన్లీ వరల్డ్లీ టీచర్స్. They are not preceptors.
0: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు.
1: యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీ వన్, నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: అర్పితం మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
1: బట్ యూ హ్యావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
0: లోకానికి ఎన్నో బోధలు చేశాడు వ్యాసుడు.
1: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్ టు దిస్.
0: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
1: పీపుల్ సెడ్ వ్యాస ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
1: టుడే ఇస్ కాల్డ్ వ్యాస పౌర్ణమి.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: అనేక వేదములుగా ఉండినటువంటి దాన్ని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని 4 వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
1: దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేద is classified into 4 important texts and propagated to the world.
0: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
0: ఇంత ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేద మాతను అందించారు కదా అని సంతృప్తి పడ్డాడు.
1: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ది వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
0: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
1: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
1: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
0: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదముల అండ్ మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
1: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డేటి ఆఫ్ ది మైండ్.
0: ప్రతిబింబంలే.
1: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
1: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే, అవర్ మైండ్ ఆల్సో.
0: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుగును లేకుండా, దురభ్యాసం లేకుండా, పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
1: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్, వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
0: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
1: విత్ హిస్ సీక్రెట్ ఫీలింగ్స్ వ్యాస క్లాసిఫైడ్ వేదిక్ లిటరేచర్. సో దిస్ డే ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: గురు పూర్ణిమ కాదు,
1: దిస్ ఇస్ నాట్ గురు పూర్ణిమ.
0: హృదయాన్ని ఏనాడు మనం పరిశుద్ధ భావించుకుంటామో అదే గురు పూర్ణిమ.
1: దట్ డే విన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఈస్ ద డే ఆఫ్ గురు పూర్ణిమ.
0: మర్మ మెరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: ద డే విన్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ యువర్ మైండ్ విల్ బి యువర్ గురు.
0: మర్మం ఏనాడు నీవు తెలుసుకుంటావో అప్పుడు తన మనసే తన గురు అవుతుంది.
1: వెన్ వన్స్ యూ నో ద సీక్రెట్స్ యువర్ మైండ్ బికమ్స్ గురు.
0: మాయాకు లోనాయ, మా 25 మంత్రములాయా.
1: And he has submitted the illusion, and this illusion has got 25 mantras.
0: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
0: కోట ఏడు చుట్టురా, కోట లోపుల తోటరా, తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి, మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్.
1: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఫోర్ట్, 7 ఫోర్ట్స్.
0: ఏమిటది? కామం అనేటువంటిది ఒక ఫోర్ట్.
1: వన్ ఈస్
0: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్ట్.
1: యాంగర్ ఇస్ వన్.
0: లోభం అనేటువంటిది ఒక ఫోర్ట్. కామ క్రోధ లోభ మోహం మాత్సర్యం, ఈ 6 కోటలు ఉంటున్నాయి.
1: అండ్ హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ దిస్ ఈ 7 ఫోర్ట్.
0: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
1: దిస్ బిగ్గెస్ట్ ఫోర్ట్, వన్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సరౌండ్ బై 7 ఫోర్ట్.
0: కోట ఏడు చుట్టూరా, కోట లోపుల తోటరా.
1: దేర్ ఆర్ 7 ఫోర్ట్స్ విదిన్.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: టు గెట్ ఇన్ టు ద గార్డెన్, వాట్ ఈస్ ది పాత్, వాట్ ఈస్ ది వే.
0: పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా.
1: హియర్ ఇస్ ప్రెజెంట్ ద స్ట్రాంగ్ ట్రీ అండ్ దేర్ ఇస్ ద బ్రాంచ్ దట్ విల్ బి ది
0: బోర్డ్. పట్టు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకునేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
1: హియర్ లైస్ దిస్ ట్రీ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఇఫ్ ది ట్రీ ఫాల్స్ అండ్ ఇఫ్ ద బ్రాంచ్ లీవ్స్ యూ, వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
1: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
0: భగవంతుడే చెట్టు వంటి వాడు.
1: గాడ్ ఈస్ ద ట్రీ.
0: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమాత్రము భద్రం ఉండవు.
1: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
1: యు విల్ నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
0: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
1: సో సరెండర్ టు గాడ్.
0: దానికోసమనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ,
0: దైవమే
1: విష్ణు
0: నిజమైన గురువు,
1: అండ్ గాడ్ ఈస్ ది ట్రూ గురు.
0: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణే అన్నారు ఋషులు.
1: దేర్ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూటేషన్.
0: కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుంది.
1: వాట్ ఎవర్ ఐ మే డూ, ఇట్ విల్ బి ఆఫరింగ్ టు యూ.
0: మీకే నమస్కారము అన్నారు.
1: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
0: తస్మై నమః కర్మణే, కర్మలు చేసేకి ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
1: బిఫోర్ ఐ ప్రొసీడ్ I offer, I salute you.
0: ఎందుకోసం నమస్కారం చేయాలి?
1: Why should you pay your respects?
0: మా చేత మంచి కర్మలు చేయించు.
1: Make me do good actions.
0: పవిత్రమైన కర్మలు ఆచరింపచేయి.
1: Help me to do sacred activities.
0: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రమే తప్ప చేయించు.
1: Let me do all that that pleases you.
0: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
1: With this spirit as a motive force one should pray.
0: ఈ విధంగా వేదములు యందు, ఉపనిషత్తులు యందు, ఇతిహాసం యందు, పురాణములు యందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to know the sacred teachings from our sacred texts, Veda, Itihas and Purana.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జగత్తంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో, ఆ శక్తి మీ యందు కూడా ఉంటుండాలి.
1: దట్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
0: దైవం మీకంటే వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మీకంటే దైవం వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: దైవం కంటే మీరు వేరు కాదు.
1: అండ్ యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కనుకనే ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
1: దేర్ఫోర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నాయందే ఉంటున్నాడు.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ నేనే
0: దైవము.
1: గాడ్ ఇస్ ఇన్ మీ. అనేక
0: విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: నేను పలాని సోమనసో రామయ్యను కృష్ణయ్యను గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: డోంట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ సో అండ్ సో.
0: నీవు రామయ్య ఎవరైనావు?
1: హౌ కుడ్ యు బి
0: రామయ్య? అని ఎవరు పెట్టారు నీకు పేరు?
1: హూ గేవ్ దిస్ నేమ్? రామయ్య
0: తల్లిదండ్రులు పెట్టారు.
1: యువర్ పేరెంట్స్
0: కాబట్టి పెట్టిన పేరు కాదు, పుట్టిన పేరు కాదు కదా.
1: ఇట్స్ నేమ్ గివెన్ టు యు ఆర్ నాట్ బోర్న్ విత్ ద నేమ్.
0: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించిండే.
1: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
0: అందువల్లనే ఆనాడు మీరా కూడాను
1: మీరా దోస్ డేస్
0: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
1: హి వాస్ ఆస్క్డ్ టు మందిర్ బై రాణా.
0: ఎందుకంటే తనకు అనేక విధమైనటువంటి అవమానం జరిగిందని.
1: బికాజ్ హి వాస్
0: తన మాటను నడుచుకోలేదని.
1: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
0: కానీ కృష్ణుణ్ణి వదిలిపోవటం కష్టమైపోయింది.
1: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
0: కొంతసేపు యోచించుకుంది.
1: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ దేహానికి ఈ మందిరమునకు మహారాణ గొప్పవాడని చెప్పుకోవచ్చు.
1: మహారాణా మే కన్సిడర్ హింసెల్ఫ్ గ్రేట్.
0: ఈ మందిరము మహారాణ కట్టినటువంటిది.
1: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
1: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
1: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
0: ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
1: మై హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ.

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడికి పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడ పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: అక్కడ గంగా జమునా భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: దట్ ది సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడెడ్
0: మందిర పైన, ఆ మందిర పైన నీ దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్.

0: తీర్.
1: ఓ మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమునా.
0: అక్కడ ఎవరున్నారు?
1: హూ ఇస్ దేర్?
0: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
1: దేర్ యు ఫైండ్ ఇన్ దట్ భూమధ్య సెంటర్ ఆఫ్ ఆల్.
0: ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగన? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
1: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్ సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
0: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహమునందే ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
1: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్సెవేర్.
0: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
1: వెన్ యూ హ్యావ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్, వై డూ యూ వాంట్ రాటన్ స్టఫ్ అవుట్సైడ్?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to others' house?
1: ఎందుకు పోవాలి?
0: Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: You have the lamp with you.
1: నీ ల్యాంప్ ఇంకొకరి ఇంటికి పోయి నీ వడి ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: So this light of love is
1: జ్యోతి నీ అంతే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ అంతే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ అంతే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love. Is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుండాలి.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము విడవనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడవనక్కర్లేదు.
0: Never give up God.
1: కూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలు వచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and
1: elephant.
0: People may call you mad. పీడిత
1: ప్రజలు పిలిచిన గాని, పీడిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up our Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంట్లో ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: దిస్ బ్లిస్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎల్సెవేర్.
1: భగవంతుని హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: వెన్ వన్స్ యు సే గాడ్ ఇస్ ఇన్ మై హార్ట్, యు విల్ బి బ్లిస్.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: వేర్ డస్ గాడ్ లివ్?
1: ఎక్కడో కాదు,
0: నాట్ ఎల్సెవేర్.
1: హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: హృదయవాసి.
0: హీస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పును చేయవు.
0: When once you feel that God is in
1: ఏ
0: you,
1: దోషములో
0: ప్రవేశించవు. ఎనీ మిస్టేక్,
1: ఎవరికి నీవు భయపడవు.
0: యూ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: కాన్షియన్స్ చాలా గైడెన్స్ ఇస్తుంది.
0: ద కాన్షియన్స్ విల్ గైడ్ యూ.
1: కనుక ఎవరి కోసము నీవు వెరవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీబడీ.
1: అందరినీ గౌరవించు.
0: రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ నీకు సరైన రీతిలో నీవు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: God is there.
1: Baita ledu.
0: Not outside.
1: You cannot always oblige.
0: You cannot always
1: you
0: oblige.
1: Manchiga maatadu.
0: Speak well.
1: Neevu photos pettukuntunnavu.
0: You have photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: Aa tattvanni teeskovali.
0: Know this quality, principle.
1: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
0: ద పిక్చర్ ఇస్ ఇన్ యూ.
1: దానిని భద్రం చేసుకో.
0: అండ్ యూ సేఫ్ గార్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
0: అలాంగ్ దిస్ పాత్ వీ షుడ్ నో ఆల్ ద సాంక్టిటీ బిహైండ్ దిస్.
1: విజ్ఞానం ఏమని పోలించినప్పటికీ,
0: వాట్ ఎవర్ ద సైన్స్ మెటీరియల్,
1: వేదాంతం ఎన్ని చెప్పినప్పటికీ,
0: ఫిలాసఫీ మెటీరియల్
1: మనకు నిలిచినటువంటిది అణువే అణువే అణువే.
0: వాట్ దట్ రిమైన్స్ అట్ ద ఎండ్ ఈజ్ ఓన్లీ అణు ఆర్ ఆటమ్.
1: అంతా అణుమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
0: మ్యాటర్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్.
1: ఈ టంబ్లర్ అణువే.
0: టంబ్లర్
1: పుష్పం అణువే. ఈ మైక అణువే. ఈ టవల్ అణువే. ఈ దేహం అణువే. ఈ టేబుల్ అణువే. అంతా అణువే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్ అండ్
1: ఆటమ్స్. అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
0: యు మే క్వశ్చన్ వెదర్ ఆటమ్ హాస్ ఎ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపం ఉంది.
0: ఎవ్రీ ఆటమ్ హాస్ ఎ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో ఆటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించడం లేదు కానీ,
0: యు మే నాట్ సీ.
1: అది అద్దం పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యు కెన్ సీ ఇట్ అండర్ ఎ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్.
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్.
0: మైక్రోస్కోప్.
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మ అనుగోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే నీకు ఈ చర్మ చచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ ది నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి, అతి లూపమైనటువంటి, సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మ చచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడనైపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నారో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: లేటర్
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: అండ్ హీల్ హెకిల్డ్ మేడ్ ఫన్ ఆఫ్ బై హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. తీరిన
1: తర్వాత వీరందరూ చెప్తేచ్చి నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: అండ్ వెన్ వన్స్ ఈస్ అవుట్ ఆఫ్ స్పిరిట్స్ హీ ఫీల్స్ అషేమ్డ్.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: ద వన్ ఆఫ్ వరల్డ్లీ సెన్సుల్ ప్లెజర్ ఈజ్ ఎ డ్రంకర్డ్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాస్ హీస్ డ్రౌన్డ్ ఇన్ సెన్సుల్ ప్లెజర్ హీ డస్ నాట్
1: వాసన నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సుల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికీ గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: బట్ ది గురు ఆఫ్ గురుస్
1: అన్ని దేశంలో వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యూ
1: హావ్ యువర్ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. వరే అన్నిటి ఎందు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగర్ అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Ghee, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
1: Divinity.
0: And the sugar is
1: divinity. Divinity. దైవత్వం అనేటువంటిది అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాడు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
1: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
0: అండ్ యూ ఫైండ్ ద దాల్
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు ద స్వీట్.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి షుగరే.
0: సో ఇన్ ఆల్ ది స్వీట్స్ ద షుగర్ ఇస్ సేమ్.
1: పిష్టంలో ఏమాత్రము రుచి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: పిండిలో రుచి లేదు.
0: దేర్ ఇస్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: గుణ సంపర్కాతం, గుణ సంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ అ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam

0: లిసనింగ్, థింకింగ్, రికాలింగ్, సర్వీస్, సాల్యుటేషన్, వర్షిప్, సర్విట్యూడ్, ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతునికి ఎక్కడ రెస్ట్?
0: When all the devotees are singing his glory, where is rest for God?
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: Thinking so, Narada returned and started teaching.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదము గాని నామరసమనేటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేమే మేము ధన్యులు అవుతాము అని తాను ప్రార్థించాడు.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: నారదా సెడ్,
1: అయ్యా, నీ చేతికి 5 వేళ్లున్నాయి.
0: యువర్ హ్యాండ్ హ్యాస్ 5 ఫింగర్స్.
1: ఈ 5 ఫింగర్స్ కూడాను 5 లైఫ్స్. లైఫ్స్,
0: ది 5 ఫింగర్స్ ఆర్ 5 లైఫ్స్.
1: ఈ 5 ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా 3 ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను 3 నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ది ఆర్గ్యుమెంటేషన్ వాస్ గోయింగ్ ఆన్ రైట్ ఫ్రమ్ దోస్ డేస్ అండ్ హావ్ బీన్ కంటిన్యూయింగ్ ఈవెన్ దిస్ డే.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీళ్ళు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందు కూడా ఈ యొక్క హృదయం ఎందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetutama na Krishnudu oddu. Na Krishnudu oddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన వెళుతుంటారు.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుతున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాదర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైం ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభా ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభా హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో ఈయన నా భర్తకి ఈ పిచ్చి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసే టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరబడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికులు.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: And she was put to shame.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: She bent down her head and went in.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈయన చెప్తూ వచ్చాడు.
0: And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కల్పనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపకి వెళ్ళింది, ఇలాంటి చెప్తూ వచ్చాడు.
0: And he started repeating what he said earlier.
1: రాధ, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.

0: అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: అండ్ షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ షీ వాంటెడ్ టు నో వాట్ వుడ్ హ్యాపెన్ టు ప్రభా, హర్ సిస్టర్.
0: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
1: బట్ ప్రభా వెంట ఆన్ క్రిటిసైజింగ్, అక్యూజింగ్.
0: కానీ నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు?
1: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హ్యాస్ కమ్ దిస్ వే
0: అని చాలా దూషించింది.
1: అండ్ షీ అక్యూజ్డ్.
0: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మమే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
1: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
0: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారంలన్నీ కూడా నాకేమీ అంటవు.
1: And he also declared that I am not carried away by the praise or blame.
0: దూషణ ద్వేషంతో చెప్తారు.
1: And one accuses out of hatred.
0: పూజ కేవలము భక్తితో చేస్తారు.
1: And one praises in the process of worship.
0: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఒకటిగానే తలుస్తానని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
1: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: On the 4th day, Chandrika also started journey.
0: Radhato paatu raavatamu.
1: She accompanies him.
0: Radhato paatu bhajan cheyatamu.
1: And she too does bhajan.
0: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
1: And while singing glory of God, she forgets herself.
0: Ee vidhanga jarugutu vachindi.
1: Things went on like this.
0: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్రభర్తగా మారిపోవటం.
1: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవలే మారటం.
1: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
0: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha and as Radha I am worshipping you.
0: భగవంతుడు ఎట్టి నేను చూపవచ్చు.
1: God can play, can will, do any miracles whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
1: But in this Kali age people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు భగవంతుడివి.
1: వెదర్ పీపుల్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, గాడ్స్ విల్ విల్ కంటిన్యూ.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్ ఇన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మిస్టేక్స్ ఆర్ మియర్లీ We attribute them. In fact, in reality, there are no mistakes at all.
0: Mistake lane appudu enduku thanu bhayapadala?
1: When there is no mistake, why should he have any fear at all?
0: Kaani note tho cheppe maatalu tagudunu maarpu chenduthu raavachu.
1: All that we say may change.
0: Ivanni kudunu kevalam maatalu magic.
1: This is all the magic of words.
0: Kaduga ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ ప్రభ కుడ్ యాక్సెప్ట్ లైక్ రాధ బోత్ ఆర్ వన్ నౌ.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: బోత్ ఆర్ వన్ నౌ.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్రేయింగ్ టు కృష్ణ.
0: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
1: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
0: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రం వదలము.
1: వీ విల్ నాట్ గివ్ అప్, వీ విల్ నాట్ లీవ్ కృష్ణ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: దిస్ వాజ్ డిక్లేర్డ్ బై కృష్ణ ఈవెన్ బిఫోర్.
0: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పిదిద్దే

0: వాడు కూడా మాయలో పడిపోతారు.
1: ద పీపుల్ ఆర్ డిల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద డిల్యూషన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్.
0: అటాచ్మెంట్ లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
1: Because for this reason of love and attachment, God goes on changing his form.
0: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
1: In fact, there are no mistakes in God.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: He is not bothered whatever we say about him.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అన్నిలకు తెలియదు.
1: What I hold is best known to me and not to others.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
0: కృష్ణుడు లీలను విన్నాడు.
1: These are all leelas of Krishna.
0: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
1: Leelas of Krishna are not comprehended, understood by anybody.
0: కృష్ణుడు వలె వస్తాడు.
1: Comes as Krishna.
0: పామరుడు వలె వెళ్తాడు.
1: And he returns as innocent one.
0: పామరుడుగా వెళ్ళిన కృష్ణుడు.
1: Krishna being so innocent.
0: తిరిగి పామరుడు కాడు.
1: And he is not innocent any longer.
0: అది కృష్ణుడు కృష్ణుడే.
1: Krishna is Krishna at any time.
0: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్డ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయడం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: కృష్ణ ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
0: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
1: Krishna is desireless.
0: Desires are there ledu.
1: He has no desire at all.
0: He kaanchalu athaliki ledu.
1: And he has no ambition whatsoever.
0: Atuvanti kaanchalu ledatuvanti bhagavantunni aneka rakamuga vidu varninchukotamu ee kevala vidu maya gaani vidu yokka manasu gaani bhagavantuni yokka dosham kaadu.
1: It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all.
0: Kattagalapatiki dada ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
1: ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రభ.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బీ.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్.
0: నా సిస్టర్ కూడాను నా వలే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధ చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధ అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
1: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఈజ్ ప్రభ.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
1: మదర్ అడ్రెస్సెస్ అస్ her as Prabha.
0: Baita prajanta guru pilchedi Chandrika.
1: She is Chandrika in society. That's how she is called by everybody.
0: Kali rendu moodu peru untai andarki kuda.
1: And people have two to three other names also.
0: Karuka aa Prabha Radha iddaru kuda okatai poi.
1: Prabha and Radha are one.
0: Iddaru manasu ekamai poi.
1: Both the minds are one.
0: Minds ekam cheyatam chaala kashtam.
1: It is very difficult to unify minds.
0: Dennaina marchachu gaani manasunu marcheki veeru gaadu.
1: You can transform anything, it is not possible to change the mind.
0: Kaani ali oka bhagavantuniki vaadune telusu.
1: It is only God who can change the mind.
0: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్. హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేంజ్ అయినటువంటి మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వాళ్ళ మనసు మార్చండి స్వామి, నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore, parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: God says, I too cannot change.
0: ఎందుకంటే మైండ్ మైండే.
1: Because mind is the mind.
0: మనోమూలం మీద జగత్తు.
1: The whole world, universe depends on the mind.
0: కనుక ఈ యొక్క ప్రపంచమంతా కూడాను మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore, the whole universe goes on depending on the mind.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది గాని, యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది గాని, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ, భారత, భాగవత, ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ, ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్, బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
0: కానీ రాయి మార్చగలరా ఎవరైనా?
1: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
0: కానీ మనసు మార్చగలరా?
1: బట్ కెన్ ది ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ?
0: మైండ్ మార్చడానికి వీలే లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
0: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
1: The nature of the mind remains as it is.
0: Kanuka ee manasu marchukokunda anniti gudanu vaasthesistunnadu taane maarigalipochustunnadu.
1: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
0: Taane maartadu gaani paruleka mind maarchadu.
1: You may change for yourself, but you cannot change the mind of others.
0: And others gaadu self also change.
1: And it's not possible even for you, for yourself, to change your own mind.
0: Kanuka, manasu maarchutaku margame ledu.
1: There is no path to change the mind.
0: Ilanti paristhitulu yendu bhagavantuni yokka vishwasamu manam yendu drudhamuga undali.
1: Under these circumstances, one should have strong faith in God.
0: Atuvanti faith drudhamuga undinappude bhagavantudu kuda vaariki help chestuntadu.
1: When our faith is strong, God also will help us.
0: Kanuka God anetvanti kevalam oka roopam kaadu.
1: God is not a specific form.
0: Adokka shakti.
1: It is power.
0: Aa shakti ki etti power aina untundadi.
1: God is the divine power, infinite.
0: Ee power cheta etti maarpulenu cheyavachunu.
1: This infinite divine power can bring about any number of changes.
0: Aa vidhanga రాధా చంద్రికలు ఇద్దరు కూడా ఏకమైపోయి,
1: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్,
0: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
1: బీయింగ్ వన్, బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
0: కృష్ణ, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ, వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ, సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారకా వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్, ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ సెడ్ సో, కృష్ణ
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
0: ఇందులో అన్ని చెప్పిన మాటలు ఇంతకుముందు మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభులు.
1: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్.
0: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్.
0: రీచ్డ్ ఎక్కడికి? ద్వారకు.
1: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక వెళ్ళాడు, కృష్ణుడు దిగాడు.
1: అండ్ కృష్ణ గాట్ డౌన్ దేర్.
0: ద్వారక నుంచి అందరూ అన్ని 1000 కనులతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిటింగ్.
0: ఎందుకు ఈ కృష్ణుడు ఇక్కడికి వస్తున్నాడు అని ఆశ్చర్యపడ్డారు.
1: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు వాచ్ ద చారియట్ దేర్. వాట్ హ్యాస్ బ్రాట్ హిమ్ హియర్?
0: అక్కడ వచ్చినటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
1: వేర్ ఇస్ ఈ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? హీస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ పేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
0: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: దట్స్ నాట్ డిఫరెంట్.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు. అంటే ఇన్ని రకాలైన మార్చు, అది కరెంట్ ఏమో ఒకటే.
1: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈజ్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక మనోమార్పులు మానవుల వల్ల జరిగేటువంటివి కాదు.
1: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: బై మంత్ర ఆర్ తంత్ర
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
0: కానీ ఎవరిని తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి అప్పుడు పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హి అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరు అతనిది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్, కృష్ణ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఎందుగా నేను చేయడు.
1: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యువల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాట్ డ్యువల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మార్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసమే చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దేర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: రెండుగా లేదు.
1: ఈజ్ నాట్ డ్యూయల్.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్, బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్, దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్, యూ మే ఫీల్ సో.
0: కానీ అది నీ చేంజ్ కాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్, లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇన్ టు డివైన్ లవ్.
0: అప్పుడు డివైన్ లవ్ నిజమైనటువంటి యొక్క భగవత్తునిగా మారుతుంది.
1: అండ్ ద డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హెస్ చేంజ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless, it is uniform, it is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుండాలి, వుడ్ ఉంటుండాలి.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చును.
1: And you can make it into a bow and an arrow.
0: కాని దాన్ని ఒక విధమైనటువంటి ఒక అంబుగా చేయడానికి వీలు కాదు.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: The universal mind wills and brings about transformation just then there itself.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: And the divine universal will can bring about any number of changes.
0: Kanuka భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to any ఏమైనా
0: చేయగలడు.
1: He can do anything.
0: అందరికి ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనమివ్వచ్చును.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: However, depending upon your meditation and your contemplation, you may visualize God.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: But the meditation depends upon the individual, but God can appear to everybody at the same time. Embodiments of love.
0: ఈనాడు ఇట్టి రహస్యమునంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్సల్ అంతా తెలుసుకున్నట్టు.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
1: This factor you should know.
0: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: Never change like that.
0: ఆ చేంజ్లెస్ గా నీవు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: If you are changeless, you will receive God's grace infinitely.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: అండ్ యూఆర్ క్యారీడ్ అవే, యూ హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
0: కానీ నేను ఇట్టి చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వీ ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లూయెంట్, ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: నేను ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
1: పోయిన భగవాన్ హ్యాడ్ బీన్ ఋషికేశ్,
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్,
0: వశిష్ఠ కేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని,
1: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్, వెరీ స్మాల్ వన్,
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్ సో ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ దట్ యు హ్యావ్, హి యూజ్డ్ టు ఆస్క్ వుడ్ యు గివ్ మీ సమ్ మిల్క్.
0: వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని భద్రంగా పెట్టుకునే వెళ్ళాడు.
1: అండ్ హీ టేక్స్ ఫ్రమ్ దెమ్ ద మిల్క్ అండ్ కీప్స్ ఇట్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్.
0: టీ చేసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ యూజ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దాంట్లో కొంచెం నీరు పోసి దీన్ని టీతో కలుపుకునేటువంటి వాడు, చక్కెర వేసుకునేవాడు.
1: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్ట కలిపడానికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేదు.
1: He didn't have sufficient strength to climb upon the mountain and walk.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేవాడు చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈస్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలిపి కొండెక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: And if anyone gives him some milk, he used to keep it for a week.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: When one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
0: Chinna cheeti rasichadu. Please, please, please, come Bhagavan, come Bhagavan, come Bhagavan.
1: He wrote a small slip. Please, please, please, come Bhagavan, come Bhagavan.
0: Darshan Devi, Darshan Devi, Darshan Devi.
1: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed.
0: Okka jaabu chusanu nenu parigetochanu kedi.
1: The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there.
0: Kaani akkade vachinappudike talu pesukunnadu.
1: But Bhagavan went there and he closed the doors.
0: Kaani ayin daliki nirechi vachi teeseki balu ayipindi vallu varu.
1: He didn't have enough of strength to get up and open the door.
0: Nenu pothunte naa venta parigetochadu Kasturi.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటంటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైం.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: Now I am a noble man.
0: అంటే పెద్దప్పటికి అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: No one is there to tap the door. Kasturi was there all alone.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి,
1: and he was very happy.
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: I am so happy that both of you have come.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: And పురుషోత్తమానంద was inside. Called Bhagavan also to go in. Swami went into that.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అన్నప్పటికీ కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హి వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి ఆయన్ని పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైతే నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: హి వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: Kanuka ani pettukoni kucchunadu chustu chustu chustunadu atte padipoyadu.
1: He was watching and he was staring and fell.
0: Appudu atanu naaku oka telegram ichchadu.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan, I am coming today.
0: Be ready అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్, హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవో పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసింది కానీ నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: Andaru kaachukunnaru.
1: They were all waiting for him.
0: Waiting chestunte aa date ku anta danni edo edo number ichuntaru.
1: Then there was broadcast news.
0: Oka number untadi, aa number vesukunnaru, andaru chusaru.
1: And they could tune their radio and they all could see Swami.
0: Aprayana Purushottamananda kinda padipoyadu, pranam poyindi.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: Poyetappudiki andaru naaku telegram icharu.
1: And all sent telegrams to Bhagavan.
0: Swami Purushottamananda nivite vacharu.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యూ గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యూ గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ ది జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే
1: when they opened the door and started seeing the whole cave,
0: guha anta kuda nu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appudu nunchi kuda nu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishyulu andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 dinalu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagwan, our guru reached you and we all have come here.
0: Kanuka memu atanni darshinchukoni povalla.
1: Want to see him and go Bhagwan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
0: ఉత్తములే పురుషోత్తముడు.
1: ఈజ్ పురుషోత్తమ ద నోబుల్ అమంగ్ పురుషాస్ మెన్
0: అని అందరూ చాలా ఆనందించారు.
1: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
0: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
1: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండేసి తీసుకోండి వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: హీ ప్రేడ్ టు భగవాన్ టు స్టే దేర్ ఫర్ ఎ డే మోర్.
0: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టబోయినాడు చాలా సమాధిలో పోయాడు.
1: అండ్ ద స్లీప్ టుక్ హిమ్ టు సమాధి స్టేట్.
0: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
1: అండ్ హీ డిడ్ గెట్ అప్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అతనే ఉంటుంది నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిడ్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాజ్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ అట్ దట్ టైం.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడీ అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలు ఉన్నారు ఇక్కడ ఉండలేదు మా శాస్త్రం ఉండకూడదు అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యూ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ అప్సెట్.
0: ఎవరైనా కోపడుకోని నాకేమి
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్ భగవాన్ ఇస్ నాట్
0: బాదర్సిన్ దగ్గర ఉండేదాను.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నా నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్ బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉంటున్నాను అని పేపర్లో వచ్చేటప్పటికి అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ద న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: Bhagavan said, if you are all happy, I am happy.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టారు.
1: That Vasishtha cave is as it is even this day.
0: ఇప్పుడు కూడా అట్లే ఉంది.
1: Even now it is like that.
0: పోయిన తోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: When Bhagavan visited Delhi and Bhagavan made everybody to join bhajan.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: There are many sages and saints who are yearning, praying for Bhagavan.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వన్ మే మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అండ్ విన్ ద విక్టరీస్ ఇన్ వేరియస్ కోర్ట్స్. వన్ మే బికమ్ ఎ గ్రేట్ హీరో అండ్ ఫైట్ విక్టోరియస్ వార్స్. వన్ మే బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ఎ గ్రేట్ ఎంపైర్. వన్ మే బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ gold, cows and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold astanga vidya. One may be able to reach the moon itself, but mastering the physical body and the sense organs and controlling them and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: For the body, the sense organs are very important limbs.
1: ఇంద్రియములకు శరీరంపైన మరింత ప్రభావము అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును వదలు ఇంద్రియములు, ఇంద్రియముల వదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: దేర్ కెనాట్ బి ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ఫిజికల్ బాడీ.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: దేర్ ఈజ్ a mutual relationship and interdependence between these two.
1: Negative leka positive, positive leka negative, e vidhanga undi nishprayojanamo ade vidhamgane deham leka indriyamulu, indriyamulu leka dehamu unduta nishprayojaname.
0: Just as negative without positive or positive without negative are functionless, so also it is impossible to have and useless also a physical body without sense organs and sense organs without the body.
1: Kanuka shariramunu sarena vidhamuga dinini poshinchukotamu prati vyaktikini kartavyam.
0: Therefore it is duty enjoined on every individual to take care of the body well.
1: Ikkada indriyamulu yokka tattvamu అత్యంత అద్భుతము.
0: ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ టు సీ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను, ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియముల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ that divinity is rather strange, unique and difficult to describe. But when you see the sense organs, they look stranger and more unique compared even to God himself.
1: Chitrambulu trailokya vichitrambulu bhavalatala vittambulu sanmitrambulu buddha jana vana pautrambulu indriyamulu yokka charitrambulu.
0: The history of sense organs is rather strange, difficult to describe, very extremely unpredictable and very unique.
1: ee indriyamulu deham kante ati sookshmamainatundi.
0: Sense organs are extremely subtle compared to the body.
1: Shariramunandu shabda sparsha roopa rasa gandhadulu undinappatikini, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకొని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటాయి.
0: ద ఫిజికల్ బాడీ ఈ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయములకు సాధ్యం కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ద ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది మీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం చావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆర్గన్ విచ్ అలౌస్ ఇట్ టు గో ఇన్ టు ద స్టమక్?
1: అది ఏ నాలుక.
0: దట్ ఈస్ టంగ్.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచి చెడ్డలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: ద టంగ్ హ్యాస్ ది కెపాసిటీ టు డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ అలౌ ఇట్ టు గో ఇన్ టు ద టమీ.
1: ఈ చిత్రము విచిత్రంగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్.

0: చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
1: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
0: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
1: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
0: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
1: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
1: ఇట్ ఈస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
0: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
1: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్ మెజర్.
0: కఠోపనిషత్తునందు శరీరం అనే రథమునకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
0: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ దిస్?
0: అశ్వము అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
1: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
0: అందరికి కూడాను తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండినా మేల్కొని చుండినా పరిగెత్తుచుండినా నిలిచి ఉండినా నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
1: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఎ హార్స్ వెదర్ స్లీపింగ్ స్టాండింగ్ మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
0: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాడు.
1: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్, ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
0: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హాస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వము.
0: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
1: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
0: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
1: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
0: Kanugune daniki kudano ashwattha vrutchamu ani peru pettaru.
1: That is the reason that tree is called ashwattha vrutchamu.
0: Prachina rajulandaru kudano ashwamedha yagam aneetundi dani oka pratyekamaina yagamunu kalpeetundi varu.
1: In the ancient days, the kings used to perform a yaga called ashwamedha yaga.
0: Ashwamedha, దీని రెండు పదముల యొక్క అంతరార్థమును గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
1: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇంటు అశ్వ అండ్ మేధ, యూ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: మేధ అనగా బుద్ధి.
1: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
0: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
1: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
0: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
1: A horse is a symbol of unsteady mind, moving mind.
0: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
1: It is said that in అశ్వమేధ యాగం, the one who can hold this ashwa or horse and control it, he is considered to be a great hero.
0: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగదొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
1: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ, ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
0: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితోనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన

0: రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్ ఈజ్ ఎ హీరో.
0: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరార్థ బాహ్యార్థం యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
1: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
0: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
1: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీ వన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
0: అప్పుడే నీవు ధీరుడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ బికమ్ ఎ హీరో.
0: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశ్శక్తుడు ఇవన్నింటిని వ్యర్థము గావించినటువంటి వాడే.
1: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
0: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్ర అనేటువంటి దానికి.
1: దెర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వరల్డ్ మాత్ర సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్,
0: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
1: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
0: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
1: God has prescribed certain limits for each sense organ.
0: Kannu chudagalade gaani vinaledu.
1: I can only see but it cannot hear.
0: Noru maatadagalade gaani chudaledu.
1: Mouth can talk but cannot see.
0: Itta okkokka indriyamunaku okkokka vidhamainatundi ninnitamainatundi okka nibandhananu salipadu.
1: God has prescribed certain specific functions ఫర్ ఈచ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
0: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారవుతారు.
1: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
0: ఎవరు ఈ నియమమును ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
1: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
0: ఒక్కొక్క ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ట్రై టు యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది ఫంక్షన్ ఫర్ విచ్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్.
0: ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
1: ఫర్ ది నోస్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఇస్ గివెన్.
0: శ్వాస నిశ్వాసంలో తీసుకుని ఆరోగ్యంను కాపాడుకోవటం.
1: ఇట్ ఈస్ మెంట్ ఫార్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెల్త్ ప్రాపర్లీ.
0: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
1: ఇట్ ఆల్సో డిసైడ్ ది ఫ్రాగ్రెంట్ స్మెల్ ఆర్ ది డర్టీ స్మెల్.
0: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించడం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: నోస్ హెస్ బీన్ గివన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్పస్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నష్టం వేసుకోవటం ఈ ముక్కుతో.
1: అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఓన్లీ మెంట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్,
0: దుర్గంధాన్ని పీల్చుకోవటము
1: ఈజ్ యూజ్డ్ ఫార్ స్నఫింగ్ అండ్
0: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
1: వెన్ వన్ టేక్స్ అ స్నఫ్ త్రూ ద నోస్ హి హస్ వయలేటెడ్ ద కోడ్.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైడ్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ he is going to suffer from various.
0: అదే విధముగానే నాలుక.
1: ఇన్ ద సేమ్ వే ద టంగ్.
0: ఇది కేవలము ఆహారమును స్వీకరించి
1: ఇట్ ఈస్ మెంట్ ఫార్
0: ఆరోగ్యమును పోషించి
1: అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్.
0: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి
1: అండ్ ఆల్సో ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్
0: జోయ్మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి,
1: టాకింగ్ స్వీట్లీ అండ్ గివింగ్ జాయ్ టు అదర్స్,
0: తనలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాలను అందించి,
1: ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్,
0: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిది ఈ జిహ్వ.
1: టంగ్ హాస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్ సో దట్ అదర్స్ మే నో హూ హీ ఇస్.
0: ఈ రకమైనటువంటి యొక్క సన్మార్గమును అనుభవించి సత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనము దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: టంగ్ విచ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ప్రాపర్లీ ఫర్ సచ్ గుడ్ టాస్క్ హెస్ బీన్ మిస్యూజ్డ్ దీస్ డేస్.
0: మత్తు పదార్థములు స్వీకరించటము,
1: టేకింగ్ ఫార్ టేకింగ్
0: మాంసాన్ని భక్షించటము,
1: ఫార్ టేకింగ్
0: సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చటము,
1: స్మోకింగ్ సిగరెట్స్ అండ్ బీడీస్,
0: పరదూషణ చేయటము,
1: క్రిటిసైజింగ్ అదర్స్
0: పరనిందలు సలపటము,
1: కామెంటింగ్ అడ్వర్స్లీ ఆన్ అదర్స్
0: కఠినమైనటువంటి మాట చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
1: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
0: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము,
1: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్,
0: నిర్ణయాల్ని ధిక్కరించటము,
1: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్
0: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
0: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
1: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
0: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
1: జస్ట్ బికాస్ హీ ఇస్ హావింగ్ సెన్స్ ఆర్గన్స్ హీ కెనాట్ గో ఆన్ మిస్యూజింగ్ దెమ్.
0: ఇవి అశ్వములు,
1: దిస్ ఆర్ ఆల్
0: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథం నడపడానికి తగినటువంటి ఉపాయమును తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
1: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్, యూ షుడ్ హ్యావ్ ది ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
0: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
1: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
0: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకల బండిని ముందు పెడుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్ యు ఆర్ కీపింగ్ ది కార్ట్.
0: దీనివల్ల అనేక విధమైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
0: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములు అనేక రకములైనటువంటి ఒక సత్కారము సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రములు కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
1: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
0: Manalo indriyamulanu kramakramena balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatvanti krushi cheyatam ledu.
1: While developing these sense organs, we are not making effort to introvert them.
0: Gurramulaku taginatvanti pani ivvaka దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడా కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
1: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్ ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లమ్ టు యు.
0: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
1: వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ వర్క్ టు ది హార్సెస్.
0: ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
1: వీఆర్ ఫీడింగ్ దీస్ హార్సెస్ with unwanted extra stuff and making it very
0: kanukone ee gurramulu madamekki,
1: that is the reason why they are becoming
0: pedavargam patti
1: they are going in the
0: yajamanunne pramadamulo munchutu undadi
1: and they are putting the master himself into difficult situations.
0: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
1: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
1: ఇఫ్ యూ డు నాట్ యూజ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
1: మెనీ పీపుల్ నో దిస్,
0: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటుంది.
1: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్, ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
0: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
1: ఇఫ్ వన్ హ్యాస్ టూ వైఫ్స్, వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్.
0: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు.
1: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
0: కనుకనే ఇక్కడ అనేక రకములైన యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క ధ్రువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్, కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్.
0: దశరథునకు ముగ్గురు భార్యలు.
1: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్.
0: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమర్థంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యం కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ హ్యాపీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ దెమ్ హీ హాడ్ టు సెండ్ హిజ్ ఓన్ డియర్ సన్ రామా టు ఫారెస్ట్.
0: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉండేటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచించేయండి.
1: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్. ఇఫ్ వన్ హ్యాస్ టెన్ వైఫ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్
0: ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు పది మంది భార్యలు.
1: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ టెన్ వైఫ్స్.
0: అవే దశేంద్రియములు.
1: And those are the 10 sense organs.
0: ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దానిని ఆశిస్తుంటుంది.
1: One sense organ goes on desiring one object.
0: ఒక ఇంద్రియము నేను మసాల వాసన వస్తుంది, మసాల దోశ కావాలంటుంది ముక్కు.
1: One sense organ demands, I would like to have masala dosa. There is a very
0: నేను సుస్వరాన్ని వినాలి, మంచి రేడియో పెట్టమని ఒక చెవులు అంటున్నాయి.
1: The ear commands that it would like to listen melodious music, asks him to keep రేడియో ఆన్.
0: నేనేదో కొత్తగా వచ్చిందట సినిమా, ఆ దానిని చూడాలని కనులు ఆశిస్తున్నాయి.
1: ది ఐస్ డిజైర్ టు గో ఫర్ ఎ న్యూ సినిమా విచ్ ఇస్.
0: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాన్ని ఆశిస్తూ పోతున్నాయి.
1: ఇన్ దిస్ ఫ్యాషన్ ఈచ్ సెన్స్ ఆర్గన్ గోసం.
0: అన్ని ఒకే పర్యాయం ఒక్కొక్క ఇంద్రియం ఆశించినప్పుడు ఈ యజమానుడు దాని ఆశను ఏ రీతిగా తీర్చగలడు?
1: How can this master satisfy so many demands placed by these sense organs?
0: ఈ విధంగా ఆ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనలు తీర్చలేక మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటుంది.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈస్ కాన్స్టెంట్లీ అండర్
0: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
1: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
0: శాంతి? అత్యంత దూరంగా ఉంటుంది.
1: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
0: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
1: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
0: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
0: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడా ఒక మార్గం ఉంటున్నది.
1: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: మంచిదిద్దరు రెండింటినీ సమర్థంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
0: ఇది ఏ విధంగా అంటే
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: తుకారాం ఉండేటువంటి వాడు.
1: There was Tukaram.
0: అతను పరమ భక్తుడు.
1: He was a great devotee.
0: కానీ అతను గృహస్థుడు.
1: He was a family man.
0: అతని భార్య మహా గయ్యాళి.
1: His wife was rather troublesome lady.
0: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకొని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
1: He was always making efforts in order to keep her happy and conduct himself in
0: మాటకు మాట ఏటుకు ఏటుకు జరిగినప్పుడే అది ఒక పెద్ద ప్రమాదంగా రూపొందుతుంది.
1: When you return word for word and tit for tat, it lends
0: అన్నింటినీ సమర్థించుకుని సమర్థించుకుని శాంతంగా కాలం గడిపేటువంటి వాడు ఈ యొక్క తుకారాం.
1: He used to adjust himself and live a peaceful life.
0: ఏ విధంగా అంటే అతనికి ఒక అర్ధెకరా భూమి ఉండేటువంటిది.
1: He had half an acre of land.
0: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
1: ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు కల్టివేట్.
0: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
1: ఎన్కరేజ్డ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
0: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
1: హీ సక్సీడెడ్ ఇన్ దట్. ఇన్
0: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం. ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా నిర్ణయింపబడింది.
1: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
0: కడపటికి ఏదో ఉన్న దానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
1: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
0: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
1: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్.
0: ఇంటికి వస్తున్నాడు బండిలో.
1: హీ వాస్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ఎ కార్.
0: దారిలో అడ్డం వచ్చిన పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరూ అడుగుతూ వచ్చారు.
1: And on the way, so many kids used to go and ask grandpa if
0: they have one sugar cane piece.
1: His nature was very generous nature.
0: అటువంటి త్యాగభావం కలిగటం చేత అడిగిన వారికందరికి ఇస్తూ వచ్చాడు.
1: As he had a generous nature, he began giving one piece.
0: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
1: By the time he reached home, only one piece of sugar cane was left.
0: బండి వచ్చింది, చూచింది భార్య.
1: Wife saw the cart.
0: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా, సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు.
1: వాట్ ఈస్ దిస్, యు ఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
0: ఆరు బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
1: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
0: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, how can the family be carried on?
0: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భార్యను.
1: She used all this abusive language against Tukaram, took hold of the sugar cane spin and bit Tukaram with it.
0: ఆ చెరుకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
1: That sugar cane piece was broken into two pieces, one fell down, the other piece was in the
0: Tukaram. Chaala aanandinchadu.
1: Tukaram was so happy with it.
0: Bandilo nunchi nenu vachche anta varaku kudanu nenu chaala samasyalato vachanu, ee naadu naa samasya teerindi ani.
1: While coming with the cart, I had number of problems in my mind, and today all the problems
0: naa samasya ante oka cheruku teesukopothunnanu. ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
1: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
0: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
1: You have solved my problem.
0: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండ్లు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
1: The piece that was left in the hand of wife was my wife. And two pieces which fell down are meant for two children. My problem is solved.
0: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరిచినప్పటికీ సమన్వయము గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటాది.
1: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
0: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
1: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
0: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని మనం నిరుత్సాహపడనక్కరలేదు.
1: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
0: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చు.
1: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
0: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైన సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
1: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
0: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
1: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
0: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాధ్యమణి
1: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబిడియంట్.
0: భర్త అభిష్టమే తన అభిష్టము.
1: షీ ఆల్వేస్
0: తనది ప్రత్యేకమైనటువంటి ఒక వాంఛ లేదు.
1: షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హర్ ఓన్ డిజైర్ అట్ ఆల్.
0: ఏ ఆజ్ఞను నియమించినా దానిని శిరసా వహించి ఆచరించేటువంటిది.
1: హీ వుడ్ ఇంప్లిసిట్లీ ఒబే వాట్ ఎవర్ కబీర్ వాంటెడ్ హర్ టు డూ.
0: ఒకనాడు కబీరు నేస్తూ ఉన్ననాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
1: కబీర్ వాజ్ వీవింగ్ ఎ క్లాత్ అనే పర్టికులర్ డే రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ రామ్ రామ్.
0: పట్ట పగలు 12 గంటలు.
1: ఇట్ వాజ్ 12 o'clock ఇన్ ది డే.
0: ఏమే లోపలున్నావా అని పిలిచాడు.
1: తుకారాం కాల్డ్ హిస్ వైఫ్. వెల్ ఆర్ యూ అవైలబుల్ ఇన్ ద హౌస్.
0: పరిగెత్తి వచ్చింది పాపం.
1: షీ కేమ్ రన్నింగ్.
0: ఇక్కడ నూలు పోగు తెగింది, దీపం నటించుకుని రా అన్నాడు.
1: He said that here the one thread is broken. Light a lamp and get it, he said.
0: వెళ్ళింది, దీపం అంటించుకొని వచ్చింది.
1: She lit the lamp and brought it.
0: దగ్గర తెచ్చి ఇంక వద్దు అక్కడ తీసుకుని పో అన్నాడు.
1: When she brought the lamp nearer, he said, no, there is no need. Take it back. She took it back.
0: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. పట్టపగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవటం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్ వాజ్ అ డే దేర్ వాజ్ నో నీడ్ ఫర్ బ్రింగింగ్ ఇట్ షీ డిడ్ నాట్ ఆన్సర్ బ్యాక్ కబీర్ అట్ ఆల్. షీ ఇంప్లిసిట్లీ ఒబేడ్ హిమ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతునికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాపం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్ తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
0: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
1: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
0: కబీర్ అనుకూలమైనటువంటి భార్యతో పవిత్రమైనటువంటి స్థితిని పొందాడు.
1: కబీర్ విత్ ఎ సేక్రెడ్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్ ది హైట్స్ ఆఫ్.
0: కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు. మనలో ఉండేటువంటి భావచిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
1: దేర్ ఫార్ ద ఎన్వైరన్మెంట్ కెనాట్ బికమ్ ఎన్ అబ్స్టకల్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఆర్ నెసెసరీ.
0: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రం మనం పాటించరాదు.
1: డూ నాట్ క్రిటిసైజ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ అబ్స్టకల్.
0: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
1: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సీక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టీన్.
1: యు నో ఐన్స్టీన్.
0: ఇతను మహావిజ్ఞాని.
1: హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
1: He had a very stupid wife.
0: Ame vidyavanturalu kaadu.
1: She was not an educated lady.
0: Kaakunda poyinanta maatram emi baadaledu kaani morata manishi.
1: Not necessary to be educated, but she was rather crude type.
0: ఈ యొక్క ఐన్స్టీన్ నిరంతరము ఏదో ఒక యోచనలో మునిగి ఉండేటువంటి వాడు.
1: ఐన్స్టీన్ వాజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ సమ్
0: విచారణ విచారణ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
1: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
0: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
1: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిజ్ లంచ్.
0: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
0: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
1: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
0: సకాలానికి ఇంటికి రాడు, సకాలానికి భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్ర అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
1: హర్ కంప్లైంట్ వాజ్ దాట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
0: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
1: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్.
0: తట్టలో ప్లేట్ తప్పే ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
1: She served all the dishes in a plate.
0: Table దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
1: She sat near the table and requested her husband to join for lunch a number of times.
0: కానీ అతను వినిపించుకోలేదు.
1: He was not caring for her.
0: ఆ టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
1: She had a water jug on the table.
0: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
1: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
0: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది ఈనాడు కుంభవర్షం కూర్చుంది నా తలపై అన్నాడు.
1: Einstein, without becoming angry, with a smile, he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
0: Anaga, yenta samanmayam gavinchukunnadu chu.
1: You can imagine.
0: Aa bharya aa jagguto neeru talapaina boosthe jaggunu deesey kotteetunte vaaru ee kaalam purushudu. Kaani daniki thana poonukoledu.
1: What a nice person, how he could easily harmonize and keep himself happy. Today,
0: adiye indriya nigraham.
1: That is control of self.
0: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
1: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
0: థామస్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
0: థామస్ అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం సెలుపుతూ ఉండేటువంటి వాడు.
1: హీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ and undertake preaching.
0: Okanadu oka gurrabandi ekki oka pallaku velutunnadu.
1: On one particular day he was traveling on
0: madhya margamlo oka level cross addam ochindi.
1: There was a level crossing on the way.
0: Gurram chakkaga parigetutundadi dani e matram nadavakapoledu.
1: The horse was running all right, but
0: kani aa level cross daggariki vachetappudike ee gurrabu yajamani karra tisukoni dani adhikanga kodutu vachadu.
1: The horse driver began beating the horse the moment the horse approached nearer.
0: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా, చక్కగా నడుస్తున్నటువంటి గుర్రంను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
1: యాజ్ హీ వాస్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ taught by Jesus, he asked the driver, "Why are you beating this horse when it is going all right?"
0: Appudu jetka vaadu cheptunnadu, "Sir, ee level crossing prakalopala tellaga konni raallu paati pettaru."
1: He began answering the preacher, "Well, sir, near the railway crossing there are
0: ee tella raallu chusetappudiki bhayapadutundadi.
1: The moment the horse sees these white stones, it is getting frightened."
0: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడ దెబ్బలకి పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తను ప్రవేశిస్తుంది.
1: In order that I frighten the horse by beating it more fervently,
0: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు.
1: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
0: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
1: దిస్ చామర్స్ బిగాన్ థింకింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ హౌ టు కంట్రోల్ ద మైండ్ అండ్ చేంజ్
0: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరల్చి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ sense organ from one direction to another direction, give it proper punishment or training.
0: Idi aneka pitch margamlo praveshistuntadi.
1: It goes in rather wrong ways.
0: Daniki viruddhamainatundi danikante inka adhikamainatundi dinni manu nirupinchche chesinappudu adi dani margamunu vadali sariyina margamlo praveshistundi.
1: If you want to divert it on the right path, you have to put it under pressure and see
0: donga pasuve untundadu ankonde.
1: There is a particular thief.
0: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటది.
1: అండ్ వన్ యానిమల్ విచ్ ఈస్
0: అంతకంటే మంచి గడ్డిని మనము పచ్చి గడ్డిని మన ఇంటిలో వేస్తే ఆ పంటకే పోదది, అది ఇంటి దగ్గరనే ఉండి వేస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ అన్ యానిమల్ ఫ్రమ్ గోయింగ్ గ్రేజింగ్ టు ద రాంగ్ ఫీల్డ్స్,
0: తాను ఆశించిన దానికంటే ఉత్తమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆశను నిరాశగా చేసుకుని ఉత్తమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. మనసును కూడాను ఇంద్రియములు కూడాను పశువులు అని చెప్తూ వచ్చారు.
1: ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ యానిమల్స్.
0: ఎందుకోసం పశువు అని చెప్పారు?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ ఎన్ యానిమల్?
0: పశ్చితీతి పశువు అని దీనికి అంతరార్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ ఆల్వేస్ గోస్
0: బయట దృష్టి కలిగినటువంటిది పశువు, లో దృష్టి కలిగినటువంటి వాడు పశుపతి అన్నారు.
1: ది Animal always will have an external vision. It doesn't get introverted.
0: మానవుడు పశుపతి కావాలి కానీ పశువు కాకూడదు.
1: The master of these animals will always have
0: you master kavali kani slave kaakudu.
1: You should become the master, not the slave.
0: నీవు ఇంద్రియానికి నీవు బానిసైపోయినప్పుడు నీవు స్లేవ్ అవుతావు.
1: If you become slave of sense organs,
0: ఇంద్రియానికి నీవు మాస్టర్ కావాలి.
1: You should become a master of your senses.
0: కనుక నీ మాస్టరే మానవుడు.
1: Man is a master.
0: కనుక ఇట్టి మాస్టర్ అయినటువంటి మానవుడు కేవలం ఇంద్రియానికి వశమైపోయి బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
0: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
0: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ది డిజైర్.
0: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడ నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
1: You have to just think as to what is the
0: ఇవి దుఃఖము నుంచినే పుట్టాయి.
1: ఆల్ దిస్ సెన్స్ ఆర్గన్స్
0: పుట్టుక స్థానం ఎట్టిదో దీని ప్రభావం కూడా అట్టివారే ఉంటాయి.
1: దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సారో అండ్ దర్ ఇంపాక్ట్ ఈస్ ఆల్సో సారో.
0: కనుకనే ఇవి అందించేటువంటి అంతా కూడా మనం తాత్కాలికంగా భోగమును భాగ్యమును ఆనందములు అనుకుంటాం కానీ ఇది పూర్తి దుఃఖాన్ని అందిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ గివ్ యూ మే గివ్ యూ ఏ టెంపరీ జాయ్ బట్ పర్మనెంట్ సారో అండ్ సాడ్నెస్.
0: దీని వాంఛలు క్షణంలో పుడతాయి క్షణంలో అణుగుతాయి.
1: దీస్ డిజైర్స్ స్ప్రింగ్ ఇన్ ఎ మోమెంట్ అండ్
0: ఆద్యంతములు రెండు కూడాను క్షణంలోనే ఆవరిస్తాయి.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ బిగినింగ్, విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ ఎన్ ఎండ్.
0: ఈనాడు నేను లడ్డు తినాలి అని ఒక ఆశ పుట్టింది.
1: You get a desire that you would like to eat laddu.
0: Aa puttina lakshame rendu laddu tinnavu.
1: You ate laddu.
0: Rendu laddu tine tappiki visigettindi.
1: After eating two laddus,
0: aasa enta sepu nirasa enta sepu.
1: Within moments there is a desire.
0: Ishtam enta sepu aishtam enta sepu.
1: Desire in one moment and dislike in another.
0: Chalamuloni ishta aishtamulu rendu kudano jarigipoyinayi.
1: In a moment these likes and dislikes appear and
0: this chala bhanguramainatuvi kada.
1: These are all temporary, isn't it?
0: కనుక దీనిని సరియైనటువంటి రీతిలో మనం విచారణ సలిపి
1: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్.
0: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
1: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియములకు సరియైనటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
1: వీ విల్ హ్యావ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇఫ్ యూ డోంట్ గివ్ ప్రాపర్ వర్క్ ఇన్ ద ప్రాపర్ టైం.
0: దేహము యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
1: We should not consider the desires of the physical body as based on truth.
0: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
1: I may not be here, but I keep watching the feelings that come in the minds of all of you.
0: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరైనటువంటి తెలుగు పదముల చేత పద్యముల చేత గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
1: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత అనంతపురం క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
0: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
1: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
0: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
1: శిశుపాల అండ్ దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
0: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
1: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్ అసెంబ్లీ.
0: అర్హతామూలము ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి అందించుకున్నాడు.
1: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టికులర్ సభ.
0: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
1: ఇన్ దట్ అసెంబ్లీ దేర్ వర్ గ్రేట్ మహర్షిస్.
0: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు కృపాచార్యులు ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
1: దే వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య భీష్మాచార్య అండ్ కృపాచార్య.
0: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
1: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ
0: అతనికి అగ్రతాంబూలము.
1: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
0: భీష్మ. తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
1: బట్ హీ హెడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్ షుడ్ గో
0: జీవితాధారము కృష్ణుడే.
1: Krishna is the very
0: మా పరమావధి కృష్ణుడే.
1: He is
0: మా ప్రాణము కృష్ణుడే.
1: He is our life itself.
0: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
1: There is no one else who is greater than him. We cannot see anyone in this world.
0: కృష్ణుని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
1: He called Krishna and he washed the feet of Krishna.
0: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావములు వాళ్ళు ఏమాత్రము యోచించరు.
1: The wicked ones cannot understand the
0: bahya drishti bahya bhavam ane vaadu anusaristuntaru.
1: They always see externally and vyaktigatamainatundi
0: deshamulanu asuyalanu vaaru prakatistu untaru.
1: They always express hatred and jealousy.
0: Samasti bhavam vaarlo shunyamu.
1: They do not have a correct understanding.
0: నాకు ఇష్టమైనంత మాత్రం ప్రజలకు ఇష్టం ఉండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
1: He doesn't have that kind of feeling. He may not like, but all the people like it. That kind of understanding is
0: absent. ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
1: There are such narrow-minded people always and everywhere.
0: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
1: Shishupala got up in that great assembly.
0: ఏదో అక్కడ మురుగున అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు, మహాసభ జరుగుతుండాలి, ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
1: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
0: తామూలం ఏమిటో కృష్ణుడికి.
1: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
0: స్నాన పూజయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they
0: were bathing? Valla pulvantrato challaladaru harinchinanduka archamilita.
1: Should he deserve this honor because he played with those rural folk?
0: Chalu katti pettini panchangam inka.
1: Enough of it. Stop your
0: pagadipoyabo oka charinchu mui nor shut up annadu.
1: He said shut up.
0: Deenito dharmajuni yokka manasu chala baadha padipoyindi.
1: ధర్మజాస్ మైండ్ వాజ్ రాజా.
0: నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైనటువంటి పరాభవముగా మాట్లాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
1: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
0: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
1: Krishna took that particular plate itself and threw it.
0: Yedo sudarshana chakram antaru, chakram kaadu taambulam ichinatunte tattane.
1: It was not the discus sudarshana chakra, it was only that plate.
0: Tattane chakramga velli shishupaluni kantam khandinchindi.
1: He cut the neck of Shishupala by using
0: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajulaku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
1: When he threw the plate, his neck was cut, the blood sprang from the veins and fell at the lotus feet of Krishna.
0: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాలో వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
1: And the jyoti from him merged in Krishna, and with this there was a lot of
0: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
1: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్ద
0: పాపి.
1: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: ఇతను మహా దురాత్ముడు.
1: హీ వాజ్ ఎ రాదర్
0: ద్రోహి, దైవ ద్రోహి.
1: హీ వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
0: ఇలాంటి వాణి యొక్క జీవన జ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఏమిటిది ఆశ్చర్యం? ఇలాంటి వాడికా పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
0: ఈ సమస్యనే నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
1: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
0: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు. వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వానికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
0: నారదుడు చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారమంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
1: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద బాడీ.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
1: దేర్ ఇస్ ఫర్ ఆత్మ దేర్ ఇస్ నో సచ్ డిఫెక్ట్ అండ్ నో.
0: దూషించే వారు ఎవరు, దూషణ అందుకునేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజ్ అండ్ హూ ఇస్ ద వన్ హూ ఇస్
0: ఎవరు ద్వేషి ఎవరు ప్రీతి?
1: హూ ఇస్ హేటెడ్
0: సమానులే.
1: Everyone is equal.
0: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తము భగవంతునికి అర్పితమైపోతుంది.
1: That blood which goes on remembering God will always get
0: ద్వేషము చేతను, ప్రేమ చేతను, కామం చేతను, అసూయ చేతను, లేక అహంకారం చేతను, ఏ రీతిగానైనా సరే ఆ భగవంతుని నామం స్మరిస్తే చాలు.
1: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
0: భక్తులు స్మరించేటువంటి స్మరణ కంటే శిశుపాలుడు అధికంగా స్మరించాడు.
1: శిశుపాల రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ మచ్ మోర్ దాన్ ది డివోటీస్ రిమెంబర్.
0: భక్తులు ఏదో పూజ రూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
1: డివోటీస్ రిమెంబర్డ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ వెన్
0: రెండు దండాలు పెడతారు.
1: అండ్ దే ఆఫర్డ్ ఒబీసన్
0: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
1: వెన్ దే గో టు పిలిగ్రిమ్ సెంటర్ దే
0: శిశుపాలుడు అట్లు కాదు.
1: బట్ శిశుపాల
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకును కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించడం.
1: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna, Krishna.
0: నిద్రలో కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ
1: ఈవెన్ ఇన్ స్లీప్ హీ వాస్ క్రిటిసైజింగ్ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: ఆ చింతన యొక్క ప్రభావమే ఈ యొక్క ఆత్మకు సరైనటువంటి ఆధారం అన్నాడు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ దిస్ బ్లడ్.
0: అయితే లోకులు బాహ్య సంబంధమైన లౌకిక సంబంధమైనటువంటి యొక్క విషయములను చర్యలను మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
1: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
0: భగవంతుడు దానిని చూడడు.
1: గాడ్ నెవర్ సీస్.
0: భగవంతుడికి ద్వేషము కాని లేక అసూయ కాని లేక ఇష్టము కాని ఏ ఒక్కటి కూడా తనకి లేదు.
1: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్ జెలసీ.
0: అన్ని మీలో ఉండేటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
1: All that you see as hatred, love is only
0: భగవంతుడు నిర్మలమైనటువంటి అద్దం వంటి వాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ ప్యూర్
0: అద్దం. ముందు నుంచుకొని నీవు ఏ విధంగా యాక్ట్ చేస్తే ఆ అద్దంలోని ప్రతిబింబం అదే రీతిగా యాక్ట్ చేస్తుంది.
1: లైక్ ఎ మిర్రర్ హీ రిఫ్లెక్ట్స్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ యువర్ ఓన్ థాట్స్.
0: అద్దం ముందు నుంచుకొని దానిని దండిస్తూ ఇస్తుడా అది కూడా నిన్ను దండిస్తూ వస్తుంది.
1: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
0: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
1: You offer a namaskar, folding your hands in the mirror, you see the same
0: thing. అది చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది అది, కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
1: Your own action gets reaction as a reaction to you. God has neither like
0: అట్టి భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
1: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్ లైక్స్.
0: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
1: పనిష్మెంట్ అండ్
0: ప్రొటెక్షన్ అన్ని కూడా మన ప్రవర్తన యొక్క ప్రభావాలే.
1: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
0: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవ్వడికీ లేదు.
1: No one has the authority or the right to decide that God is making one nearer and making one
0: nearer. Devudante itte undali atle undali ani evaru shasinche adhikaram undi.
1: Who can command and say prescribe?
0: Andarlo undinatundi oka daivathamu anni rakalugalanu pravartinchavachchu.
1: His divinity can express itself in
0: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
1: But because it is pure from
0: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamainatundi malinyamu kudaradu.
1: It has no selfishness and it is full of love. There
0: kanukane bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi.
1: There are a number of titles for God.
0: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam anna. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
1: గాడ్స్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
0: యద్భావం తద్భవతి.
1: వాట్ యు సీ
0: ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
1: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ యు సీ ది వరల్డ్
0: అండ్ సృష్టి యొక్క దోషం కాదు నీ దృష్టి యొక్క దోషం.
1: దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ క్రియేషన్, ఇట్ ఇస్ ఓన్లీ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ విజన్.
0: అనుకనే ఇంద్రియములు ఈ దోషములు గావిస్తున్నాయి అని మనం అనుకోవటము, ఇది కేవలం మన యొక్క భావముల యొక్క దోషమే.
1: దేర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ వెన్ యు సే దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హావ్ సమ్ డిఫెక్ట్స్.
0: ఇంద్రియములు సరైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఇంద్రియములు సరైనటువంటి అర్థాన్ని అందిస్తుంటాయి.
1: ఇఫ్ యూ డెవలప్ కరెక్ట్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యువర్ సెన్స్ ఆర్గన్స్ విల్ గివ్ యూ కరెక్ట్.
0: తనలో మంచి భావం పెట్టుకున్నాడు, భార్య చేసినటువంటి యొక్క తప్పు పని కూడా తాను మంచిదిగానే భావించాడు.
1: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for
0: Kabir. Nirantaram kodanu bhagavat chintana cheta kaalamu gadupto vachadu kalakane bhariya chesinatundi dinnanta kodanu manchigane bhavistu vachadu.
1: Kabir also was constantly thinking of the Lord. Therefore whatever his wife did also
0: ayushtinu samabhavamunu kaligi pavitramainatundi hrudayamto oka sadhana chadupto vachadu kanaka adi kodanu tana bhariya chesinatundi oka pani samanvayam cheskuntu vachadu.
1: Einstein had equal mindedness. Therefore whatever his wife did also he accepted as a good thing alone.
0: Kanuka manalo manamu samanvayam gavinchukuneetundi oka sadhanam manam salpali.
1: We should have the capacity to harmonize with ourselves.
0: భగవంతుడు మన ఇంద్రియాలంతా బయటికే ఇచ్చాడు గనుక అతందే తప్పు కాని మాది కాదు అనుకుంటారు కొంతమంది మొండివారు.
1: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not
0: భగవంతుడు కన్నులను ఇచ్చాడు కాని బయటికే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
1: God has given you the eyes. Well, if they are going externally, it is only your own defect.
0: భగవంతుడు చెవులు ఇచ్చాడు ప్రపంచం వైపునే తిప్పాడు కానీ వాడు లోపల వైపును తిప్పలేదే.
1: God has given the ears. They are turned to the external
0: world. ముక్కును ఇచ్చాడు బయట శ్వాసమే తీసుకోమన్నాడు కానీ లోపల శ్వాసం కాదన్నాడే.
1: And God has given the nose.
0: కాబట్టి సృష్టిలోనే దోషం ఉంది.
1: Therefore, some people decide that God
0: ఇది మా దోషం కాదు అని ఆ రకంగా సమన్వయం చేసుకుంటుంటారు.
1: There is defects only in creation.
0: అదే
1: తప్పు. We don't have any defects. This is a great mistake.
0: అనేక దోషములు చేయటము. I am a human. ఇది ఎంత పొరపాటు, ఎంత పాపము.
1: To say that to err is human is a great mistake, a sin.
0: I am a human. నేను మానవుడు కాబట్టి తప్పులు చేయటం నా స్వభావము అని సమర్థించుకుంటున్నాడు.
1: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
0: చాలా తప్పు అది పిల్లల లోపల.
1: This is a great mistake. Let the youth note this.
0: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు.
1: ఆఫ్టర్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ నాట్ కమిట్ మిస్టేక్.
0: పశువు అయితే తప్పులు చేసినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్ దే కెన్ కమిట్.
0: అది పశువు కనుక తాను యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఎనిమల్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ఇట్ టు
0: కమిట్. మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేస్తే మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
1: ఇట్ ఈస్ రాదర్ డిఫెండింగ్ వన్స్ ఓన్ వీక్నెసెస్ ఇఫ్ వన్ సేస్ టు ఎర్ ఇస్ హ్యూమన్.
0: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి అది.
1: Animal is born as such and conducts
0: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము.
1: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it is.
0: నీవు మనిషిగా ప్రవర్తించు.
1: Conduct yourself as a man.
0: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
1: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడికి కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
1: బర్డ్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గో వేర్ ఎవర్ దే లైక్ అండ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్.
0: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ అండ్ బీస్ ఆల్సో ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
1: వెన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ షుడ్ నాట్ మ్యాన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుభవించు.
1: Yes, it is true. You also
0: అయితే
1: ఫ్రీడమ్.
0: పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ డూ అనిమల్స్ ఎంజాయ్?
0: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ అనిమల్స్ ఫ్రీడమ్.
0: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: ఆనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆనిమల్స్.
0: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
1: యు ఆర్ ఎ మ్యాన్, ఎంజాయ్ ది ఫ్రీడమ్ గివన్ టు మ్యాన్.
0: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
1: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
0: కనుక ఈ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో అనర్థాలతో నానార్థాలతో దీనిని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
1: We are giving wrong interpretations, many interpretations and forgetting the real meaning of freedom.
0: కొరకు. ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
0: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్?
0: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
1: ఈజ్ ఇట్ లైసెన్స్?
0: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
1: ఈజ్ ఇట్ లైసెన్షియస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? దట్ ఇస్
0: కాదు కాదు కాదు కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఆత్మ జ్ఞానము,
1: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
1: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
0: ప్రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జ్ మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
1: మార్నింగ్ చివర్ పుట్ ఏ పిక్చర్, ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ నాలెడ్జ్, ఆన్ అదర్ సైడ్ దెర్ వాజ్ క్యారెక్టర్.
0: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జ్, ఒకవైపున గుణము, క్యారెక్టర్, ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటుంది.
1: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
0: నేటి విద్యలు తెలివి తేటలని ఏబెంచు కొంచెమైన గుణము పెంచబోదు.
1: Today's education increases only one's cleverness, but not the virtuous good habits and good character.
0: Koti vidyalundi gunamu lekunnacho phalamademi vaani viluvademi.
1: You may have a crore types of skills and education. If you do not have virtue, what is the use?
0: Enta telivitetalu undi em prayojanamu?
1: What is the use?
0: Daarini tunchetunte gunam kudunu maroku vaipu untundali.
1: There is a need for proper qualities which can use
0: sari inaatunte balance ga untadi.
1: Then only there will be a perfect
0: ee manavulaku ee naati vidyavantunaku balance poorthi tappipoyindi.
1: Today's man and specially educated man, there is a
0: oka chinna cycle lo balance tappipoyindante accident ayipothundi, kinda padipothadu.
1: If there is no balance while cycling, one will get involved
0: in manava jeevitamu pavitramaina jeevitamu. దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
1: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్.
0: కనుక ఇంద్రియములను ఒకవైపున,
1: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
0: విషయంలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
1: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్,
0: ఈ రెండింటిని అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
0: విద్యార్థులారా, మన ఇంద్రియమును సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
1: ఇట్ ఇస్ నాట్
0: సమన్వయపరచుకోవాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
0: పతంజలి
1: అబౌట్ హార్మోన్
0: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
1: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్,
0: అసాధ్యము.
1: It is difficult, impossible.
0: Samanvayam gaavinchukotamu idi sariyina sulabha margam.
1: Harmonizing it is easy.
0: Manchini sweekarinchu,
1: accept good.
0: Chedda tanamuntata taame dooram aipothundi.
1: The bad automatically gets rejected.
0: Kevalam manavuni yokka balahinatale inta varaku deeniki కారణమై పోతుందాది.
1: ఇట్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
0: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడే.
1: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
0: గొప్ప విద్యావంతుడే,
1: హైలీ ఎడ్యుకేటెడ్.
0: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
1: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ హీ బికేమ్ వెరీ వీక్.
0: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటిది పాపం.
1: హీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
0: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
1: When he went to bed to sleep in the night,
0: ఈ విధంగా ఒక నెల గడిచేటప్పటికి అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
1: For a period of time, he developed bad health.
0: పక్కింటి వాడిని పిలిచాడు.
1: He called the neighbor.
0: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
1: He said, for my bad health, you are responsible.
0: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
1: You have got a cock in your
0: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటాది.
1: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ థ్రూఅవుట్ ద నైట్.
0: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దట్ ఐఎమ్ డిస్టర్బ్.
0: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
1: యు కీప్ యువర్ హెన్ అండర్ కంట్రోల్.
0: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
1: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
0: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంట్లోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడైనా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
1: Well, sir, we also sleep in the same house. We have got a cock there. And it doesn't go on disturbing us. Only once or twice in a night it may
0: make sound. అప్పుడు కాలేం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
1: He agreed. Well, once
0: or twice. అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు, ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
1: But the moment I go to bed, I start imagining when it is going to crow, when it is going to... Because of my imagination, I get disturbed.
0: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
1: The all bad health is an account of his imagination.
0: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందు కూడాను తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
1: Man gets greater dangers on account of his delusions and imagination rather than from sense organs.
0: కనుక మానవుడి ఎందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
1: Man should give up this kind of imagination.
0: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగ చేస్తూ ఉంటుండాలి.
1: It is this kind of imagination which weakens a man.
0: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన దీంట్లో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం. తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
1: The all bad health is an account of his imagination.
0: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత

0: చుట్టు మనుషుడు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే తను కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కర్మము ఇళ్ళలో. కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఇస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హీ గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలే జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమనే ఈ జగత్ అంతా ఇక్కడ ఆధారపడి ఉన్నది.
1: Therefore, the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore, every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మని.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈజ్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోటము అన్ని కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదట విచారించాలి.
1: Therefore, we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వకర్మలను భగవత్ ప్రత్యర్థము అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మల యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you will not be affected by the consequences of your actions.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశ్వరుడు సర్వభూతములు ఎందు ఉన్నాడు.
1: God dwells in all of the beings.
0: పాము యందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: తేనె యందును ఉన్నాడు.
1: Present in scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కానీ ఎవరి యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vishya, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యులగును.
1: It is in childhood that the child in the company of other children spends the time playing and singing.
0: యవ్వనమందుంచ కామినీలుండై కారుడుచుండు.
1: In youth he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God. And we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Young man Vinay, he went on praying to Bhagavan.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: He asked Swami, what is that we youngsters should do?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: Youth should remain as youth.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: They should never grow old.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: The day when you spoil your energy, your power, you age, you advance in age.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: Therefore, we should maintain, safeguard the energy.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: As you watch Swami, can you say his age?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 ఇయర్.
1: Bhagavan is 81 year old.
0: కానీ 81 ఇయర్ గా నేను కనిపించడం లేదు.
1: Bhagavan doesn't look so 81 years.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent body may show.
0: నాకు దేహములకు ఎట్టి రోగములు లేవు.
1: In fact, the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను కరుచుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి దాన్ని ఇది చేశారు.
1: అండ్ డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: Therefore, there is 1 inch of difference between the two legs.
0: Anduvalne nenu aa vidhanga nadustunnanu.
1: That's the reason why he is walking like that.
0: Nenu intilo eppudu kuda tirutunnanu.
1: Swami goes on moving hither and there at the residence.
0: Kani bayataki vachinappudu doctors ok saraha.
1: But the moment Swami steps out, doctors advise him.
0: Swami, meeru janamlo tiriyetappudu ontariga tiriyakandi. ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: దే సెడ్ స్వామి, వెన్ యు మూవ్ అమంగ్ ద క్రౌడ్స్ డోంట్ వాక్ ఆల్ అలోన్, టేక్ ది సపోర్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ బై యువర్ సైడ్.
0: అందరి యొక్క ఆజ్ఞను మీరు పరిపాలించాలి.
1: భగవాన్ సర్టన్లీ పేస్ హీడ్ టు ది అడ్వైజెస్ ఆఫ్ ఎవ్రీబడి.
0: వాళ్ళ తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: భగవాన్ వాంట్స్ టు సాటిస్ఫై ఎవ్రీబడి.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: సో హాస్ టు సాటిస్ఫై డాక్టర్స్. భగవాన్ ఇస్ టేకింగ్ ది హెల్ప్.
0: ఎవరికి తెలియదు, నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: యు డు నాట్ నో భగవాన్ స్టిల్ టెల్స్ దిస్ బాయ్స్ డోంట్ హోల్డ్ మీ లైక్ దట్, డోంట్ క్యాచ్ మీ లైక్ దట్.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఎ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ, తలనొప్పి అని కానీ, ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్, ఎనీ కోల్డ్, ఎనీ హెడేక్, వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్దీ.
0: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్విక్కులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: అట్ టైమ్స్ ది ఋత్విక్స్ కన్వర్స్ ఇన్ బిట్వీన్ ది కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: వన్ ఆర్ టూ జాయిన్ అండ్ టాక్.
0: ఈ పిల్లవాడు ఎర్రటి పిల్లవాడు.
1: This boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: ఆల్ యువర్ కాన్వర్సేషన్.
0: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: బట్ టు భగవాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సేమ్.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: It is right.
0: ఎందుకంటే అప్పటికది రైట్.
1: బికాస్ ఇట్స్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటు రాంగ్.
0: ది ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: టుడే వి మే బి గుడ్.
0: టుడే మనం మంచి భోజనం చేయవచ్చు.
1: టుడే వి మే హ్యావ్ డెలీషియస్ ఫుడ్.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: టుడే వి మే హ్యావ్ ఎ బ్యాంక్వెట్, గుడ్ కర్డ్, గుడ్ స్వీట్స్, వాట్ నాట్, ఆల్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్.
0: కానీ ఎంతవరకు అది గుడ్.
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్.
0: టుమారో మార్నింగ్ పెరిగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క difference of times.
1: Therefore the good and bad lies in the difference of time.
0: Kanuka manam prati vishayanni kudanu jagratiga gurtinchali.
1: Therefore we have to inquire clearly every point of life.
0: Mahabharata yuddha samayamundu,
1: at the time of Mahabharata war,
0: Duryodhanudu Dushyasanudu iddaru cheri pandavula paina yuddhaniki bayaladeyaru.
1: Duryodhana and Dushyasana together raged war.
0: పాండవులపై ఏ మాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనలీ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏమి చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: As they were helpless, they could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone.
0: వాడిని పద్మవ్యూహం పెట్టి
1: అండ్ దే డివైస్డ్ పద్మవ్యూహ
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు.
1: అండ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గెట్ ఇంటూ పద్మవ్యూహ.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: ద బాయ్ థాట్ ఓవర్.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్.
1: వెరీ యంగ్ బాయ్.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి తల్లిదండ్రి నేను పదవీభూములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హి సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజ. మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజ రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైన పిచ్చి కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు.
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్ర గర్భభంజన ఉద్దామవరుడు కుంభజుడు.
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని 12వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్ దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు ఆయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హీ అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్, షీ విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు పోయి అమ్మ నేను పద్మవ్యూహంలోకి పెడుతున్నాను, నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: వెన్ యూ వెంట్ ద మదర్ అండ్ ప్రే టు హర్, మదర్ బ్లెస్ మీ, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు పద్మవ్యూహ నౌ.
0: నాయన ఇది సరైనటువంటి కాదు.
1: అండ్ ద మదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్, నాట్ రైట్ టైం.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి. శుభ సమయము
1: టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ ఆస్పిషియస్ మూమెంట్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ.
0: నీ భార్య గర్భవతి.
1: అండ్ యువర్ వైఫ్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ వే.
0: కాలం ఎట్టుండో చెప్పలేము.
1: యూ కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవుని నీ తలపి ఇంకా పుత్రక.
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన వాడు అవుతాను.
1: ఐ హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున, ఐ షల్ నాట్ డిసోబే హిస్ కమాండ్. అండ్
0: నీ పోతే పోతు, కానీ నీ యుద్ధంలోకి వెళ్ళే తీరాది.
1: ఐ మే డై ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బట్ ఐ మస్ట్ గెట్ ఇన్ టు ది వార్ఫేర్
0: అని గట్టిగా పలికేటువంటివాడు.
1: అండ్ హీ స్పోక్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: ఐ విల్ నెవర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది.
1: అండ్ హీ వాస్ క్వైట్ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ బి సక్సెస్ఫుల్లీ గెట్ ఇన్ టు ద పద్మవ్యూహ.
0: నాయన వరదు వరదు వరదు.
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then Abhimanyu went on telling.
0: బలదర్పిత శాస్త్ర గర్భభజన ఉద్దామవరుడు కుంభజుడు.
1: కుంభజ ద ద్రోణ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దానిని 12వాడు.
1: And he was the one who devised the whole thing.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికరోన్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బలుచు గెలిచి రమ్ము చూస్త బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ.
0: పలుకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగరీయంగా పాడియా.
1: ఇస్ ఇట్ జస్టిఫైడ్ ఆన్ యువర్ పార్ట్ టు సే నాట్ టు గెట్ ఇన్ టు బద్మ.
0: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆర్ యూ జస్టిఫైడ్ ఇన్ స్పీకింగ్ లైక్ దాట్?
0: అప్పుడు తల్లి మనసు కరిగి
1: అండ్ ద హార్ట్ ఆఫ్ ద మదర్ మెల్టెడ్
0: పాదములకు పారాయణం రాసి
1: అండ్ దెన్ షీ స్మియర్డ్ ద టర్మరిక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అభిమన్యు
0: ఆశీర్వదించింది.
1: దెన్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తారకాఖ్యాసుర దూర్దర్ప మడుచు వేడ గౌరీ తండ్రి వీరరచ్చ.
1: ద బ్లెస్సింగ్ ఆఫ్ గౌరీ టు హిస్ సన్ వెన్ హీ వాస్ అబౌట్ టు కిల్ తారకాఖ్య.
0: గౌరీ తనయునికిడ్డ వీరరచ్చ.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagam gava annaliki reekadi veda talli raghunikidda dannirachcha.
1: And that kind of blessing conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: అట్టి గణరచ్చ శ్రీరచ్చ యంగరచ్చ.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ghanamagu Sri Rama Raksha.
1: And that is, that protects the divine name.
0: Ninnu rakshinchugaka.
1: And that divine blessings hang by you.
0: And chippi.
1: So saying.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayokku kumarudu. Talli agrin tisukoni. Namaskarinchi. Padavyogulo praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padmavyuha.
0: Kani Padmavyuhamlo praveshinchadam matramu tanaku telustundi.
1: He knows the technique has to get into Padmavyuha.
0: Arjunudu tapasuku poyinappudu Naradudu ee oka subhadraku Padmavyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padmavyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padmavyuhamlo poyetuvanti vishayamu సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాడింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ద మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హీ సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
0: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హీ వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధుత్తులైపోయి ప్రాణం విడిచాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవులు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వీ షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా నువ్వు చెవుతో వినాలి.
1: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనస్సులో కలిగించాలి.
1: అండ్ వీ షుడ్ ప్లీజ్ దెమ్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: And all that you do, the experience that you have, should percolate, should go around all your body.
0: Karaka matu devo bhava, pitru devo bhava, ani pramanam jarigindi.
1: Therefore it was set in the dictum that mother is God, father is God.
0: Karukane vaari matanu manamu ee naadu kudanu manamu perichevile pettakoddu.
1: We should never be negligent to their advices.
0: Etti vishayamunandainu etti sthanamunandainu kudanu aagnanu nirsavahinchali.
1: At any time, in any issue, anywhere, we should follow their advice.
0: Aa vidhanga aa talli yokka pramanam teeskoni poi Abhimanyudu pranam vichi vachadu.
1: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
0: Kali Arjunudu baadha padutunnadu.
1: Arjuna was feeling very sad.
0: Naraka eliginantani vegaramandi dwarapalakucheta aagna pampu.
1: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
0: Naraka eriginantane,
1: the moment he knows that I'm coming,
0: nannu kavukitam chechu,
1: he runs towards me and hugs me.
0: Atti kumaru nakane unnadu ledu.
1: He is not there. What happened to him?
0: Krishnudu chepparu.
1: Then he said,
0: Arjuna, nee balahinudu kavaddu.
1: I said, Arjuna, don't be weak.
0: Edo jarigindadi.
1: That happened so.
0: Kaani jariginatundi ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: ఇట్ వాస్ కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
0: కనుక దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున, నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: Why did you not tell me that you lost your son?
0: నీవు ఎంత ద్రోహుడవు.
1: You are a traitor, betrayer.
0: నువ్వు నాకు చీట్ చేసావు.
1: You have cheated me.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: And you are bound to suffer the reaction.
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: Krishna was smiling all the time, continuous.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: And he returned home.
0: అవ్వనుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: The wife of Abhimanyu Uttara, she delivered.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: But the son who is no more, he is born again.
0: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలు విడిచేటప్పటికి లోపలిని గర్భంలోనే మరణించాడు.
1: And the moment, because it has gone into that arena of sound,
0: అందరూ బాధపడ్డారు.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: All Pandavas sat there.
0: ఉన్నది ఇద్దరే.
1: Only two remained.
0: ద్రౌపది, సుభద్ర.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: ద్రౌపది కుమారులు 6 మందిని చంపినారు.
1: And the sons of Draupadi were killed long ago.
0: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
1: And only the son of
0: సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు.
1: And he too died.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిల్లి కూడాను మరణించినది.
1: And the grandson is also no more.
0: పాండవులకే ఇంకా వంశం లేదు.
1: And in fact, there is none left in the clan.
0: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: All went on blaming Krishna because there is none left behind in the entire clan.
0: కాని కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: But Krishna continued to smile.
0: పాండవులు,
1: పాండవాస్,
0: మీరు తొందరపడకండి.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkham.
1: And worry causes misery.
0: కనుక మీరేం తొందరపడకండి.
1: So don't be in a hurry.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: Be calm and cool.
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: And Krishna sat in their midst.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: And he commanded Draupadi that the child be brought there.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ది ఫేస్, ఎగ్జాక్ట్లీ.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Even John praising, describing the baby.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి.
1: But they were very, very angry.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రం వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్ అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ హూ ఆర్ అలైవ్ హియర్.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ కృష్ణ పిక్డ్ అప్ ది చైల్డ్.
0: పిల్లల పైన, బొజ్జ పైన కొట్టాడు.
1: అండ్ ట్యాప్డ్ ఆన్ ద థైస్ అండ్ ఆన్ ద స్టమక్.
0: కొంతసేపటికి కెవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: అండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ద బేబీ స్టార్టెడ్ క్రైయింగ్.
0: కనుకనే
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: సిన్స్ ద బాయ్ ఇస్ థరోలీ ఎగ్జామిన్డ్ బై కృష్ణ హింసెల్ఫ్ పరీక్ష అండ్ సో అప్రోప్రియేట్లీ ఇస్ నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు.
1: నో వన్ కెన్ సెక్యూర్ పాస్ విదౌట్ టేకింగ్ పరీక్ష ఆర్ టెస్ట్.
0: కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు.
1: గాడ్ టెస్ట్.
0: ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నాట్ టెస్ట్.
1: We should not take it as mere test. Take the test as the taste, says Bhagavan.
0: Kanaka Bhagavantuni parichayalu anni kudagunu kevalamu oka vidhamainatundi taste tho kudinatundivi.
1: So every test of Bhagavan should be a test to everybody.
0: Kanaka atane peru parichitudu ani peru pettadu.
1: Because he was tested, he is named as Parikshit.
0: Aa parichitude,
1: that very Parikshit,
0: kattagalapadiki రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హి కుడ్ బికమ్ ది కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: అండ్ దట్ పరీక్షిత్ కింగ్ వాస్ ప్రొటెక్టెడ్ బై సెవెరల్ వేస్ బై కృష్ణ.
0: పరీక్షితుడికి పట్టాభిషేకం కట్టి
1: అండ్ పరీక్షిత్ వాస్
0: కరోనేటెడ్. ఇది ఎవరికి ఏ దేశం నందు కూడా ఏ రాజ్యం నందు కూడా పెట్టి
1: సచ్ థింగ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ కింగ్డమ్.
0: అర్జునుడు వచ్చాడు.
1: అర్జున కేమ్.
0: ఆయన కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
1: Kunti was, son, is Krishna fine?
0: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
1: By that time Krishna already left.
0: కృష్ణుడు లేడు.
1: Krishna is no more.
0: అప్పుడు వాడు చాలా బాధపడి,
1: they were crying.
0: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
1: Krishna is our life.
0: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
1: Krishna is our courage.
0: కృష్ణుడే జీవితము. మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
1: Pandava's life is useless without Krishna.
0: కనుకనే తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు.
1: ధర్మజ టోల్డ్ హిస్ బ్రదర్స్.
0: మరణించినటువంటి తల్లిని తొడపైన పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండంతా ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ది లాస్ట్ రైడ్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా అక్కడ ఇమికిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైవ్స్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: హి టోల్డ్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాట్ హిమ్.
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలో దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురలీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైనను తప్పునన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ, ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: Dharmaraja was proceeding ahead in the front.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: The gates of heaven were open.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
1: He never uttered a lie.
0: కానీ ఒకానొక సమయం లోపల
1: ద్రోణుణ్ణి
0: కొంతవరకు చంపే నిమిత్తమై అశ్వత్థామ హతకుంజర అన్నాడు.
1: When Drona was killed, he had to utter a lie. అశ్వత్థామ హతకుంజర.
0: అశ్వత్థామ హతకుంజర. కుంజర చాలా మెల్లగా చెప్పాడు.
1: అశ్వత్థామ హత, హీ సెడ్ లౌడ్లీ. కుంజర సాఫ్ట్లీ.
0: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: And he did not mention that it is Hans that died, but he mentioned the name of Ashwatthama loudly.
0: Ashwatthama chachinaadu ani cheppi ee Dronin pranam pootam valla ee paapamu tirigi vadigattindi.
1: Because Drona died instantly on listening to the death of Ashwatthama, and that is the sin committed by Dharmaja.
0: Kaani konchi kaalamu atanu aa narakamlone unnadu.
1: Therefore he had to stay there in hell for some time.
0: Inta dharmamunu anusarinchinatuvanti oka dharmajudiki నరకమా ప్రాప్తి అని లోకులు అనుకుంటారు.
1: పీపుల్ ఫీల్ ఇస్ ఇట్ జస్టిఫైబుల్ దట్ ధర్మజా హ్యాడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ హెల్ ఫాలోయింగ్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ త్రూ అవుట్.
0: కనుక తాను అనుభవించక తప్పదు.
1: హీ హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్ దట్.
0: అతను ఉండినంత వరకును ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
1: సిమిలర్లీ ది అదర్స్ ఆల్సో ఫాలోడ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెల్.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంత వరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: సోలాంగ్ పాండవర్స్ వర్ దేర్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ హెల్. ఆల్ పీపుల్ వర్ హ్యాపీ విత్
0: పాండవుడు. పంచప్రాణముడు
1: అండ్ ది ఫైవ్ పాండవర్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్.
0: పంచపాండవులు వారు వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: అండ్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ బ్రెత్స్ ఆర్ విత్ యూ. యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: తర్వాత ధర్మజుడు వెళ్ళిపోయారు. అతనితో పాటు ద్రౌపది, అర్జున్ సహదేవులంతా కూడా వెళ్ళారు.
1: అండ్ హీ వాస్ ఫాలోడ్ బై ద్రౌపది, భీమ, అర్జున, నకుల సహదేవ.
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
1: నో వన్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది సీక్వెన్స్.
0: ఒక్క క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: బికాజ్ హి అటెడ్ ఎ లై, జస్ట్ ఎ లై, హి హాడ్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ హెల్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మలో ఇందు అనేక రకములైన యొక్క దోషములు ఏర్పడుతుంటాయి.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ దేర్ బౌండ్ టు బి డిఫెక్షన్ అండ్ మిస్టేక్స్.
0: ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పింది కాదు.
1: వాట్ ఎవర్ డిఫెక్ట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ కాన్సిక్వెన్స్.
0: కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు.
1: దేర్ వాస్ టోటల్ సైలెన్స్ బికాజ్ దే ఆర్ వెరీ మచ్ ఫ్రైటెన్.
0: కానీ జైల్లో ఉండిన వారందరూ పోయి ధర్మజునికి పాదాల పేరు పెట్టారు.
1: బట్ ఆల్ దోస్ ప్రెసెంట్ అరౌండ్ ఇన్ ద హెల్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ధర్మజ.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: ఆల్ అదర్స్ సెడ్ ఇఫ్ యూ వర్ టు స్టే విత్ us ఫర్ సమ్ మోర్ టైమ్ వి వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ ఇన్ యువర్ కంపెనీ.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ us హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
0: నాయన నేను ఉండడానికి వీలు లేదు.
1: And he said, it's not possible for me to continue to
0: me
1: be here.
0: Me jail ka adhikaranu pamputunnaru.
1: The authorities of hell will drive me out of this now.
0: కనుక నేను ఉండేటకు వీలు కాదన్నారు.
2: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మను తప్పలేదు.
2: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ఆఫ్ దేర్ యాక్షన్స్. ధర్మస్వరూపులు, ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు,
2: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్, ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్, రైటియస్నెస్. దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
2: ద్రౌపది is a very high level of chastity.
0: Cheppalu andaru kuda evaru goppa vaari lokamlo pativrata evaru unnaru.
2: This was a question to the whole world, who are the women of chaste?
0: Okaru cheppalu lakshmi pativrata annaru.
2: Somebody said lakshmi is pativrata.
0: Inkoru cheppalu parvati pativrata annaru.
2: Somebody said parvati is pativrata.
0: Kaadu kaadu saraswati pativrata annaru.
2: No, saraswati is pativrata.
0: Appudu krishnudu cheppadu.
2: Then krishna said
0: veeravvaru kuda kaadu.
2: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
2: దేర్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్.
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
2: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
2: యూ నెవర్ సే దట్ షీ హస్ నో టైమ్ టు సర్వ్ దెమ్.
0: అతి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
2: ద ద్రౌపది ఈజ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
0: అతి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
2: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్. Face difficulties.
0: Patra paramaatalaku edhu cheppanga bodu.
2: She never said no to her husband.
0: Okka pati unte bharya atani maatalu vinatame chaala kashtam.
2: With one husband it is very difficult to manage for the housewife.
0: Kaani aidu mandi vattalu undi kudanu aidu maatalu kudanu taan chakkaga nadchukuntu vachindi.
2: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
2: హి సర్వ్ దెం త్రూ అవుట్.
0: తనకు నున్నత అనిచే తృప్తి గనుచునుండు.
2: హి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
2: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
0: కానీ ఆమెకు అట్రాక్టివ్ లేదు.
2: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
2: Because of these 3 noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్ర తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారే పాండవులు.
2: Pandavas could understand the qualities of Draupadi and acted according.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
2: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుడి యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
2: ఇన్ ది స్మాల్ యాక్షన్స్ అండ్ సింపుల్ యాక్షన్స్ అవర్ ప్రెస్టీజ్ అండ్ డిగ్నిటీ రెస్పెక్ట్ ఆర్ అప్హెల్డ్.
0: కనుక మగవారి కూడాను అంతే.
2: మెన్ ఆల్సో షుడ్ బి లైక్ దట్.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
2: పాండవాస్ యు ఆల్వేస్ స్పీక్ ట్రూత్, యు ఆల్వేస్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి, ధర్మాన్ని నీవు నడుచుకొని, ప్రేమను నీవు చూపి, దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
2: ఇట్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ అండ్ రూల్ పీపుల్ విత్ ఆల్ లవ్.
0: సత్య ధర్మము లేక, దయవు శాంతి లేక, ప్రేమ లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
2: వితౌట్ ట్రూత్, రైటియస్నెస్, కంపాషన్, పీస్ అండ్ లవ్ మ్యాన్ విల్ సర్టన్లీ లూజ్ హిస్ వెరీ లైఫ్.
0: కనుకనే అతని యొక్క ధర్మము ఆ ఐదింటిని ప్రారంభంగా తీసుకుంది.
2: Therefore these are the 5 life breaths of every individual.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
2: And that is the very life composed of these 5.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
2: And these 5 senses constitute the whole life.
0: ఈ 5 senses ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
2: We should consider these 5 life breaths as very
0: essential. సమాజకైనా కూడాను మనం అసత్యం ఆడకూడదు.
2: Under any circumstances
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: దూషణి మహాపాపము.
2: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
2: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్
0: అందరినీ ప్రేమించాలి.
2: వీ షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే దైవము.
2: Love is God.
0: దైవమే ప్రేమ.
2: And God is love.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణం అని పెట్టారు.
2: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
2: Love has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
2: లవ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమని మీరు పెంచుకోండి.
2: డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఎక్కడ పోయినప్పుడు నేను
2: Wherever you go,
0: అడవులు ఎందున్నా,
2: you in the forest,
0: ఆకాశమునున్నా,
2: or in space,
0: పట్టణమునున్నా,
2: or in a city,
0: పల్లెనున్నా,
2: or a village,
0: నీటి ఎందున్నా,
2: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
2: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమనేమో.
2: And in fact, it is only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
2: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
2: And we have to protect our lives that way.
0: ఎవరు చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
2: ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ, యూ స్టిల్ కంటిన్యూ టు లవ్ హిమ్.
0: నీకు ఎవరు ఎనిమీ వస్తున్నారని చెప్పి మన చూచి మొహం తిప్పుకోవద్దు.
2: డోంట్ టర్న్ యువర్ ఫేస్, టర్న్ అవే వెన్ యూ మీట్.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ,
2: జస్ట్ సే హౌ ఆర్ యూ.
0: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫేస్ అవర్ ఎనిమీస్ విత్ లవ్, స్మైల్, ఎంథూజియాజం.
0: అప్పుడే మానవత్వము దివ్యత్వంగా మారుతుంది.
2: దెన్ ఓన్లీ ది హ్యూమన్ కెన్ బికమ్ డివైన్.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
2: వి షుడ్ పబ్లిసైజ్ దట్ వి షుడ్ డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: వినయ్ కుమార్,
2: వినయ్ కుమార్,
0: నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
2: యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్.
0: మిగతా స్టేట్స్ కంటే కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి.
2: యూ షుడ్ షేర్ దిస్ విత్ అదర్ నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్.
0: మొట్టమొదటి నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
2: ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ రెసిడెంట్.
0: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
2: దెన్ టేక్ కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
2: దెన్ గో టు ద సొసైటీ.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకున్న వాడు అవుతావు.
2: దెన్ ఓన్లీ యూ గెట్ ఎ నేమ్, యూ లివ్ అప్ టు యువర్ నేమ్.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
2: That is the main teaching of Bhagavan today.
3: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: మానవులందున విశ్వశాంతికి దియే విప్లవంబు. విశ్వశాంతికి విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నరెన్స్ మ్యాన్ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ సిన్, హీ హ్యాస్ నో లవ్ ఫర్ గాడ్. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara,
1: students,
0: Vishwa shanti ni chekurchu vidhamunechi sankuchita bhavamula nella samaya jesi ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: కాని సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: విధము నేర్చీ

0: make you give up all the narrow thoughts and narrow-minded feelings. A type of education that develops the unity, tolerance, forbearance and equality is the only true form of education.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతైన ఎందు చూచినా అశాంతి, అలజడలు, భయము అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది.
0: ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ యు ఫైండ్ ద రెస్ట్లెస్నెస్, ఎజిటేషన్, కాన్ఫ్లిక్ట్, ఫైట్స్ ఎవ్రీవేర్, మిజరబుల్.
1: ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క పిచాచములు, ప్రళయతాండవము సల్పుతున్నటువంటి ఈ సమయమునందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి యొక్క శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది.
0: టుడే వీ ఫైండ్ ద డెమన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్రైచియస్నెస్ అండ్ ఫాల్స్హుడ్. జస్ట్ ఆల్ దీస్ డెమన్స్ హావ్ బీన్ డాన్సింగ్ ఆల్ ఓవర్. There is no peace and security. The entire responsibility lies on the shoulders of the students to bring back that peace and security.
1: Samarthulaina vidyarthulara. Ee naadu ekatma bhavamunu manam abhivruddhi parichukunnappude ilanti bhinnathamainatunti yokka bhedamulaku, dukkhamulaku, vicharamulaku, ashantiki కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
0: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్, మిజరీ ఆర్ ఎంగ్జైటీ ఆర్ వరీ. యు కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఏకాత్మ సర్వభూతాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనములకు వారు ప్రాకులాడుతున్నారే కాని సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి ఎందుంచుకుని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఆన్ ద హ్యాండ్ టుడే ఈచ్ వన్ గోస్ ఇన్ హిస్ ఓన్ వే బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. నో వన్ ఈస్ కేరింగ్ ఫార్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: పాలలో నీరు కలిసిపోయినట్టుగా విద్యార్థులు ఈనాడు సమాజంలో ఏకమై అందరి యొక్క ఐకమత్యాన్ని తగినటువంటి యొక్క సహనంతో, సానుభూతితో అభివృద్ధి పరచుకుని సమాజం యొక్క సుక్షేమాన్ని మనం అభివృద్ధి పరిచినప్పుడే దేశ శాంతి చేకూరుతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద వాటర్ అండ్ ద మిల్క్ మిక్స్ అండ్ గో ఆర్ టుగెదర్ ఇన్సెపరబుల్, ద స్టూడెంట్స్ ఆల్సో మిక్స్ ఇన్ సొసైటీ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ, ఫర్ బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ వర్క్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీరు చూచుచున్నటువంటి యొక్క పౌరులు, ఈనాడు మీరు అనుభవించుతున్నటువంటి అధికారులు, ఈనాడు మీరు అనేక విధములైనటువంటి ఊహలు పన్నుకున్నటువంటి యొక్క ప్రజలు, పూర్వం వారు కూడా ఒకనొక సమయంలో వారు విద్యార్థులే.
0: ఆల్ దోస్ ఇన్ పొజిషన్, ద వెల్ టు డూ పీపుల్, ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
1: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
1: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
0: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
1: కనుకని ఈ లక్ష్యమును దృష్టి ఎందుంచుకొని ఈ గడిపించేటువంటి లోపములను, దోషములను సరియైన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటుంది.
0: Therefore, you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Vrutchamunaku veru ye vidhanga aadharamo, deshamunaku vidyarthule verla vanti varu.
0: Just as roots are the basis, the foundation for the entire country, students are the foundation for the entire country.

0: వాడు చిత్తం అనేటువంటి యొక్క వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి యొక్క వృక్షము నేల కూలుతుంది.
1: ద డే దట్ రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
0: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ and tread along the right path and share the bliss and the joy with others in society.
0: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి ఒక భావములు విద్యార్థులందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
1: But the students should never entertain the feelings like I, mine and thine.
0: నీ సుఖము నీ కుటుంబం పైన ఆధారపడి ఉంటుంది.
1: Your happiness depends on your family.
0: నీ కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: The happiness of the family depends on society.
0: నీ సమాజము దేశం పైన ఆధారపడి ఉంటుంది.
1: The society in turn depends on the country.
0: కనుకనే దేశం యొక్క సౌభాగ్యము సమాజం యొక్క సౌభాగ్యము కుటుంబం యొక్క సౌభాగ్యము వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
1: Ultimately the country depends on the society and the family. Basically it is the individual who has got to be the noble, the one of character, who is responsible.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
1: the prosperity of this
0: country. సౌజన్యము సౌశీల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
1: They all depend on your character.
0: విద్యార్థులారా
1: students
0: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: You find many people from different countries.
0: వివిధ ప్రాంతముల నుండి కూడాను వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: They may be here from different parts of the world.
0: కానీ అందరి హృదయమునందు కూడాను ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact and the truth that the same God is present in all.
0: మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యాన్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవజాతులు వేరు జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యెట్ ద ఇన్ డ్వెల్లర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru daivambu okkade.
1: One may have one's own idea. The ideologies are different.
0: Vinudu
1: paratiya
0: veerasutuda vinudu. Vinudu paratiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: దివ్యమైనటువంటి ఈ పవిత్ర భారతదేశమునందు అనాది కాలము నుండి కూడాను ఏకత్వాన్ని ప్రబోధిస్తూ దివ్యత్వాన్ని ప్రచారం సలుపుతూ ఆనందాన్ని చేకూర్చుతూ వచ్చుతున్నది.
1: ఇన్ దిస్ ఏన్షియంట్ సేక్రెడ్ భారత్ సిన్స్ ఓల్డెన్ డేస్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఇన్ ద డివినిటీ దట్ హ్యాస్ బిన్ ప్రాపగేటెడ్ అండ్ టాట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: భారతీయ యొక్క ఉపనిషత్తులు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే మానవుడు గుర్తించవలసినటువంటి ప్రధాన లక్ష్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్ దట్ ద డివినిటీ ఈస్ వన్ అండ్ ద సేమ్ అండ్ వాంట్స్ అస్ టు అబ్జర్వ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానం నందు కానీ లేక సమాజం యొక్క భ్రమల వల్ల కానీ మానవుని యొక్క స్వార్థం వల్ల కానీ జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కానీ ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద సోషల్ నార్మ్స్ అండ్ ద సోషల్ చేంజ్ బికాస్ ఆఫ్ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ఏకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానం నందు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ డెమన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద వన్ ఈజ్ వ్యూడ్ ఎస్ మల్టిప్లిసిటీ మోస్ట్ అన్ఫార్చునేట్.
0: ప్రాచీన కాలమునందు పల్లెలే మహా చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేటువంటి.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ యు నో ద విలేజెస్ ఆర్ హైలీ సేక్రెడ్.
0: ఈ పల్లెలయందు ఐకమత్యము అమితంగా పెరిగేటువంటిది.
1: అండ్ దేర్ ఇన్ విలేజెస్ యు ఫైండ్ యూనిటీ మోర్ అండ్ మోర్.
0: ఎవరి ఇంటిలో ఒక కళ్యాణం జరిగినప్పటికీ అందరూ ఏకంగా చేరి ఆ ఇంటి వారికి సహాయం చేసేటువంటి వారు.
1: ఇన్ కేస్ యు ఫైండ్ ఆస్పీషియస్ సెలబ్రేషన్ లైక్ ఎ వెడ్డింగ్ ఎవ్రీబడి వుడ్ జాయిన్ అండ్ హెల్ప్ దెమ్.
0: అందరూ ఒక్కటే,
1: ఆల్ ఆర్ వన్.
0: ఈనాడు వారింటిలో కళ్యాణం అయితే రేపటి దినం మా ఇంటిలో కళ్యాణం.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: నేను పరులకు ఉపకారం చేసినప్పుడే పరులు నాకు ఉపకారం చేయగలరు.
1: When I help others, I will be helped in turn later.
0: ఈ విధమైనటువంటి విశాల భావంతో ఆనాటి పల్లెలు పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: In those days villages progressed because of broad-mindedness.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి.
1: There were joint families in those times.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్ దేర్ ఫ్యామిలీస్ దేర్ చిల్డ్రన్ దే ఆల్ లివ్ టుగెదర్ ఎ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు వ్యభించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది.
1: As the times have changed, the norms have changed, the trends have changed, as the brains and minds are perverted in the wrong direction, there is no joint family, everyone is divided.
0: ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కూడాను నాలుగు విధమైనటువంటి అభిప్రాయ భేదాలు.
1: When there are four members in a family, each one has his own idea.
0: దీనికి కర్మ ఏమి? దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: స్వార్థమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ దట్స్ ద రూట్ కాజ్.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ, ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్. వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: హౌ లాంగ్ డస్ ఇట్ స్టే?
0: ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు కెన్ డూ విత్ దిస్
0: మనీ? నీకు అవసరమైన ధనం అత్యవసరమే.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు ది
0: ఎక్స్టెంట్ మితిమీరిన ధనంతో మధ్య చెడగొడుతుంటుంది.
1: బికాస్ ఆఫ్ మోర్ మనీ యూ టర్న్ మ్యాడ్.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: ద పొజిషన్,
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైన కూర్చోవాలి.
1: వన్ వాంట్స్ టు బి ఇన్ పొజిషన్ టిల్ ద లాస్ట్ బ్రెత్.
0: ఈ దుర్గుణములతో, దురాచారములతో, దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: ఓన్లీ వికెట్ మైండెడ్నెస్, ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ద పాలిటిక్స్ హావ్ స్పాయిల్డ్ ద విలేజెస్.
0: ప్రేమస్వరూపులైనటువంటి పల్లెలారా,
1: పల్లె
0: ప్రజలారా, మీరు మీ మీ గ్రామం లోపల ఈ యొక్క రాజకీయాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి.
1: Embodiments of love hailing from villages. Never entertain any
0: ఎవరిని
1: politics.
0: మీరు ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం. అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి.
1: When once there are politics, there cannot be సమాజ society, but there will be సమాధి the tomb over there.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.
1: దట్ ఈస్ ద ప్రజెంట్ ప్లైట్ అండ్ పొజిషన్ టుడే.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: ఇఫ్ ఆల్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టాండ్ యునైటెడ్,
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: దెర్ బి నో స్కోప్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: బాధలు ఏమాత్రమో మనల్ని బాధించవు.
1: దెర్ బి నో డిఫికల్టీస్ ఐదర్.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలు అనిపిస్తుంది.
1: వెన్ దర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది త్రీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెల్ ఈజ్ మచ్ బెటర్.
0: దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: ఇన్ దిస్ బాడీ రెసిడెన్స్
0: ముగ్గురు నివసిస్తున్నారు.
1: త్రీ లివ్.
0: మనస్సు, వాక్కు, కాయము, ఈ మూడు హస్తము, ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
1: త్రీ లివ్. One is the body, the mind and action. All the three live in unity.
0: ఈనాటి మానవునికి మనసు ఒక వైపున, మాట మరొకటి, చేయటం ఇంకొకటి.
1: But on the other hand, man today thinks one thing, says another.
0: ఈ ముగ్గురు మూడు రకమైన మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది?
1: When all the three proceed in different directions,
0: శాంతి లేదు, కాంతి లేదు.
1: There is no శాంతి, peace. There is no కాంతి, light.
0: అంతా అంధకారమే, అజ్ఞానమే.
1: Pitch darkness, ignorance.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖమునకు గురికాక ఇంకేమి గతిపడతాడు?
1: వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్ అదర్ దాన్ ది గ్రీఫ్ అండ్ మిజరీ.
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: ఔట్ వర్డ్ దే అపియర్ టు బి డిగ్నిఫైడ్.
0: ఏ దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: యాజ్ ఇఫ్ దే హావ్ నో ట్రేస్ ఆఫ్ యాంగ్జైటీ.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: దే అపియర్ టు బి ఈగోయిస్టిక్.
0: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఓపెన్ ఫుల్ ఆఫ్
0: మనిషి కనిపిస్తుంటున్నా మంచి షైనింగ్ గా.
1: ఇట్స్ హీ అపియర్ షైనింగ్.
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు అనేటువంటి పురుగులు తప్ప మరొకరు ఎక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్ సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్, వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవ భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: And
1: never have any observances based on community and
0: religion.
1: Here you
0: have skin.
1: What is the caste of
0: the skin?
1: Blood circulates in our body. What is caste?
0: Muscles
1: are present in the body. To which caste they belong to?
0: మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి, దానికి ఏ కులము?
1: Bones of the body, to which caste they belong?
0: ఈ దేహంలో నక్షత్ర పర్యంతము సంచరిస్తుండాలి ఆత్మ. ఆత్మని ఏ కులము?
1: Atma that dwells from top to toe in the body.
0: నీటి ఏ కులము? నిప్పు ఏ కులము?
1: What is the caste of the water and fire?
0: ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులం?
1: వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ ఎర్త్? వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ దట్
0: ఈ గగనమున కానీ గాలికి కానీ ఏ కులంలో లేవు.
1: ద స్కై ఆర్ ద విండ్ హెస్ నో
0: ఈనాడు మనకే వచ్చి పడ్డా ఈ కులాలంతా కూడా.
1: అన్ఫార్చునేట్లీ హ్యుమానిటీ ఇస్ స్వెప్ట్ ఆఫ్ బై దిస్ కమ్యూనిటీ.
0: ఇది పెద్ద అజ్ఞానం,
1: దిస్ బిగ్ ఇగ్నోరెన్స్,
0: ఇది పెద్ద మూర్ఖత్వము,
1: దిస్ ఇస్ ఫూలిష్నెస్,
0: ఇది పెద్ద రాక్షసత్వం కూడా.
1: ఇట్ ఈస్ ద డెమోనిక్ క్వాలిటీ.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వి ఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే,
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే,
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
1: వి ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్.
1: సో దేర్ఫోర్ వి షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్
0: ఆఫ్ గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: సో టూ ప్రిన్సిపల్స్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అందరూ భగవంతుని బిడ్డలే,
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
1: నన్
0: అందరూ భగవంతుని స్వరూపులే.
1: ఆల్ బిలాంగ్ టు హిస్ ఫ్యామిలీ.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: యు ఆర్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ది డివైన్, ద సన్ ఆఫ్ ఇటర్నిటీ.
0: అందరూ నా అంశమే మీరు.
1: యు ఆర్ జస్ట్ ది స్పార్క్స్ ఆఫ్ ది
0: డివైన్. ఏ పంచభూతం అంశం కాదు,
1: నాట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ ప్రకృతి అంశం కాదు,
1: నాట్ ఆఫ్ ది నేచర్.
0: మమై వాంసే మమై వాంసే మమై వాంసే, నా అంశమే అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చిండు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ఎంఫాటికలీ విత్ ఆల్ ది స్ట్రెస్ that the all of
0: మనం వింటున్నాము, సంవత్సరాల కొలది వింటున్నాము.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోనా ప్రవేశిస్తున్నాము.
1: We attend every function.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: We also note down the point.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: We say Swami said nicely.
0: ఎంతమంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: How many are following Swami?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: Why should they come?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: If you cannot follow one, if you cannot follow at least one principle, life
0: me kante pasuvulu meeru,
1: even animals are better than you.
0: Mana elephant untundali sai geeta,
1: we have an elephant sai
0: cheppinattu vintundi,
1: it will follow the command,
0: chesinattu chestundi,
1: it acts accordingly.
0: Ka daniki enta telivi?
1: But what intelligence?
0: Memu bhaktulame, memu bhaktulame ani cheptunnamu.
1: But we declare that we are devotees.
0: Idi chaala avamanakaramainatvanti padamu.
1: It is a matter of shame to call yourself a devotee.
0: Yedaina okkadaina manam jeevithamlo nadchukoni choopisthunnama?
1: At least are you following one principle?
0: Okkarendeina kuda oka shanti untunda?
1: Is there peace in you?
0: Okkarigaina oka vidhamainatvanti oka desham lekunda poyinda?
1: Is there anyone without hatred?
0: Ahankaram nirmoolamainada?
1: Has ego left you?
0: నిరంతరానికి అహంకారం పెరిగిపోతుండాలి.
1: Ego and pride are increasing day by day.
0: అహంకారం పెరిగే కొద్ది ఆత్మబలం తరిగిపోతుండాలి.
1: The more and more egoistic you become,
0: అందువల్ల ఇన్ని కష్టాలు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుండాలి.
1: Whatever you touch it transforms into mud.
0: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట.
1: So nature says, ప్రకృతి says,
0: ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే.
1: వై దిస్ సెపరేషన్? వై దిస్ హేట్రెడ్ ఓ గాడ్?
0: విషమాయే ప్రేమ మసియాయే మనసు, విషమాయే ప్రేమ మసియాయే మనసు.
1: లవ్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్.
0: వ్యసనమే వేరు చింతలేక ఏమి ప్రయోజం.
1: వాట్ ఇస్ ది
0: ఏలపగాయే నీకు ఏలపగాయే నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది?
1: ద నేచర్ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ గాడ్.
0: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
1: ఎవ్రీ మ్యాన్ హెస్ గాట్ లవ్ దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు పాయిజన్.
0: మసియాయే మనసు,
1: ద మైండ్ హ్యాస్ బికమ్ యాష్.
0: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
1: ద హోల్ మైండ్ హెస్ బికమ్ యాష్ అండ్ ట్రాష్.
0: ప్రేమంతా విషంగా మారిపోయింది.
1: ద లవ్ హెస్ బికమ్ పాయిజన్.
0: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
1: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గో.
0: ఇది ఆ మన కనెక్షన్.
1: ఇస్ దిస్ సార్ట్ ఆఫ్
0: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
1: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
0: కనుక ఇంతటి మన వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నందు లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
1: వేదాంత, ది స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్.
0: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్
0: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
1: As it was the British times of regime, he went about
0: clean. I am a crystal.
1: He is crystal.
0: Chuchadu.
1: He saw.
0: Tirigi బ్రిటిష్ దేశానికి వెళ్లి
1: హీ రిటర్న్ బ్యాక్ టు యూకే.
0: భారతీయులు ఎంత ఐకమత్యంతో జీవిస్తున్నారు.
1: What spirit of unity is present among
0: Bharati Upanishadunta enta pavitrani bodhisthundadi.
1: What wonderful sacred teachings are there in Upanishad.
0: Bharatiyulaka Brahma Sutramu okkate.
1: The Brahma Sutra is a principle of only one.
0: Manula madhyalopala sutram ye vidhanga potundo attane manushula madhyalopala daivam aneetvanti sutram ekanga cheri untundadi.
1: Just there is a binding thread connecting all the precious gems together, the divinity.
0: Udghatinchadu.
1: He declared openly emphatically.
0: Putte Bharatadeshamlo puttali.
1: If I am to take birth, I should be born in India.
0: Maraniste Bharatadeshamlone maraninchali.
1: I should die in that sacred land, Bharat.
0: Maroka desham inta pavitramaina desham ledu ani aa British vaalle chepparu.
1: That Britisher himself said there is no other country beyond this.
0: Antati pavitranga undinatundi ee Bharatadeshamu.
1: Such a sacred Bharat.
0: Ee naadu mana vicharam chesthe manakante videshiyulu chaala goppavaruga kanipistunnaru.
1: Truly speaking, today the present position is this.
0: Sarvasanga parityagulaipai parigettustunnaru
1: and they have been coming here running.
0: Ee uchchamainatundi desha sukhamlanta kodanu kevalam aadambarale matte chanamainativi.
1: All the body comforts are a matter of pomp and show.
0: Ee deham yokka yavanam.
1: What is this youth and
0: growth? Ee deham yokka avasaramu.
1: What is the need of this body?
0: Ee deham yokka sukhamu.
1: What is the comfort?
0: Ee deham yokka aanandamu.
1: What is the happiness there?
0: ఎందుకులోనూ ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ ఎనీవేర్.
0: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
1: సో శంకర్ సెడ్ దట్ డే

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: అఖిలం హిత్వా బ్రహ్మ పదంతో హరిశక్తితో నాకురు ధన జన యౌవన గర్వం. ఏమిటి, క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఒక్క నిమిషమైన కూడా నువ్వు సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్యలో తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపీరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వేర్ నాట్ నోయింగ్
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు.
0: There lies the advancing old age festival you have to
1: observe. అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: You will be made fun of by your own children.
1: మసలలేవు.
0: You can't move.
1: కను మసకలు.
0: The cataract.
1: మోగున మడతలు పడే.
0: Wrinkles on the face.
1: తల నరిసే కదా.
0: And hair turns
1: ఓ
0: gray.
1: ముసలి కోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ అని.
0: All youngsters will make fun of this old man, oh old monkey, and they will make fun of you.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికొరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద నైబర్హుడ్.
1: ఊరికి మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ద
1: పీపుల్. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెడ్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వస్తారు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుందది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కట్టగడప ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుల్లిపోతుంది.
0: When once we understand the birth and the death, there will be no trace of anything except.
1: ఒక్క మానవుడైన పుట్టేటప్పుడు ఇంత గుడ్డైన గూసె పెట్టుకుని వచ్చాడా?
0: ఎనీబడి హాస్ బ్రాట్ ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ విత్ హిమ్?
1: No. ఒక్క గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: While going at the time of death, do you pass on your address to anybody?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: If they really belong to you, why don't you give your address?
1: కాదు, నీ వారు కాదు.
0: They don't belong to you.
1: ఎవరికి ఎవరు?
0: No one is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటాది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child and carry it herself.
1: తీసుకోవడానికి వీలు కాదు.
0: It is impossible for her to take upon herself.
1: అట్టనే
0: likewise,
1: బిడ్డకి ఆకలి అవుతుంటే నాయనా నువ్వు కొంత ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తానని అమ్మ చెప్తుందా?
0: When the child is
1: అమ్మ తింటే బిడ్డకి ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, oh child, wait, I shall eat on your behalf.
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిది?
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or a child.
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీదే వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody.
1: దానికోసం అనే ప్రతి భజన తర్వాత కూడాను లోకస్తమస్త సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపము మన గ్రామానికే నష్టము.
0: ఇన్ఫాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మోమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ గ్రౌండ్.
1: అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: దేర్ మే బి యాంగర్ బట్ విల్ బి పాసిఫైడ్.
1: కానీ గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది విలేజ్.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: వీ షుడ్ స్ట్రగుల్
1: కోసం వదలాలి.
0: అండ్ ఫర్ వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
1: హస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: వాట్ యాడ్స్ ద రియల్ జ్యువెల్ ఆర్ ద బ్యూటీ టు ద హ్యాండ్ ఆర్ ద బ్యాంగిల్? నో, ఇట్ ఇస్ ఛారిటీ.
1: కంఠస్య భూషణం.
0: ద జ్యూవెల్ టు ద నెక్
1: ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్ దట్ ద జ్యూవెల్.
1: ఈ కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: యు షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ దట్ ఇస్ ద ప్రెషస్ జ్యూవెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ది ఇయర్.
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యూవెల్ టు ద ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీస్ ఆర్ ది ప్రెషస్.
1: దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన యందు ఉంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ఏ నీకు వస్తుంటాయి.
0: When once you have got that exalted noble thoughts, you will have divine.
1: I am God. నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి కాబట్టి నేను దేవునిగా ప్రవర్తించాలి అనేటువంటి ఒక కాన్షియన్స్ మన నుంచి ఆవిర్భవిస్తుంది.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్ యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడు అనగా మనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ.
1: పాపం అనగా వేరు పరదేశము లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ సెపరేట్.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: ఇట్ ఈస్ అటాచ్డ్ టు యువర్ యాక్షన్.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: సిన్ ఆర్ మెరిట్ ఆర్ గాడ్ ఆర్ నాట్
1: అన్ని నీ దేహంలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ సీ దట్ ద బాడీ థ్రెడ్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంతనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సర్వనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

0: భవతి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవునికు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
2: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
1: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించరు.
2: So long there is ego in man, he will not be liked by his family members, the wife and children.
1: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
2: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
1: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారం చంపుకోవాలి.
2: Therefore it is very necessary for man to kill his ego.
1: అహంకారమే మానవుని అతపత్రము గాలించు ఒక బాంబు వంటిది.
2: Ego is like a bomb that ruins and responsible the fall of man.
1: క్రోధము మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు.
2: So longer there is anger in man, he cannot be free from misery.
1: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపత్రము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
2: That day when you kill your anger, you will be respected by everybody.
1: లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
2: This greed, miserliness, is something that's very serious in man.
1: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
2: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
1: అహంకార క్రోధ లోభముని మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
2: Man becomes a demon because of ego, anger and greed.
1: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడవుతావు.
2: In this world, if you know one, the rest will be automatically known.
1: ఆ ఒక్కదాన్ని నీవు మర్చితివా దేని కూడా తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
2: If that one is not known, there's no use in knowing the rest.
1: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికి అంత విలువ ఎక్కుతుంది.
2: If you put zeros by the side of one, the value will be higher and higher.
1: ఆ ఒక్కటి తీసివేసిన ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
2: When once one is cut off, the zero has no value.
1: కనుక నీ మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
2: Therefore, love of the self is this number one.
1: ఆ ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
2: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
1: Ishavasyam idam sarvam.
2: The entire universe is divine.
1: Isudanaga yavar.
2: Who is God?
1: Sarva dehamuli yandu, sarva pranamuli yandu, sarva jeevuli yandu, santarinchetundi chaitanyame Isudanam.
2: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
1: Kanukane isha vasyam idam jagattu, jagattanta kudanu isune yokka mahatyatane nindi unnadi.
2: Therefore the entire universe is filled with divine.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈశ్వర నామమును నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
2: As we repeat God's name more and more, that is the key to liberation.
1: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
2: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
1: భారతదేశమునందు నామస్మరణ చేయించు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట భక్తులు కలరు.
2: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow men.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది.
2: Service is very important.
1: ప్రతి ప్రాణి ఎందుకును దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి.
2: We have got to serve in full awareness that God dwells in every being.
1: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
2: As we serve others, we have to kill our ego.
1: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికి రాదు.
2: If your ego is sick, you cannot call it a service.
1: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
2: We have to serve with the spirit that all services be pleasing unto God.
1: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితము అనుభవించుకుంటున్నారు.
2: There are many people of service. They do serve. But do they enjoy the consequences or the reward?
1: సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the main thing behind service.
1: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవల్ని కూడా దైవంకే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
2: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
1: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
2: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
1: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క విలువ చేకూరుతుంది.
2: So long love for God exists, then there will be value to service.
1: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఏ ఘనంగా మారిపోతుంది.
2: Therefore it may be a tiny simple task, but yet when once you do it with all sincerity, that would please God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
2: Who is serving
1: whom? ఎవరు చేయించుకుంటున్నారు?
2: Who is the one that receives?
1: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
2: The one who serves and the one who serves.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: It's only one that spreads everywhere.
1: అది ఏకం సత్య తిప్రా బహుదా వదంతి.
2: The truth is one and not two.
1: కనుకనే ఉన్నది ఒక్కడే.
2: The one that exists.
1: చేసేది ఒక్కరికి.
2: It's only done unto one.
1: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
2: We may recite any number of names.
1: కానీ ఏక ప్రభువుగా అనేక నామ అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
2: Lord God is one with many names.
1: కనుకనే పేరు మనకు ముఖ్యం కాదు.
2: Names are important, not important.
1: రూపంలో మనకు ముఖ్యం కాదు.
2: Forms are not important.
1: భావమే నిజమైనటువంటి భక్తి.
2: The feeling is the basis for
1: భగవంతుని భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు.
2: God is after your feeling and not after external.
1: ఇలాంటి భావప్రియుడైనటువంటి భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
2: With sincere feeling we should please God because you would be pleased by our feeling.
1: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామసేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
2: For the last 76 days, devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood.
1: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
2: Thousands of devotees right from Shirdi, They have gone up to Kanyakumari and are right now here.
1: జీవితం ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
2: The whole life turns into service.
1: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
2: The life should be transformed into service.
1: దేహం వచ్చింది దేనికోసమని?
2: What for is the body?
1: కర్మానుబంధిని మనుష్యలోకి.
2: The body is given for action.
1: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
2: God has gifted this body to render service to fellow.
1: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: We should never misuse our body.
1: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
2: We should not make use of it for wicked purposes.
1: చేరకూడదు.
2: We should not be in bad company.
1: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మంలో మనం ప్రవేశించాలి.
2: We have to do service and good actions so as to redeem.
1: సద్భావంతో సత్కర్మంతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
2: The man's main duty is to serve the fellow man with good feelings.
1: కనుక ప్రేమతో మనం ఈ జగత్తులో సేవ చేసే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి పనిముట్టు ఈ దేహం అని భావించాలి.
2: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను భగవత్ యొక్క నామం చేతనే జరుగుతూ వస్తుంటాయి.
2: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
1: Adiye so hum so hum so nene.
2: The eternal witness, divine presence is very reflected. So hum, I am God.
1: So hum ane kundi nemuto. తన యొక్క జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు గంటకు
2: 21,000 The one who does and makes you do is one and the same.
1: కొరకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We should make every effort to develop the feeling of oneness.
1: అన్నింటికీ నీ ఒక్కడే ఉన్నాడు.
2: God is one.
1: నీ శ్వాస, నీ మాట, నీ శ్రవణము, నీ పనులు సర్వం కూడా ఒక దేహం ద్వారానే జరుగుతుంటాయి.
2: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
1: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
2: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
1: అంతా తనకే చేస్తున్నారు.
2: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
1: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
2: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్
1: తత్ త్వం అసి.
2: అండ్ ఇట్ సెడ్ తత్ త్వం అసి దట్
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
2: ఇట్ ఇస్ అవేర్నెస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
2: అండ్ ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
1: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
2: దీస్ ఆర్ ది గ్రేటెస్ట్ టీచింగ్స్ గివెన్ టు మ్యాన్కైండ్ from the four Vedas.
1: ఇలాంటి మహావేదలు మానవుని నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
2: When these four Mahavakyas are passed on to the mankind, what is the man
1: తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
2: He sees his own reflection everywhere.
1: మాట మాట ఎందుకు సత్యం ఒక్కాళిస్తూ ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దే
1: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ద రైటోస్నెస్
1: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ద డివినిటీ.
1: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించుకుండను
2: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్
1: కానీ మనం ఏమి చేయనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
2: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఫూలిష్.
1: మనం అజ్ఞానం కాదు.
2: వీఆర్ నాట్ ఇగ్నోరెంట్.
1: ప్రజ్ఞానం సుజ్ఞానం.
2: We are one of awareness, we are one of spirituality.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రవర్తిస్తుంది.
2: There is divinity in mankind to realize this alertness, awareness.
1: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
2: You all pray at the time of partake.
1: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైమి తేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
2: At the time of dining you pray to God saying that the food is an offering to God. The బ్రహ్మార్పణం
1: నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
2: యు సే దట్ ఫుడ్ ఇస్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కానీ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
2: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
1: తిరిగి తక్షణం ఈ లోపల నుంచి జవాబు వస్తుంది అది అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
2: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర.
1: నేను నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
2: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
1: పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
2: Oh, Machab, you think that you are offering to God, understand that I mean you in the form of Vaishvanara receiving all the food.
1: కనుక ఎవరికో కాదు,
2: నాట్ టు ఎనీబడీ,
1: ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు.
2: నాట్ దట్ యు ఆర్ డూయింగ్ ఎనీవన్,
1: ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు.
2: గివ్ ద హర్ట్, దట్ ఈస్ యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎవరినో బాధిస్తున్నానని నువ్వు భావించవద్దు.
2: Never consider harming.
1: ఆ బాధ కూడా నిన్ను నీవే బాధించుకుంటున్నావు.
2: యు ఆర్ హర్టింగ్ హార్మింగ్ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కనుక నేను మేలు చేసినా కీడు చేసినా నీకు నీకే, కానీ పరులకు కాదు.
2: Either good or bad, whatever you do unto others will come back to you.
1: Sarvajiva namaskaram kesavam pratigacchate annaru.
2: Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God.
1: Adhe vidhamgane sarvajiva tiraskaram kesavam pratigacchate.
2: The denial of everyone amounts to denial of God.
1: Nee evariko chedu chestunna annatundi kuda neeku.
2: No, you are harming yourself.
1: ఎవరికో నేను మంచి చేస్తున్నా అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు.
2: You think you are doing good to someone else? No, you are doing good to yourself.
1: అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
2: Therefore God is one and the same in all.
1: ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి
2: that principle of divinity which is unity is forgotten.
1: ఏదో అనేక రకములుగా దేశంలో తిరుగుతూ ఉంటున్నాము.
2: We go on pilgrimage around
1: the క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటున్నాము.
2: We go around the pilgrim center.
1: ఇదే నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాము.
2: And we chant the names.
1: కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే.
2: God is his basic foundation for all.
1: ఏ పేరు పెట్టినా,
2: any name given,
1: ఏ స్థానం చేరినా,
2: and whatever path you
1: go, అన్నింటికీ ఒక్కడే దైవము.
2: Only God, only one God.
1: ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
2: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఫర్గాటెన్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
2: వీ హావ్ టు కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వం అనేకత్వంగా విభజిస్తున్నాడు.
2: అన్ఫార్చునేట్లీ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ విజువలైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, వీ విజువలైజ్ మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ, యూనిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు.
2: వీ షుడ్ నెవర్ డివైడ్ ద వన్ ఇంటూ మెనీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకో.
2: వీ షుడ్ ఆల్వేస్ గో బై ద వన్నెస్ ఆర్
1: యూనిటీ. అది ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ.
2: దిస్ ఇస్ ద మెయిన్ సర్వీస్ దట్ మ్యాన్ షుడ్ అండర్టేక్.
1: అందు ఇందుని ఎన్ని చూసినా వందే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు.
2: హియర్ అండ్ దేర్ ఎవ్రీవేర్ ఎల్స్ వేర్ గాడ్ ఇస్ వన్.
1: కనుకనే నీ ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని నీవు స్మరిస్తూ ఉంటుంది.
2: Think of God who is within you.
1: Manne Ram, Atme Kaam.
2: Have God in your heart and work service on him.
1: Nee manasulo bhagavantuni smarinchu.
2: Think of God in your mind.
1: Chettu nee karmalu aacharinchu.
2: Both of your hands.
1: Sarva karmalu kurunu bhagavantuni atyanthangane maartayi.
2: Then the work will be transformed into worship.
1: కనుకని ఇట్టి భావంతో మనం కూడినటువంటి ఒక సేవను మనం కలుపుతూ రావాలి.
2: వీ షుడ్ సర్వ్ దీస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్.
1: ఈనాడు సేవలు ఎందుకు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు.
2: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ సర్వీస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి కూడా వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవ.
2: For the last several years we have been listening and hearing and we have been serving people.
1: ఎంత వరకు సాధించారు?
2: To what extent have you
1: ఏమి సాధించారు?
2: What is it you achieved?
1: ఏమి మీరు తెలుసుకున్నారు?
2: What have you known?
1: దీని యొక్క రహస్యం ఏమిటి?
2: What is the secret behind it?
1: సరిచు.
2: Think of God in your mind.
1: చేతు నీవు కర్మలు ఆచరించు.
2: Both of your hands.
1: సర్వ కర్మలు కూడా భగవత్ ప్రీత్యర్థంగానే మారతాయి.
2: Then the work will be transformed into worship.

0: మనలో ఒకరి నడకను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our conduct.
0: మన నడతలో చాలా మార్పు కలగాలి.
1: There should be change in our behavior.
0: మాటలో మనకు మార్పు చెయ్యాలి.
1: There should be transformation of thought.
0: మనలో మనకు మార్పు కలగాలి.
1: Our looks should change.
0: సమ్యక్ దృష్టి.
1: We should have good looks.
0: పవిత్రమైన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop sacred vision.
0: పవిత్రమైన సమ్యక్ వాక్కు.
1: And we should talk well, good talk.
0: సమ్యక్ శ్రవణము,
1: good listening.
0: ఈ మూడింటిని మనం చక్కబరుచుకుంటే సమ్యక్ దృష్టి అనేది వృద్ధి అయిపోయి సరైనటువంటి ఒక కీర్తిని పొందగలుగుతాం.
1: విత్ గుడ్ ఆడిషన్, గుడ్ థాట్ అండ్ గుడ్ టాక్ దేర్ డెవలప్ ద గుడ్నెస్ ఇన్ యూ బేసికల్లీ.
0: ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే,
1: వెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ సైట్,
0: అప్పుడే మనం నిర్వాణం పొందుతాం.
1: That takes you to liberation.
0: ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
1: In liberation, we should develop good sight, vision.
0: ఏదో దేవాలయానికి పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు.
1: It's not enough if you just pay your respects when you visit a temple.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరికీ చూసినా నమస్కారం చేయి, అది కేశవునికి చెందుతుంది.
1: You may do namaskar to anyone. All will go to God only.
0: దైవము లేనటువంటి దేహము లేనే లేదు.
1: There is no body where there is no God.
0: సర్వభూతాంతరాత్మ బ్రహ్మంతుడు.
1: God is indweller in all of the beings.
0: అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: The main duty of mankind is to recognize, realize the truth.
0: ఎన్నో వేదాంతాలు వింటున్నారు.
1: We have been listening to philosophy.
0: ఎన్నో గ్రంథములు చదువుతున్నారు.
1: We read many books.
0: ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు.
1: We go around pilgrimage.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all?
0: మానవ యొక్క మనసు కించిత్తేనో మార్గం లేదు.
1: Man's mind has not been transformed.
0: శిలవలే కఠినమై మారిపోతుంది.
1: And in fact we are not serving at all.
0: శిలాహృదయులుగా మారిపోతున్నారు.
1: We are stone hearted, so
0: కాదు కాదు వెన్న వంటి మనసు.
1: We should be so soft and tender like butter. And it should be like a butter.
0: అది తేనె వంటి పలుకు.
1: And our walk should be nectarine.
0: ఇదే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: The talk should be nectarine, there lies the main value.
0: అదే మాన యొక్క అలంకారము.
1: And that is the real decoration to you.
0: అతి పవిత్రమైనటువంటి అలంకారం నుండి కూడాను,
1: with the beautiful jewelry.
0: అతి పవిత్రమైనటువంటి శక్తి సరైన ఎంచుకొని కూడా,
1: with all the mighty powers latent in you.
0: కానీ ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతున్నారు.
1: We are leading a useless life.
0: మన యొక్క దృష్టి వెన్నెల వలె చల్లగా కనిపించాలి.
1: Our look should be so cool and comforting.
0: తీక్షణమైనటువంటి దృష్టి మనలో ఉండకూడదు.
1: It should not be harsh looks.
0: మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి.
1: Our words should be nectarine.
0: కానీ పలుకులు కఠినమైనటువంటి పలుకులుగా ఉంటున్నాయి.
1: We should never use bad words or harsh words.
0: ఇట్టి వాక్కులు మన నుండి రావటం చేతనే మనం ఒక విధమైన దుర్మార్గ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
1: Because of harsh words we turn wicked.
0: తేనె వంటి మనసు.
1: And therefore we should be talking with the
0: హృదయము.
1: And the heart.
0: ఈ హృదయము తేనె వలె ఉంటుండాలి.
1: And the heart should be so sweet like honey.
0: ఈ పలుకు ఏ విధమైనటువంటి కఠినంగా రాకూడదు.
1: అండ్ వీ షుడ్ నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహ వరప్రసాదము.
1: అండ్ దిస్ ఇస్ ద రియల్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్.
0: ఇటువంటి అనుగ్రహ వరప్రసాదము ఉంచుకొని కూడా వీటిని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ది వాల్యుబుల్ లేటెంట్ గిఫ్ట్స్ గివెన్ టు us, we are misusing them.
0: కనుక దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ దెమ్. And we should make proper use of them.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Manavatam yanta adrishtavantamayantityo.
1: The human life is
0: Jantunam narajanma dullabham.
1: Of all of the beings, human life is
0: Manavajanmam yenitaramal nunchiyo ochinatundi pavitravayantity varaprasadamu.
1: The human life is highly sacred and noblest of all as a gift of God.
0: Yenni andukunnatundi jeevitam ee manavatam.
1: And human life is just the gift because of the accrued
0: merit. Atuvanti manava jeevitatvanni enduku manam durviyogam chestunnam.
1: Why should we misuse the divinity?
0: Evaraina paluku isthe cheyani jawabu nandinchu.
1: If anyone asks you any question, talk politely.
0: Yavane chuchinappudu nagumagumto nee namaskarinchu.
1: Talk to people with a smile on the face.
0: Ee naati itti pavitramaitundi oka gunamulu ye manavuni anukuntunnu kalipinchutundi.
1: These sacred qualities are totally missing in man.
0: Nee bhaktulu bhaktulu bhaktulamani bhavistunnaru.
1: We consider ourselves as devotees.
0: కాదు కాదు.
1: నో,
0: దేహంతో సంచరిస్తున్నామే కానీ
1: యు ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
0: మనసంతా కూడా దుర్మార్గం ఎందుకు ప్రవేశిస్తుంది?
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వీకెన్.
0: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సత్కర్మలు ఆచరించాలి.
1: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూత్.
0: సద్విషయములు చింతించాలి.
1: లెట్ us థింక్ ఆఫ్ గుడ్ థింగ్.
0: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
1: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క గౌరవము,
1: రెస్పెక్ట్ ఆఫ్
0: మానవుని యొక్క మర్యాద,
1: ద కర్టెన్సీ,
0: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
1: దే ఆల్ వెరీ మచ్ రిఫ్లెక్ట్.

0: అట్టి పవిత్రమైన ప్రవర్తనలు మానవులందు ఆవిర్భవించాలి.
1: That kind of sacred behavior should find a place in our life.
0: కనుకా మానవుడు నేను కేవలం మానవుడిగా భావించుకోవద్దు.
1: You should not consider yourself simply a human.
0: జీవుడే దేవుడు.
1: The individual is divine.
0: ఇది పవిత్రమైన భారతీయుల యొక్క వేదాంతం.
1: This is the basic philosophy of Bharatiya.
0: జీవుడే దేవుడు.
1: జీవా ఇండివిజువల్ ఇస్ దేవా గాడ్.
0: దేవుడు జీవుడు వేరు కాదు.
1: జీవా ఇండివిజువల్ దేవా గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర గాడ్ ఇస్ ఇన్ ఆల్
0: సర్వభూతానాం. సంచరించేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
1: ఓన్లీ వన్ గాడ్ దట్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది కౌంట్లెస్ నంబర్ ఆఫ్ బీయింగ్స్. అండ్ దిస్ ఇస్ ది ఫిలాసఫీ.
0: ఇది పవిత్రమైనటువంటి వ్యక్తము.
1: దిస్ ఇస్ ది సేక్రెడ్ మీనింగ్ ఆఫ్ ఇట్.
0: ఇలాంటి సార్థకమైనటువంటి భావాలను మన హృదయంలో నింపుకొని
1: with all these sacred thoughts feelings within us
0: nitya jeevitanni satkarmalaga aacharinchukoni
1: and we have to work for our redemption our daily life
0: mana jeevitame saathakam gaavinchukovali
1: and see that ultimately our lives are liberated
0: vachindi manava jeevitam
1: we are born as human
0: inni nadamargamlo praveshapettakoo
1: we should never go in the wrong direction
0: manavudiga putti kodanu
1: and be born as human
0: buddhulu maatramu vaarala buddhuluga untunnayi
1: but our minds are not human at all
0: manamu ఈ విధమైనటువంటి యొక్క బుద్ధులు మార్చుకోకుండా కేవలం మానవత్వం కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
1: We have to uphold and live up to the title of a human being by having our being, our mind that of a human.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: We should get that credit of being born as a human being.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఏదో పూజలు చేయటము భజన చేయటము యాత్ర చేయటము ఇది కాదు ఆధ్యాత్మికము.
1: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? ఇస్ ఇట్ వర్షిప్ ఆర్ అండర్‌టేకింగ్?
0: మానవుడి యందు ఉన్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి
1: స్పిరిచువాలిటీ మెన్ కిల్లింగ్ ది యానిమాలిటీ.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
1: ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్నెస్ ఇన్ యూ ఇంటు ద డివైన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: అది నిజమైన ఆధ్యాత్మికము.
1: దట్ ఇస్ ద ట్రూ స్పిరిచువాలిటీ.
0: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు కిల్ ది యానిమల్ బీస్ట్.
0: నశింపజేయాలి.
1: అండ్ వి హావ్ టు కీప్
0: ఇట్. హతమార్చాలి.
1: వి హావ్ టు కిల్ ఇట్.
0: ఆ పశుత్వం ముగినంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
1: So long there is animal quality, you can never attain divinity.
0: కానీ దిన దిన మనకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
1: Day by day there is animal quality that is on the increase, rise.
0: కనుక మనము పశువులు కాదు.
1: We are not animals.
0: ఇతరులు భయపెట్టకూడదు.
1: We should never make anybody afraid of us.
0: మృగములు కాదు.
1: And we are not animals to make us afraid of us. And we are not animals to be
0: frightened. ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి యొక్క మానవుడు.
1: In fact, you are born as a human being with all the courage and strength.
0: మానవత్వం మనం పొందుకోవడము.
1: And being born a human.
0: దివ్యత్వం అనేది ఉండి కూడాను.
1: Though divinity within you.
0: అర్థం చేసుకోలేకపోతే.
1: We are not able to understand.
0: కాలాన్ని వ్యర్థం గాలిస్తున్నారు.
1: And we are wasting our time.
0: ప్రేమ స్వరూపులారు.
1: Embodiments of love.
0: ముఖ్యంగా మీరు.
1: Most importantly.
0: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని కొని ఆలక్ష్యం చేయకండి.
1: Never neglect things. Thinking that these things are repeated time and again.
0: యుమేన శక్తి ఇంత అంతని కాదు.
1: The divine faculty, the divine power in you is beyond
0: it. అనురణీయాన్ మహతోమహీయాన్ అన్నారు.
1: He is the smallest of the small and the biggest of the big.
0: Scientists అందరూ కూడా ఎంతో పరిశోధన చేశారు.
1: Scientists investigated, experimented.
0: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవుకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవుకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
1: అండ్ ది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
0: ఆ ఆవకాయంత పదార్థమే.
1: అండ్ దట్ వాస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆవకాయ.
0: 12,000 టన్నులు బరువు ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్.
0: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంది. పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
1: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యు కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
0: డివైన్. అనియాన్ మహతో మహీయాన్.
1: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక అణువులో అణువుగా ఉన్నాడు.
1: సో హీ ఇస్ ద స్మాలెస్ట్.
0: ఘనంలో ఘనంగా ఉన్నాడు.
1: అండ్ ఇస్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
1: హీ ఇస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్.
0: ఘనము కంటే అతి గణనీయమైనది.
1: మైటియర్ బిగ్గర్ దాన్ ది మైటియర్.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్.
0: కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్
0: అవర్ కంట్రోల్. భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ నరేట్.
0: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణనకంత కూడా తగ్గినట్టు కాదు.
1: ఆల్ నరేషన్స్ ఆర్ జస్ట్ బినీత్ ది రియాలిటీ.
0: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
1: This mere exhalation gives you that
0: alpa trupti.
1: It is just so low.
0: Kaani anantamaina shakti.
1: But there is infinite power.
0: Ee anantamaina shakti ni alpa truptiga manam పోవటం చాలా పొరపాటు.
1: ఇన్ఫినిట్ పవర్ కెనాట్ బి బ్రాట్ డౌన్ టు ఎ సింపుల్ లెవెల్.
0: అయితే
1: హౌఎవర్
0: అణువులందును ఘనములందును ఒకే టేస్ట్.
1: బట్ ద టేస్ట్ కంటిన్యూస్ టు బి ది సేమ్ ఇన్ ద స్మాలెస్ట్.
0: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీళ్లు తీసుకుంటారు.
1: గో టు ద సీ అండ్ కలెక్ట్ సమ్ వాటర్.
0: దాన్ని కొంచెం నీ నోట్లో వేసుకో.
1: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
0: అది ఉప్పుగానే ఉంటుంది.
1: అండ్ యు విల్ ఫైండ్ ఇట్
0: సాల్ట్. ఆ సముద్రానికి వెళ్ళి
1: గో టు
0: ఒక బింట నీళ్లు తీసుకుంటారు.
1: కలెక్ట్
0: ఉప్పుగానే ఉంటాయి.
1: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
0: కనుకని నీ క్వాలిటీ చూస్తూ రావాలి.
1: సో యు గో బై ద క్వాలిటీ.
0: నీ ఎన్నున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
1: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యు.
0: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
1: గాడ్ గోస్ బై ద క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
0: ల్యాక్స్ ఆఫ్ మిల్క్ అంతా ఉంటుంటుంది.
1: You find the lacks of milk.
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
1: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
0: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
1: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
0: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
1: దట్ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ మోర్ ప్రెషర్.
0: కనుక నీ అల్పమైనప్పటికీ ఆనందంగా నీ భుజించు.
1: ఇట్ మే బి లో ఇన్ క్వాంటిటీ బట్ యు కెన్ పార్టేక్ ఇట్ విత్ ఫుల్.
0: అధికము కదా అని దాన్ని ఆశించి దురాశకు భంగం కాదు కానివ్వకు.
1: నెవర్ రన్ ఆఫ్టర్ దట్ విచ్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇన్ ప్లెంటీ.
0: దురాశ చాలా చెడ్డది.
1: And bad, and too much
0: dukkamunike hetuvu.
1: And too much of desires will make you miserable.
0: Sadashanu chinnadaina kuda nee bhavinchu.
1: A small thing can be enjoyed plentifully.
0: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: లవ్. లోకములో జీవులు ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషించగలుగుతున్నాను.
1: యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్, దే సే వి ఆర్
0: భగవంతుని అన్వేషించి ఏమిటి.
1: వాట్ డు యు మీన్ బై
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు.
1: వేర్ ఇస్ గాడ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
0: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వై డు యు నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందుకు అలా అందులేదని సందేహం వలది.
1: యు డోంట్ హావ్ టు డౌట్ వెదర్ హి ఇస్ దేర్.
0: సర్వోపగతం ఎందెందు వెతికి చూసినా అందందే కానవాడు.
1: వేర్ ఎవర్ యు సర్చ్, వేర్ ఎవర్ యు గో, యు ఫైండ్ హిమ్ ఇన్ థాట్.
0: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
1: అండ్ ప్రహ్లాద్ ఐ సో యంగ్.
0: చిన్న పిల్లవాడు.
1: అతను
0: చదువుకోవడానికి పంపిస్తే
1: వెన్ యు సెంట్ ఫర్ లెర్నింగ్
0: చండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
1: చండా అమార్క ద టీచర్స్ దేవర్ వెరీ బ్యాడ్.
0: దేవుని చేయలేదు. తన లక్ష్యం దైవం పయనించాడు.
1: హీ హ్యాడ్ హిస్ ఎయిమ్
0: ఎస్ సర్వము నారాయణ నారాయణ.
1: హీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ ఎస్ నారాయణ డివైన్.
0: తండ్రి ఒకనాడు పిలిపించాడు.
1: అండ్ ఫాదర్ సమ్మండ్ హిమ్.
0: నాయన నీవేమో గొప్ప విద్యలన్నీ చదివి రావట.
1: The father said, it seems you have learnt many.
0: Yedi cheppara nayana,
1: come on, repeat one or two things that you study.
0: Chadivinchina nannu guruvulu.
1: He said, teachers made me study.
0: Chadivinchi dharma artha kama mokshamulani.
1: I have studied all the objectives of life.
0: Chadivinchi galu pekkulu.
1: I studied many many books.
0: Chadivulalo maram vella chadivinchi tandri annu.
1: And I have gone through the very secret, the essence of study.
0: Yedi nayana aa manmay me cheppamannadu.
1: Father asked, what is the essence of all learning?
0: Om namo narayanaya.
1: Prahlada said, om namo narayanaya.
0: తండ్రికి బుర్ర తెలిసింది.
1: అండ్ దేర్ ఇస్ ఫాదర్ ఫెల్ట్ రీలింగ్.
0: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
1: హెస్ బీటన్ హిమ్, థ్రాష్ హిమ్ అండ్ డ్రివెన్ అవుట్.
0: దైవ ద్వేషి హిరణ్యకేశుడు.
1: ఫాదర్ హెస్ గాట్ బిటర్నెస్ హేట్రెడ్ దైవ
0: ప్రీతి ప్రహ్లాదుడు.
1: వేర్ ఇస్ ద సన్ ప్రహ్లాద్.
0: ప్రేమతో కూడినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: అండ్ ప్రహ్లాద్ ఇస్ ఫుల్
0: ద్వేషంతో కూడినటువంటి వాడు హిరణ్యకేశుడు.
1: ఫాదర్ ఇస్ ఫుల్ ఆఫ్ హేట్.
0: ప్రేమకు ద్వేషములకు ఎంత వ్యత్యాసం.
1: దేర్ ఫర్ దిస్ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ హేట్.
0: ప్రేమతో కూడినటువంటి మాటల చేతని మానవత్వము దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: దేర్ ఫర్ విత్ ఆల్ గుడ్ అండ్ స్వీట్ వర్డ్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెన్ టర్న్ ఇన్ టు డివైన్ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ద్వేషాన్ని మనం కోరకూడదు.
1: Never develop hatred.
0: అసూయను పెంచుకోకూడదు.
1: Never be jealous.
0: అహంకారాన్ని ఏమాత్రం మనం అతమార్చకుండా ఉండకూడదు.
1: Never entertain ego killing.
0: మొట్టమొదటి అహంకారాన్ని అతమార్చండి.
1: First kill your ego.
0: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
1: అండ్ దెన్ ఈగో విల్ ఫైండ్.
0: అప్పుడే దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
1: There develops true love.
0: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
1: అండ్ యూ కెన్ అటైన్ డివినిటీ త్రూ లవ్ ఓన్లీ.
0: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొంద.
1: ఇన్ దిస్ బారెన్ ల్యాండ్ బిరెస్ట్ ఆఫ్ లవ్ for the feelings of love to develop. With all the emotions of love,
0: prema sudha varsham varshi,
1: as there is rainfall of love,
0: prema nadulu pravashimpagamu radi ganamu sindhe,
1: for the rivers of love to flow incessantly, O Krishna, sing
0: bhagavantuni yokka dhanam enta bhavam madhuramiga untundi.
1: The melody of divine is beyond our
0: understanding.
1: Those that listen to the melody of the divine celestial song will know the taste of it. Embodiment of
0: ye sadhanalu, ye japamulu, ye dhyanamulu, ye yogamulu cheyadan sadhyam kaakapoyinappudu namasmaranam cheyandi.
1: It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the
0: glory of the name.
1: Do not get into that practice that
0: you do not know.
1: Proceed along the easy, simple
0: path.
1: And in Krita
0: Yajna,
1: in Treta Yajna,
0: in
1: Dwapara
0: Varsha,
1: in this age of Kali, it is only
0: Namasmarana. Hare Nama, Hare Nama, Hare Nama Kevalam.
1: He's only chanting the
0: Kalau
1: name of
0: Nasyava,
1: God.
0: Nasyava,
1: there is no other path to reach God other than singing His glory. So sing His name, sing His glory. There's nothing beyond
0: this.
1: Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students. Those pilgrims.
0: Andaru seva chestunnaru. శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: అర్చనం,
0: వర్షిప్,
1: నాశ్యం,
0: స్నేహం,
1: ఆత్మనివేదనం, అండ్ సరెండర్.
0: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరులతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
1: All these nine paths of devotion will ultimately take you to God, to the divine.
0: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
1: Paths are many, but goal is one.
0: ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
1: We have to reach that goal.
0: గమ్యానికి దూరం కావద్దండి.
1: Never be away from the goal of life.
0: దైవ మార్గంలో ప్రవేశించకండి.
1: And do not go in a wrong direction.
0: దైవ విరుద్ధమైన మార్గంలో ప్రవేశించవద్దు.
1: Never act against God.
0: కేవలం నీ స్వార్థమే నీ పెంచుకోవద్దు.
1: Never be selfish.
0: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
1: Selfishness and self-interest.
0: స్వప్రయోజనమే ఆధ్యాత్మికానికి అతి దూరము.
1: And in fact, the selfishness will distance you from spirituality.
0: So we have
1: to sacrifice
0: the
1: and we should love God.
0: And then
1: dedicate our lives to
0: attaining divinity.
1: When we proceed along the divine path, we'll have divine energy.
0: From Shirdi,
1: thousands are
0: here.
1: They have gone round
0: on
1: pilgrimage. They visited pilgrim centers.
0: And they
1: have been thinking of sacred name of God.
0: Today
1: they reached Prashanti Nilayam.
0: కానీ అన్నింటికీ మూల కారణము నామస్మరణే.
1: ఇట్ ఈస్ ఓన్లీ నామస్మరణ, గాడ్స్ నేమ్, దట్ బ్రాట్ యు హియర్.
0: క్షేత్రం వేరు కావచ్చును.
1: The pilgrim centers
0: Kshetram, Kshetrajna, Chapimad Vidde, Rendu Kudumam Okkate.
1: And therefore, Kshetra, the center, Kshetrajna, the knower, are one and the same.
0: Kshetrajna lekapothe Kshetrame kaadu.
1: When there is no knower, there cannot be anything to be known.
0: Kabatti enni tirigina మన హృదయ క్షేత్రాన్ని మాత్రము పవిత్రం గావించుకోవాలి.
1: వీ మైట్ గో అరౌండ్ ఎనీ ప్లేస్ ద క్షేత్ర ద హ్యూమన్ బాడీ మస్ట్ బి మేడ్
0: పర్ఫెక్ట్. మాటలను తగ్గించుకోండి.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: పరదూషణమైనటువంటి మానుకోండి.
1: నెవర్ అక్యూజ్ ఎనీబడీ.
0: పరచింత అనేటువంటి వదలండి.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ వన్.
0: పరమాత్మ చింతన పెంచుకోండి.
1: థింక్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: చేతనైనంత వరకు పరలోక సేవ చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సర్వ్ అదర్స్.
0: మీ శక్తి కొద్ది సేవ చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: కానీ ఆ సేవలో కూడా సార్థకమైన సేవ చేయండి.
1: అండ్ రెండర్ ట్రూ సర్వీస్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది ఇప్పుడు మా పాత విద్యార్థులు అంతా కూడాను
1: యు హావ్ అవర్ ఫార్మర్
0: బ్రాహ్మణపల్లి, బీడిపల్లి, వెనుపల్లి ఇంకా సేవ చేయడానికి వచ్చారు.
1: అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సర్వింగ్ ఇన్ ద నైబరింగ్ విలేజెస్.
0: కానీ ఈ సేవలు చేస్తున్నారు.
1: దే డూ సర్వ్.
0: ఎంత చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే సర్వింగ్?
0: కానీ చేసే సేవలు ఎందు భావం ముంచి చేయాలి.
1: అండ్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: అయ్యా, మీ సేవ చేయడానికి మేము వచ్చాము.
1: వి హావ్ కమ్ హియర్ టు సర్వ్ యూ.
0: మీరు కూడా మాతో చేరండి.
1: యూ ఆల్సో పార్టిసిపేట్.
0: మీరు కూడా మాతో చేరి నేర్చుకుని నిత్యము మీ సేవలు చేయవచ్చు.
1: You also join us and learn and serve
0: బయట నుంచి వచ్చేటువంటి వారు ఏదో ఒక నెలకు రెండు నెలలకు నీ గ్రామానికి వస్తారు.
1: Those that come from outside
0: may be few months or twice.
1: But if you learn the technique of service, you can serve by
0: yourself. And
1: the villages are
0: full of dirt.
1: It's full of dirt
0: and dirt.
1: Therefore, we and our children fall sick
0: repeatedly.
1: Let us keep our villages
0: clean.
1: And we should see the water
0: flow.
1: Let us breathe good.
0: అప్పుడే దీన్ని తగినటువంటి పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది.
1: అండ్ దెన్ యు విల్ హావ్ ద ప్యూర్ హార్ట్,
0: సమ్యక్ దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణము,
1: గుడ్ లిసన్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్క్,
0: సమ్యక్ వర్క్,
1: గుడ్ వర్క్,
0: సమ్యక్ థాట్
1: అండ్ గుడ్ థాట్.
0: ఈ 5 కూడా నువ్వు పవిత్రంగా ఉంటుంటే నువ్వు సమ్యక్ రూపం పొందుతావు.
1: అండ్ ఆల్ దీస్ ఆర్ 5 ఆర్ సీక్రెట్, యుల్ బి పర్ఫెక్ట్.
0: అప్పుడే నీకు తగినటువంటి ప్రాప్తి చెందుతుంది.
1: దెన్ యు డిజర్వ్ ఎవ్రీథింగ్,
0: సాహిత్యం ప్రాప్తిస్తుంది.
1: అండ్ యు మర్జ్ ఇన్ గాడ్,
0: సాలోక్యం, సారూప్యం, సాహిత్యం, సాయుధ్యం.
1: దేర్ఫోర్ ది టూ, వన్ ఇస్ నియర్నెస్, అదర్ ఇస్ ఐడెంటిటీ.
0: మొట్టమొదటి సాలోక్యంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ యు బీ నియర్ క్వైట్ క్లోజ్,
0: తర్వాత సామీప్యంగా పోవాలి.
1: అండ్ దెన్ గెయిన్ ప్రాక్సిమిటీ మోర్ అండ్ మోర్,
0: సారూప్యాన్ని పొందాలి.
1: అండ్ యు విల్ హావ్ ఐడెంటిటీ,
0: తర్వాత సాయుధ్యం, ఏకం కావాలి.
1: అల్టిమేట్లీ మర్జర్ వన్నెస్ విత్ ది డివైన్.
0: కాబట్టి నది ఎంత దూరం నుంచి వచ్చి ప్రవహించి,
1: ద రివర్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్,
0: వచ్చి వచ్చి వచ్చి వచ్చి సముద్రాన్ని చేరిపోతుంది.
1: ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ గ్రాడ్యువలీ ఇట్ మర్జెస్ ఇన్
0: సాగరోగతి. నది పుట్టింది దేనికోసం?
1: వాట్ ఫార్? ద రివర్ టేక్స్ బర్త్,
0: సముద్రం పొందే కోసం.
1: మర్జ్ ఇన్ టు మైటీ.
0: అదే విధంగా మానవుడు పుట్టింది దేనికోసం?
1: వాట్ ఫార్ ఇస్ ద హ్యూమన్ లైఫ్?
0: ఏదో ప్రపంచంలో సుఖములు, సంతోషములు, ఆనందాలు అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు ఎంజాయ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: అది ఏమైనా అనుభవించుకో, జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో.
1: ఇట్స్ నెసెసరీ సో లాంగ్
0: యువర్ లైఫ్. కానీ కష్టపడికి నీవు దైవంతో జీవితం కావాలి.
1: బట్ అల్టిమేట్లీ యూ షుడ్ మర్జ్ ఇన్ డివైన్.
0: నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో.
1: వీ షుడ్ క్వశ్చన్ వైట్ ఫార్ ఇస్ లైఫ్.
0: దైవంతో చేరడానికి వచ్చినాం.
1: ద లైఫ్ ఇస్ దేర్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: చూడడానికి వచ్చాము.
1: అండ్ వై, వాట్ ఫార్ ఆర్ వి?
0: దైవాన్ని అనుభవించడానికి వచ్చాము.
1: వి ఆర్ హియర్ టు ఎక్స్‌పీరియన్స్ గాడ్.
0: దేవుని అనుభవిస్తున్నావు.
1: వాట్ ఇస్ ద యువర్ ఎక్స్‌పీరియన్స్?
0: దైవాన్ని అనుభవించడం లేదు,
1: దైవాన్ని
0: చూడటం లేదు,
1: యు డోంట్
0: దైవాన్ని చేరడం లేదు.
1: యు ఆర్ నాట్ ఎనీవే నియర్
0: గాడ్. లోకంతో అనుభవించే కోసం వచ్చావు.
1: యు ఎక్స్‌పీరియన్స్ ఇన్ సొసైటీ.
0: లోకంతో నువ్వు జీవిస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ సొసైటీ.
0: లోకంలో లయమైపోతున్నావు.
1: అండ్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్
0: మానవ జన్మము.
1: Is the thing that you are
0: here? Pichamayana margam kaadu manav janmam.
1: No, human life is not that
0: mean. Pichamayana margam janmam.
1: Human life is rare.
0: Pichamayana margam janmam.
1: It is so sacred.
0: Bhavyamayana margam janmam.
1: It is so novel and new.
0: Ilanti pavitramayana margam janmam. Nirantaram gaavichukuntunna.
1: It is novel and new. Ever fragrant human life is wasted today.
0: తర్వాత విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: యాత్రికులారా,
1: అండ్ పిల్గ్రిమ్స్,
0: అందరూ కూడా ఈ పవిత్రమైన మార్గాన్ని మేము ప్రవేశించి,
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ దిస్ సెక్రెట్ పాత్. దీని
0: నామం చేతనే మీ కాలము సార్థకం చేసుకో.
1: యూ షుడ్ స్పెండ్ యువర్ లైఫ్ చాంటింగ్ హిస్ గ్లోరీ, సింగింగ్ హిస్ నేమ్. దేంతో
0: కూడా నువ్వు కాలము సార్థకం చేసుకోవడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వే టు శాంక్టిఫై అవర్ టైమ్.
0: నడుస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యూ కెన్ సింగ్ గాడ్స్ నేమ్.
0: పండుకొని నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు వర్క్ యూ కెన్
0: సింగ్. నామస్మరణ చేసుకోవచ్చు.
1: ఎవ్రీ టైమ్
0: ప్రయాణం చేస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
1: యాజ్ యు సర్వ్ యూ కెన్ సింగ్.
0: నామస్మరణకి ఎట్టి అడ్డులే లేదు.
1: To sing His glory, there is no obstacle anyway.
0: But దాని కొరకు ఒక అడ్డు ఉంటుంది.
1: Everything has got an obstacle limit.
0: ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఒక ట్యాక్స్ కట్టాలి.
1: If you want anything, you need to pay tax.
0: నది దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరు తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: You need to pay water tax even to collect water.
0: కరెంట్ బిల్లు ఇంటికి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: And you have to pay electricity bill.
0: నామస్మరణకు no tax.
1: For namasmarana there is no tax at all.
0: ఎవరు అడిగేవారు లేదు.
1: Nobody will tax you.
0: ఏ కష్టమో దీనికి అవసరం లేదు.
1: Nothing whatsoever.
0: సులభంగా లభించేటువంటి,
1: it's so easily available. Why are you not able to sing his glory?
0: ఈ మానవుడు సులభంగా చిక్కినటువంటి దాన్ని వదిలిపెట్టున్నాడు.
1: Man is just giving up that is which is so easily,
0: కష్టంతో లభించేటువంటి చాలా మంచిదని భావిస్తున్నాడు.
1: And he considers that which is so difficult to obtain.
0: అది ఒక చెడ్డ భావం.
1: That is a wrong feeling.
0: సులభంగా చిక్కినటువంటి మనకు పవిత్రమైనటువంటి,
1: that which is easily available is sacred.
0: ఎట్టి కష్టము అందించకుండా,
1: there is no difficulty.
0: ఎట్టి బాధను కలిగించకుండా,
1: no suffering.
0: సులభంగా ఉన్న చోట నేను ఉట్టి పడుతుంది.
1: You will get it where you are.
0: ఆ ప్రేమనే నిజమైనటువంటి యొక్క భక్తి.
1: And that love is devotion.
0: ఆ ప్రేమనే లేకుండా భక్తియే లేదు.
1: When there is no love, it cannot be
0: జపము, తపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము.
1: Therefore, whatever you may do, the yajna or japa or jhana, but love for God is the basis.
0: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేం.
1: బిరెఫ్ట్ ఆఫ్ లవ్ యూ కెనాట్ అండర్టేక్ ఎనీ టైని కా.
0: అన్నింటి ఎందు లౌకికం నందు అలౌకికం నందు ప్రేమనే ప్రధానము.
1: ఇన్ దిస్ వరల్డ్లీ టాస్క్ అండ్ అదర్ వరల్డ్లీ affairs. Love is important.
0: ఆత్మ నందు ఆధ్యాత్మం నందు జిజ్ఞాస నందు ప్రేమ భావమే ప్రధానమే.
1: The seeker, the one after money, the one who wants to know.
0: ఆత్మ నందు ప్రేమనే ప్రధానమే.
1: And the love is foundation for all.
0: అతి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: We have to develop that sacred love more and more.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: పరిహసించకూడదు.
1: And we should not make fun of anybody.
0: ప్రేమ చేతనే వారిని ప్రసన్నులు గావించు.
1: And we should please others by love.
0: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
1: So main spiritual practice lies in pleasing other man.
0: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి
1: experience that simple easy path.
0: సులభమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించి
1: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ సో ఈజీ
0: సులభంగా జీవితాన్ని సాధన చేసుకుని
1: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prathamamlo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost, is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గమును ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కాని మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundi ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక, పొంగక, కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It is the chief value, human value.
1: ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value. And is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chamacheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this forbearance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: It has to be lived.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితములో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధి చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ది మానిఫెస్ట్ ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచ పాండవులు కష్టములు ఎందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sugam nandincheetuvanti sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayaspurtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: But Gauri was defeated all the 17 times.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ది పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములు కూడాను తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: దో గోరి వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ద 17 టైమ్స్ హి పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హి బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ది మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: స్వప్రయోజనములకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self interest should be under certain limits.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: But Gauri did not understand this principle of forbearance.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: because of his friendship with జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: కాని 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience, perseverance should be there.
1: క్షమ మంచిది,
0: ఇస్ గుడ్.
1: కానీ మితిమీరి నడిచేటువంటి యొక్క వ్యక్తుల దగ్గర ఈ క్షమ ఏమాత్రం కూడా ఉపకారం చేయదు.
0: బట్ దోస్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ దీస్ ప్రిన్సిపల్ ఇట్ వాంట్ హెల్ప్ యూ టచ్ యూ.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
0: విత్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ కాలర్స్.
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: యూ కెన్ పార్టిసిపేట్ ఫైట్ విత్ ఆల్ ద వాలెంట్ కరేజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
0: యూ కెన్ ఆల్సో రూల్ దిస్ కింగ్డమ్ యాజ్ ఎ కింగ్.
1: కేమ గోదానములియవచ్చు.
0: యూ కెన్ ఆల్సో ఆఫర్ గోల్డెన్ కౌస్ ఇన్ చారిటీ.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ మానవత్వం అనేటువంటి దానిని లక్ష్యమనం దుంచుకునియే ప్రవర్తించాలి.
0: వాట్ ఎవర్ వన్ మే డూ బట్ వన్ హ్యాస్ టు కీప్ ఇన్ యూ ద హ్యూమన్ క్వాలిటీస్.

0: With all the accomplishments, what is quite possible, with total control over his body, the senses and the mind, he cannot remain inward with the steadiness and equanimity. The sense control is absolutely necessary.
1: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
1: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనము అభివృద్ధి పరచుకోలేము.
0: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ విదౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ఇస్ ట్రూ,
1: క్షమనే దైవము.
0: This forbearance
1: truth
0: is God. Truth
1: is God.
0: Truth is God.
1: Love is God.
0: Love is God.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
0: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
1: సక్కుబాయి,
0: సక్కుబాయి
1: పండరీపురం పోగోరి,
0: she wanted to
1: go to పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షీ వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ, కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
1: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తల చేత అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
0: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
1: No, husband and
0: husband mother-in-law. And mother-in-law.
1: కానీ ఈ క్షమనే ఆమెకు అంత బలమును అందిస్తూ వచ్చింది.
0: It is only the patience that gave her all the strength.
1: క్షమ సర్వశంభు సర్వలోకమునందు.
0: In this entire creation.
1: ఈ సక్కుబాయికి ఆ క్షమాగుణమే ఇంత శాంతి ఓర్పును కలిగింపజేసింది.
0: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
1: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
0: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
1: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
0: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
1: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
0: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Krishna sing a song with all the, your nectarine words. You also talk to us so that our heart will be filled.
1: పాడుతూ పాడుతూ బస్తాల బియ్యమంతా కూడా రుబ్బి రుబ్బి రుబ్బి ఆరిసి పడిపోయింది.
0: Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the result experience.
1: Yatti feelingo atti phalitamu.
0: As is the feeling, so is the result.
1: Yatti bhavamo atti gunamu.
0: As is the feeling, so is the character.
1: Yatti karmano atti phalamu.
0: As is the action, so is the consequence.
1: Kanukani bhagavad visham lopala be fearless, fearless.
0: In respect of God, be fearless.
1: ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతని ఈ క్షమాగుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop this perseverance with all the courage.
1: కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు.
0: As God is the refuge of the forlorn, God himself has come down and has taken the form of Sakubai and did every household work.
1: పాడింది ఒక్కతూరి

0: Am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగా నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధలు?
0: Truly speaking, if I am your servant, why should I suffer? నాలో
1: ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నేను ఈ వింత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కుబాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కుబాయి. ఈశావాస్యం
1: ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ నో ఫార్మ్, దేర్ నో నేమ్ విదౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: He has sent Sakubai to Pandharpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all work.
1: దైవం ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఎందుకలడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not there.
1: సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు, అందందే కలడు.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: దైవ దర్శనం అంత సులభమైనటువంటిది.
0: The vision divine is so simple and easy.
1: కాని నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి.
0: In order to see the shining sun, you should open your eyes.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికి నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: సర్వతః పాణిపాదం తత్సర్వతో శిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It's full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It's full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: Mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the river side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము, సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ, దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైయింగ్
1: ద్వేషము, అసూయ, డంబము, ఆడంబరము, అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో, ద ప్రైడ్, ద జెలసీ, పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: Tana bhavame tanaku aa vidhanga pratibimbistundali.
0: His own feelings come as reflection.
1: Ante gaani daivam nandu etti maarpulu kudanu undavu.
0: In God there is no change.
1: Daivam eppudu kudanu nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కాని మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగ నడె నడుడుగు.
0: Even if she asked for the husband, would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida dujedimi nadugida nadalan munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kuda nu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Ardhangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ ఇఫ్ షీ వర్ టు ఆస్క్ వెదర్ హి వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషము ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది.
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యు సబ్డ్యూ దిస్ ఈగో, you have the divinity.
1: ఈ అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: So in order to give up the bad qualities like ego, aggrandizement, jealousy, we have to develop this perseverance, which is righteousness, which is truth.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any penance.
1: నీవు పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: No spiritual practice.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: There should be pure love. That should be there in your heart.
1: ప్రేమలు కేవలం పలుకులలో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వీ జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వి ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్
1: ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దర్ ఇస్ ట్రూ లవ్ దర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకని తమ సర్వస్వమును కూడాను భగవంతునికి అనిపిస్తుంటారు.
0: Therefore, we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There's no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ప్రిసెప్టర్ టు టీచ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ది డివోటీ.
1: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: the Aagnanu paripalinchadame bhaktuni yokka sariyaina lakshyamu.
0: To follow the command of God is the quality of a devotee.
1: Ee rendittini vismarinchi
0: forgetting these two
1: tanaku avasaram lenatundi danini anusaristu untunnadu ee naati manavudu.
0: Man today is following unnecessary paths.
1: Idi sariyainatundi kaadu.
0: It is not proper.
1: Sama elantidi.
0: What sort of quality is this perseverance?
1: Draupadi tana yokka aidu putrulu kudanu చీకటి గదిలో ఉండినటువంటి వారికి నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది ఫైవ్ సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రమూ తెలియనటువంటి బిడ్డలు.
0: దే ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగంధలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేవారు.
0: దే ఆర్ టైనీ టాట్స్.
1: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్, హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగం మీ మా మగవారలందరును బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసేజు.
0: దట్ టైనీ టాట్స్.
1: కట్టగడపటికి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.

0: ఈ చిత్తంబులో లేశము కరుణా సంఘములేక శిష్య సుతులను ఖండింపగన్ పాడియా. ప్రార్థిస్తుండది.
1: She was praying to Sudama, being the son.
0: Yaanti kasagandalu gontulu goyatam nyayama neeku?
1: Are you justified in killing these children like that? Is it justice on your part?
0: Yuddhamunandu leru.
1: They are not in the battlefield.
0: Astramulanu chepattaledu.
1: They don't have any weapon on hand.
0: Nidrakrutinunna dronudavu nee chittambulo lesamu karuna sanghamuleka shishya sutulanu ఖండింపగన్ పాడియా.
1: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill children of your disciples?
0: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
1: When Draupadi was pardoning with all her patience and perseverance, Bhima was angry with her.
0: నందదు బాలమాతకున్.
1: She's not angry and she doesn't use harsh words.
0: Vidumatantu cheppedidi verridi Draupadi.
1: Further, she is fool because she wanted him to let him go.
0: Vidu vipride viduvaganeela.
1: He's a Brahmin, why should we let him?
0: Champuditu vinini miralu champareni naa pidikidi potunam siram binnamu cheseda choodudindarum.
1: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
0: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
1: ద్రౌపది కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: వెరచినవాణి, ధైన్యమున వేదురు నొందిన వాణి.
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్.
0: నిద్రమై మరచిన వాణి.
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీ.
0: సౌఖ్యముగా మద్యము తాగిన వాణి.
1: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్.
0: బుడై పరచిన వాణి. సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
1: ద వన్ హూ ఇస్ జస్ట్ షౌటింగ్ ఫర్ ప్రొటెక్షన్.
0: కామినుల చంపుట ధర్మము కాదు.
1: విమెన్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు కిల్ దెమ్. యూఆర్ ఇట్స్ నాట్ జస్టిస్.
0: ఇది న్యాయం కాదు.
1: ఇట్స్ నాట్ జస్టిస్.
0: నా బిడ్డలు గతించడని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
1: ఐఎమ్ సఫరింగ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ my children are killed here, so also would be the mother of Aswatthama if he is to be killed.
0: Na chachar na dukham ettaina tappinadi kaadu.
1: Anyhow, he cannot get away from this misery or suffering.
0: Itanni champi itanni talliki enduku dukkhanni manam andinchali.
1: By killing Aswatthama, why should you put his mother to suffering?
0: Idi sariyaina kshama.
1: This is the proper forbearance.
0: Mana baadalu etta untayo edutivani baadalu kudanu atte untayi anetunte satyanni gurtinchali.
1: You should consider others' difficulties as your own. Your difficulties are as big.
0: Na biddala viyogam cheyi inta baadapadutunnanu. Aa Aswatthama talli kudanu aa yokka putri yokka viyogam cheyi baadapadutundi.
1: Because I feel so sad because of the death of my own children, so also would be the mother of Aswatthama.
0: Kanuka Aswatthamanu champakandi.
1: Therefore don't kill Aswatthama.
0: Inta pradheyapadindi భీమార్జునులు పాదములు పట్టుకొని.
1: అండ్ షీ ప్రేడ్ టు భీమ అండ్ అర్జున.
0: ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ దిస్ డే మెయింటైన్ దట్ ఫర్బేరెన్స్ అండ్ పేషెన్స్?
0: అది ఏ ద్రౌపది.
1: దట్ ఇస్ ద్రౌపది.
0: అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది.
1: షీ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటిది ద్రౌపది.
1: షీ హాడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి సతీమణులు భారతదేశం నందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
1: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
0: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్.
0: అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
0: కనుకని భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఎలాంటి కష్ట సమయం కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డిఫికల్టీస్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ పేషెన్స్ అండ్ పీస్.
0: కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుని యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి.
1: Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiya.
0: Kanukane shanti aneetundi maharishul yokka saujanyamainatundi yokka saundaryam.
1: It is only peace that adds to the grandeur and beauty of the sages.
0: Aneka samvatsamlo tapasu chesinatundi

0: మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
1: Because that quality is gone, many of the sages saints, they were ruined.
0: Rajaji rajulu kudanu ee chamalekapovatam chetani tama rajyalu kolipothu vacharu.
1: Kings also have lost their kingdom because they were in need of this particular patience.
0: Ee chamalu kolipovatam chetani panditulu kudanu patramaipothu vacharu.
1: As the perseverance is gone, even scholars are also gone.
0: Kalukane chama anetvantide sarva rakshalaga manam bhavinchali.
1: Therefore we consider this forbearance that gives protection.
0: Adi goppa kavachamu manaku.
1: It is an armor.
0: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
1: వి ఫర్గెట్ దట్ ప్రొటెక్టివ్ ఆర్మర్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
1: బట్ వి గో బై దిస్
0: దీనిని భరించలేక
1: ఎఫీమరల్ ప్లెజర్
0: అనేక బాధలకు గురి అవుతున్నాం.
1: వి సఫర్ ఫర్దర్ మోర్ యాజ్ వి కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్,
0: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
1: దిస్ ఫర్బేరెన్స్ ఇస్ వెరీ
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
1: Under any circumstances, be patient.
0: పడకండి.
1: Never be in a
0: hurry. Waste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Waste makes waste. Waste makes worry. Do not be in a hurry.
0: So do not be in a hurry. మీరు తొందరపాటు పడకండి.
1: So do not be in a hurry.
0: కొంత శాంతంగా మీరు భరించండి.
1: Be patient for some time.
0: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this peace you can achieve anything.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all.
1: ఈ శాంతాన్ని మనం వహించాలి.
0: So we should be peaceful.
1: ఆ శాంతమే మనకు రక్ష.
0: It is the peace that gives protection.
1: కనుక తొందరపాటు పడకూడదు.
0: Don't be in a hurry.
1: అందులో విద్యార్థుల్లో ఉన్నటువంటి యొక్క ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు.
0: Hot blooded students should be watchful of this.
1: కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం.
0: This patience is most essential for students.
1: అనేక పరీక్షలు ఎందుకని మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మనం ఓపికను భరించాలి.
0: In times of all tests and challenges, you should maintain patience.
1: ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మనం ఓపికగా దాన్ని తీసుకోవాలి.
0: Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలైనటువంటి అల్పంగా ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: దేర్ఫోర్ నెవర్ లూజ్ దిస్ డైమండ్ క్వాలిటీ ఫర్ జస్ట్ ఫర్ ఎ కోల్.
1: క్షమనే ఒక మాణిక్యము.
0: దిస్ పేషెన్స్ ఇస్ ద డైమండ్.
1: కనుక పరులు ఎన్ని విధమైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
0: Others may blame you, but never shake.
1: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
0: Then be patient then.
1: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
0: because that patience is gone today.
1: వ్యర్థం గావించుకుంటున్నాం.
0: The whole life is wasted.
1: క్షణమున కూడా కోపం వస్తూ ఉంటుంది.
0: Every moment we are angry.
1: ఈ కోపం మహాపాపము.
0: And it's the worst of the sins.
1: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడా మారుస్తుంటాం మనము.
0: Though we are in prayer, but we use very harsh words in loud voice.
1: భజన్ లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
0: Suppose there is a person by your side in bhajan.
1: ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు.
0: And you don't use it. She is not giving the place.
1: కానీ చాలా కష్టంగా భరించుకుంటుంది. అక్కడ భరించుకోవాలి మరి.
0: But you have to be patient in accommodating yourself.
1: కానీ ప్రక్క వ్యక్తి పైన కోపం వచ్చి
0: but because of anger
1: bhajan anta aina tarvata
0: at the end of the bhajan
1: shanti cheppesam shanti shanti sat ee kopani ee shanti lo pravesha pettunnaru.
0: As you finally utter these words shanti peace, they say very harshly.
1: Bhaktulu emi shanti ni sadhinchagalaru?
0: What is that peace you can achieve such a devotee?
1: Ee oka naaku pariksha,
0: is a test.
1: Ani entaru shanti shanti shanti hi. Aa shanti kuda shantanga cheppali.
0: You should tell this word peace peacefully.
1: Kani ee shanti kodani ippudu raudranga bayalderutundali.
0: But we say this peace in an agitated way.
1: Adi bhakti rahitamainatundi yokka aatalu.
0: That's all the play of person without devotion.
1: Nijamga aa bhaktiye untunte ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకోను సహన భావాన్ని మనం వాహించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ట్రూ డివోషన్, యు విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
1: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
0: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వి ఆర్ యాంగ్రీ.
1: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్
1: కలహాలు ఆడుతున్నాము.
0: వి ఫైట్ విత్
1: కల్లోలం చేస్తున్నాము.
0: వి జస్ట్
1: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింప చేస్తున్నాము.
0: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
1: కాదు కాదు.
0: నో.
1: నీవు శాంతిగా ఉండు.
0: యు బీ ఇన్ పీస్.
1: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
0: లెట్ ది
1: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
0: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
1: అది నీ కర్తవ్యము.
0: That's your duty.
1: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
0: On the other hand, you don't have peace and see that there's no peace in society. It's the worst of the sins.
1: కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: Therefore, we have to develop this perseverance as a main chief quality, as the very life itself, and develop it.
1: वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो
2: वाहे गुरु जी
1: बोलो वाहे गुरु वाहे

తెచ్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: రాజ్యమేలగవచ్చు. హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamunaku kavalsinatuvantidi dhanakanaka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pranayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmam.
1: The reality of the culture of Bharat is sanatana dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలియందు ధర్మం చేరి ఉన్నది.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: మనము నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: The dust of Bharat has got the principle of truth.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire sand all over is full of compassion.
0: గంగయందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: We notice this forbearance in plenty.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It is for that reason the ancient sages and saints coronated the sacrifice.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి, అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: ధర్మమును అందలెక్కించారు.
1: And it was dharma that was viewed highest and noblest.
0: న్యాయమునకు కంకణం కట్టారు.
1: They have determined to follow justice.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They have welcomed truth.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కాని దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: కనుకనే ఈనాటి మానవుడు గుర్తించవలసినటువంటిది కేవలం మన భారతీయ సంస్కృతి.
1: What man has to realize this day is this culture of
0: కేవలం ఒక్క భారతదేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: Which country denies truth?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: Which country says that you should not follow dharma?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: Which man denies peace?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ లేనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact, they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువలను భారతీయులు అభివృద్ధి పరచుకోలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati bharat bhavatur pavrulu mire,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharatic culture can be upheld, you are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: Today you find all over the country injustice, falsehood, restlessness, agitations and disturbances.
0: ఈ సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: The students will have to determine as to give up these all bad practices and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకని ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యూ
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యూ
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నేర్చి విలువ సున్నా
1: ఆల్ ద ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: Satya
1: peace and love?
0: Satya dharma prema chantunu lekunna bahula satkarya labhambu sunna
1: There is no benefit at all by undertaking sacred activities in society if we do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు ఎందు మీరు ప్రాకులాడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతమైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu ledu, itharulaku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sirsampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki terutunnadu.
1: He is full of pleasures and can be comforted.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage in earth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హీస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి ఉండి కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడపటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హీ హస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు
0: ఈ భ్రాంతును తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: The second one.
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ హస్ గాన్ టు ద మూన్.
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపుడు ఇస్ స్మాల్.
0: నక్షత్రమండలాలు కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే
0: ప్రయానికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి ఇంతటి విద్యావంతుడైనటువంటి ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు.
1: Hiranyakashipu so powerful, highly educated.
0: దైవమును ద్వేషిస్తూ వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము.
1: That is hatred.
0: అది ఏ క్రోధము.
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది.
1: Anger. What extent has it
0: taken? తనకని భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన క్రోధంబు వలన సర్వము చెడిగి.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గునుగులుగు.
1: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
0: కోపపు బలులను చేయును.
1: హి కమిట్ సిన్.
0: చి బొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: ఇంక దుర్యోధను ఎలాంటి వాడు తెలిసినా వారి తమ్ముడే.
1: దుర్యోధన ఆల్మోస్ట్ హిస్ బ్రదర్.
0: అతను తనది కాని రాజ్యమును కూడాను తనదిగా అపహరించి.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్డ్ అదర్స్ ప్రాపర్టీ ది కింగ్డమ్.
0: తాను ఏలుతూ
1: రూలింగ్ ఇట్.
0: దీనికి నాయకులైనటువంటి వారు దీనికి అధిక హక్కులైనటువంటి వారు అధికారులైనటువంటి పాండవులను వనవాసం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ సెంట్ అవుట్ ది లీగల్ హైర్స్ ఆఫ్ ది కింగ్డమ్ పాండవస్ ఇన్ టు ది ఎగ్జైల్.
0: ఇది ఏ గుణం చేత.
1: వాట్ ఫార్? వై డి
0: లోభము చేత.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్.
0: కామ క్రోధ లోభములు మూడు కూడాను మానవునికి గొప్ప శత్రువులు.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా మీ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from them. మహనీయులకు
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: that. సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
1: then any bad feeling comes to you,
0: కాలం తీసుకోవద్దు. తక్షణమే దాన్ని, is it good or bad, is it right or wrong అని ఒక పరిశోధన చేయాలి.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము,
1: unfortunately today,
0: ఇంట్లో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థపరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్
0: కమ్యూనిటీ.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశం అంతా కూడా నాశనం చేసేది రాజకీయములి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలౌ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైన భావంలో అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ, గివింగ్ ఏ ప్లేస్ టు వికెడ్ మానోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంతకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెసివ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: ఎనీథింగ్ కమ్ సర్వ్ దిస్ కంట్రీ.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ ఎక్సెల్స్ సర్వీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సంస్థ, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ హైలీ సీక్రెట్.
0: సర్వే లోకహితే రతః, అందరు కూడా లోకహితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణైహి, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముదద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రియత్రంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: యువర్ బాడీ ఇస్ దిస్ బిల్వా లీఫ్.
0: మీ మనసే ఒక పత్రము.
1: యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లీఫ్.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: అండ్ యువర్ హార్ట్ ఇస్ ఫ్రూట్.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
0: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే, కానీ శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: యూ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: శోకమునకు అర్థమేమిటి?
1: వై షుడ్ యూ గ్రీవ్?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: ద సాడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్.
0: శోకానికి మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: We should never give scope to
0: nirantaramu aanandam aanandam aanandam.
1: We should be happy.
0: Aanandam ekkada nunchi undi?
1: Where is happiness?
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Aa daivam tho koodi undali.
1: We should be
0: appude manaku etti baadalu undavu.
1: Then you will never suffer.
0: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రము అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptors.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like great presiding
0: deities. ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటి కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము,
1: where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the moment there is spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: అప్పుడే ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: if you want to be ideal,
0: ధర్మములో మనం ప్రవర్తించాలి.
1: And see that you act in a righteous way.
0: కాబట్టి ఏది ధర్మము?
1: What is righteousness?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది ధర్మం కాదు?
1: What is not dharma?
0: నువ్వు చక్కగా విచారించు.
1: Investigate clearly.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణము.
1: All the human values, moral values are
0: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you think of God, then naturally that leads to dharma.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed light.
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: వాట్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్?
0: చల్లదనం.
1: ఇట్ ఇస్ సో కోల్డ్.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: వెన్ ఇట్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: మానవుడికి ఏది గుణము?
1: వాట్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ?
0: సత్యమే మానవుని గుణము.
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అబద్ధమే.
1: Whatever we say or lie, వారి
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: దేర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the
0: సత్యం నాస్తి పరో ధర్మః? సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్,
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్,
1: హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికీ సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏం పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he speaks truth.
0: ఏ విధమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగా the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job any time.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవులు దానికి కూడా నువ్వు డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఏ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: బికమ్ సర్వెంట్స్ టు జాబ్ జీవితము.
0: కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: దెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: కూడా అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్
0: షేమ్. ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రొటెక్టింగ్ ధర్మ.
0: చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కర్లేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ట చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది. సంస్కృతి
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: సేక్రెడ్. అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించను.
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: మన భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ భారత్.
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వి ఆర్ ది లీడర్స్ ఆఫ్ భారత్.
0: భారతదేశీయులు అని చెప్పుకునేటువంటి అధికారం మనకు.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్. యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్.
0: ఎవరని బతికిన పీను ఒక్కండు వస్తుంది కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూట్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అన్నిటికీ
0: ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్
0: ఆధ్యాత్మిక శక్తి. ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్న దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: దోస్ క్వశ్చన్స్
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: నన్ గాట్ లెస్ దాన్ 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: ఆల్ గాట్ 95, 97, 98
0: లైక్ దాట్. ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: డిసిప్లిన్ కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: ఏ సంస్థ ఎందైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు?
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఎప్పుడు అందరి ఎందు ఉండవచ్చును.
1: ఇట్ మే బి దేర్ నౌ అండ్ దెన్.
0: కానీ సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: ద డిసిప్లిన్ ఇన్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
0: ఏ దేశమైనా పోని,
1: యూ గో టు ఎనీ కంట్రీ,
0: ఏ కాలమునందైనా పోని,
1: ఎనీ టైమ్,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: వన్ ఆర్ టూ మే హావ్ డిఫెక్ట్స్.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
0: ఎవరు చూసినా కానీ ఇబ్బంది చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నా.
1: Anyone, if he notices you, he should say, he is a boy of Satya Sai Institution.
0: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: ది ఐస్ షుడ్ క్యారీ ది లుక్స్.
0: పలుకులెప్పుడు సత్యం అలుగుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్టర్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్టర్ ఆయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: You are getting into your classes now.
0: ఎక్కడికైన వెళ్ళండి.
1: You may go anywhere.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: But treasure your qualities.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: You should follow the sacred behavior.
0: ఇది నేను ఆశించేది.
1: This is what Bhagavan wants from you.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: Right from the beginning, not even one naya paisa is accepted.
0: Free education.
1: We have free education.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్, యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: ఏమొస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get.
0: నడుక్కోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యూ గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి, ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్ అండ్ దేర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: లో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రం మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్, నథింగ్ ఇస్ మోర్ దెన్ దట్.
0: కనుక మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యు,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు
1: సోల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రత మరొక
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్ నథింగ్ ఈస్ మోర్ దెన్ దట్
0: కనుక
1: సో
0: మీరందరూ కూడాను
1: ఆల్ ఆఫ్ యూ

0: విచ్ షేర్డ్ విత్ మెనీ పీపుల్.
1: భారతదేశము
0: భారత్
1: ధనకనక వస్తు అనాథులు ఎందుకు వెనుకబడినటువంటిది నిజమే.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
1: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది, అది
0: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
1: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
0: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
1: దీని వల్లనే
0: బికాస్ ఆఫ్ దిస్
1: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
0: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
1: నైతిక ఆధ్యాత్మికమైన దీని ఎంత అభివృద్ధి మనం కాంచినప్పుడు,
0: దెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
1: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
1: కనుక
0: సో
1: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
0: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
1: ధనము. ఏ ధనము?
0: వాట్ వెల్త్ వి హావ్?
1: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
0: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
1: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ దట్ వెల్త్.
1: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఉన్నత విద్యను అభ్యసించండి.
0: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత పదవులు పొందండి.
0: ఆక్యుపై హై పొజిషన్.
1: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
1: యు నెవర్ హర్ట్ నెవర్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: ఎవరికైనా సరియే
0: ఎనీబడీ.
1: కనుక మీరు సహాయం చేయండి.
0: హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తనా పనా అనే భేదమని పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
1: అందరూ నా వారే.
0: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
1: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే
0: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
1: కుటుంబంగా తయారవుతుంది.
0: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
1: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
0: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
1: నాకు తెలుసును.
0: భగవాన్ నోస్.
1: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
0: దిస్ ఈస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
1: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
0: ఇఫ్ యూ హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
1: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
0: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30
1: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
0: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
1: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
0: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యూ డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా అవసరము.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
0: దేర్ మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
1: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
0: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
1: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది గొప్ప విద్య.
0: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
1: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
0: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
1: ఇంకా భోజనాలు.
0: దెన్ ఫుడ్.
1: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
1: టేస్ట్ వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
1: ఆనందంగా తింటూ వచ్చారు.
0: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
1: ఈ వేదం కూడాను వాళ్ళు చూపలేదు.
0: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
1: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
1: ఏ దేశం పోయినా,
0: మే గో ఎనీవేర్.
1: ఏ కాలంలో పోయినా,
0: ఎనీ టైం.
1: ఏ పరిస్థితి ఎందైనా,
0: ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
0: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
1: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
0: విన్ యూఆర్ హంబుల్ దేర్.
1: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
0: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
0: వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దట్ యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సచ్ ఇన్స్టిట్యూషన్. Swami does not want anything from you.
1: You take good name, good name, good name.
0: You get a good name that Swami wants.
1: Adhe na kavali.
0: That's what Bhagwan wants.
1: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
1: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
1: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కానీ
0: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అప్పుడు ఈ భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధింపు చేయడానికి వీలవుతుంది.
0: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్.
1: చాలా వినయంగా మాట్లాడాలి.
0: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
0: ఇఫ్ ఎనీ ఎల్డర్లీ పర్సన్ కమ్స్
1: నాకు తెలియదండి ఎక్కడ ఉన్నాడు. ఆ విధంగా కఠినంగా పాడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో.
1: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
0: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్.
1: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
0: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్ బ్లెస్ యు. యు కెనాట్
1: ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: అది నేర్చుకోండి మీరు.
0: దట్ యు లెర్న్.
1: అది నేర్చుకోవటమే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: భగవద్భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుండే నీవు

0: You might have come across a wicked man.
1: కాని ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
0: Never consider him wicked.
1: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని.
0: The body is wicked.
1: అతని యందు ఉన్నటువంటి ఆత్మతత్వము నీ యందు ఉన్నటువంటి ఆత్మతత్వమే.
0: But there in him the same self is present as in you. కాబట్టి అతని
1: యందు ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చావు.
0: The self in him is as much the same as the self in me.
1: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
0: You should love all living creatures.
1: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
0: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ ఇన్ కోఆర్డినేషన్. ఏ దేశం
1: కూడా మీరు తిరస్కరించకూడదు.
0: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
1: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
1: జననీ జన్మభూమశ్చ స్వర్గాధిపు గరియేసి
0: ది మదర్ ల్యాండ్
1: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇది కూడా స్వర్గమును కంటే మించినటువంటి వారు.
0: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
1: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
0: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
1: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
0: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
1: మహనీయులు అంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
0: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
1: పైన కాషాయము
0: One may have ఆకర్ రోగ్
1: లోపల కషాయము
0: కాషాయ ఆకర్ రోగ్ కషాయ ఇది పాయిజనస్ విదిన్ ఇట్స్ నాట్ ద డ్రెస్
1: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
0: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
1: మనసు మార్చుకోవాలి.
0: చేంజ్ యువర్ మైండ్.
1: మనిషి మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
1: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
0: నథింగ్
1: గుణమును మార్చుకోవాలి.
0: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ ఇస్
1: చేంజ్. పవిత్రమైనటువంటి గుణము చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: సత్య ధర్మము శాంతి.

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: సంతోషం. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: The whole secret of life lies in this song. It's unfortunate that we are not able to follow Bhagwan.
1: Take time. రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: We'll write down, we'll practice Swami. Certainly next time we'll follow you.
1: ప్రేమముదిత మనసే కపో రామ రామ రామ.

0: చాలిన వేదాంత సారయుతులు. నిర్జీవ శిలలతే నాట్యమాడింపంగ, నిర్జీవ శిలలతో నాట్యమాడింపంగ నేర్పు కలిగిన సదా చారులతలు. బహువీర సుతులచే పాడింప నేర్చిన, బహువీర శిరముతే పాటింప నేర్చిన నేర్పు కలిగిన కళా నిపుణుడతడు. ఎందరుండియు ఏమి ఫలము, ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటెను వేరెత్తి ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: Ancient sages had plenty of Vedantic knowledge to disseminate to students under their care. There were experts in this country who could make lifeless boulders even dance. There were people of fine arts, music in particular. An expert with all this, what is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi vidyarthi yulara.
1: Students, boys and girls.
0: Vidya anaga emiti.
1: What is education?
0: Etti vidyanu manam abhyasinchali.
1: What sort of education should we acquire?
0: Vidya yokka pramanamulu emiti.
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: వాట్ ఈస్ దట్స్ రియల్లీ ఐడియల్ టు మ్యాన్ కైండ్?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: వాట్ ఈస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: He is a true student if he has got full awareness of these five forms of the fine arts and their impact.
0: Kevalamu vijnanamu prajnanam annatundi vidyarthi valla erpadinatundi kaadu.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: Vidyayoka samskaram chetane ee pavitramaitundi shaktilu manavulaku chekurutunnadi.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: Samskruti anaga emiti?
1: What is samskruti, culture?
0: Idi pratyekamainatvanti oka nibandhana kaadu.
1: It is not any stipulation.
0: Nitya jeevitamulo manavudu anubhavinche asatyamainatvanti margamu apramanamaina margamu అనిత్యమైనటువంటి మార్గము వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించటమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, దాట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ ఫ్లీటింగ్, అండ్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ అండ్ ఇమ్మోర్టల్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము ఎక్కడ ఉన్నది?
1: వేర్ డు యూ ఫైండ్ సచ్ సీక్రెట్ డివినిటీ?
0: ప్రతి మానవుని దగ్గర కూడాను ఈ దివ్యత్వము సత్యస్వరూపమై తాండవమాడుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్ డాన్సింగ్ విత్ ఇన్.
0: పుడమే కయగల ప్రతి వ్యక్తి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటి దేశము కాదు.
1: యువర్
0: సత్యధర్మం మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, నాట్ టు సేఫ్ గార్డ్ ఐదర్, ప్రొటెక్ట్ అండ్ అప్ హోల్డ్ సత్య ట్రూత్ ధర్మ రైచియస్నెస్, దాట్ ఈస్ ఇనఫ్.
0: సత్యధర్మంలో కాపాడినప్పుడే జగత్తంతైకుడును సుక్షేమంగా ఉంటుంది.
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ అప్ హెల్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ఎన్ష్యూర్డ్.
0: ఈ జగత్తంతైకుడును సత్యధర్మంపైనే ఆధారపడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ రెస్ట్ ఆన్ సత్య అండ్ ధర్మ.
0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
1: The entire universe has truth as its origin, and finally the universe merges back into the truth.
0: Satyamahimaleni stalamedi kanugunna shuddha satvamidiye chudarayya.
1: Is there any place where there is no truth? But in fact it is that unsullied truth which is present everywhere if you are keen to observe.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యముపైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
0: ఈ సత్యధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
1: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
1: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
0: అనేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
1: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Where from have you come?
0: Kevalamu pavitramaina Bharatadesamlone puttaru.
1: You are born here in the sacred land.
0: Ekkada unnaru? Bharatadesamunde unnaru.
1: Where are you? You are in Bharat.
0: Itti pavitramaina Bharat tattvani gurtinchukolalekapothunnaru.
1: You are not able to know the sanctity, the sacredness of Bharat.
0: Putti periginatvanti ee bhoomi ende mee yokka punya tattvani gurtinchukolalekapothunnaru.
1: You are not able to know your own land of merit where you are born.
0: Bharata bhumi kevalamu kartavyamni nirvartinpa chesetvanti karma bhumiye.
1: Bharat wants you to discharge your duty, so this is the land of action.
0: Itti kartavyanni nirvartinchi punyamni progu chesetvantidi Bharata bhumi.
1: Bharat wants you to accrue the merit by discharging your duty.
0: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుచుతూ వచ్చారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
0: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది. సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
0: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
1: For that reason, this is called the land of merit, punya bhumi.
0: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్నిధి సంబంధం ఏమిటి?
1: What is the intimate relationship between God and this earth?
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది కాలు.
1: This is the leg.
0: ఇది తల.
1: This is the head.
0: ఇది కడుపు.
1: This is the stomach.
0: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
1: All these parts, organs, belong to the same body.
0: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
1: Body is the combination of different organs.
0: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
1: This body is basically human.
0: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
1: This humanness, how is it related?
0: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
1: It is related to the community or society.
0: సమాజము దేనితో కూడినటువంటిది?
1: Society, how is it comprised?
0: ప్రకృతితో కూడినటువంటిది.
1: It is in nature, ప్రకృతి.
0: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
1: What is the composition of ప్రకృతి?
0: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
1: This nature is divine.
0: కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క అంగము.
1: So nature is a part of God.
0: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి సమాజం యొక్క అంగము.
1: ద నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ.
0: సంఘము మానవత్వం అంగము.
1: And this society is the part of humanity. కనుక ఈ
0: అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: Then once we understand the intimate interrelationship between the different organs of the body, we can carry on the life
0: sojourn.
1: Embodiments of love.
0: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుండాలి.
1: If you investigate and inquire deep enough, you will know the divinity within.
0: దివ్యత్వం లేకుండా ఒక క్షణమైన కూడా మానవుడు జీవించలేడు.
1: Man cannot live without divinity.
0: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకును గడుపుతున్నాడే గాని కాలమును గడిపినంత మాత్రమున కర్మ సార్థకం కాదు.
1: Man is egoistic and spends his life, but he doesn't work for his redemption.
0: కర్తవ్యము మొదల లేక కర్మను మొదల అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు
1: when we investigate is the duty first.
0: చాలా మంది మాకు రైట్ రైట్ రైట్ అని పోతుంటారు.
1: Many people proceed along the direction of right.
0: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: How do you get these rights?
0: కర్తవ్యమే లేకుండా ఈ యొక్క రైట్ నీకు చిక్కదు.
1: Without duty there cannot be rights.
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైట్ నీకు ప్రాప్తిస్తుంది.
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండా కర్తవ్యమునికి ఏమాత్రం కూడా గుణగణం రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: So duty is not there in the beginning.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: Right doesn't
0: take మానవునికి ఎట్టి రైట్ కూడాను లేదు.
1: Man has no right whatsoever.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? It is the rain that occupies
0: వర్షం వచ్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా,
1: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యూ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: హిమోసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఈ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: Enquiry is needed to acquire spiritual knowledge.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యతో లభ్యం కాదు.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: సా విద్య యా విముక్తయే.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: The parents play a major role if you want to know whether duty comes first or the right.
0: Right and responsibility lopala right mukhyamu.
1: Among the two, right and responsibility, the responsibility
0: kaani responsibility ye maatramu ledanu bhavistunnaru.
1: But we just dismiss our responsibilities.
0: తల్లిదండ్రుల యొక్క సత్వమే మీ అందు లేకుండినా మీరు ఏ విధంగా ఈ జగత్తులో జీవిస్తున్నారు?
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: కనుకనే తల్లిదండ్రుల యొక్క రైట్ను మీరు కాపాడుతూ రావాలి.
1: So you have to safeguard the rights of your parents.
0: ఈ రైట్ను మీరు కాపాడుతూ వచ్చినప్పుడే తల్లిదండ్రులు మీ యొక్క బాధ్యతను గుర్తించి వర్తిస్తారు.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ పితృదేవో భవ అని మొట్టమొదటి మాతాపితృలకు తగినటువంటి స్థానం అందించారు.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: ఈనాడు సైన్స్ గొప్పది.
1: Today, science is at high level.
0: ఈ సైన్స్ కు ఏ విధంగా వచ్చింది ఈ గొప్పతనము?
1: How do you expect this greatness attached to science?
0: కేవలం ఇది భౌతికమైనటువంటి విద్యలతో ఏర్పడినటువంటిది మాత్రమే కాని లౌకికమైనటువంటిది అతీతమైనటువంటిది కాదు.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: ఈ సైన్స్ యొక్క ప్రభావం ఏమిటి?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని వివరించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపులంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature.
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: పట్టి ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself. తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సైన్స్ హి ఎక్స్ప్లోర్స్ నేచర్.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకపడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వం అంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: Earlier days, at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
0: తల్లియే లేకుండా నీవు ఏ విధంగా పుట్టావు?
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితులు ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకనే అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: Everyone must understand the principle of the mother in relation to motherland.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: Today you receive your degrees and leave.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: In Bharat there are 200 universities.
0: 8000 కాలేజీలు ఉన్నాయి.
1: There are thousands of colleges.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: These colleges and universities send forth లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: What is that the outgoing students are doing?
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: With all this high education, how about their living?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పించేటువంటి
1: Earlier days, you are taught for a job.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: Therefore, the jobs have got to be taught to you, and therefore the education must be imparted.
0: ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: Today you don't have employment.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: What is that students?
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: Students go abroad.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: What do they do there?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: They do all that service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈ నాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవికి ఆరాధన చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland.
0: మాతృభూమికి సర్వింగ్ చేయటం లేదు.
1: They don't serve their motherland.
0: ఇతర దేశాలకంత సర్వీస్ చేస్తున్నారు.
1: They serve in foreign countries.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It's not proper.
0: ఇది విద్యనే కాదు.
1: It is not education.
0: నీ పుట్టి పెరిగినటువంటి యొక్క దేశంలో నీ యొక్క జీవితాన్ని దారపోయాలి.
1: In fact, you have to dedicate your life to the land where you are born.
0: జీవిత సంగ్రామం లోపల మానవుడు విద్యావంతులైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్పది, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు.
1: So many are educated.
0: ఇన్ని విధానాలను మన స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైనయింది.
1: And 50 years, even more, after
0: independence.
1: Thousands and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are doing?
0: సమాజ సేవలో ఏమాత్రమూ పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదట దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజం లోపల నీవు సేవ చేసుకో.
1: Serve the society.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి యొక్క కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day he has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: He has learnt all the expertise of science and technology.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: What is not present here is not available anywhere.
0: ఎన్న భారతే తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere.
0: దేశంలో లేనటువంటిది విదేశాల్లో ఎక్కడ మనకు కనిపించదు.
1: What you don't notice here, you don't find anywhere.
0: సర్వశక్తి భారతదేశంలోనే ఏమిటి ఉంటున్నది.
1: In fact, all capacities, capabilities, resources are here in Bharat.
0: సర్వ కీర్తి కూడాను భారతదేశంలోనే ఉంటున్నది.
1: High reputation is here in this country.
0: అట్టి కీర్తి ప్రతిష్టలతో వెలసిల్లేటువంటి భారతదేశాన్ని విస్మరించి,
1: you have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge and education must be beneficial to your country. You serve your elders.
0: నీకు ఇంటిని నువ్వు కాపాడుకో మొదలు.
1: And then you take care of your family.
0: అప్పుడే నీ చదువుకు సిగ్గుతి వస్తుంది.
1: దెన్ యువర్ పేరెంట్స్ విల్ గెట్ గుడ్ నేమ్.
0: కనుకనే మొట్టమొదటి నడుమంచి పని చేయాలి.
1: Therefore, first bend your body.
0: కర్మవీరులు కావాలి.
1: You should be a man of action.
0: ఈ కర్మ చేయకుండా కేవలం మాటల చేత శోకుల చేత మన జీవితాన్ని గడపడం సరైనటువంటిది కాదు.
1: It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: కనుక మనం మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: To get a good name, first bend your body and work.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: For a gigantic tree to grow, what is that seed
0: does? రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: The seed loses its entity,
0: అది ఇంకొక రూపంగా బయలుదేరుతుంది.
1: It sprouts up.
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: It grows into
0: ఆ వృక్షం నుండి ఫలములంతా అందిస్తుంది.
1: And then it carries its
0: తన అహంకారాన్ని నిర్మూలం కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: When you kill your ego, you will have positive results.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: The seed destroys its form and name.
0: కనుక దేహాభిమానం వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: దేశాభిమానం పట్టుకోవాలి.
1: యు షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో దేశాభిమానం.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడాను నేషనల్ సాంగ్యం అనేది తెలుసునా అంటే తెలియదు.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: Why? What is the reason?
0: జనగణమన అధినాయక జయహేని ఈ భగవంతుని యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
1: The national anthem carries with it the divine principle.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు.
1: Today we are not understanding, recognizing the value of our country.
0: విద్యార్థులారా, విద్యార్థినీలారా,
1: students, boys and girls,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మికం నుండి బయలుదేరుతుంది కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness, you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today, what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamundi em prayojanam?
1: Without guna, the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudikini gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character, they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi
0: friendship lopala sarayina gunamnu pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
1: But we say hello, but hollow inside.
0: కనుకనే మనం మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: So first, character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే నీకు రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to you.
0: అప్పుడే నీకు రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to
0: the
1: sound.
0: అప్పుడే నీకు రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the results.
0: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులను గౌరవించడానికి నేర్చుకోండి.
1: First learn to respect others.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: పక్కింటి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: It is not proper.
0: చుట్టుపుట్టు పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: You should respect the entire neighbor.
0: నీకు ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: You may be wealthy, rich enough. The neighbor may be poor.
0: తిండి తీర్థాలతో కాదు మన గౌరవం వచ్చేది.
1: You are not respected because of food and drink.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
1: You will be reputed if only you have truth, righteousness, peace, love and self-respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
1: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: ఎదుటి వాడిని ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ రెస్పెక్ట్.
0: ఎదుటి వారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి respected.
0: కనుక మొట్టమొదటి మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కీప్ అప్ మెయింటైన్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ హావ్ గాట్ ది హ్యూమన్నెస్.
0: దైవం యొక్క గుణం.
1: దే ఆర్ డివైన్ క్వాలిటీస్.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంతకాలమైనా సాధించవచ్చు.
1: విత్ ద డివినిటీ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
0: సత్యం నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: ట్రూత్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవేర్.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూసుకోవాలి.
1: నెవర్ గివ్ అప్ ద ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీవు మారకూర్చోవచ్చు.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: One may be a bigger, other may be a beggar.
0: కానీ ఇద్దరు యందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: But the truth is same in both.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటైపోతావు.
1: When once you understand this truth, you understand unity.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should acquire this unity.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైన దైవత్వాన్ని పొందగలము.
1: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: Let us see the unity in diversity.
0: చూడండి ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బుల లోపల కరెంట్ ఒక్కటే.
1: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి వ్యక్తి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అటు సత్యతత్వాన్ని కూర్చున్నప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటుపడవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ప్రాస్పెరిటీ.
0: సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దట్ అఫ్లూయెన్స్ ఇస్
0: సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
1: ప్రాస్పెరిటీ ఇస్ ఇన్ యూ.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: దీస్ రిచెస్ కెనాట్ బి స్టోలెన్.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: యు హావ్ గాట్ ద వెల్త్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using
0: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are bound to
0: oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly అని నువ్వు మాట్లాడినప్పుడు నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: అంటే మీకు తెలుసు కదా, చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవటానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గరికి పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: మదర్ ఐ హావ్ నో మనీ,
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: ఐ హావ్ నో మనీ టు హావ్ ఎనీ టీ.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: ఐఎమ్ రీడింగ్ అండర్ ది స్ట్రీట్ లైట్.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: ఐ బారో బుక్స్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ రిటర్న్ నెక్స్ట్ డే.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
1: ఐ నో ద పొజిషన్ ఆఫ్ మై ఫ్యామిలీ.
0: నాకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: అండ్ ఫాదర్ ఇస్ అ కార్పెంటర్, హి హస్ నాట్ ఎనఫ్ ఆఫ్ మనీ.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ది ఓల్డ్ గార్మెంట్స్ అండ్ రిటర్నింగ్ టు పీపుల్.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టకడపడి అదే గౌరవాన్ని తీసింది.
1: అండ్ దిస్ హార్డ్ వర్క్ గేవ్ హిమ్ ఆల్ ది నేమ్.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The mother said, "You are behaving in full knowledge of the position of the family. You are bound to be successful because you know of family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumphant
0: and victorious. ఈ విధంగా సేవ చేస్తూ వచ్చాడు.
1: వైల్ కీపింగ్ అప్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ద మీనియల్ ద లో.
0: క్రమక్రమేణా తల్లి మాటలను అంగీకరించి ఆత్మ గౌరవాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్, హీ డెవలప్డ్ హిమాలయన్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఈ ఆత్మ గౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హీ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తల్లిని పోషించుకుంటూ తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హీ కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవడం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్ and he was respected.
0: ee lopala konni election lu vachinayi.
1: It was the time of elections.
0: Aa election lopala ee sneetulandar kudanu nivu chaala satyanni palikeetunti vaadu, nivu gauravam kosam paatu padutunnavu, nivu nilustene tappaka memantha vote vestam annaru.
1: All friends approached and said, "You are respected, you are loved by everybody, now you contest in the election," they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect too. I don't want money.
1: He said, "I want only self-respect, not money."
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయినాడు.
1: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చవెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవము.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు,
1: నాట్ పొజిషన్,
0: ఆత్మ గౌరవం వల్లనే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ మ్యాన్ నాట్
0: అనిమల్. సంచరిస్తున్నాడు,
1: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
0: కనుక ఈ విషయార్థి లోపల సంచరిస్తున్నాడు.
1: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
1: ది ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
0: ప్రయోజనం లేదు.
1: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: ది ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: కనుక దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: అండ్ వన్ స్టూడెంట్ వాంటెడ్ టు బి ఎ డాక్టర్.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నువ్వేం భయపడవద్దు.
1: అదర్ సెడ్ డోంట్ బి అఫ్రైడ్.
0: నాకు భగవంతుడు ఉన్నాడు,
1: దేర్ ఈస్ గాడ్,
0: సర్వ విధాలా రక్షించేసేటువంటి వాడు తానే,
1: గాడ్ ప్రొటెక్ట్స్ యూ,
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఏమని పాటుపడద్దు,
1: సో డోంట్ వరీ అబౌట్ అదర్స్
0: అని చెప్పేటప్పటికి ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
1: విత్ దట్ ఫెయిత్ హీ రోట్ ఎ లెటర్ టు గాడ్.
0: దైవమా,
1: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటను నేను చక్కగా విశ్వసిస్తున్నాను, ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, "Oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?"
0: భగవంతుడికి ఒక లెటర్ రాస్తున్నాడు.
1: He was writing a letter to God.
0: బెల్ కొట్టింది కాలేజీలో.
1: And the bell is given there at the college.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: While collecting his books, the letter dropped on the way.
0: దాన్ని పెట్టుకున్నాననే ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: Thinking the letter was with him, he returned.
0: జారిపోయింది.
1: But the letter dropped.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: A virtuous man was passing by.
0: ఏదో పిల్లవాడు పాపం, ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకొని చదివాడు.
1: Some innocent boy must have dropped it. He collected the letter and read.
0: ప్రారంభంలోనే ఉంటున్నది my dear God అని.
1: There the letter began this way, my dear God.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే, నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని కళ్ళు కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: While collecting his books, the letter dropped on the way.
0: దాన్ని పెట్టుకున్నాననే ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: Thinking the letter

0: డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అని.
1: దిస్ నోబుల్ మ్యాన్ హ్యాస్ గాన్ త్రూ ద హోల్ లెటర్. ఓ గాడ్, యు ఆర్ ఎవ్రీవేర్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ హెల్పింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ మేక్ మీ డాక్టర్.
0: తాను మెడికల్ కాలేజ్ చదవడానికి పోయాడు.
1: And he was
0: ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా చాలా మంచివాడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ ఇస్ ఎ నోబుల్ మ్యాన్.
0: ఆయన, నీకు చాలా తెలివితేటలు ఉంటున్నాయి, నువ్వు చాలా గొప్ప విద్యావంతుడు అవుతావు, నీవు తప్పక నీకు సీటు చిక్కుతుంది, నేను ఇస్తాను సీటు, కానీ ఫీజు కట్టుకోవాలా అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ సెడ్, యూ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్, ఐ విల్ గివ్ యూ అడ్మిషన్, బట్ యు మస్ట్ పే ఫీజ్.
0: ఫీజు కట్టేటువంటి శక్తి లేనప్పుడు వాడిని ఎవరు అంగీకరించారు?
1: You may be highly intelligent, if you don't pay fees, you cannot be admitted.
0: నేను ఎలాంటి వాడినైనా కానీ సరే సీట్ ఇవ్వాలి.
1: బట్ బికాస్ ఆఫ్ హిస్ ర్యాంక్ హీ మస్ట్ బి అడ్మిటెడ్.
0: వాళ్ళ డబ్బుతో నాకు అవసరం లేదు, ప్రేమతోనే నాకు అవసరము.
1: ఇట్ ఇస్ లవ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమతో సంపాదించలేనటువంటిది దేనితోనూ సంపాదించలేరు.
1: ఇఫ్ యూ డోంట్ అక్వైర్ త్రూ లవ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ బై ఎనీ వే, అండ్ యూ కుడ్ గెట్ సీట్.
0: సీట్ చిక్కేటప్పటికీ ఆనందంగా ఉంటున్నాడు.
1: ద బాయ్ వాస్ హ్యాపీ.
0: కానీ లోపల మాత్రం బాధగా ఉంటుండాలి. దీనికి నిత్యము ప్రతి నెల కూడా దీనికి ఫీజు కట్టాలి.
1: బట్ హీ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఫీజ్ మస్ట్ బి పేడ్.
0: ఎక్కడి నుంచి తెచ్చింది నేను?
1: వేర్ ఫ్రమ్?
0: నయా పైసా లేదు నా దగ్గర.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ పై.
0: చెప్పులు కుట్టేటువంటి వారి దగ్గరైనా కొద్ది నయా పైసాలు ఉంటాయి.
1: ఈవెన్ ఎ కాబ్లర్ విల్ హావ్ సమ్ మనీ.
0: పైసా లేదే అన్నాడు.
1: హీ హాడ్ నో మనీ విత్ హిమ్.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకునేటువంటి వాడు తన మనసు కూడా మారినది.
1: And the mind of the principal changed, transformed.
0: నాయన, నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు, తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: The principal said, boy, you have full faith in God. He will never betray you.
0: ఇంత జరిగింది. ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: This letter to God is picked up by a noble rich man and he paid the fees for the whole period of 5 years of his study in the medical college.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క బిడ్డను.
1: ప్రిన్సిపల్ కాల్డ్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన, నువ్వేం వరీ చేయవద్దు.
1: హి సెడ్, ఓ బాయ్, డోంట్ వరీ.
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎట్లా అందింది? ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
1: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: తన క్లాస్ మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దండికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
1: All his classmates came and said, you are going to be a big man.
0: నాకు అక్కర్లేదు.
1: He said, I don't want position.
0: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
1: I have studied to serve
0: society. సమాజ సేవ my life.
1: And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: The seat is reserved in advance before the birth of the child. దానికి
0: అడ్వాన్స్ ఒకటి కట్టాలా? 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వాడికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of this
0: nijamainatvanti namakam kaliginatvanti vaniki nijamainatvanti oka faith tho bhagavantuni poojinchetvanti vaniki talchetvanti vaniki aatma vishwasam kaliginatvanti vaniki ekkadaina emaina jarugutundi.
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achieve ee
0: namakamlo kondu chelichipothunnadi.
1: Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
1: How can you live in this world?
0: నమ్మకము రెండు నయనమ్ములే లేవు, అంధులైరి నేను అవని ఎందు.
1: People on earth today are totally blind, having lost the eyes of faith.
0: అంత జ్ఞాననేత్రం చెరువు చర్మచక్షం తెరిచి ప్రయోజనం లేదు.
1: It's not the physical eye that's important, the wisdom eye is important.
0: చక్షం తెరుపు.
1: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
1: Then you will get the results.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు ముందుంచారు.
1: యూ హావ్ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హ్యావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
1: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. స్మాల్
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.

0: Boys will put on the light to read through
1: night. కానీ వార్డెన్ చెప్పాడు ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
0: Warden instructed you to make use of electricity under certain limits.
1: కరెంట్ బిల్ చాలా అధికమవుతుందది అన్నాడు.
0: The electricity bill is going up.
1: కానీ వారు ఏమాత్రం వినలేదు.
0: The boys didn't hear that.
1: చదువుతూనే ఉంటున్నారు.
0: They were reading and reading.
1: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
0: Examination
1: పరీక్షలకు ముందుగా 2 నెలలు వచ్చేటప్పటికి కరెంట్ వాడు దాన్ని కరెంట్ ఆపేసాడు.
0: And the electricity department has cut off the power supply.
1: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు.
0: The department did its duty.
1: లైట్ లేవు.
0: There was no power supply.
1: చాలా బాధపడుతున్నారు.
0: Boys are feeling bad.
1: 4 నెలలు లైట్ లేదు.
0: There was no power supply for 4 months.
1: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
0: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
1: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
0: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి, బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
1: పరాయి వాడిన అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు.
0: భగవాన్ సాడ్, వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
1: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
0: స్వామి, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
1: ఎంత అవుతుంది అన్నాడు.
0: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్.
1: 70,000.
0: 70,000
1: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
0: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
1: యోచన చేయొద్దు.
0: డోంట్ వరీ.
1: పిల్లలకు చెప్పొద్దు.
0: డోంట్ టెల్ బాయ్.
1: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయండి.
0: భగవాన్ సెడ్, ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
1: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
0: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్.
1: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
0: ఏ స్మాల్ న్యూస్ పేపర్
1: అంటే చూడను.
0: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
1: కానీ చూచాను.
0: దట్ డే ఇట్ హ్యాపెన్
1: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
0: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
1: అలాంటి పిల్లల్ని ఎవరు చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లల్ని చంపుకుంది, తాను చచ్చింది.
0: What happened was the mother and the children consumed poison and died.
1: రెండవ దినమే చూసి చాలా బాధపడ్డాను.
0: భగవాన్ saw this news item.
1: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
0: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
1: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
0: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
1: అనే ఉద్దేశంతో
0: విత్ అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏ గతి పడుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
1: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
0: వీ షుడ్
1: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
0: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్
1: అని పిల్లలు దాన్ని కూడా తీసుకుని వచ్చేసాను. ఉది మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుబత్తి మండలము.
0: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
1: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
0: దేర్ ఆర్ సమ్ 4 lawn, ద ఆర్ఫన్స్ వర్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద గ్రాండ్ పేరెంట్స్.
1: ఏర్పడింది.
0: దే డోంట్ హావ్ ఎనీథింగ్.
1: అలాంటి పరిస్థితిలో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చాను.
0: ఆల్ ఆర్ఫన్స్
1: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి, గట్టిగా బోధించాను.
0: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్.
1: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
0: 60 children ఆర్ బ్రాట్.
1: వాళ్ళకి చెప్పాను, మీరు పోసైన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని అప్పుడే 1 నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
0: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
1: కట్టించి వాడికి పేరు చెప్పి నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
0: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
1: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
0: ఇట్ మే టేక్ 10 years.
1: చిన్న పిల్లలు పాపం,
0: దేర్ ఆర్ సో యంగ్ చిల్డ్రన్.
1: అప్పటికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ చేసేసి మీకు 3-4 లక్షలు అవుతుంది.
0: ది ఇంట్రెస్ట్ అక్రూడ్ వుడ్ కమ్ టు 3-4 lakhs లేటర్.
1: అప్పుడు మీరు సుఖంగా జీవించుకోవచ్చు అని చెప్పి
0: దెన్ యూ కెన్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: చెప్పేటప్పటికి వాళ్ళు ఎవరు నమ్మలేదు.
0: దే డిడ్ బిలీవ్ ఇనిషియల్లీ.
1: ఎలా నమ్మగలరు ప్రపంచం ఈ విధంగా ఉంటున్నప్పుడు? ఇలాంటి సత్యాన్ని వాడు నమ్మరు.
0: వెన్ ది సినారియో ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దాట్, నోబడీ విల్ బిలీవ్ ట్రూత్.
1: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
0: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
1: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరికొక పిల్ల పేరుతో 1 లక్ష రూపాయలు ఇచ్చారు.
0: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్.
1: పరమహంస కూడా చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
0: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
1: ప్రతి దినం కూడా వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
0: ఎవ్రీడే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్.
1: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
0: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: వేదాన్ని నేర్చుకున్నారు.
0: దే ఆర్ లెర్నింగ్ వేద.
1: అందరూ వేదం చెప్పుకొచ్చారు.
0: ఆల్ వేదాస్ కెన్ చాంట్ వేద.
1: ఆనందంగా ఉంటారు.
0: దే ఆర్ వెరీ డిలైట్ఫుల్.
1: ఆయన మీరు బాగున్నారా అని అడిగితే మాకేం స్వామి కల్పవృక్షం మాది మీరుంటే మాకేం తక్కువ అంటారు వాళ్ళు.
0: ఇఫ్ యు ఆస్క్ దోస్ బాయ్స్ how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling
1: tree. వాళ్ళకి ఆనందం ఎక్కడి నుంచి చిక్కుతుంది?
0: How do you expect them to be blissful?
1: చిక్కుతుందా? చిక్కదు.
0: Not out of money.
1: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత ఆప్యాయత కలిగింది.
0: It is only love that made them blissful.
1: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
0: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
1: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
0: బికాస్ పీపుల్ ఆర్ నాట్ prepared to believe truth.
1: నమ్మకంతో నాకేం కావాలి? నా నమ్మకం నాది.
0: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: వాళ్ళని పోషించాలి.
0: And they have to be
1: వాళ్ళని ఉద్ధరించాలి.
0: And they should come up.
1: మానవ మాత్రమే.
0: And they're humans.
1: మానవ కంటే విదేశం కాదు.
0: They are not separate.
1: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
0: One should conduct according to the order. Come on.
1: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
0: You all have stayed in our hostel.
1: తిరిగి మీ స్వస్థానాలకు వెళ్ళి
0: you go to your native place,
1: తల్లిదండ్రులు సేవించుకొని,
0: serve your parents,
1: ఉద్యోగాలు కూడా చేసుకొని,
0: get jobs,
1: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
0: You also visit this place in between.
1: ఈ నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
0: Sometimes you may forget what all you have learned.
1: ఈ వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
0: And once you come and repeat your visit,
1: చక్కగా మీరు యోచన చేసుకోండి. పెద్దది అర్థం చేసుకొని అక్కర్లేదు. ఒక పిల్లవాడు,
0: you don't need to go that far. One boy,
1: అబ్బాయిని అడగండి. తల్లి లేదు, తండ్రి లేదు.
0: దట్ బాయ్
1: నా దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలంకు నేను చెప్పాను అనంతపురంలో హాస్టల్లో ఉంటుండి, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి గారు చాలా చాలా ఇప్పుడు తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
0: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
1: శ్రద్ధగా చదివాడు.
0: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
1: ఒక చాలదా మీకు ఎగ్జాంపుల్.
0: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
1: us. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
0: భగవాన్
1: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు. వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
0: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ ఇట్ ఇస్ డ్యూటీ.
1: అలాంటి ప్రేమ చేత
0: ఫీల్స్ దట్ హీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
0: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
1: చాలా మంచి పిల్లవాడు.
0: హీస్ ఎ వెరీ గుడ్ బాయ్.
1: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
0: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
1: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: యూ నెవర్ ఆస్క్.
1: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
0: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
1: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
0: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
1: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
0: why these things are said?
1: ఈ కాన్వకేషన్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి విషయం.
0: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
1: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
0: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
1: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: సంక్షేమానికి సరి అయినటువంటి సమాజ సేవ అవసరము.
0: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఈజ్ ఎసెన్షియల్.
1: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: ఆ రెండింటినీ మీరు పెంచుకోండి.
0: డెవలప్ దిస్
1: గాడ్. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
0: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని.
0: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
1: ఇది మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
0: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: అలాంటి రీతిగా జరిగినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
0: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు.
0: సో ఎడ్యుకేషన్ షుడ్ కన్ఫర్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ షుడ్ గివ్ యూ డిజర్వ్డ్నెస్. అవుట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్ ది అఫ్లూయెన్స్ ఆఫ్
1: ప్రయత్నం చేయండి.
0: అండ్ బి హంబల్.
1: విద్య యొక్క సారం ఏమిటి? వినయమే.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ హ్యూమిలిటీ.
1: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
0: కిల్ యూర్ ఈగో విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సర్వ్ ది సొసైటీ.
1: ఒక నయా పైసా లేని పిల్లలకు,
0: దోస్ వితౌట్ పైసా,
1: వాడికి వచ్చే నెల నుంచి కూడా 7,000-8,000 అయిపోతుంది జీతం.
0: అండ్ ది సాలరీ ఇస్ 6,000-7,000 టుడే.
1: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంక ముందుకు ఎంతైనా కావచ్చు.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ హీ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్.
1: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏమాత్రం లోటు రాదు.
0: దేర్ విల్ బి నో షార్టేజ్ బికాస్ హీస్ గుడ్.
1: వాడు భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
1: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలంటే ఇష్టము?
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
1: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
0: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
1: అయితే ఉండు,
0: దెన్ స్టే బ్యాక్.
1: నీ జీతం నువ్వు తీసుకో, నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
0: ద సాలరీ హాస్ టు బి పెయిడ్ టు ఎనీబడీ.
1: ఎవరే గాని ఇక్కడ పనిచేసిన వాళ్ళకు జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
0: ఆల్ రిసీవ్ సాలరీస్ హియర్ ఇన్ అవర్ కాలేజ్.
1: వాళ్ళకంతా ఏమాత్రమో తెలియదు.
0: And they don't know. Many people know, they don't
1: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
0: Many people think that they are giving money.
1: ఎప్పటికీ లేదు, ఒక్కరి వద్ద నుండి నేను నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
1: మంచి పనికి అవే వస్తుంటాయి.
0: And in fact, things come on in their own by his will.
1: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
0: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
1: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
0: Did Bhagavan ask any single paisa from anybody?
1: Nobody. ఎప్పుడు కూడా అడగలేదు.
0: Never, never.
1: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
0: There are devotees of 40 years standing.
1: అడగలేదు.
0: Bhagavan never asked.
1: అడగలేదు, అడగరు.
0: He will not ask in future.
1: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
0: But Bhagavan goes on giving and giving.
1: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
0: This will grow further and further.
1: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
0: We have to take care of
1: youth. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
0: Youth should be molded as ideal people.
1: ఇలాంటి ఆదర్శప్రాయులు పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందమే ఉంటుంది. అదే నా ప్రాపర్టీ.
0: Bhagavan will be so happy to have such ideal students.
1: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలి అని.
0: Many people ask, what is your property?
1: నా ప్రాపర్టీ అంతా పిల్లలే, నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్కీర్తి చేస్తే అదే నాకు ఆనందం.
0: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు
0: టుడే
1: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
0: డ్యూరింగ్ దిస్ కాన్వకేషన్ దిస్ ఇస్ ద డిగ్రీ దట్
1: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
0: ది డిగ్రీస్ ఆర్ గివెన్ టు
1: కేర్ ఎడ్యుకేట్ డిగ్రీ నేను ఇస్తున్నాను.
0: గెట్ ద డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేట్
1: ఆత్మానందమునకు సంబంధించినటువంటిది.
0: ఇట్ రిలేట్స్ టు ది బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్. Bliss of the self is educare.
1: కనుక మీకు ఏది కావాల్సిన నేను చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: పని చేస్తూ నడుమంచి పని చేయాలి.
0: యు వర్క్, బెండ్ యువర్ బాడీ.
1: సోమరి పోతూ కాకూడదు.
0: నెవర్ బి లేజీ.
1: లేజీ కాకూడదు.
0: డోంట్ బి లేజీ.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: రియలైజేషన్ ఇస్ రెస్ట్ అండ్ బెస్ట్.
1: ఆ రియలైజేషన్ చేయడానికి ప్రేమ వెళ్ళి
0: అటైన్ దట్ రియలైజేషన్.
1: ఈనాడు
0: టుడే
1: మన కలాం వచ్చి ఈ యొక్క ఎడ్యుకేషన్ దీని లోపల తాను భాగం వహించడము నాకెంతో ఆనందమైంది.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ది విజిట్ ఆఫ్ కలాం ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: అతను దేశాభిమానము ఎవరైనా కులాభిమానం అనుకుంటారో అతను కులాభిమానం కూడా లేదు.
0: హీ హాజ్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
1: మహమ్మడన్
0: ఈజ్ అ మహమ్మడన్.
1: ఏ మాత్రమూ వేదం లేదు.
0: హాజ్ నో అఫిలియేషన్.
1: అందరినీ ప్రేమిస్తాడు.
0: హీ లవ్స్ ఆల్.
1: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
0: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
1: ఏ దేశము పోలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
0: హీ హాజ్ నాట్ గాన్ ఎనీవేర్.
1: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
0: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీస్ బీన్ సర్వింగ్.
1: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
0: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
1: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
0: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
1: అతని హృదయమే పెద్ద అలంకారం.
0: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
1: అతని మంచి గుణము.
0: హీఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
1: భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
0: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
1: ఈ ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana or attachment to the body and to cultivate deshabhimana or attachment to one's country. థ్యాంక్ యూ. సాయి రామ్.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 13th of May 1982 at Mumbai.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy, compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: ప్రేమ స్వరూపుడు, ఉదాత్తమైన లక్ష్యమునకు సాధించే నిమిత్తమై జీవితమునైనకును త్యాగం చేసేటువంటి యొక్క త్యాగశీలు నేడు సమాజమునకు అత్యవసరం.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: Okka lakshyamunu sadhinchinanta maatramuna trupti pondeetuvanti swabhavam kaadu manavuniki.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied.
1: Inkanu tana jeevithamulo enniyo lakshyamunu sadhinchalani kalagantuntadu manavudu.
0: He dreams of achieving many, many more things.
1: Kaani మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడాను అనుభవించవచ్చు.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగా కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: Anudinamu mana kantiki kanipinchutu sajeevamainatundi oka samajame desham.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: Manavudu tana manasunu, tana buddhini, tana indriyamulanu tana nimittamai ee vidhamuga upayoga pettano ade vidhamuga samajamunu kudanu ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమం పైననే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ, దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగ.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలాచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యూ వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వీ షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హీ డస్ వర్క్ దట్ వీ కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క మిథ్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హీ మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: సో దట్ హీ షుడ్ ట్రై టు ప్యూరిఫై హిజ్ ఓన్ బాడీ హిజ్ ఓన్ లైఫ్ త్రూ ది మీడియం ఆఫ్ వర్క్.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీపుత్రుడైన పాత్రుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఎర్త్.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫాలోస్ ద ఎగ్జాంపుల్ సెట్ బై హిస్ మదర్ ఇన్ దిస్ కేస్ మదర్ ఎర్త్ దట్ హీ బికమ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ టెరస్ ఆఫ్ హిస్.
1: పృథ్వీ తన యొక్క రహస్యమైనటువంటి కర్మశీలతను ప్రకటిస్తూ వస్తున్నది.
0: The earth, in many ways, shows a true nature.
1: Tanu, nisvarthamaina tyagi.
0: The earth is a selfless entity.
1: Nirvirama karma yogi.
0: Entity indulging in selfless sacrifice.
1: Tyagi, yogi ainatvanti yokka prithvi tattvanni prati yokka putrudu kudanu chakkaga gurtinchadaniki prayatninchali.
0: Every son, every child of this mother earth should imbue this lesson of selflessness.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ల వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: ది ఎర్త్ రొటేట్స్ అబౌట్ ఇట్సెల్ఫ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ అట్ 1000 మైల్స్ అన్ అవర్.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రము లేదు.
0: బై దిస్ ప్రాసెస్ ది ఎర్త్ డస్ నాట్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: షీ డస్ నాట్ డూ ఇట్ ఫర్ హర్ హ్యాపీనెస్ సచ్.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ల వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రి పగలు ఏర్పడుచున్నది.
0: బట్ బికాస్ ఆఫ్ దిస్ రొటేషన్ వీ హ్యావ్ వాట్ వీ కాల్ అ డే అండ్ నైట్.
1: ఈ రాత్రి పగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ డే అండ్ నైట్ మ్యాన్ ఈస్ ఏబుల్ టు వర్క్ అవుట్ హిస్ ఓన్ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఇంతే కాక భూమి సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు వేగముతో గంటకు తిరుగుతున్నది.
0: ఇన్ అడిషన్ ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్ అట్ 66,000 మైల్స్ అన్ అవర్.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నవి.
0: ఇన్ దిస్ మేనర్ వి హావ్ ది అకరెన్స్ ఆఫ్ సీజన్స్.
1: ఋతువుల వల్ల వర్షము.
0: అండ్ త్రూ ది సీజన్స్ వి హావ్ ది రెయిన్స్.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుతున్నాయి.
0: అండ్ రెయిన్స్ ఇన్ టర్న్ గివ్ మ్యాన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నది.
0: అండ్ దీస్ రెయిన్స్ అండ్ ఫుడ్ హెల్ప్ మ్యాన్ టు సర్వైవ్ అండ్ ఆల్సో హెల్ప్ ద యానిమల్ కింగ్డమ్.
1: కనుక భూమి తాను చేయనటువంటి యొక్క సర్వకర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ వాట్ ఎవర్ ద ఎర్త్ డస్ సో in a selfless manner, in a spirit of sacrifice.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: భూమి మృణ్మయము.
0: The earth likewise is also of rock.
1: పర్వతములు శిలామయము.
0: Mountains are of rock.
1: వృక్షములు కాష్టమయం.
0: యు టేక్ ద ట్రీస్ దే ఆర్ ఫుడ్.
1: దేహము మాంసమయం.
0: యు టేక్ ద బాడీ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుతున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: నౌ ఇన్ ఆర్డర్ దట్ వి మే ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ అండ్ క్యారీ అవుట్ అవర్ ఓన్ లైఫ్ ప్రాసెసెస్ we give a different name and form to each of these, but essentially They are made up of the five elements.
1: ఇది మొట్టమొదట కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకుందాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ టేబుల్, ఈ చైర్, ఆ తలుపు కూడుకూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: In the same way, the five elements when taken together in different proportions give rise to different entities as far as our views are concerned.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజతత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వలె నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి, స్వార్థరహితమైన యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for Atmananda, that is in a state of bliss, భక్తి in its purity and sacredness is absolutely
1: నమే పార్థాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము లేదు, నేను కర్తవ్య రీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కానీ జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనలను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ life in the art of sacrifice.
1: Kani tarinchagorinatunti manavudu aneka vidhamulaitunti veshamulu veyanakkaraledu.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: Nijamuga manavatvunnandunnatunti oka ahankara tattavunu nirmoolamuga avinchukunnappude prajalu kodanu atanni gaurvinchadaniki veeluga untuntadu.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసించుతున్నాడు, కానీ అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ, హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree and
1: andariki kalipinchinattuga kundu paina pettinanta maatramu adi vruksham kaadu.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: Adhe vidhamugane manamu ahankaram aneetundi kundu paina kurchunnanta maatramu manaku gauravam kaadu.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego,
1: adi vinayamainatvanti yokka margamuno manam undinappude manavattvam abhivruddhi gaanchutundi.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: Kalukani sarva bhutamulonu preminchateme paramaatmani yokka sevaga bhavinchali.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: Sarva rasamula saarame కరుణారసంగా విశ్వసించాలి.
0: The essence of all the rasas is the karuna rasa, a compassion.
1: సర్వ మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
0: All religions highlight the divine principle.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి.
0: All the religions together talk about the good of man.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: It is only that we should understand this basic idea.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If the minds are good, what can you find wrong in the religions?
1: కనుక మతములలో ఏమాత్రము కూడాను చెడుపు లేదు. మతులలో ఉంటుండాలి చెడుపు.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ఈనాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
0: Even the mathematical sciences have made
1: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
0: Fields of art literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఈస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికి ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకనే తాను లక్షల మైల్ అంతరిక్షయానం చేసినప్పటికీ అరయించి హృదయాంతరాళానికి ప్రవేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: కాని ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉంటుండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరము యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకను తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old, there'd be wrinkles all over, his sight gets blurred, his mind goes awry, he has a stick to help him and support him, still he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaj sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamainatvanti udyogamula nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడాను ధర్మో రక్షతే రక్షిత ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ అవర్ సెల్ఫ్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ అవర్స్ షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ అస్.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్తచిప్పలను పైకి కొడుతుండాలి.
0: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పరికరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుకుంటున్నాడు.
0: In the same manner, what man is doing is, he is trying to throw up to the surface all that is bad and evil in him through his words and deeds, and deep within him are the precious ones, the good things.
1: కూడబెట్టటమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. జాగ స్వభావం కలిగినటువంటి మేఘములు పైకి వెళ్లి గర్జిస్తున్నాయి.
0: Now we find that the ocean is always remaining at her level, but the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: త్యాగము కలిగినటువంటి వ్యక్తియే ఉన్నత స్థాయికి చేరగలడు.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టటమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: So that person, it is whose nature to accumulate, he tends to be always at a low level.
1: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరి కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: Today we find that man gets a sense of fame, a sense of authority from the others because of his external position.
1: కాని భగవంతుడు త్యాగశీలతను చూచి ఆదరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు.
0: But God looks for those who have the spirit of sacrifice, and to them
1: ఈనాడు మన తెలివితేటలంతా కూడాను మితిమీరిగా మనం పెంచుకుంటున్నాము.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: అతి తెలివి పెరిగిపోవడం చేతనే అనుమానములు కూడాను అధికంగా పెరిగిపోతున్నాయి.
0: We claim to be clever, but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: మానవులకు ప్రధానమైనటువంటిది గుణమే.
0: What man needs for himself is character.
1: ఈనాటి మానవుని యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా కనిపించటం లేదు.
0: Today man's activities are not on the right path.
1: కేవలం అన్ని ఇనుకుడు కుయుక్తులతో కూడినటువంటి నడతలుగా ఉంటున్నాయి.
0: It has become his nature to tread the crooked path.
1: స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగతత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: He is deeply immersed in this selfish attitude of his.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish, he cannot really aspire to live by himself in an isolated
1: పరలో యొక్క మంచి చెడ్డలను కూడాను పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
0: The education that he has got, he feels, is again a great achievement.
1: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
0: His fame, he feels, is the thing.
1: కాదు కాదు కాదు.
0: But no.
1: ఐశ్వర్యమున కంటే, విద్య కంటే, కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
1: ఈ యొక్క సంపద కూడాను తన వల్లే లభిస్తుండాలి.
0: Now all that he accrues for himself is also because of himself.
1: ఈ కీర్తి కూడాను తన వల్లే లభిస్తుండాలి.
0: This fame is also because of himself.
1: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: కనుక ఈనాటి మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man
1: is. జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, character.
1: ఈ జ్ఞానములన్నీ కూడాను కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: It is merely our acquaintance with books that we call is jnana today.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏ మాత్రం కూడాను నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: And this is not going to give us any comfort in our day to day activities.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యం నందించుకొని మనము జీవితాన్ని గడుపుతున్నాము.
0: We look around us, that is our view point and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said
1: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుందని అన్నాడు.
0: The path to hell, Jesus said, was very broad.
1: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుందని అన్నాడు.
0: The road to heaven, he said, was extremely narrow.
1: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణం అయ్యేటువంటి వ్యక్తులు లక్షలకు మంది ఉంటున్నారు, అందువల్లే పెద్ద రోడ్డు కావాలి.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కూడాను త్యాగశీలుడైనటువంటి వారు నూటికి ఒక్కరే కోటికి ఒక్కరే ఉంటుంటారు.
0: అండ్ దోస్ హు మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్ టు డూ.
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు, నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని, ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: Dharamu cheta chedagaatam aadutunnaru, sarvamunu kuda hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
0: He, man of today, we find is after wealth and money. He plays with money.
1: Kaani deeni valla manavattam e maatram kudano prakatinchadu.
0: But through these means we cannot have the true nature of man.
1: Mukhyamuga mana yokka telivitetalu yendu gunamulu chechukoni tadwara sevaka bhavamunandu samajamlo manam adugu pettali.
0: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
1: Kshama bhavanni manamu pechukovali.
0: For example, the spirit of forgiveness should
1: be బలహీనుని యొక్క బలము.
0: Now it is this kshama that gives a lot of strength to the weak.
1: బలవంతునకు ఆభరణము.
0: And it's an ornament to the strong ones.
1: కేవలము సిరి సంపదల సమయమునందు తన యొక్క పొరపాటును ఏమాత్రం కూడాను మానవుడు గుర్తించడు.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: తన అన్ని విధములుగా సుఖముగా ఉంటున్నప్పుడు తనలో అన్ని కూడాను అవగుణములే బయలుదేరుతుంటాయి.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: కష్ట సమయములందు సుగుణాలంతా కూడాను ఉప్పొంగుతుంటాయి.
0: It's only when he is put to a lot of trials and tribulations.
1: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శప్రాయములు.
0: That his innate goodness comes out to the fore.
1: కష్టములే లేకుండినా సుఖమునకు విలువనే లేదు.
0: It's only through this process of trials that we can see comfort.
1: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: So our sense of happiness is intimately linked with troubles.
1: Kalukane manamu the pleasure is an interval between two pains.
0: That's why it's been said the pleasure is an interval between two pains.
1: Manavudu ee naadu bhrantini pondi kashtamulu undakoodadu sukhame kaavali antunnadu.
0: But today
1: asaadhyamaina
0: man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
1: Na sukhar labhyate sukham. సుఖము ద్వారా మనకు సుఖము లేదు, కష్టము ద్వారానే సుఖము.
0: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది ప్రతి మానవుడు కూడాను చక్కగా గుర్తించాలి.
0: Now man has to understand this.
1: 24 hours కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
1: ఒక్క గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
0: We go out in the hot sun for 1 hour, then we come back, then we realize what this air condition is. కనుకనే
1: మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: కానీ ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: ప్రేమ స్వరూపులార మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: Embodiments of love, we find that now we have built huge mansions giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద అదర్ వే రౌండ్. ఇట్ ఇస్ కంఫర్ట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్సింగ్ యు.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యమునంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: త్రూ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్
1: ఉన్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: Embodiments of love, we find that now we have built huge mansions giving us all the pleasures and comforts,

0: master by depriving you of your innate qualities of all the good in you and all your strength.
1: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని అనేక సదుపాయాలను ఉనర్చాలని ప్రభుత్వం కూడా నువ్వు చాలా పాటుపడుతుండాలి.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: Pedda pedda industries nirminchatam cheta desham baagupadadu.
0: By merely putting up big industries the country cannot progress.
1: Manavuniki aneka saukaryamulu chekurchatam cheta desham baagupadadu.
0: By securing plenty of comforts for man the country cannot progress.
1: Desham yokka abhivruddulanni ikkudunu bhautikamainatuvanti sukhasantoshamulato kattubadaledu.
0: The progress of a country do not get linked up with this material progress.
1: Manavuni naitika viluvanu ye naadu penchukuntado aa naadu desham baagupadadu.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: Ee naadu morality maatram lekunda desham baagupadalante ekkada baagupadu.
0: Today without this essence of morality, how can we feel that the country will progress?
1: Manasunandu vishala bhavamulu levu.
0: We don't have a broad vision.
1: ivanta kudunu narrow mind sankuchitamaina bhavamuluga untunnayi.
0: We have a very narrow outlook.
1: Expansion love, ee vishalamaina premanu manu pechukovali, ide life.
0: We should try to derive this principle of
1: drishyamunaku adrishyamunaku madhyana unnatvanti okka vantane manavattvam.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: Ee manavattvam kontha adrishyamunaku దృశ్యమునకు కొంత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.
0: అండ్ త్రూ దిస్ మీడియం వి షుడ్ మేక్ దిస్ బ్రిడ్జ్ విజిబుల్ యాజ్ ఆల్సో ద టూ ఎక్స్ట్రీమ్స్.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలం.
0: ఇఫ్ యు మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ అండ్ జంప్ ఇన్ టు దిస్ వెంచర్ వి సర్టన్లీ కెన్ సీ టు ఇట్ దట్ ది కంట్రీ విల్
1: మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed, however slow its progress may be.
1: రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: కానీ ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ఏ పని చేసినా నాకు ఏమి సుఖం, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏం ఆదాయము, ప్రతి దాని ఎందుకు తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
0: ఇఫ్ ఐ డూ దిస్ వాట్ విల్ బి మై షేర్, ఇఫ్ ఐ డూ దాట్ వాట్ విల్ బి మై హ్యాపీనెస్. ఇన్ దిస్ మేనర్ వి ఆర్ ట్రైయింగ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్ ఇన్ రిలేషన్ టు అవర్
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు ఒక పవిత్రమైన కార్యములు కాని ఒక పరమాత్మ చింతన కాని ఏమాత్రము లేదు. నిరంతరము కూడాను ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే పాటు పడుతున్నాము.
0: రైట్ ఫ్రమ్ ద మోమెంట్ వి గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టిల్ వి గో టు బెడ్ ఎట్ నైట్, ఆల్ ద వైల్ రాదర్ దాన్ స్పెండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ ద థాట్ ఆఫ్ లార్డ్ ఆర్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్, వి ఆర్ ఆల్ ద వైల్ క్యారీడ్ అవే బై ట్రైయింగ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ రిలేషన్ టు అవర్
1: స్వరూపులారా. మానవత్వం అంది మృగతత్వం కాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, what is inside man,
1: mana premana penchukovali,
0: animal quality. We should develop love.
1: Tailamu oka ottiki jeevithanni isthundi,
0: oil gives life to a wick.
1: Kaani prema manishike pranam postundi,
0: but love gives this essential quality which will make a man keep moving.
1: Daivattam paina manam sampurnamaina vishwasamunu penchukovali.
0: We should have full faith in the Lord.
1: ఎక్కడ దైవత్వం పైన మనకు నమ్మకం ఉంటుందో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: Where we have this faith, we'll have love.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము faith. ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
0: ఇట్ వాస్ గాంధీజీ హూ సెడ్ దట్ గాడ్ సర్టన్లీ ఎగ్జిస్ట్ వేర్ truth is God and truth is everywhere, so God is everywhere.

0: కనుక సత్యమును మనం మరణింపచేయడానికి వీలు కాదే.
1: We really cannot exterminate truth.
0: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
1: This aspect of faith is something which cannot be understood by experimentation.
0: ఈ ఫెయిత్ అనేటువంటిది దీనికి ఒక రీజన్ సీజన్ లేదు.
1: And there's no season. There's no reason for this quality of faith.
0: కనుక ఈ సీజన్ కు రీజన్ కు అతీతమైనటువంటిది నమ్మకము. మన నమ్మకం మనది, అంతేకాని ఇంకొకరు లేదనడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
0: దివ్యమైన మానవత్వాన్ని అందించినటువంటి యొక్క ఈ యొక్క స్థితి యందు మనము భగవంతునికి తగినటువంటి కృతజ్ఞత రూపకంగా ఈ కర్మాచరణలో మనము కాయాన్ని ప్రవేశపెట్టాలి.
1: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
0: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
0: ఒక డాక్టర్ ఏమైనా కూడా నువ్వు మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
1: When a doctor cures us of our illness, we express our gratitude to him.
0: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచినీళ్ళు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
1: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
0: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
1: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
0: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
1: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్, హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
0: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వం లేదు.
1: ఎవ్రీవేర్ దట్ యు సీ ఇస్ నథింగ్ బట్ డివినిటీ.
0: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విరవీగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
0: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
0: మానవుడు ఏమి చేయగలడు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ అచీవ్?
0: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
0: దిస్ ఈస్ మై బాడీ, ఐ ఆమ్ నాట్ బాడీ.
1: He says, this is my body, but I am not this body.
0: Kalukane, this is my body antunname kani, I am body ani evaru cheptam ledu.
1: We say, it is my body, but nobody says, I am this body.
0: Idi my kerchief. Kerchief separate ga undi, nenu separate ga undi.
1: We say, this is my kerchief, so I am separate from this kerchief.
0: Adhe vidhamga, my mind, my body, my buddhi, my chittam, my indriyam, my antakaran antunnam, but who am I?
1: In the same manner,
0: question vesukuntunnara?
1: In the same manner we say, this is my body, this is my mind, my intellect, my organs and so on. But has anybody asked this question, who's this my?
0: Kanukani ee my anetundi sakshi bhutanga untundali. Adi my is maya, my.
1: It is this my which appears as the eternal witness, and it is this my which is this maya.
0: Tellavare lechinadi modalukoni రాత్రి పరుండనంత వరకును నాది నా వారు నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
1: Right from the moment we get up till the moment we go to bed, we keep talking about my and I, but nobody has really bothered to find an answer to this question, who's this my?
0: కనుకని అన్నింటికీ ఎందుకు కూడాను సాక్ష్యభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
1: సో దాట్ విట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఈస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీథింగ్, that is this atma, that is the true entity.
0: Tamil lo meera cheppindi kadalil kulittaru muttati teeni kai neduva vidumayo karuna ye puriyavayo ani tamil. Ee kadalil kulittaru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamaina musallo enni vidhamaina mrugamulo undinappatikini nenu munigi kashtapadi ee bhagavantuni naamamu aneetundi oka ratnaanni mutyani nenu sampayinchukunnanu deenini tirigi naa chei nunchi vadilipothe tirigi naaku labhinchadu.
1: It was Meera who said it in Tamil. In this vast ocean, there are these waves, there are these whales, there are these crocodiles and any number of other things. Having dipped into this vast ocean, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it that I do not lose hold of this.
0: Eenaadu manavattu lopala కేవలం ఆధ్యాత్మికం అంటే ఏమో అదిరి పడిపోతున్నారు.
1: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఫ్రైటెన్ బై ది వెరీ వర్డ్ స్పిరిచువాలిటీ.
0: ఉన్నప్పుడే భగవంతు కనుగొనాలి.
1: When one is young, he does not try to seek God.
0: కాయముడిగిన ఎంత కాంచలేవు.
1: And as he becomes old, or when it goes, the body goes away, ముందు ముందని
0: ఎంచు మోసమ్ము చెందకు.
1: Don't keep saying that later on, you are only deceiving yourself.
0: సర్వుల ఎందుకును మానవత్వం ఒక్కటిగానే మనకు కనిపిస్తుంటుండాలి.
1: Man's nature is something which is present in every being.
0: ఫిలిము రికార్డ్ గ్రామ్ఫోన్ ప్లేట్ ఉంటుండాలి. ఇది చూస్తే ఒక్కటిగానే అన్ని కనిపిస్తుంటుంటాయి.
1: ఇన్ ఏ గ్రామ్ఫోన్ రికార్డ్ వెన్ వి లుక్ అట్ ఇట్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి టుగెదర్.
0: సౌండ్ బాసునందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
1: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
0: Kaani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kaani manavattam evari endu untundado aa practical lopalle telustundi.
1: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
0: కొందరు మహనీయులుగా ఉంటుంటారు, కొందరు తెలివితేటల వారుగా ఉంటారు, మరికొందరు మూర్ఖులుగా ఉంటుంటారు.
1: There are some who have evolved, there are some who are intelligent, there are some who are foolish.
0: మంచి వారికి మాటలు ఉండవు.
1: Those who are good, they are men of few words.
0: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
1: Those who are intelligent, far too many words.
0: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
1: And the foolish ones go on arguing and debating.
0: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటారు.
1: So it's only when we see these people in action that we'll get to know their true nature.
0: చిన్న చిన్న దానికి కూడా వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
1: That nature which goes on arguing and debating is the nature of a real.
0: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే, కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏమాత్రము పాల్గొనరు.
1: And the intelligent ones waste away their time in words, do nothing in action.
0: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
1: An empty vessel makes much noise.
0: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే, కానీ మనం ఎంటీ వెసల్స్.
1: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
0: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది, కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది, అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
1: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and undue thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అని అర్థమవుతుంది.
1: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
0: కాన మనం ప్రతి మానవుడు కూడాను, నేను మానవుడును, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
1: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
0: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసః. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
1: This sacrifice, the spirit of sacrifice, what actually it gives us in return is something which we really see around us.
0: ఇప్పుడు మనం గాలిని తీసుకుంటున్నాం.
1: For example, we breathe in.
0: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
1: The air that we breathe in, we should also breathe it out, so that otherwise the lungs may go bad.
0: ఆహారం తీసుకుంటున్నాము, దానిని మరొక వైపున విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
1: We take in food, but through some other channel we'll have to put it out.
0: మన చేతిలో ఒక ప్రదేశంలో రక్తం ప్రసరిస్తుండాలి, ఆ రక్తము ప్రసరించకుండా అక్కడే నిలిచిపోతే అక్కడ ఒక గుళ్ళగా తయారైపోతుంది.
1: It is the nature of blood to circulate, but if the blood were not to circulate and were to stand still at a point,
0: కాబట్టి మనం త్యాగము చేత ఎంత క్షేమం ఏర్పడుతుండాలి.
1: A boil develops at that particular spot. So we see the
0: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
1: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
0: కనుక త్యాగం లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
1: సో ఇట్ ఇస్ త్రూ ది సాక్రిఫైస్ దట్ వి హావ్ యోగా.
0: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
1: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
0: దీనికి అభ్యాసం అత్యవసరం.
1: Now in order that we take this new path.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
1: We need this abhyasa, a practice. Practice is essential. It's at the root of everything.
0: Oka chepana pattalanukunte manamu erranu kutti danni choopinchi chepana padutunnam.
1: If you want to catch fish we spread a net.
0: Aneka vidyamulainatundi practice cheta kruramaina mruganni kudanu swadhinam chesukuntunnam.
1: We have a bait for the fish. If you want to catch wild animals we have a bait against
0: fish. Vishasarpanni kudanu manamu aa yokka vishadantamulu periki vesi dantu nirbhayanga manam aadukuntunnamu.
1: A poisonous snake, we get hold of it, remove it, the poisonous fangs and play with it.
0: Snake ku manasuku rendu kudanu okke jantalaga untunnayi.
1: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
0: Sarpam eppudu kudanu chakkaga podu, adi vankara tinkaraga potundi.
1: It is the snake's nature to keep moving in a zigzag manner.
0: Yedi chikkite dannanta karustu vellutundi.
1: And whatever it comes across, it bites and goes.
0: అదే విధంగా మనసు కూడాను స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడా వంకర గింటుగా పోతుండాలి.
1: In the same manner, mind also treads a crooked path.
0: చూసిన దానంతా ఆశిస్తుండాలి.
1: Whatever it sees, it desires for.
0: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
1: That's why the mind has the qualities of a snake.
0: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
1: If that snake were to bite, well the poison would get into the
0: body. అయితే ఆ సర్పమునందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
1: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
0: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
1: In the same manner we have these two poisonous fangs, abhimanam, attachment and mamakaram, desire.
0: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
1: బై రిమూవింగ్ దీస్ టూ ఫ్యాంగ్స్ అవర్ లైఫ్ బికమ్స్ ఆర్స్.
0: మనం ఏ రీతిగా తీయటం?
1: హౌ డు వి రిమూవ్ దీస్?
0: దీని కూడా ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ దిస్ ఆల్సో ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: ఇది ఒక పేపర్.
1: దిస్ ఇస్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
0: దీన్ని బాగా చుట్టినాం.
1: వి రోల్ ఇట్ అప్.
0: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
1: యాజ్ వి రోల్ ఇట్ వి ఫైండ్ ఇట్ గెట్స్ ఫోల్డెడ్.
0: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
1: If you want to make it straight, we must unfold it in the opposite direction.
0: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
1: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
0: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
1: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
0: కనుకనే మనం బహిర్దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
1: So putting aside the worldly view, we should try and look within ourselves.
0: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
1: We have a torch in our hands.
0: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
1: I want to go in one particular direction.
0: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
1: If I flash this torch in the direction which I have to go,
0: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
1: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
0: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుందది.
1: In the same manner, that divya drushti, that spark of inner vision is within us, that spark.
0: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
1: If that sight of ours, if we were to turn inwards,
0: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము, బహిర్వైపున మాత్రం తార్చివేయటం.
1: We want to know our true nature, but we flash the torch to the external world.
0: ఇది సాధ్యమవుతుంది?
1: How is it possible?
0: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
1: We want to go in a particular direction, we should try to look in that direction.
0: Kana prati manavattamlo kuda ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam emiti?
1: Today we find lot of restlessness in the world. What's the cause for this?
0: Hrudayamu leni maatalu perigipothunnayi.
1: We have words and words without the heart.
0: Idi kaadu manaki ippudu athyavasaramainatundi maatalu leni hrudayam kavali.
1: What we want is a heart without words.
0: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
1: This is what we must look for.
0: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
1: Mere words do not give us any.
0: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
1: It is through work that we can achieve a lot of things.
0: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
1: So every man should jump into
0: the కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
1: Into this field of karma.
0: సమాజ సేవను మనం చేయాలి.
1: Service of society.
0: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: It's a society which sustains our life.
0: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: We cannot live even for a second.
0: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
1: By removing ourselves from the society.
0: But we don't. మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని, ఉన్నటువంటి శక్తిని కాని, ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
1: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
0: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: At least for a fraction, for an iota, we should try to.
0: లేక తోటి మానవుడి చేత ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
1: Have good words for the others.
0: కానీ మాటలు కూడాను మధురంగా ఉండటం లేదు.
1: But today we find even words
0: మాటలు కూడాను కఠినంగానే ఉంటున్నాయి.
1: Words tend to be hard and biting.
0: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
1: Reason, the heart itself is hard as a stone.
0: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
1: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds, and we can really go.
0: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to learn at least words which will sound sweet.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
1: This spark of divinity is very much latent in us.
0: క్రోధము మానవత్వం కాదు.
1: Anger is certainly not.
0: అసూయ మానవత్వం కాదు.
1: Jealousy is not.
0: అహంకారం మానవత్వం కాదు.
1: Ego is not.
0: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
1: All these are animal qualities.
0: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులు అనుకుంటే ఇంకా ఈ దేశం ఎట్లా ఉద్ధరించగలం?
1: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
0: కనుక మనము మానవులు అనుకున్నప్పుడు మానవ కూడా మనల్ని పెంచుకోవాలి.
1: When we say that we are men, we should try to show that.
0: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
1: లవ్, కంపాషన్, మర్సీ, కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్, ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
0: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్స్ అన్అవాయిడబుల్ that we come across.
0: మంచి మార్గములో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: That we come across troubles. Now when we want to do something
0: good, మంచి వారికి అన్ని కూడా కొన్ని కష్టములే వెంటాడుతుంటాయి.
1: Those who want to do good are always up against.
0: విలువైనటువంటి డైమండ్ కు చాలా కోతలకు వస్తుంటారు.
1: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మద్ను మక్కా నుంచి తరమగొట్టి.
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమని చెప్పిన కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్ హీ వాస్ పుట్ హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చేది.
1: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద సాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
1: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ ఆడ్స్.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
0: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
1: వి హావ్ ఎన్ ఆరెంజ్.
0: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటున్నా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside
0: it is vesinappude aa sweet juice manaku labhistundi.
1: By removing the bitter skin we can get the sweet juice.
0: Kalukane kashtamulanu nashtamulanu dukkamulanu nindalanu nirudyogamulo annitti kodanu nirudyogam chesinappude dani tejinchinappude manaki shanti santoshamu sukhamu aanandamu manaku labhistundi.
1: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness.
0: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా నువ్వు కాసేటువంటి ఫలము.
1: Now man's life which is full of love is will also certainly become a fruit.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: Without love you can't have the world.
0: కనుకనే love is God, live in love.
1: That's why love is God, live in love.
0: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుంటుందో అక్కడ అన్ని విధమైనటువంటి క్షమా కూడా మనకు ఏర్పడుతుంటారు.
1: Where you have this love, we have the sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడాను మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడాను ఈ దేహం రాలిపోయేదే, కూలిపోయేదే, కాలిపోయేది.
1: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నిమ్మనమును.
1: We talk about hundreds of years, but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: That is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will come.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
0: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
0: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో, కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: But this photographer would not caution us to be ready. We never know when he is going to click.
0: Prema swarupulara, meeru nijamuga nitya jeevithamlo sahajamaina manavulaga untundi chinna chinna vishayanni vicharinchukunte kudanu manaki ento viluvainaatvanti arthamulanta manaku gochelustayi.
1: Embodiments of love, every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
0: Oka chinna ekkadaina oka pendiki manam pevalane prayatnam chesam.
1: Now we want to go to attend a wedding.
0: Oka pendiki povalante edo konni guddalaina oka chinna bag lo aina petti manam ready avuthunnam.
1: When we want to go, we want to get ready for the journey and pack a few things.
0: Oka cinema povalante kudanu edo konni rakamuluga oka cheppulu veskoni oka 5 rupayalu jobulo pettukoni prayanam avuthunnam.
1: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
0: Leka sayankalam walking povalante oka walking stick aina chethilo veskoni slippers tesukoni prayanam siddham avuthunnam.
1: When we want to go for a walk, we take get hold of the walking stick and put on our slippers.
0: Kani ee naadu walking ku povachchu lekapothe cancel chesukovachchu.
1: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you
0: can do that. Leka cinema ku povachchu lekapothe repu podam ledi postpone chesukovachchu.
1: You can likewise postpone going to the cinema house to tomorrow.
0: Kani ee antya prayanamu cancel cheyadaniki veelu ledu, postpone cheyadaniki veelu ledu, kani idi tappindi kaadu, manam emi ready avutunnam.
1: But this journey, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
0: కనుక మనము మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలి.
1: Death is a certainty, so the one who's really intelligent gets ready for this.
0: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
1: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
0: Kanukane manamu ee padava chillulu padi sidhilamaina tarvata manamu ee yokka nadilo prayanam cheyadaniki veelu kaadu.
1: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
0: Dhanamu manamanna rakshinchadu.
1: Money or wealth is not going to
0: protect us. Bandhuvulu evaru mana venta raru.
1: Our relatives are not going to come with us.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
1: all the wealth and all the fame is certainly
0: nijamuga poyyetvanti prathi manavudu kudano pattadu mattegini teesukoni pothunte bharatadeshamlo matti kudano ration ayipoyindi.
1: If it were a fact that every person who is going from this world, if he were in a position to pick up a handful of mud, then it would have been a situation where in a country like India they would have been rationing for mud also.
0: కనుక మనం ఏ మాత్రం కూడా తీసుకుని పోవటం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ us. సో సో లాంగ్ as we live, we might as well get a good name.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ ourselves, we must
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు ఎ
0: లోయర్ స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: To go to a lower level, you really not do anything. It's only to go to a higher level that you must prepare yourself.
0: Konda pai unnatvanti gunnunu krindiki sulabhanga nettavachu.
1: A boulder which is high up on a rock or on a steep hill can easily be pulled down.
0: Kani kinda ratini konda pai teesukopovalante shrama padavalsi vastundi.
1: But if you want to take a boulder up against the slope, a lot of effort.
0: Kanuka manam konni samalakaina nu vachi unnata sthayiki manam pain kekkali.
1: So by undergoing such efforts and troubles, we must
0: try to walk. Sulabhanga vastundi.
1: Bad is something which comes very easy.
0: Kani manchi perunu manam sampadinchali.
1: But we should try to get a good name.
0: Kanukani be good, do good and see good. This is the way to God.
1: Be good, do good, see good. This is the way to God.
0: ఈ విధమైనటువంటి భావాలతో మనం హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: Imbued with these qualities, we should try and further this quality of love.
0: భక్తి భక్తి భక్తి అన్నంత మాత్రం కేవలము జపము చేయటం మాత్రం భక్తి కాదు, ధ్యానం చేయటం మాత్రమే భక్తి కాదు. సర్వ జీవులను ప్రేమించేటువంటి యొక్క ఏకైకమైనటువంటి మార్గాన్ని అనుభవించినప్పుడే ఇది నిజమైన భక్తి.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
0: ఇది మంచి కర్మలని చెప్పవచ్చు.
1: This is something which is good.
0: కాని దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు.
1: But what is that we get out of it?
0: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
1: Through a good heart, try to do something good.
0: మనకు హృదయమే పాజిటివ్.
1: Heart is positive.
0: మన కర్మలే నెగటివ్.
1: Our works,
0: ఈ పాజిటివ్ నెగటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైనటువంటి ఫలితం.
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: కాని ఊరికి మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పని చేయాలి.
1: Merely doing something is no good. That should be accompanied by a good heart.
0: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుంటాలి.
1: We might do any number of things, but that only signifies
0: quantity. హృదయము చేరటమే క్వాలిటీ.
1: When the heart gets mixed up with it, then we have quality.
0: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
1: సో వెన్ వి సీక్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, వి ఆర్ రియలీ సీకింగ్ డివినిటీ.
0: కనుకని ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే మన జంటనే మన ఇంటనే మన కంటనే కూడా ఉంటుండాలి.
1: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
0: us. విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ. డివినిటీ
0: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు.
1: And you are around this divinity.
0: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
1: We have this wind around
0: మన కంటికి కనపడుతుందా?
1: We can't see it.
0: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అణుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిర్ణీభూతమై ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ ఆత్మతత్వ ద డివైన్ ప్రిన్సిపల్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఇన్ఫినిటిసిమల్ వే.
0: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
1: సో ఇన్ ద వేదాంత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నది.
1: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
0: Yedi paramaanuvuga untundado danikatte mari kindane untundi ledu adi kuda nu daivathvame.
1: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
0: Kavim puranam anushasitam tanoraniyam sam swarajyat tatasya tamachintam arupam aditya varnam tamasa parastatame. Idi vedam yedi దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller, smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
1: and that which is the smallest
0: paramanuvunu evaru kuda nu srishtinchaleru
1: you cannot divide it further
0: paramanuvunu evaru kuda nu poshinchaleru
1: you cannot create it you cannot sustain it
0: kevalam parisilinchavachune kani parishodhana sadhyam kaadu
1: you can possibly see it but cannot experiment with it
0: kanukani ee yokka mooladharamainatvanti yokka paramanuvunandu అనేక చుట్టు పరమాణువులు కూడా చేరి ఉంటుండాలి.
1: Now this the smallest entity which is there you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
1: But it's only when this the primary quantity the primary entity is involved then we have some
0: దీనిని ఆటమ్ ఆటమ్ అని చెప్తూ
1: this is what we call is the atom.
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: This atom is present everywhere.
0: కానీ ఈ ఆటమ్ తోని సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
1: బట్ బై పుట్టింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు హావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డు మీట్ ఎట్ సమ్ పాయింట్.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
1: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ unity in the diversity. This is spirituality.
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు పూర్ణం అవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, go around the circumference of the circle, you come back to the starting point. There is no beginning, there is no end.
0: కనుకనే full circle దీనినే ఒక పూర్ణం అన్నారు.
1: This full circle is a whole entity.
0: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
1: There is no end for this.
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
1: Any point that you start from, you come back to it and there is really no end.
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ద రియల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది అనంతము,
1: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: Take a semicircle, start at the top point of the semicircle, you go around the half circumference, come to the lower point. This semicircle
0: C annaru.
1: Now this semicircle resembles the alphabet C.
0: This C ni science.
1: This C is science.
0: Oka daggara prarambhamavutundi, maroka daggara vachi nilichipothundi.
1: It begins at one point and ends at another.
0: Oka danni manam praveshapetti danni parishilam chestunte repudinam maroka kruttadiga bayalu deertuntadi.
1: So we start at one point by way of experimenting, that in turn leads to something else.
0: Kalukani see science ani ee yokka full circle anetundi ani aadhyatmikam ani chepparu.
1: So see has been likened to science and the full circle to spirituality.
0: Ee science what is this, what is this ani cheptu vacharu.
1: Science keeps asking what is this, what is this.
0: Ee yokka full circle no what is that, what is that annaru.
1: The full circle of spirituality questions what is that.
0: Aadhyatmikam what is that. Science what is this.
1: Spirituality asks a question what is that. Science asks a question what is
0: what
1: this.
0: What is this ante empty near dinani this annaru.
1: Now what is this meaning, what is this. This is something which connotes that which is
0: that
1: near.
0: That means far.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense adhyatmikam, below sense science.
1: Far that is spirituality, beyond sense this, near below sense that is
0: below sense anetundide prakruti.
1: That which is below sense is this nature.
0: దీనిని అబౌవ్ సెన్స్ అనేటువంటిది పారమార్థికము.
1: అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ పారమార్థిక.
0: ఈ రెండింటికి సన్నిహిత సంబంధము.
1: దీస్ టూ ఆర్ గాట్ టు సమ్ పాయింట్.
0: అది తత్, ఇది త్వము.
1: దేర్ యు హావ్ తత్, దాట్, త్వం.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ యూ హావ్ ద వర్డ్.
0: దీనిని తత్, త్వం, అసి ఈ రెండింటిని కలపాలి మనం.
1: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ తత్వం అసి ఇస్ బ్రిడ్జింగ్ ద టూ.
0: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
1: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్, ద లార్డ్ ఆన్ ది అదర్, దీస్ టూ.
0: థ్రెడ్ లేని బట్ట లేదు.
1: వితౌట్ ద థ్రెడ్ వీ డోంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్.
0: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
1: వితౌట్ సిల్వర్ యూ డోంట్ హ్యావ్ ద ప్లేట్.
0: బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: వితౌట్ బ్రహ్మ యూ డోంట్ హ్యావ్ ప్రకృతి.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: సో దిస్ ప్రకృతి ఆఫ్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ ద టూ.
0: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చనతో తొలతొలలాగుతూ కలకలలాడుతూ ఉంటుంటాది.
1: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
0: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel unhappy?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: It is only, it is mental created fear.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమీ దీనికి రూపం లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా కాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని ఉంటారు.
1: There are others who always sport a castor oil face.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడాను కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
1: This is not man's nature. He should always be radiating happiness.
0: ఆనందము కాని
1: he should not feel that this is trouble or distress and that is happiness.
0: కష్టము కాని సుఖము కాని
1: that is trouble, this is
0: even passing clouds.
1: All these are nothing but passing clouds.
0: ఒక్కటైన పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: కనుక మన హృదయమే ఆకాశము.
1: Our heart is like the sky.
0: మన బుద్ధియే సూర్యుడు.
1: Our buddhi is like the sun.
0: మన మనసే చంద్రుడు.
1: Mind is like the moon.
0: మన thoughts are passing clouds.
1: Thoughts are like the passing clouds.
0: కనుకనే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
1: That's why in the Vedas the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: కనుక మనం అప్పుడప్పుడు ఈ యంగ్ ఏజ్ లో చాలా థాట్స్ వస్తుంటాయి.
1: Now in the young age thoughts do come to us.
0: ఈ థాట్స్ వచ్చినప్పుడు ఈ బుద్ధి మనసు రెండు బ్లాక్ అయిపోతాయి.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకని కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
1: Our intellect doesn't function, the mind also goes awry.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: In such moments we go about in a blind way.
0: కానీ అట్లా పోకూడదు.
1: But
0: కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
1: We should not do this. Instead, we should pause and take stock of things and try to ask the
0: question. ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: We should always inquire and then only we should undertake an action.
0: Thoughts వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: As thoughts come, we should not jump into action.
0: Is it good or bad?
1: We should pause and ask the question.
0: Is it right or wrong?
1: Is it right or wrong? Good or bad?
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
1: Mind wants to do everything that we think.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: But our intellect keeps telling us, cautioning us, not this and that.
0: కనుకని బుద్ధి గ్రాహ్య మతీంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటుంది.
1: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
0: Idi atma.
1: Atma is at a certain level.
0: Idi buddhi.
1: Below that is the intellect.
0: Idi kinda mind.
1: Below that is the mind.
0: Idi sense.
1: And below that is the sense.
0: Idi body.
1: And then we have the body.
0: Body enta attadugunu untunda chudandi. Atma high lo untundali.
1: In this gradation we find that the body is the lower level.
0: Kanuku atmaku buddhi samipamulo untundali.
1: And buddhi is very close to the atma.
0: కనుకని ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాయి.
1: And the radiance of the atma falls on the buddhi.
0: కనుకని సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: The light from the sun falls on the moon. And the reflected light from the moon falls on the earth. In the same manner, this spark, this radiance from the intellect should fall on the mind. That in turn should...
0: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరియైనటువంటి కర్మలు ఆచరించవచ్చు.
1: It's only when we follow the buddhi that we can really undertake good acts.
0: ఈ బుద్ధిని అభివృద్ధి గావించడమే విద్య అన్నారు.
1: And in order to further this buddhi, we have vidya.
0: విద్య యొక్కను వినయము.
1: This vidya leads to humility.
0: వినయమునను కలుగు పాత్రత.
1: And through humility we get deservedness.
0: పాత్రవలన ధనము.
1: And through this deservedness
0: ధనము వలన ధర్మము.
1: Through wealth ధర్మము.
0: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
1: And through this dharma we get happiness in this world and the world beyond.
0: కనుక మనము ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైన ధర్మభావము, దయాభావము, ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, వి షుడ్ హ్యావ్ ధర్మ, వి షుడ్ హ్యావ్ దయా అండ్ వి షుడ్ హ్యావ్ ప్రేమ.
0: ఈ సంస్కృతి ఒక్క భారతీయులు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
1: దిస్ రిచ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఓన్లీ టు ఇండియన్స్.
0: భారతీయులు చాలా అదృష్టవంతులు.
1: The people of Bharat are very fortunate.
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
1: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of.
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడాను మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something that can bar in light.
0: స్థిర కీర్తి,
1: it is something which has been long lasting.
0: ప్రియమైన మాతృమూర్తి.
1: And something which has been there
0: forever. మనము దుర్వినియోగం చేయకూడదు.
1: And such an entity as this
0: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
1: Everyone is the son of Bharat.
0: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి, ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
0: దేశం యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: ఇన్ దిస్ హౌస్ ఈచ్ స్టేట్ ఈజ్ లైక్ ఏ రూమ్.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరం ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
1: ఏ పర్సన్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ రూమ్ కెనాట్ ఫర్ ఎవర్ లివ్ ఇన్ దాట్, హీ హాస్ టు గో టు అదర్ రూమ్స్ ఆల్సో.
0: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: సో దాట్ వి షుడ్ లెర్న్ అదర్స్ లాంగ్వేజెస్, వి షుడ్ మూవ్ విత్ అదర్స్, మిక్స్ విత్ అదర్స్. అండ్
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్రమ్ వితిన్, అవర్ కంట్రీ ఇస్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్.
0: అన్ని అంగములు చేరినప్పుడే దేశం అయిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ ది పార్ట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ది బాడీ.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిలిచిండేది ఏమిటి? అది ఏమి దేహమే లేదు.
1: యూ కట్ ఈచ్ పార్ట్ ఫ్రమ్ ద బాడీ అండ్ వేర్ ఇస్ యువర్ బాడీ.
0: కనుక దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: బాడీ అండ్ ద కంట్రీ ఆర్ లైక్ ది ఇమేజ్.
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: వి హావ్ ఎ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ద బాడీ, ఇన్ ద సేమ్ మేనర్ వి షుడ్ ఆల్సో హావ్ ఎ లైకింగ్ ఫర్ ద నేషన్.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ హావ్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ వర్షిప్ ద లార్డ్.
0: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తూ ఉంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: వర్షిపింగ్ ద లార్డ్ అండ్ డూయింగ్ సర్వీస్ టు ద సొసైటీ, దీస్ టూ షుడ్ గో టుగెదర్ ఇన్ ఆర్డర్ దట్ వి మే రియలైజ్ అవర్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
1: Embodiments of love, without what we call God, we have
0: విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వం అనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
1: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
0: కనుకని చాలా మంది there is no God అంటుంటారు.
1: There are many who say there is no God.
0: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
1: Now we should look closely at this sentence, there is no God.
0: There is మొట్ట వస్తుంది, no God next వస్తాం.
1: In this sentence we have these two words, there is After that come the words,
0: no God. ఒక్కొక్క పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
1: So within these words itself we have the two meaning.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను, సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకొని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
1: సో పీపుల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ షుడ్ ట్రై అండ్ వర్షిప్ గాడ్, ట్రై టు సీక్ ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ట్రై టు డూ గుడ్ టు అదర్స్ బై ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ దట్ దిస్ మే బి అచీవ్డ్.
0: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వాట్ లింక్స్ వన్ మ్యాన్ టు అనదర్ ఈస్ దిస్ ఆత్మతత్వం.
0: నిజమైన ద్వేషము ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
1: దేర్ షుడ్ బి నో సెన్స్ ఆఫ్ హేట్రెడ్ బికాజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్స్. హేట్రెడ్
0: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
1: వాట్ ఎవర్ వి డూ దే ఫాలో అస్, ద ఫ్రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ షాడో. దీనిని తప్పించుటకు
0: వీలు కాదు.
1: We cannot avoid the shadows.
0: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
1: As you sow, so would you reap.
0: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును కానీ ఆనాడు తప్పించుకునేటకు వీలు కాదు.
1: Today you might try to escape, but the day will come when you cannot.
0: కనుక ఈనాటి నుంచినే మనం అటువంటి చెడ్డ కార్యములో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకొని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

0: today's discourse, Bhagwan says that Vedas must be spread to every country so that everyone learns and chants Vedas. The Vedas can be chanted by one and all for the welfare of the entire humanity. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: ప్రేమస్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఆంగ్ల భాషా రూపం అవతరించగానే స్వమత వేదము సన్నగిల్లి.
2: విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కల్చర్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: స్వమత భేదంబు సన్నగిల్లగాని సంస్కార భావంబు సుసిపోయే.
2: డిఫరెన్సెస్ ఆర్ ఆన్ ద రైజ్ and there's no refinement among us.
1: Samskara bhavambu sannagillagani manavata viluva marigipoyi.
2: With the absence of refinement and culture, the human values are fast disappearing.
1: Manavata viluva samasipogane nagarikatanta velchipoyi.
2: With the loss of human values, the very culture is lost.
1: ఇది పుణ్యభూమి, త్యాగభూమి,
2: ది ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
1: పవిత్ర భూమి,
2: విచ్ ఇస్ హైలీ సెక్రెడ్,
1: పతివ్రత మాతలను జన్మించినటువంటి యొక్క జన్మస్థానం.
2: దిస్ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాదే.
2: I will not come across Savitri of this holy land who could bring back to life her dead husband.
1: ఏ దేశంలో తన పతిని తాను బ్రతికించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదేమో యోచించండి.
2: Just find out yourself, any nation where you find a woman bringing back to life.
1: అటువంటి పతివ్రత మాతలను జన్మించినటువంటి జన్మభూమి.
2: And this is the birthplace of such sacred women.
1: Gata jeevudagu patin pratikinchi emugelchi savitri bharata sadvigade tana satya mahimache davagdu challarche tuti chandramati bharatiya gade.
2: Chandramati, who could pacify, who could extinguish the whole fire, belongs to this country Bharat.
1: Agni gundana prakatinchi sita bharata jatagade.
2: Is it not Sita who belongs to this country that could get into the fire and come out successfully?
1: Chana maina kudanu aa ravanu mogam chudaledu.
2: In fact, Sita did not look at Ravana even for a moment.
1: Kindiki vachukunnatundi tala paiki ettaledu.
2: Bent her head all through, did not raise it any time.
1: Kurasati tum agni gundana pakadinchi Sita Bharata dara daichagade.
2: Therefore the entire clan is glorifying because of seeing the whole fire belongs to this country Bharat.
1: Agni gundana prakatinchi Sita Bharata jatagade.
2: Is it not Sita who belongs

0: కిరాతుని భూతి గావించి దమయంతి భారత రమణి గాదే.
1: I will not come across the story in the history of Damayanti, who could kill all those people who were unrighteous, cruel and wicked.
0: సత్యసాగర వేష్టి సత్మాతరమున భర్త దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాది పంట భూమి.
1: And this Bharat is the birthplace of such women of eminence, prominence, of chastity, integrity and character.
0: అన్ని దేశములకు భారతదేశము ఒక టీచర్ వంటిది.
1: Bharat is the teacher of all the nations of the world.
0: మగవారు అట్టి ఉన్నత ప్రభావం కలిగినటువంటి వారు లేకపోయినను స్త్రీలందు భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందు కూడాను ఆ పతివ్రతామ తల్లులు సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి ధర్మము హృదయంలో నిండి ఉండేది.
1: Men may not equal them, but yet there are many women of truth, of righteousness, of sanctity and sacredness.
0: పతి వచ్చినప్పటికీ తలుపు మొర నుండి మాట్లాడేటువంటిదే కాని ఎదురు వచ్చి మాట్లాడేటువంటి వారు కాదు భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ భారత్ నో ఉమెన్ కన్ఫ్రాంట్స్ హర్ హస్బెండ్, నో ఉమెన్ అపోజెస్ హర్ హస్బెండ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భూమి యందు శివుడు పుట్టక ఇంకెక్కడ పుట్టాడు.
1: దట్ ద రీజన్ వై లార్డ్ శివ హాస్ చోజన్ as his birthplace.
0: కేవలము వ్రతములు పూజలు యజ్ఞయాగాది క్రతువులు సరిపినంత మాత్రమన్న భగవంతుడు ప్రత్యక్షం కాడు.
1: God would not manifest by mere performing spiritual rites, the sacred rites like vratas, yajnas, yagas.
0: కాని ఒక హృదయ పవిత్రత చేతనే గుణముల చేతనే భగవంతుడు ప్రత్యక్షం కాగలడు.
1: God manifests in response to your virtues and the inner feeling and sacred sentiment.
0: సృష్టి యందున్నటువంటి సమస్త వస్తువులు సమస్త భాగములు కూడా కేవలము ఒక విధమైనటువంటి ఒక సృష్టి లయముల నుండి ఉద్భవించినటువంటివి.
1: All those that you find in this entire creation pass through the three stages of birth, growth and death.
0: ఏ పదార్థం సృష్టి కూడాను భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: Every object in this world is the gift of God.
0: ఏ వస్తువు చూసినా కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
0: ఈశ్వర సర్వభూతానా.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
0: ఈశావాస్యం జగత్ సర్వం.
1: ద హోల్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్లీ డివైన్.
0: కనుక ఏ పదార్థం చూసినప్పటికీ అది ఈశ్వరత్వమే కాని మనకు స్వరూపం కాదు.
1: దేర్ఫోర్ మెటీరియల్ ఇస్ నాట్ సింప్లీ ఎ మ్యాటర్ బట్ ఇట్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇది వస్త్రం అంటారు.
1: యు హావ్ ఫైండ్ క్లాత్.
0: కానీ ఇది వస్త్రం కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ సో.
0: దారంలో యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఈ దారంలో యొక్క చేరిక కాదు.
1: నాట్ డెఫినెట్లీ సో.
0: ప్రతి ఒక్క పదార్థమే.
1: ఇట్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ కాటన్.
0: ఈ దారంలో యొక్క నేతికనే ఈ యొక్క వస్త్రము.
1: బికాస్ ఆఫ్ ది యాన్ దట్ ఆర్ ఇంటర్వోవెన్ క్లోజ్లీ దట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లాత్ దట్ యు ఫైండ్.
0: కనుకని భగవంతుడి యొక్క సత్యతత్వము కేవలము అనిత్యము అజుకము అశాశ్వతము అని అనుకుంటారు.
1: You think that God is ephemeral, temporary and momentary.
0: Nirgunam, nirajanam, sanatanam, niketanam. Itche suddha buddha bhukta nirmala swarupinam.
1: In fact, divine is nectarine, immortal, pure, crystal clear, blemishless.
0: Yavara taginatvanti vaari peru pettukuntaru kani bhagavantuniki okka peru okka roopamu aneetvanti ledu.
1: Each one of us give the name and the form of our own choice and preference.
0: సర్వతపాణిపాదం.
1: His feet and hands are all over the world.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు భగవంతుడే ఉండేది.
1: It's only God who exists everywhere.
0: నువ్వు ఈ మానవ శరీరమైనటువంటి ఒక రూపాన్ని చూస్తున్నారే కాని మానవ శరీరమైనటువంటిది కేవలం నీటి బుడగ వంటిది.
1: You just see the human body. It is just a water bubble.
0: ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే.
1: The body is the gift of God.
0: మైండ్ అనుకుంటే అది కేవలము బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: మైండ్ రిప్రజెంట్స్ ద బండల్ ఆఫ్ థ్రెడ్స్.
0: కనుక ఇట్టి మనసును అట్టి దేహమును మనం నమ్ముకొని జీవించరాదు.
1: వి కెనాట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ బేసింగ్ ఆన్ ద బాడీ అండ్ ద మైండ్.
0: కనుక భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సర్వమును కూడాను భగవంతుని అర్పితం భావించుకునే నిమిత్తమై మనం జన్మించాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ ఫ్యాక్ట్ టు ఆఫర్ టు గాడ్ all that he has given to us.
0: అందువలనే కృష్ణుడు కూడాను మమైవాంశం

0: జీవలోకే జీవభూత సనాతన.
1: That's the reason why Lord Krishna declared that you are all the sparks of his divinity and that the individual in the cosmic universe, God, one and the same.
0: Nayak reflection, reaction, he sound.
1: And all the creation reflect, represents reaction, reflection and result.
0: నీవు మానవుడు కాదు.
1: యు ఆర్ నాట్ జస్ట్ హ్యూమన్.
0: ఈ మానవునికి పెట్టినటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
1: ది నేమ్ దట్ యు హావ్ ఇస్ క్రిజన్డ్ బై యువర్ పేరెంట్స్.
0: పుట్టినప్పుడు ఎట్టి పేరు లేదు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ యు డోంట్ హావ్ ఎనీ నేమ్.
0: ఇట్టి మానవత్వం దివ్యత్వమైనటువంటిది కానీ అపవిత్రమైనటువంటి ఒక శరీరం కాదు.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ బియాండ్, ఇస్ నాట్ అన్సేక్.
0: ఇట్టి మానవును కాపాడే నిమిత్తమై దైవము అవతరిస్తుంటాడు.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు ప్రొటెక్ట్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఎక్కడ ధర్మం నశించను అక్కడ భగవంతుడు ఉద్దేశిస్తుంటాడు.
1: వేర్ దేర్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
0: యదా యదా హి ధర్మస్య నానిర్భవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుధర్మం.
1: లార్డ్ క్లియర్లీ డిక్లేర్డ్ ఎంఫెటికలీ దట్ వెన్ దేర్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
0: కనుక అందరినీ సృష్టించడము ధర్మోద్ధారణ నిమిత్తమే.
1: దేర్ఫోర్ ద హోల్ క్రియేషన్ ఈస్ టు ఎమాన్సిపేట్, టు అప్హోల్డ్ ధర్మ రైచస్నెస్.
0: ఈనాడు జగత్తులో ధర్మం నశించి సత్యం పారిపోయి అన్యాయ అక్రమ అనాచారంతో నిండి ఉన్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ టుడే ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్హుడ్ అన్ రైచస్నెస్. దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: భగవంతుని యొక్క విశ్వాసం ఒక్కటి మాత్రమే సత్యమైనటువంటిది.
1: In fact, there is only fact of facts, the truth, the faith in God.
0: Truth is God, love is God, live in love. Aa prema tho manam nivu jeevinchali.
1: Therefore we have to live with this love.
0: Aa premane lekudina pranamey ledu.
1: In fact, there will be no life without love.
0: Kanuka prema chetane manam bhagavantuni preminchali, bhagavantuni pondali.
1: Therefore you can attain divine God when there is connection love to love in atma.
0: Ee rudramulandu panditulu vaaru cheppinattuga అనేక నమ్మక చమకాలు చేరటం చేసే రుద్రములు అయిపోతున్నాయి.
1: As is Pandit declared here that Rudra consists of Namaka and Chamaka.
0: 1,335 నమ్మకాలు చేరటం చేసే అన్ని రకములైనటువంటి యొక్క జీవితములు మానవత్వాన్ని జీవిస్తున్నాయి.
1: Therefore the Namaka and Chamaka are in perfect combination. 1,135 that would make Rudra.
0: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: This mighty power. What's their origin?
0: Krishna Yajurveda nandu unnatundi oka namak chamakalu teeskoni deenni poorthi ekibhavinchi aikyam chesi tadwara mantram ni yerparcharu.
1: Therefore namaka and chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda.
0: Ee Krishna Yajurvedamlo unnatundi vi ee deeni endu kuda kalara.
1: Those that are noticed in Krishna Yajurveda are not found anywhere.
0: ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములైనను ఆ వేదముల నుంచినే మనము ఆవిర్భవించాలి.
1: In fact, the all of the spiritual texts had their origin out of this Krishna Yajurveda.
0: కానీ ఈనాటి వేదములన్నీను పేదబడిపోయినవి.
1: And the Veda is neglected today.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
1: Because there are nobody who would repeat, who would chant.
0: వేదములు పేద కాదు.
1: In fact, Veda is not so poor and low.
0: అది రిచి. దానికి మించినటువంటి మరొకటి లేవు.
1: Veda is richest of all. There is nothing beyond.
0: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడా వేదములు అందే ఏమిటి ఉన్నవి.
1: Man's position and fight and condition are very well contained in Vedic text.
0: ఇట్టి వేదమును సర్వుడు కూడా ఉచ్చరించవచ్చునని భగవంతుడు అనుగ్రహించాడు.
1: God has gifted Veda such that all can chant repeatedly.
0: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
1: The Veda chanting has no differences like caste, creed and community.
0: Come on, boy.
1: Boys, come on.
0: American. Stay with me.

0: ఈ విధంగా ప్రతి దేశమునందరికను, ప్రతి జాతికి, ప్రతి మానవులకు నిలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
1: ఇట్ ఈస్ భగవాన్స్ డెసిషన్ దట్ దేర్ షుడ్ బి వేదా చాంటింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ బై ఎవ్రీబడీ బై ఎవ్రీ కాస్ట్ బై ఎవ్రీ కమ్యూనిటీ బై ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇది కేవలం ఒక బ్రాహ్మణులకు మాత్రమే కానీ లేక ఒక ఇండియాకు మాత్రమే కానీ కాదు.
1: Veda is not limited to Brahmin community and to India alone.
0: మొన్నటి దినము పుట్టపర్తి కూడాను ఇరాన్ ఇరాక్ వారు కూడా వచ్చారు.
1: The other day, here in Puttaparthi, there are many people, devotees from Iran and Iraq.
0: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
1: You have here Iranians right now.
0: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
1: They chant Veda also.
0: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
1: And Veda is the relief and the remedy for all ills of the society.
0: ఇది కేవలం ఒక పుత్రగామే యాగం కోసం కాదు.
1: It's not merely to have the gift of a son meant for progeny alone.
0: ఇది అశ్వమేధ యాగం కాదు.
1: It's not the one like Ashwamedha yaga.
0: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని, ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
1: In fact, Veda is meant for the progress, advancement, welfare of every individual.
0: కనుక అందరి కోసం ఇది ఉద్భవించింది.
1: Veda is meant for everyone.
0: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
1: The fortunate ones pick up, learn, publicize, teach and share.
0: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికి బోధించడం లేదు.
1: But unfortunate people, they don't learn. Even if they learn, they don't teach and share.
0: ఇప్పుడు మా యొక్క సంస్థలో ప్రతి పిల్లవాడిని కూడా మా దగ్గర పంపుతున్నారు.
1: Today Bhagavan is sending every student from Satya Sai education institutions as emissaries, ambassadors of Vedic knowledge.
0: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
1: In the first instance to begin with, they have to study Sanskrit.
0: ఇప్పుడు మన వినయ్ కుమార్ కర్ణాటక యూత్ లీడర్ గా నియమించాము.
1: Vinay Kumar is appointed as the leader of Karnataka youth wing.
0: Vinay Kumar kevalam Karnataka youth nandarni kudanu cherchi varikandariki ee rahasyanni nirupinchali.
1: The entire youth from the state of Karnataka is to be mobilized and are to given a chance to know the secrets of Vedic knowledge.
0: Adhe vidhamgane Andhra Kerala anni deshalu kudanu mem niyaminchamu.
1: Similarly, other states also have been given this opportunity of learning and experience Veda. Devotees from Andhra, Kerala and so on.
0: Namo Bhagavate Rudraya.

0: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
1: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లర్నింగ్ ది చాంటింగ్ ఆఫ్ వేద అండ్ ఆఫ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక మనము ఈ వేదము యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ వేదిక్ లిటరేచర్.
0: వేదంలో ఎంతనో సృష్టి యొక్క రహస్యమంతా ఉంటున్నది.
1: వేదిక్ నాలెడ్జ్ కంటెయిన్స్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
0: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ హావ్ బీన్ వెరీ వెల్ ఎలాబొరేటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేద.
0: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదంలో ఉన్నవి.
1: నాట్ వన్ ఆర్ టూ, ద హోల్ థింగ్ టోటాలిటీ ఈస్ ప్రెసెంట్ దేర్ ఇన్ వేద.
0: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము నాలుగు ఆశ్రమముల యొక్క సత్యములు కూడాను ఈ వేదములను నిరూపించింది.
1: All four stages takes ashramas are very well represented, explained. The stage of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
0: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
1: Now all are understanding the Veda.
0: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాన్ని చెప్తున్నారు.
1: You go to any village, women also can chant Veda today.
0: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చు. కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
1: దేర్ఫోర్ వేద ఇస్ మిస్టికల్, వెరీ స్పెషల్ అండ్ యూనిక్.
0: అతిరుద్ర వేదము చాలా గొప్పది.
1: అతిరుద్ర ఇస్ హైయెస్ట్ అండ్ గ్రేటెస్ట్.
0: అన్ని రుద్రముల కంటే కూడా చాలా గొప్పది.
1: అతిరుద్ర ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్.
0: దీంట్లో ఉన్నటువంటివి మరి ఇంక దేంట్లో కూడా లేవు.
1: That what you find in Atirudra is not found anywhere.
0: Rudra managa emti kevalam Ishwarudu yokka peru ani anukuntaru.
1: What is Rudra? You think it is Shiva?
0: Kaadu kaadu.
1: No.
0: Idi kevalam Rigvedamu, Ajurvedamu, Samavedamu, Atharvavedamu anni vedamulu yokka oka saarame.
1: This Rudra represents the essence of four Vedas.
0: అంతేకాకుండా ఇందులో నమ్మకము, చమకము రెండింటి యొక్క ఏకత్వమే దీనికి గొప్ప పటుత్వము.
1: ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద హార్మనీ అండ్ కాంబినేషన్ ఆఫ్ నమ్మకం అండ్ చమకం.
0: ఈ నమ్మక చమకాలంతా కూడాను నమ్మకము వద్దంటుంది, చమకము కావాలంటుంది.
1: దేర్ఫోర్ ది నమక డినైస్ వైల్ చమక డిజైర్స్.
0: కానీ అన్నింటి ఎందు కూడా ఉన్నటువంటి సారము ఒకటే, దేనిని వద్దంటుంది, చెడ్డను వద్దంటుంది, మంచిని కావాలంటుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ డినైడ్? దట్ విచ్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఈస్ టు బి డినైడ్. వాట్ ఈస్ టు బి డిజైర్డ్ ఫార్? దట్ విచ్ ఇస్ గ్రేట్ అండ్ ఆస్పిషియస్.
0: కనుక మనం ఎల్లప్పుడు కూడాను రెండు కూడాను మనం నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు లెర్న్ బోత్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
0: చమకం అంటే కేవలము కోరికలతో నిండినటువంటిది.
1: ద చమక ఇస్ ఫుల్ ఆఫ్ అంబిషన్స్, డిజైర్స్.
0: నమకము అనేటువంటిది అన్నిటినీ విరక్తి చేసేటువంటిది.
1: నమక డినైస్, హి డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: దీంతో ఎవరు సన్యాసి, ఎవరు సన్యాసి కాదు అని విచారం చేస్తే,
1: ఇఫ్ యు ఎంక్వైర్ హూ ఇస్ రినన్షియంట్ హూ ఇస్ నాట్,
0: కామినీ శక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కేవలము ఒక సన్యాసి కాదు.
1: ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ మెటీరియల్ పవర్ ఈస్ నాట్ ఎ రినన్షియంట్.
0: కానీ కామినీ శక్తి యొక్క ఫలమును దూరం చేసేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క త్యాగం.
1: దేర్ఫోర్ ది ట్రూ సాక్రిఫైస్ ఇన్ డినైయింగ్ ద మెటీరియలిజం, ద మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్.
0: ఇల్లు, వాకిలి, భూమిని, ధనమును అన్నింటినీ త్యాగం చేస్తే అది త్యాగం అని అనుకుంటున్నారు. అది త్యాగమే కాదు, అది సులభంగా చేయొచ్చు.
1: యు థింక్ సాక్రిఫైస్ మెంట్ గివింగ్ అప్ యువర్ ఫ్యామిలీ, రన్నింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ క్వైట్ ఈజీ టు డూ ఇట్.
0: కాదు.
1: నో,
0: కామిని ఫలములను విసర్జించాలి.
1: In fact, one has to give up this desire, the materialistic attitude.
0: Result of result.
1: The result of desires has got to be sacrificed.
0: అది నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: The true tyaga, sacrifice, lies in sacrificing the fruits of your work.
0: Your desires.
1: Fruits of your desires.
0: కనుక మనం నేర్చుకోవాల్సినటువంటిది ముఖ్యంగా దీనికోసం మనం పుట్టాము.
1: Why are we born?
0: తిని తిరిగి సంచరించేటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి అందుకోసమే కాదు.
1: We are not born simply to eat, to sleep and to move about.
0: కాదు కాదు.
1: No.
0: మన తోటి మానవులకు సహాయం చేసే నిమిత్తము.
1: We are born to help the neighborhood, the community.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఎట్టి కఠినమైన వాక్కులు కూడా చెప్పకూడదు.
1: Never use harsh words.
0: ఎవరిని కూడా మనము దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: దూషించటమే మహాపాపము.
1: To criticize anyone is the worst of the sins.
0: ఎట్టి ద్వేషుడైనా కూడా అతన్ని దూషించకూడదు.
1: You may find an enemy, but you should not criticize or attack.
0: కనుక ఇలాంటి మంచి గుణములు మనలో దాగి ఉన్నవి.
1: All these virtues are hidden, latent within us.
0: పైన దేహం మాత్రము పాంచభౌతికముల యొక్క దేహము.
1: The one that is apparent is just the body of senses.
0: ఈ సెన్సెస్ అంతా కూడా డిజైర్స్ తో కూడినటువంటివి.
1: The senses are full of desires.
0: కానీ మనకు తెలియకుండా లోపల దాగినటువంటి కొన్ని ఉన్నాయి.
1: But unknowingly, that which is innate, immanent within us, there is another.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: Those which are hidden, latent within you, are the principles like truth, righteousness, sacrifice, peace and love.
0: ఇవి మనం లోపల నుంచి తెప్పించుకోవాలి.
1: We have to see that they manifest in the outer world.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: The manifestation of the inner values, treasures is educare.
0: ఈనాటి పుస్తకాలు చదివేటువంటి లోపల ఇదంతా ఎడ్యుకేషన్.
1: All that you read, acquire out of the books is education.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు మనం నేర్చుకోవాల్సింది.
1: It's not the education that is to be bothered.
0: ఎవరో రాసినటువంటి విషయాలని మనం చదువుకొని దాన్ని నేర్చుకోవటం అది కేవలం ఎడ్యుకేషన్.
1: Education comprises in learning from the books which are written by authors.
0: ఎవరు చెప్పకుండా తనలో నుండి తాను ఉద్భవించి పవిత్రమైన మార్గంలో ప్రవేశించేటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు బ్రింగ్ అవుట్ దట్ వాట్ ఈస్ లేటెంట్ విత్ ఇన్ యూ వితౌట్ బీయింగ్ టాట్ ఎక్స్టర్నలీ.
0: ఆ ఎడ్యుకేషనే అది భగవంతుని యొక్క ప్రసాదం.
1: దేర్ఫోర్ ఎడ్యుకేర్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే లభ్యమవుతుంది గాని లేకుండా అది లభ్యం కాదు.
1: యూ కెన్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేర్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అలోన్.
0: మనం నిరంతరం కూడాను సర్వదా సర్వకార్యేషు సర్వత్రా చింతనం.
1: We should think of God everywhere, every time, any moment.
0: అది నిజమైనటువంటి యొక్క భక్తి.
1: That is true devotion.
0: మనం భగవంతుని ఈశ్వర అన్న విష్ణువు అన్న ఏ పేరు పెట్టినా పేరు అనేకములు కాని వ్యక్తిత్వం ఒకటే.
1: You may pray to any God in any name, but God is one.
0: శృంగారములు వేరు బంగారం ఒకటే.
1: Jewels are many, but gold is one.
0: పశువుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: Cows are of different colors are many, but the milk is one.
0: కనుకనే అటనే భగవంతుడు ఒక్కడే.
1: Likewise, God is one.
0: అల్లాను యేసును రామాను కృష్ణాను ఏ పేరైనా పెట్టు భగవంతుడు ఒక్కడే.
1: You may give any name, you may pray to God of any name of your choice. Allah, Yesu, Rama, Krishna, whatever name you like.
0: ఇది అంతా కూడాను దైవం యొక్క పేర్లే.
1: These are all the names of one God.
0: కనుక ఏకం సత్వ ప్రభావుదా వదంతి.
1: It's only one God and we pray to him in different names.
0: కనుక ఇలాంటి దీంట్లో మనం భేదం పెట్టుకోకుండా భగవంతుని యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఓపెన్ హార్ట్ కావాలి.
1: Therefore, we need to have this open heart to understand the oneness and the unity of divinity.
0: నీకు ఏ పేరు ఇష్టమో అది నువ్వు తలుచుకో తప్పలేదు.
1: There is nothing wrong in praying to God of your choice.
0: కానీ గాడు అందరం ఒకటే గాని ఒక గాడిని దూషించటము మరొక గాడిని పూజించటము ఇది చాలా తప్పు.
1: It's a big mistake if you criticize the God of another form, of another taste and temperament.
0: ఈశ్వర అంటే ఇష్టపడకుండా పోవటం.
1: సమ్ పీపుల్ డు నాట్ రిలీజ్ ద నేమ్ ఆఫ్ శివ.
0: సమ్ పీపుల్ నారాయణ అంటే ఇష్టపడటం.
1: లైక్ వైజ్ సమ్ పీపుల్ డు నాట్ ఎక్సెప్ట్ ద నేమ్ ఆఫ్ విష్ణు.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈశ్వరుడు నారాయణుడు ఇద్దరు చేరి ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర అండ్ నారాయణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ ఒకే దైవత్వాన్ని మనం అనేక పేర్లతో పూజిస్తున్నాం.
1: ఇస్ ఓన్లీ వన్ అండ్ వీ వర్షిప్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఆ విధంగా పూజించినటువంటి వారికి తప్పక మనసు యొక్క శాంతి కలుగుతుంది.
1: Those people that understand this principle of oneness and unity, విల్ హ్యావ్ ద పీస్.
0: ఒకదాన్ని ద్వేషించు మరొక దాన్ని ప్రేమించటం లోపల ఇది కేవలం మన అభిష్టం నెరవేరదు.
1: ఇఫ్ యూ గాట్ అటాచ్మెంట్ టు వన్ అండ్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టు అనదర్, ఇట్ అమౌంట్స్ టు ఎ కైండ్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్ విదిన్.
0: ఇది మానవులకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: ఇది కేవలం యూత్ కే మాత్రమే కాదు.
1: This is not for youth alone.
0: అందరూ కూడా దీన్ని అనుసరించవలసింది.
1: భగవాన్స్ మెసేజ్ ఇస్ మెంట్ ఫర్ ఎవ్రీబడి.
0: దైవత్వం అనేటువంటిది ఈనాడు లోకాన్ని రక్షిస్తుండాలి.
1: It's only divine God protects the entire universe.
0: లోకాన్ని శిక్షిస్తున్నది బాంబ్స్ అనుకుంటున్నారు.
1: And you think that world is punished by bombs.
0: కాదు కాదు కాదు.
1: No.
0: బాంబు ఒకటే ఒకటి.
1: After all, bomb is only one bomb after all.
0: అదే దైవ నామము.
1: God's name is more powerful than atom bomb.
0: చెడ్డను శిక్షిస్తుంది మంచిని పోషిస్తుంది.
1: And in fact it annihilates that which is bad and upholds that which is noble.
0: కనుక దైవత్వాన్ని మనం పూజిస్తుంటే సర్వము లోకరక్షణ జరుగుతుంది.
1: Therefore when you worship God the whole world will be protected.
0: లోక కళ్యాణం కోసం అని మేము చేస్తున్నాము.
1: And this yajna is for the welfare of humanity.
0: ఈ యొక్క మంత్రం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క అంశం ఉంటున్నది.
1: దీస్ మంత్రాస్ రిప్రజెంట్ ఇట్స్ వన్ మెయిన్ ప్రిన్సిపల్.
0: అతిరుద్ర యజ్ఞముగా మంచి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని పోషించి దుష్టమైనటువంటి వాటిని శిక్షించి పవిత్రం గావిస్తుంది లోక కళ్యాణం.
1: దేర్ఫోర్ దిస్ అతిరుద్ర మహాయజ్ఞ విల్ సర్టన్లీ సస్టైన్ విల్ అపోర్డ్ ఆల్ దట్ ఇస్ రైచువస్ ఆల్ దట్ ఇస్ గ్రేట్ అండ్ నోబుల్ will punish, will remove, will dispel all that is wicked.
0: ఎవరైనా చేయవచ్చును.
1: Anybody can perform this.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మన వినయ్ కుమారు దీంట్లో ఎవరిని చేర్చుకోలేదు.
1: బట్ వినయ్ కుమార్ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీబడి ఎల్స్.
0: ఏదైనా ఇంత బియ్యం ఇస్తాము లేక పదార్థం ఇస్తాము లేక పలుములు ఇస్తాము లేక కూరగాయలు ఇస్తాము అంటే ఎవ్వరూ వద్దు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు అసోసియేట్. దే ఆర్ రెడీ టు గివ్. They are ready to offer the rice and other materials.
0: ఈ యజ్ఞం అనగ చాలా కోటతో చేరినటువంటిది.
1: And this is highly expensive.
0: అలాంటి దాన్ని ఎవరిది పుచ్చుకోకుండా తాను ఒకడే ఒకడు తానే ఏకాంతంగా కూర్చొని తానే స్వయంగా తిరుగుతూ అన్ని సేకరించాడు.
1: వినయ్ కుమార్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై హిమ్ అలోన్.
0: కనుక అలాంటి సేవాద లీడర్స్ ప్రతి స్టేట్ లో కూడాను తయారు కావాలి.
1: ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది టైప్ ఆఫ్ వినయ్ కుమార్.
0: కనుక వినయ్ కుమారు చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వినయ్ కుమార్ ఈస్ హెల్పింగ్ ఎ లాట్.
0: నేను ఎంతో నేర్చుకున్నాను.
1: భగవాన్ ప్రైజ్ వినయ్ కుమార్.
0: ఎవరేమి ఇచ్చినా కూడా వద్దు వద్దు వద్దు.
1: డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి.
0: నాకు సాయి ఉన్నాడు.
1: There are people that would help.
0: సాయే నా సహాయము. సాయే నా సహాయము.
1: సాయి భగవాన్ ఈ సాయము ద డివైన్ హెల్ప్ బై యువర్ సాయి.
0: అతనికి వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది.
1: హి వాస్ మ్యారీడ్ 10 ఇయర్స్ అగో.
0: కానీ భార్య భర్తలు ఇద్దరు కూడాను ఇదే మార్గంలోనే ఉన్నారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ హైలీ స్పిరిచువల్ అండ్ రిలీజియస్.
0: ఏ ఒక దీంట్లో ఏమా ప్రేమని యజ్ఞం చేస్తున్నాము కుమారుడు కావాలనా అంటే మాకొద్దు స్వామి.
1: స్వామి సెడ్ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ డు యు వాంట్ ఎ సన్. దే సెడ్ నో స్వామి.
0: మాకేం కావాలి?
1: దెన్ వాట్ యు వాంట్?
0: మీరే కావాలి
1: స్వామి. వి వాంట్ యు. దట్స్ వాట్ దే సెడ్.
0: ఈ విధంగా పలికేటువంటి పలుకులు ఏ దంపతులు ఎందుకు కూడాను నేను వినలేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ స్వామి హాస్ నాట్ గాట్ ఫ్రమ్ ఎనీ కపుల్.
0: అటువంటి దీంతో చాలా ప్రేమతో చాలా హృదయంతో మంచి కార్యాలు చేస్తున్నాడు.
1: వినయ్ కుమార్ ఇస్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అండర్టేకింగ్ సో మెనీ టాస్క్ అవుట్ ఆఫ్ లవ్ హోల్ హార్టెడ్.
0: వారి తండ్రి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: హిస్ ఫాదర్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: అతను ఈ యొక్క లక్ష్మీనారాయణ చేరినటువంటి వాడు.
1: హి వాస్ ది కొలీగ్ ఆఫ్ శ్రీ లక్ష్మీనారాయణ.
0: వారిద్దరు కూడా చేరి కూడి పనిచేసినటువంటి వారు.
1: దే వర్ కొలీగ్స్ అండ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడాను ఆ యొక్క లక్ష్మీనారాయణతోనే మన వినయ్ కూడా చేరి ఉన్నాడు.
1: And now Lakshminarayana and Vinay Kumar are working together towards this yajna.
0: Vinay Kumar oka tata madri chusukuntunnadu.
1: And Vinay Kumar is treating Lakshminarayana as his own.
0: Kalu ilanti vyaktulu ilanti yuthulu jagatulo jagat vyapti kavali.
1: Bhagavan wants such leaders, such youngsters, such youth in this whole world.
0: ఈ లీడర్స్ మంచిగా ఉండినప్పుడే దానికి ప్లేయర్స్ అంత మంచిగా ఉంటారు.
1: When the leaders are perfect, the whole world would progress.
0: ఈనాడు లీడర్స్ సరిలేకపోవటం చేతనే ప్రపంచం అంతా ఈ గతి పడుతుండాలి.
1: Because of the poor leadership, this is the plight of the present day world.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam. Bhagavan says the Vedas are not to be neglected as the secret of the entire creation is contained in them. The name of God is most powerful, and with God's name the world will be protected.

0: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagawan has delivered an inspiring discourse for women. Bhagawan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagawan's chosen mother, Ishwaramba, can be heard.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: వాజ్ నాట్ చంద్రమతి ఎన్ ఇండియన్ ఉమెన్ హూ ఎక్స్టింగ్విష్ ద ట్రమెండస్ ఫైర్ దట్ వాజ్ బర్నింగ్?
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే.
2: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
1: Satpa sagara vesti tashmatalamuna bharata dhati patiurata prabhava bhava sampannata kugade panta bhumi.
2: India, Bharat, is the flourishing field of many illustrious women who have been famous for their womanhood.
1: Akila deshalakidi upadhyayikade.
2: Is not India the teacher of the whole world?
1: Prema swarupulare.
2: Embodiments of love.
1: Anadi kalamunundi Bharata deshamunu అనేక ఆదర్శములంత ఆనందింపజేస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలు.
2: ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ విమెన్ హ్యావ్ నాట్ ఓన్లీ అప్హెల్ విమెన్ హుడ్ బట్ హ్యావ్ గివెన్ జాయ్ టు ఎవ్రీ వన్.
1: కనుకనే సృష్టి ఆది నుండి కూడాను స్త్రీ పురుషులు అనేటువంటి స్త్రీ పేరు ముందు పురుషుని పేరు వెనుక పెడుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ ఫ్రమ్ క్రియేషన్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ వి ఆల్వేస్ సే ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఫస్ట్ ఆ స్త్రీ అండ్ దెన్ ఓన్లీ పురుష ద మ్యాన్.
1: స్త్రీ అనగా ప్రకృతి యొక్క స్వరూపమే.
2: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ద ఎంబాడిమెంట్ ఆఫ్ క్రియేషన్.
1: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
2: సో ద rishis of old took women as the ideal and tried to solve their problems through the women.
1: Anni samasyalaku kudanu streela yokka pavitra hrudayale deeniki moola kaaranamulu.
2: To solve all the problems, the purity of the woman's heart is at the bottom.
1: Ee naadu lokamulo ekkada chuchina dukkhamu, ekkada chuchina ashanti, ekkada chuchina baadhalu కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
2: టుడే ఇన్ దిస్ హోల్ వైల్డ్ వరల్డ్ వి సీ నథింగ్ బట్ కయోస్, సఫరింగ్, హేట్రిడ్ అండ్ సో మెనీ అదర్ నెగటివ్ క్వాలిటీస్.
1: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
2: బికాస్ దేర్ ఇస్ంట్ హార్మనీ బిట్వీన్ ద మెన్ అండ్ ద విమెన్, దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద కయోస్ అండ్ ట్రబుల్ ఇన్ ద వరల్డ్.
1: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
2: సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈస్ రిప్రజెంటెడ్ ఓన్లీ బై ద ప్యూరిటీ దట్ రిజైడ్స్ ఇన్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: దేశంలో పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషులే ఉండినా దేశక్షేమంలోకి ఎట్టి కొరత కూడాను ఉండదు.
2: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
1: ee naadu atti pavitra hrudayamulu aneka vidhamainatti malinyam cheta kalushitamai poyinavi.
2: Today the pure hearts have been besmirched with so much of dirt, of human negative thoughts.
1: ఇది కాగితము.
2: That is a paper.
1: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
2: It is pure white.
1: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయినది.
2: Because something is written on the reverse, it has become a
1: little dirty. మానవుని హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
2: Even the pure heart is like the pure paper that we have.
1: కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను, కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
2: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
1: మీ అందరికి తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపు చూస్తూ ఉంటారు మీరు.
2: We all know that from the time you get up in the morning,
1: ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ, ఎట్టి ఒక కళంకం కానీ, ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు.
2: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
1: కానీ అదే నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది.
2: టుడేస్ న్యూస్ పేపర్ బికమ్స్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టి పెట్టినప్పుడు ఆ పేపర్ కు మల్లెపూలు వాసనే వస్తుంది.
2: ఇఫ్ ఇన్ దిస్ వేస్ట్ పేపర్ యు ర్యాప్ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇట్ గెట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్.
1: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగిన పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
2: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
1: ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
2: అండ్ ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు బాగా కలుగుతుండాలి.
2: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
1: కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిలుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ అస్ గుడ్ థాట్స్ అండ్ కైండ్ థాట్స్ దట్ వి బికమ్ కైండ్.
1: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
2: టుడే ఇన్ మ్యాన్ వాట్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్, ఫుల్ ఆఫ్ బ్లెమిషెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేతుకుంటూ ఉన్నాయి.
2: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
1: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవటం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
2: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
1: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
2: Women from time immemorial have tried to keep up this purity of the heart.
1: Gatajeevudagu patin pratikinchi emugalche savitri bharata sadvikade
2: is not
1: chachinatvanti yokka pattanu pratikinchinatvanti streelu unnaru kani chachinatvanti bhaaryanu pratikinchinatvanti purushudu ekkada kanipinchaledu ee charitralu kodunu manaku teliyadu.
2: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
1: Itti pavitramaitvanti yokka gunamulu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharata desham nandu enniyo vidhamainatvanti aadarshalu nirupistu vacharu.
2: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
1: Eenadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయింది.
2: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఇస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఇస్ టర్నింగ్ దిస్ వే.
1: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
1: సద్భావములకు, సత్చర్యలకు, సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
2: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
1: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
2: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ and then it is the woman who should uphold it. And so there are various organizations of Sri Satya Sai, like Mahila Vibhag and so many other type of things.
1: Kanukane streelu koodinappude jagatantai kunnu oka pavitramaitundi deshanga roopondutundi.
2: It's only when the women get together that the whole nation becomes something exemplary.
1: Ee streela yokka sangamu entano goppa viluvanu sampadinchindi.
2: So this society of women lends it a lot of dignity.
1: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: సో మెన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ వాల్యూ ఇన్ విమెన్.
1: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
2: దీస్ విమెన్ ఆర్ దోస్ హూ కెన్ రియల్లీ డూ సచ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
2: మెన్ థింక్ దట్ విమెన్ ఆర్ జస్ట్ సబార్డినేట్ టు దెమ్.
1: కాదు కాదు,
2: ఇట్స్ నాట్ సో.
1: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
2: వెన్ దే జస్ట్ థింక్ దే కెన్ జస్ట్ బండిల్ అప్ ద వరల్డ్.
1: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
2: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు దిస్ స్టేజ్.
1: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
1: అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
2: రికగ్నైజింగ్ దిస్ క్వాలిటీ ఇన్ ఉమెన్ వీ హ్యావ్ టు గివ్ హర్ సపోర్ట్ అండ్ ట్రై టు ఎన్కరేజ్ హర్ అండ్ సీ దట్ షీ బికమ్స్ ద పిల్లర్ ఇన్ సొసైటీ.
1: అలాంటి ఎంకరేజ్మెంట్ ఏ మాత్రము చేయటం లేదు స్త్రీలకు.
2: The women do not get encouragement at all.
1: Yedaina oka satsangamlo praveshinchinara ante ee purushulku dani paina kopam kalugutundi.
2: If they go to satsang the men become angry.
1: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
2: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
1: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
2: Women have got a heart which is devoid of selfishness.
1: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
2: Their heart is full of compassion and kindness.
1: Pillalanu poshinchetuvanti vishayam lopala entano jagrataga untuntaru.
2: In bringing up their children they are so careful.
1: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
2: Even one moment the husband cannot
1: kaani aa pillalanu poshinchetuvanti vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
2: Night and day the woman will strive to look after her child.
1: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
2: And she will always support the child in many of its actions and thoughts.
1: ఈనాటి చదువుల వల్ల ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
2: Today because of this modern education the children are getting little degraded.
1: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటుంటే
2: in the early days when a child had to be initiated in letters
1: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
2: and the women would teach the child say om namah shivaya om namo narayanaya
1: aa yokka peratheetane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothu vachayi
2: and with this type of training that the children's hearts would expand.
1: ఈ నాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి?
2: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్?
1: వాళ్ళకి అక్షర స్వీకారం చేయాలనుకుంటే
2: ఇఫ్ దే వాంట్ టు బి ఇనిషియేటెడ్
1: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
2: ఇఫ్ దే హ్యావ్ టు రీడ్ స్మాల్ బుక్స్
1: తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు?
2: హౌ డు ద పేరెంట్స్ వాట్ టైప్ ఆఫ్ బుక్స్ టు
1: దే బ్లాక్ షీప్ అంటారు. ఇది వాళ్ళకి నేర్పించేటువంటిది.
2: సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ దెమ్ బాబా బ్లాక్ షీప్
1: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము.
2: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
2: Earlier, children, when any elders came to the house, they would do namaskar.
1: There
2: is no humility these days in
1: children.
2: So first and foremost, the children should be
1: taught good things.
2: Today's children are taught only to think of money and so many other things which are worldly.
1: కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
1: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ such type of training
1: gunam leni kalimi undi prayojanam enti
2: what's the use of having education which has no values
1: gunam leni kalimi undi prayojanam enti
2: what's the use of having wealth when you do not have any values
1: dhanam vastundi potundi
2: money comes and goes
1: kani morality valiki cherchali
2: but you must teach them morality
1: neethi nijayathi aa pillaliki bodhinchali
2: you've got to tell them what is honesty and truth
1: prachina kalamlo ilanti pavitramainatundi chadulu pillaliki cheppincheetundi vaaru
2: in the olden days children were taught such type of education
1: kaani ee naadu
2: vattudi
1: aa pillalu pedda chadu chadavalani
2: they think that
1: goppavaru kavalani aashistunnaru
2: today parents think that their children should study very high and they should become very important
1: talligalanta kodunu maa bidalu goppavaru kavalani ee naadu kuda vaaru aashinchaledu
2: in olden times the parents never thought that the children should become some great person
1: maa pillalu manchi vaaru kavalani aashinchaaru
2: they desired that the children should become good people
1: ఆ మంచి వారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో ఇంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు
2: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్
1: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపదు కదా
2: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెం గుడ్ అడ్వైస్
1: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు
2: బట్ టుడే చిల్డ్రన్ డోంట్ as soon as they come home
1: amma tv switch chestundi
2: mother switches on the tv
1: nanna vachi kurchuntadu
2: father comes and sits
1: nanna kodukulu kuda tv chusukuntu aanandanni anubhistuntaru
2: and then the father and son see the tv and feel very happy
1: ivatti nerpinchedi
2: is this what one teaches the children not at all
1: aanati talli dandulu intiki vachina tachaname pooja room daggara pinchukoni poyeyatundi vaaru
2: in those days the parents as soon as the children came from school
1: teachers cheppinatundi vishayalanta kuda nu variki chakkaga arthamayyetattiga bodhinchetundi vaaru
2: they would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand
1: inaati college pillalakanta kuda talli dandulu mare nu goppa chadavali kavarra
2: today parents say to the
1: double degree spondali
2: you have got to become a great
1: post
2: person
1: cheyali
2: double degree post graduation
1: lakshadhyantulainipetti mama gari niku chikkutaru untaru
2: it's only then that the whole world will respect you and regard you
1: appudu father in law
2: and the father in law
1: kani alanti vanaadu koreetunte vaaru kaadu
2: but those days the mothers and fathers did desire
1: mama gari chikkalani aashincheetunte vaaru kaadu
2: they never thought they should get a great status and power
1: goppa gunavanturalain bari chikkalani koreetunte
2: vaaru they thought that he should become a really good person
1: kanuku aanadi kaalam nundi vachinatundi paristhithilu entayo mrudumaduramainattiga undedi
2: in those days all these type of habits were so very enjoyable and pleasant
1: teenadu prapanchamlo ఈ రకమైనటువంటి అవస్థలను మనం వింటున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి
2: ఇఫ్ టుడేస్ వరల్డ్ వి ఆర్ లిసనింగ్ టు సో మెనీ అడ్వర్స్ థింగ్స్ వాట్ ఇస్ ద రీజన్
1: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు
2: బికాజ్ ద పేరెంట్స్ దెంసెల్వ్స్ ఆర్ నాట్
1: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు
2: ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ బై దెంసెల్వ్స్ ద చిల్డ్రన్ రియల్లీ కెనాట్ బికమ్ గుడ్
1: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం మొట్టమొదటి స్కూల్
2: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద హోమ్ ఆర్ ద స్కూల్
1: రెండవది సొసైటీ
2: Second, a society.
1: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు
2: when they go into society it is that the children learn how to behave
1: ఈ నాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడాను గుర్తించవలసింది మొట్టమొదటి
2: every student today has got to recognize
1: నేను ఇన్ని విద్యను నేర్చాను
2: I have studied so much.
1: Where I
2: got
1: society nunchi nerchanu.
2: The society has given it to me.
1: Nenu enni telivilo poshinchukunnanu.
2: I have tried to learn so many things.
1: Ekkadi poshinchukunnanu.
2: From where did I get
1: this? Ee society nunchi nenu poshinchukunnanu.
2: I got it from the society.
1: Naa yokka manchi chedlu anni kudanu society nunchi ne vachinayi.
2: All the good and bad I've got from the society.
1: Pavitramaitvanti yokka ee sangham nunchi nenu intati abhivruddhini pondinanu.
2: From this good society that I've progressed so much.
1: Kaani
2: but
1: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను
2: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
1: సొసైటీ నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను
2: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
1: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి
2: బట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ
1: ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము
2: టు ద సొసైటీ హూ హస్ డన్ సచ్ గుడ్ టు మీ వాట్ ఇన్ టర్న్ ఆర్ ఐ డూయింగ్
1: సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము
2: ఐ యామ్ టేకింగ్ సో మచ్
1: సొసైటీని చెడ్డగా మార్చివస్తున్నాము
2: ఐ యామ్ ట్రైయింగ్ టు చేంజ్
1: కానీ అట్టిది చేయకూడదు
2: you should not do
1: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది
2: that is the fault here
1: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు
2: man has no gratitude today
1: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడాను కృతజ్ఞులై ఉండాలి
2: from whomsoever we have learned good things we must be grateful forever
1: వారికి ఎటువంటి ఒక మర్యాదను మనం అందించలేకపోయినప్పుడు మనం చదివిన చదువు ప్రయోజనం ఏంటి
2: if we cannot give them respect what is the use
1: మనం సాధించిన శక్తి సామర్థ్యం ఏంటి
2: then all our education is no good. What is it that we
1: have attained? మనం అభివృద్ధించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి?
2: What is it that we really inculcated?
1: నిరుపయోగమైనటువంటివి.
2: All this becomes useless.
1: కనుక మొట్టమొదట మనము సొసైటీని గౌరవించాలి.
2: First and foremost, we have got to hold and regard society.
1: ఎందుకంటే సొసైటీలో పుట్టాము.
2: Because we are born in society.
1: సొసైటీలో పెరిగినాము.
2: We have grown in society.
1: సొసైటీలో జీవిస్తున్నాము.
2: We are living in society.
1: సొసైటీని గౌరవించాలి.
2: We have got to show respect to society.
1: అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా.
2: It's only then our lives will become exemplary.
1: కాలాంటి ఇలాంటి మంచి విషయాలను తల్లులు పోషించేటువంటి వారు.
2: In olden days, a mother should tell these things.
1: తల్లులు పోషించేటువంటి వారు.
2: Mother should tell these things to the children.
1: చెప్పాను కూడాను.
2: I also told the other day.
1: అభిమన్యుడు వచ్చి.
2: అభిమన్యు came.
1: తల్లి నేను యుద్ధానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు.
2: He told his mother that he was going to the battle and prostrated to her.
1: కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది.
2: And she taught him so many good things.
1: నాయన తామర మొగ్గరంబు.
2: The butt of the
1: lotus. వరదర్పిత శాస్త్రవగర్వ భంజనోద్దామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు. ద్రోణాచార్యుడు దాన్ని పన్నినవాడు.
2: ద్రోణాచార్య వాస్ ఎ టీచర్.
1: భార్య గర్భవతి.
2: The wife was pregnant.
1: కాలమేటిండును చెప్పలేము.
2: We cannot say what transpired.
1: నీ మామయ్య తండ్రి నేరిచిట మానమని తలపింక పుత్రక అనింది. నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
2: Your uncle and your father Arjuna are not here.
1: ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి.
2: Not only that, your wife.
1: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
2: You should not go to war at this stage.
1: అని ఎంతో బోధించింది.
2: She told him so much.
1: కట్టకడపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
2: Then Abhimanyu did not listen.
1: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
2: Is this the advice you
1: give me? జాతి కురవీరులపై పృగరాజు ఓలివే నిలుపుచు చండ కండ నికరున్నతి వారం నాటే అల్దిజల్ పలుపు చెగించిన ముసుత భద్రము నీకపు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాటినంగా పాడియా.
2: Are you trying to obstruct me from going into the war when it is so essential to do so?
1: తల్లి మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు. మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
2: She told him, child, you're small.
1: అయినప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు.
2: యువ్ గోట్ టు లివ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్.
1: మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు.
2: యువ్ గోట్ టు గెట్ ఫేమ్ అండ్ నేమ్.
1: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
2: అండ్ యువ్ గోట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
1: కుంకుమ పారాయణ పాదములకు రాసి.
2: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
1: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటాది.
2: అండ్ షీ బ్లెస్సెస్ హిమ్.
1: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
2: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
1: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
2: ట్రూత్,
1: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి.
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యువ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యువ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్
1: కీర్తిని నిలబెట్టు.
2: And try to attain fame.
1: అట్టి కనరచ్చ సీలచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామరచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
2: God's protection will be with you. You've got to become famous and a great person in virtue and in values.
1: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
2: So for a son who is born, he has got to obtain fame.
1: కానీ ఈనాడు ఆధునిక యుగంలో పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
2: But mothers these days do not tell the children this.
1: కొడుకు పుట్టిన తక్షణమే
2: as soon as the son is born
1: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
2: They feel that he must become a great person and they distribute sweets.
1: కానీ పూర్వం అట్లా చేసేటువంటి వారు కాదు.
2: But in the olden days they were not doing that.
1: వారు ఆశీర్వదించి
2: they would bless.
1: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
2: When would they do the birthday of the child?
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినమున చేసుకునేటువంటిది కాదు.
2: The birthday is not to be celebrated.
1: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
2: It's when he gets great name from society. That is his birthday, not the day when he is born.
1: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
2: Today's birthday is not.
1: ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో.
2: When you establish.
1: ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో.
2: The prestige of your home.
1: నీ తండ్రి పేరు గౌరవం తెస్తావో.
2: When you get respect.
1: ఆనాడు నీకు సరైనటువంటి పుట్టిన దినము.
2: And that is the day of your birth.
1: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించి
2: దే వుడ్ బ్లెస్.
1: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
2: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ది చైల్డ్?
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.

0: son doesn't start when the child is just born.
1: పుత్రుని జనులు కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
0: When everybody praises him, it is then the father feels proud.
1: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
0: It is when the whole society praises your son as a very great person.
1: కనుక ప్రాచీనపు యొక్క సంస్కారాలకు ఈనాటి సంస్కారములకు ఎంత భేదము మీరు యోచించండి.
0: There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
0: So from times immemorial the mother
1: మాతృమూర్తి అన్నారు.
0: The mother who takes care of the child.
1: పిల్లలకు పాఠశాల.
0: So it is the mother who is the one
1: ఆశీర్వదించడం కూడాను వేదంలో.
0: When she blesses,
1: మాతృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్య దేవో భవ.
0: So we say మాతృదేవో భవ, mother is God.
1: పితృదేవో భవ,
0: and then God
1: is God. మాతృదేవే పెట్టారు.
0: First we have the name of the mother.
1: ఎక్కడైనా తీసుకోండి.
0: Wherever you may take
1: పవిత్రమైన చరిత్రలు ఎందుకు కూడా మీరు విచారించండి.
0: Even in history which is so
1: సీతారాము అని పెడతారు, కానీ రామసీతా అని ఎవరు పెట్టరు.
0: We say సీతారామ, we don't say రామా సీత.
1: కృష్ణ రాధ అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
0: We don't say కృష్ణ రాధ, we say రాధా కృష్ణ.
1: పార్వతి పరమేశ్వర అంటారు, కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పరు.
0: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
1: నేను స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చాను.
0: So first and foremost it is a woman's name.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
0: It is a woman who tries to look after all the good.
1: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే, కానీ
0: yes she may get correct you when you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మాటలు తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
0: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
1: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
0: So such type of mothers should come
1: again today. భారతదేశము పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
0: It's only then Bharat, the land of Bharat, will become a great
1: భావనమైన భారతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము.
0: ఇట్ ఇస్ ద ఫోర్బేరెన్స్ ఇన్ ద ఇండియన్ ఉమెన్ దట్ ఇస్ ప్రైజ్ వర్ది.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: ద పెనెన్స్ ఇస్ దట్ అబ్సల్యూట్ ప్యూరిటీ అండ్ చాస్టిటీ
1: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెతి.
0: Exalted love you can find only in the mother.
1: కరుణే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
0: మదర్హుడ్, నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్.
1: అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
0: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
1: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
0: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇన్క్రీజ్ టుడే.
1: ఈ అభివృద్ధిని కోరే.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
1: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము.
0: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్ ఆఫ్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
0: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామా అనేది నేర్చుకోలేదు.
0: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఇస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
0: స్వామి దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
0: అండ్ ఐ సెడ్ ఐ హ్యావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో అది తీసింది దండ దీన్ని అమ్మేసి కావాల్సింది కట్టండి స్వామి అనేది.
0: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
0: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యూ.
1: రెండవ దినమే పునాది వేశాను.
0: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
1: వారం లోపలే కొట్టడం తయారైపోయింది.
0: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను.
0: వన్ వీక్ ఇట్ వాస్ కంప్లీట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ అడ్మిటెడ్ టు ద స్కూల్.
1: ఒక వారమైన తర్వాత
0: ఆఫ్టర్
1: తృప్తి అయిందా ఈనాడు నీకు అని అడిగాను.
0: ఐ ఆస్క్డ్ ఆర్ యు నౌ సాటిస్ఫైడ్.
1: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
0: షీ డిడ్ సే షీ వాస్ హ్యాపీ.
1: కొంచెం తృప్తి అయింది కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
0: She said, I'm somewhat satisfied, but there's something more.
1: ఏం కాలేదు నీకు అన్నాను.
0: What is it? You tell me.
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్క

0: ఆసుపత్రికి ఆ తల్లు ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీడు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాడికి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
1: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami. Could you please build a hospital for these little ones?
0: Swami, ఆ హాస్పిటల్ కూడా ఒక చిన్నది కట్టించారు.
1: So I built a small hospital here.
0: ఈ విధంగా ఒక్కొక్కటి పవిత్రమైనటువంటి ఒక ప్రజలకు ఉపయోగమయ్యేటువంటిగా బోధించేటువంటి వారు.
1: So she was a person who used to tell things which were for the good of all mankind.
0: Swami, మన గ్రామంలో మాత్రమే ఉండి ప్రయోజనం కాదు, అన్ని గ్రామాల వారికి కూడా ఆనందాన్ని అందించారు.
1: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
0: కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి.
1: Every man should be happy.
0: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
1: You say after the భజన
0: సమస్తా సుఖినో భవంతు అని.
1: That the whole world should be happy.
0: కానీ లోకమంతా సుఖంగా ఉందా ఇప్పుడు?
1: But when the whole world has to be happy.
0: ఎందుకు లోకానికంతా సుఖాన్ని అందించకూడదు?
1: Why shouldn't we give happiness?
0: ఇంతమంది వస్తున్నారే.
1: So many people are coming.
0: తప్పని లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది.
1: And she said, you have got to give them all happiness, Swami.
0: Iskuru poyanu Bengaluru.
1: I took her to Bangalore.
0: Akkada summer class prarambham chesanu.
1: We started the summer course.
0: Akkada prapanchamlo aniga anni deshala nunchi kuda mu students ni pinpincham.
1: And all students from all over the world, they came.
0: Akkada college maatrame kaadu.
1: It was not only our college.
0: Anni deshamlo yokka college pillalni kuda nu pinpincham.
1: The children of all the colleges also could come.
0: Vaallu pinpinchi vaari classlu cheppi vaari sayankala samayam lopala manchi bodhana chestunte.
1: So they were having classes, and in the evening we would tell them such good things.
0: Anavutu undetvanti.
1: She would smile with joy.
0: Tirigi bhojanani poyinappudu em niku aanandanga untunnava ippudu ani adigetvanti vaadu.
1: When I stood to take my food, I would ask her, are you happy?
0: Ante aanandam em kavalaga swami?
1: Swami, what more joy?
0: Inta mandi deshasthulanta baagu padutunte naaku adhe baagu anni.
1: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should be happy. She was not the one who had such
0: a...
1: She never had such a narrow mind. If everybody is happy, only we can live in this
0: village.
1: Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
0: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్ సచ్
0: ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
1: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
0: పిల్లలకందరికి నీకు టిఫిన్లు పెట్టించాను.
1: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
0: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
1: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
0: తినింది, కూర్చుంది.
1: షీ సాట్.
0: నేను పైన ఉన్నాను.
1: I was upstairs.
0: Swami, Swami, Swami ani moodu thoru pilichindi.
1: She called thrice, Swami, Swami, Swami.
0: Vastunnanu, vastunnanu, povaddu annanu.
1: I said, I'm coming, coming, don't go.
0: Povaddu annanu.
1: I said, don't go.
0: Don't go. Nenu vastunnanu annanu.
1: I'm coming, I said.
0: Papam Gokak unnadu.
1: Gokak was there.
0: Gokak emiti Swami ki cheptunnade?
1: But Gokak,
0: ame ekkadiki povalanindi? అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
1: హీ థాట్ వై స్వామి
0: పరిగెత్తి వచ్చాను కింద.
1: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
0: నా చేతులు పట్టుకుంది.
1: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
0: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
1: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
0: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
1: Not only students have gained the benefit of the summer class.
0: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
1: I have expanded my heart.
0: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
1: I am going, she said, she caught hold of my hand.
0: పడిపోయింది.
1: And then she did, and then she fell.
0: ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
1: What is the reason for her to go?
0: అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
1: Everyone wants a quick death.
0: అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
1: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
0: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
1: She never had any type of
0: ఆనందంగా ఉండేటువంటిది.
1: Any disability, she was always
0: 96 సంవత్సరాలు అయినప్పటికీ.
1: Even when she was 96,
0: Whitefield నుంచి
1: from Whitefield
0: కళ్యాణపురం అని గోగినేని వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది.
1: When Gokunani's house was 3 miles away from Whitefield,
0: ఎందుకు వారింటికి పోతున్నావు?
1: She went walking.
0: చిన్న కార్లో కావాల్సింటి పోకూడదా అని నేను అడిగితే,
1: ఐ ఆస్క్డ్ హర్ ఆర్ యు గోయింగ్ వాకింగ్ కుడ్ యు గో ఇన్ అ కార్
0: పాపం వారిని మాట్లాడిచి రావాలని ఆశ ఉంది స్వామి
1: స్వామి ఐ హావ్ గివెన్ దెమ్ ద వర్డ్ సో ఐ హావ్ టు గో
0: మీ కార్ లో కూర్చుంటే నాకు సుఖం ఉండదు
1: I will not be happy if I sit in the
0: car. Lekapaina naaku paravaledu.
1: I do not mind if there is a
0: car unnai anindi.
1: I have got the legs, Swami.
0: Kaalu naaku unnai.
1: I have got legs.
0: Kaalapaina aadharapadetundi ame.
1: I have got to be on my legs.
0: Amta itadi oka cheemani koreetundi chaalu goppadi.
1: She was so desirous.
0: Alanti tanulu aanadi unnadam chethane.
1: Desirous of everybody's happiness.
0: Ee lokamanta kuda nu ento abhirudhi gavinchukuntu vachindi.
1: Because such mothers existed in those time, the whole world.
0: Subbamma intlo nenu undaga.
1: Once when I was in Subbamma's house.
0: Appudu 12th dinam 12th samvatsaram.
1: I was 12 years old.
0: Appudu Subbamma nenu gattiga adigaanu. Subbamma oti long oti gown kuttinchu annanu.
1: I said, Subbamma, get a long gown stitched for me.
0: ఆమె కూడా ఇష్టం లేదు
1: షి ఆల్సో డిడ్ లైక్
0: స్వామి మీరు పంచి కావాల్సింటి కట్టుకోండి గౌన్ ఎందుకు వేసుకుంటారు
1: స్వామి యూ కెన్ టై అ ధోతి వై డు యు వాంట్ టు వేర్ అ గౌన్
0: లేదు ఇది సమయం ప్రారంభమైంది
1: ఐ సెడ్ నో నో ద టైం హస్ బిగన్
0: స్వామి మాట కబ్బు చెప్పకూడదు అనేది ఒక గౌన్ కుట్టించుకొని వచ్చింది
1: సో షి డిడ్ నాట్ వాంట్ టు గో అగైన్ స్వామీస్ వర్క్
0: అప్పుడు నాకు ఆ గౌన్ కూడా ఎంత కావాలా
1: షి గాట్ ఎ గౌన్ స్టిచ్
0: రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది
1: So two annas would fetch a gown in those
0: days.
1: It was not very costly either. She got
0: the gown.
1: And to the person who stitched, you have got to give him one
0: paisa.
1: So in 2 days my gown was ready.
0: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని
1: And as soon as I put on the gown, she sent word to
0: Ishwarma
1: saying, And as soon as she saw me, she shed tears. Why did you call me to see this appearance of yours? Enough. I am trying to be exemplary to the whole world.
0: కాషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి
1: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
0: ఈ విధంగా వారికి బోధించి
1: దిస్ వే ఐ షుడ్
0: ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు
1: అండ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ ఐ వుడ్ సాటిస్ఫై దెం
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు
1: గాడ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్
0: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు
1: హీ హాస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్
0: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి
1: సో దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ వుడ్ షుడ్ బి కమ్ సెల్ఫిష్నెస్
0: ప్రేమ స్వరూపకంగా మారిపోవాలి
1: యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్
0: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది
1: So when you get that love, the whole world becomes one. And you will have only one intention. When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one. Those people who just follow God are extremely fortunate. I have absolutely no selfishness from top
0: to toe.
1: If you imbibe the selfless love, you will also become selfless. And you will love everybody. You will become exemplary to many. Therefore,
0: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది
1: ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్
0: ఏ మాత్రమే స్వార్థం ఉండదు
1: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్
0: ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం
1: Why do you want to strain yourself?
0: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమ కోసం పాటుపడుతున్నారు
1: You are taking so much of pains for this little love of the world.
0: అన్ని ప్రాకృతమైనటువంటివే
1: దిస్ ఇస్ ఆల్ వరల్డ్
0: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే
1: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్
0: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్
1: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ
0: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే
1: It is when you understand this
0: positive love.
1: Then you will be able to do such
0: things.
1: You can do work that is really
0: exemplary.
1: Doesn't matter who
0: thinks what.
1: When you have absolutely no blemish in your love,
0: you need it.
1: First you have got to inculcate this love
0: within you.
1: Without fear of sin, if you go towards the world,
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: ఇఫ్ యు ఫాలో ద పాత్ విదౌట్ గాడ్స్ లవ్
0: మానవత్వం అనగే మానవులందున
1: the man who would absolutely decrease and vanish and go to nothing. And this would become a revolution in the whole world.
0: Yena vaari maatalu veer maatalu nammesi manam ye maatram kodunu daiva premanu manam paatu chesukokoddu.
1: Believing this one or that one, we should not lose. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why when we have no blemish, why shouldn't we be afraid? I have only one atma, one heart. And it's full of love. There is nothing that can enter inside.
0: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
1: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్ దే విల్ స్ప్రెడ్.
0: మంచి కోసమని
1: those are also things and negative things are also for our good.
0: పురస్కారం పురస్కారంలన్నీ కూడాను మన మంచి కోసమే.
1: All these things which come as obstacles are good for us.
0: నసుకార లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు.
1: You don't get happiness out of happiness. We get happiness out of suffering.
0: కొగనే మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి.
1: It is because of blames it is that we
0: దైవమునకు కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు రావాలి.
1: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things.
0: దాంట్లో ఏ మాత్రం మనం భయపడదక్కర్లేదు.
1: We need not be afraid of it at all.
0: కాకులు
1: whole world is like crows. You have to say yes to yes.
0: No anu variki no anura.
1: Tell no to those who say no.
0: Mostu mi notiki gani saayiki sarvam. Yes, yes, yes.
1: You may have no and yes, but sai is always yes.
0: So nenu eppudiki ye vidhamaitundi dirukunnanu no aneetundi raadu.
1: So out of me can never come the word no.
0: అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని.
1: I am always happy.
0: ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం నాకు.
1: I do not know anything except bliss.
0: స్వామి నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను.
1: Oh Swami, my husband is dead, if they say, I say, I am very happy.
0: Swami cheptunnade na bartha poyinadante vinipinchukoledemo sam aanandam antunnade.
1: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
0: Anni manchi kosame.
1: Everything is for the good.
0: భర్త డెత్ భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా?
1: When he is a husband, would he not die?
0: ఈ రెండు కూడా జంట పక్షులే.
1: These are two things that go together. They go as two
0: birds.
1: For everything, I'm always very happy.
0: Therefore, ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు.
1: I do not have any desires till today.
0: ఒకే డిజైర్.
1: There's only one desire.
0: అందరూ ఏకం కావాలి.
1: All should unite.
0: అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి.
1: You will have to find out the unity behind every
0: person. ప్రేమ తత్వంలో మీరు పూజించాలి.
1: You will have to always live in love.
0: జీవితంలో అందరిని కూడా మనం గౌరవించాలి.
1: We will have to respect everyone in life.
0: తల్లిదండ్రుల్ని ప్రేమించాలి.
1: And you will have to love your parents.
0: కోరుతుండేటువంటిది.
1: This is what I desire.
0: కనుక
1: therefore
0: మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును.
1: So children, you may do some wrong, I don't know
0: indeed.
1: But we don't have to think
0: past
1: of the faults.
0: Past, forget the past.
1: Forget the past. Past is past.
0: Future is not sure.
1: Future is not sure.
0: పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి.
1: How can you think of the future?
0: Present is very important.
1: The present is very important.
0: This is not ordinary present.
1: This is not ordinary.
0: Omnipresent.
1: This is omnipresent.
0: కనుక ప్రజెంట్ని మీరు చూసి ఆనందించండి.
1: So be happy in the present.
0: ప్రజెంట్తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: Try to be blissful in the present.
0: కనుక తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: So parents also not only should be of character, but they should also make their children character, full of character.
0: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమాన్ని మంచితనాన్ని కోరుతూ రావాలి.
1: The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
0: Good boy, good boy, good boy.
1: Good boy.
0: ఆ గుడ్ బాయ్ గాడ్ బాయ్ అయిపోతాడు.
1: The good boy will become God boy.
0: కానీ బ్యాడ్ బాయ్ గాడ్ బాయ్ కాదు.
1: Bad boy will never become a good boy.
0: Good boy అనిపించుకోవాలి.
1: You will have to become good boy.
0: ఎంత పూర్వం ఎట్ట వచ్చింది?
1: How did it come?
0: పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు,
1: when the Britishers were here earlier,
0: వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు.
1: They would say good bye, good bye.
0: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
1: దెన్ ఇట్ బికేమ్ గుడ్ బాయ్.
0: కళా తరికి గుడ్ అనేటువంటిదే పోయింది.
1: దెన్ ద గుడ్ వానిష్.
0: బై బై బై బై అనుకుంటూ వచ్చారు.
1: బై బై బై ఇట్ బికేమ్.
0: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
1: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
0: సాధించవలసింది గుడ్ బాయ్.
1: వి హావ్ గాట్ టు డూ ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
0: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి కట్టకడప్పటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఈస్ మై డిజైర్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు పది మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ వెర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ మై డూయింగ్ దట్
0: ఫర్ నా నిమిత్తం కాదు నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
1: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
0: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
1: The selfishness should go.
0: Selfless Raval.
1: You must become selfless.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selfish.
0: Kavane aayaka love anedi selfless ga undali.
1: So the love should become selfless.
0: Ilanti pavitramaitunte oka tallidandrulu meeru abhivruddhi parichukoni aa tallidandrulu aadhyam meeru sirsavahinchi ee kramakramina inka munduku munduku kavalsinatundi meeru kudunu tallidandruluga roopondali.
1: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
1: సో టు గివ్ యూ దిస్ మెసేజ్ నవంబర్ 19th హస్ బికమ్ ఎ వెరీ హోలీ డే.
0: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
1: నవంబర్ 19th ఇస్ నాట్ దేర్ ఫర్ మియర్.
0: తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
1: To disseminate the mother's love to the whole world.
0: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
1: And the children should become pure.
0: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
1: They must become exemplary children.
0: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాము.
1: For this reason, this 19th is become a hallowed day.
0: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనిటికి మారదు ఇంకా.
1: So time may pass, eons may pass, but 19th will remain forever.
0: ఏ సంవత్సరం అయినప్పటికీ నవంబర్ 19th ఏనాటికి మారదు.
1: Many, many years may go by, but the November
0: 19th
1: will never change because it is the outcome of Swami. And on 19th, November 19th, many people do celebrate it.
0: కనుకనే ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించేసినవి మీరు భావించాలి.
1: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆబ్టెయిన్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

పక్కటే దుఃఖమిటే లేత రామనా. సముద్ర సుఖద నావ ఏక రామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ.

ఆధార ఏక రామ తిత బంధు సక సదహిత మనా భక్త జనర జీవన ఘన ఏక రామ భక్త జనర జీవన ఘన ఏక రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తున్నది.
0: దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ అ సిటీ through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: What man has to achieve and accomplish are not the four goals of life, dharma, artha, kama and moksha.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవుడికి ప్రధానమైన పురుషార్థము.
0: The most important goal for man is to eliminate his antakarana and to purify it.
1: Manomoolam idam jagat. Jagat antayikudanu manasu chetane aadharapadi untundali.
0: The entire world is dependent upon the mind.
1: Vishwamunandu jarugu sukhadukkamulu kaani, paapa punyamulu kaani, satya satyamulu kaani, anyaya akramulu kaani, anni kudanu manasu nande jarugutunnavi.
0: Whether it is happiness or sorrow, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintiki manase karanam.
0: For everything, therefore, mind is the cause.
1: Manageva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation, mind is responsible.
1: Aithe ee manasu శుద్ధమైన అద్దం వంటిది.
0: బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్.
1: కానీ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి ఒక శక్తి లేదు.
0: బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ.
1: ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది.
0: ఇట్ ఈజ్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్.
1: ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది.
0: ఇట్ సీస్ త్రూ ద ఐస్.
1: తాను స్వతసిద్ధంగా చూడలేదు.
0: బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్.
1: కర్ణముల ద్వారా వింటున్నది.
0: ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్.
1: తాను స్వతసిద్ధంగా వినేటువంటి శక్తి లేదు.
0: బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్.
1: ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది.
0: ఇన్ దిస్ వే mind starts functioning through the senses.
1: Kanukane indriyamulu chesinatvanti yokka doshamulanni kudanu manasthane addam paina chitrimpabadutunnavi.
0: That is the reason why all the actions performed by the senses are reflected in the mirror of the mind.
1: Ee yokka indriyamulu sankalpa vikalpaatmakamainatvanti tattvamto koodi untunnavi.
0: These senses are associated with the thought processes.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియములదా లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుక నీ మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుక నీ సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ దేర్ ఫోర్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫర్ ద మైండ్.
1: మల, విక్షేప, ఆవరణములని మూడు.
0: దోస్ త్రీ ఆర్ మల, విక్షేప అండ్ ఆవరణ.
1: మలమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మల?
1: మన జీవితంలో తెలిసియో తెలియకనో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం.
0: నోయింగ్ ఆర్ అన్నోయింగ్, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషమును మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: Birth after birth, in many births, these mistakes are committed.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గం అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయేది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నం మనకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: స్టూడెంట్స్ హూ ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatvantidi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వి అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యములకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్.
1: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైన ఆహారాన్ని మనం సేకరించాలి.
0: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
1: అయితే ఇది ఏది అన్యాయము ఏది న్యాయము అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: వెదర్ ది వెసల్ ఇస్ ప్యూర్ ఆర్
1: పదార్థ శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్
1: పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నావో అది మనకు ఏమాత్రము తెలియదు.
0: అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద కుక్.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to enquire into to find out the purity in all these three aspects,
1: kanukane aaharam shekarinchina tarvata bhagavat arpitamu aneetundi chesinappude idi parishuddham avutundi.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: Evariki varu bhagavantudu ekkada unnadu ani prashninchukunnappudu tana lo nunchi kuda oka pedda jawabu ostundadi.
0: When each person puts a question to himself as to where God is,
1: అహం వైశ్వానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నన్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్ నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఐఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్టేకన్ బై యూ.
1: అయితే ఎప్పుడు అతను జీర్ణింపచేస్తున్నాడు?
0: వెన్ డస్ హీ గెట్ దట్?
1: మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింపచేస్తున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీ విల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్.
1: కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము అనేక దోషములు అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి.
0: వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ సిన్స్ అండ్ ది రిజల్ట్.
1: కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మార్పితం. ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది.
0: వన్స్ యు ఆఫర్ ద ఫుడ్ టు బ్రహ్మ ది లార్డ్ ఇట్ బికమ్స్ ప్రసాద, ఇట్ ఈస్ నో లాంగర్ ఫుడ్ ఇట్ ఈస్.
1: కనుక అందులో ఉండినటువంటి దోషములన్నీ కూడాను పరిహారం అవుతాయి.
0: ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ రిమూవ్డ్.
1: తద్వారా మన యొక్క మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యము క్రమక్రమేణ కొంత పరిశుద్ధం కాగలదు.
0: బై దిస్ మెథడ్ ద ఇంప్యూరిటీస్ ఆన్ ద మిరర్ ఆఫ్ అవర్ మైండ్ కెన్ బి స్లోలీ రిమూవ్.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది మిరర్ కెన్ బికమ్ ప్యూర్.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయముతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: అందరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaganaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sana rapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulentundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is a need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetundi yokka manasika tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is a need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూనే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasu anetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indulo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane arjunu cheppa chanchalam ee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యు మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని, ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్

0: ఈ నవవిధ మార్గముల యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the mind.
0: యువకులయందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షి పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షి డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that,
0: yuragato kudinatvanti yokka vastuvunu parishuddhamainatvanti jalamto kadagali.
1: If any piece is associated with marshi,
0: kani inaati yuvakuru yendu atti parijnanam anetvanti shunyamayindi.
1: But unfortunately today's youth do not have that.
0: Inaati vidya vidhanamulandu sariyainatvanti viveka vidhanamulu lekunda pothunnayi.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వరల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ యు సే ఎడ్యుకేషన్, ఇట్ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫార్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వీ ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వీఆర్ నో బెటర్ దాన్ అనిమల్స్.
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అండ్ ఐడియల్ అండ్ ఎన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణా స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sarainatvanti sthitilo pettukodaniki taginatvanti yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము చేసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్స్ ది స్టేజ్ ఆఫ్
0: మాస్టర్, అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యు ఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యు హావ్ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యు షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యు షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అన్లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్, అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: What is the reason for the type of strife that you come across in the country today?
0: Kevalam artificial vidya ga manam andukuntunnam.
1: Education has become rather artificial.
0: Kani heart to varaku povatam ledu.
1: It is not going right up to the heart.
0: Heart is inside, art is outside. Bahya drushtiyande manamu jeevithanni prasarimpajestunnamu. అంతర్ దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడా కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రమూ విచారించక పెడమార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులు అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, వెదర్ ఇట్ ఇస్ బై ఫేర్ మీన్స్ ఆర్ అన్ఫేర్ మీన్స్.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: Dhanamu, dhanamu, dhanamu. Emti ee dhanamu? Nijamaina dhanamu mani emti? Guname nijamaina dhanamu.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: Kanuku manaku gunamunaitvanti dhanani manam pochinchukovali.
1: We should earn the wealth of character and good qualities.
0: Manam putti periginatvanti oka desham yokka vishwasanni manam balapachukovali.
1: We should develop faith in our own country where we are born.
0: Idinadu matradesamu.
1: This is my motherland.
0: Idinamani priya matrubhasha.
1: This is my mother tongue.
0: Idinam atamantu yedagotti nuduvaneerini betikini pinugondu vasudan kalada. Mana deshabhimaname lekapothe manam inka paradesam yokka vicharana enduku cheyali?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini machinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayaru kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Kaani videshalu poyi neevu kevalam vichchapatram nettukoni dhanamunu sampadinchi bratike danikante chaavu meedu.
1: Why do you go to foreign
0: atikini pinugokkandu vasudanu kalada? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: ఇఫ్ వీ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ అవర్ ఓన్ నేషన్

0: మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: We should have that kind of determination.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాషమని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి, మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు?
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వీ బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఎ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: ఇప్పుడు నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అవర్ మైండ్
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు.
1: స్టూడెంట్స్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvulu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi nee fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam ettavutundi.
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: Kartavyam,
1: it is your duty.
0: Kartavyam yogam uchyati, adhe nijamainatundi yogam.
1: That itself is real yoga.
0: Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ.
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీ ఈజ్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీ ఈజ్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఎవ్రీథింగ్
0: క్లౌడ్స్,
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ

0: చేయండి అనుకుంటాం. 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, ఆఫ్టర్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఓల్డ్ మ్యాన్. But all these things are relating to the changes in the body.
0: అన్ని మార్పు చెందేటువంటివి.
1: Everything undergoes change.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: Once you realize that everything changes, there is no need for worry.
0: Depression is an interval between two pains. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: Pleasure is found only between two pains.
0: దీనినే వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యూ కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్, యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: Kashtame padakunda sukham yokka viluvu manaku artham kaadu.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of joy.
0: Karmanyeva adhikarasti, karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali,
1: we should perform.
0: Kayamu vanchali,
1: we should bend our
0: hృదయాన్ని pavitramu gavinchukovali.
1: Purify your heart.
0: Kevalam sombari pothulu made tini kurchotamu idi manavuni yokka kartavyam kaadu.
1: It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy.
0: Laziness is rust and dust annaru.
1: It is said that laziness is dust and rust.
0: Realization is the best and rest.
1: Realization
0: kanuka manam realize cheyali, nenu evaru, nenu evaru, nenu evaru, nenu manushina pasuvuna అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ అస్ టు హూ వి ఆర్, వెదర్ వి ఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వీ హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్ రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క దృఢత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind of
0: avaranam. Idi emiti ee avaranam?
1: What do you mean by avarana?
0: Addo paina dattamainatti battanu kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ye maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanukane manam cheta mana yokka swasarupanni malinyanga chustunnamu.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu, samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్
0: ఉంటుంది,
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ani vintunnamu.
1: We are hearing resound.
0: Reflection nu chustunnamu.
1: We are seeing reflection.
0: Kaani daniki okati aadharam anetpidi undadani kontha varaku gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addamulu dattamaina battato moovabadindante ye dattamaina battam idi.
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adiye kama krodha lobha moha madamatsalyam nanti is arishad vargam.
1: That is the 6 enemies of man starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunku sahajamule ainappatikini.
1: This may be natural for human body.
0: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్య మదం, యవ్వన మదం, తపమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది, కాలి క్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదం.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
0: నీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువు అనే ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavul nerchitinanchu garvam vahinchanradu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chaduvi pet ye paatadi?
1: What is the type of education?
0: Vidyakul vinayame satva roopam.
1: Obedience and humility is the
0: vinayam ravali manavuniyandu vidyarthuniyandu.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: ee dhanamadamu vidyamadamu yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of youth.
0: ఇది క్రమక్రమేణ మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానకయెచ్చును, ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఇన్క్రీజ్ ఇన్ ద వెల్త్, ఇట్ లీడ్స్ టు ఇన్క్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ with this thick cloth.
0: Kanuka ee dattamainaatundi yokka battanu manam teesi veyalanukunte premanu penchukovali.
1: Develop love in order to remove this thick cloth.
0: Ee premane pradhanamainaatundi.
1: This love is the most important one.
0: Adiye pratyaksha paramaatma.
1: That is the direct
0: love of God. Live in love. Manamu ee pavitramainaatundi prema chetane సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సీక్రెట్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: You think that there is multiplicity.
0: Oka kinda oka candle lamp pettesesam.
1: There is a candle kept below.
0: Dani paina aneka randramulanta kotti dani oka paatranu moosinaam. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో
0: దానిపైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the body which has got 9 holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thona ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ది బాడీ అది
0: ఐడెంటిఫికేషన్ బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
1: There is no need for mistaking that to be anything great. It is only inner.
0: Kannulu bayata chustunnayi.
1: Eyes are looking.
0: Chevulu bayata vintunnayi.
1: Ears are hearing outside.
0: Noru bayata maatladutundadi.
1: Mouth is
0: chetulu bayata panulu chestunnayi.
1: Hands are performing.
0: Kevulu bayata vasane chustundadi.
1: The nose is smelling things outside of itself.
0: Kaani veetikannitiki ni konni roopamlu untunnayi.
1: There are different forms for them.
0: Manasuku నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్ హ్యావ్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with it.
0: Okati bhranti.
1: One is bhranti, illusion.
0: Rendavadi pramadamu.
1: The second one is pramadamu.
0: Moodavadi karana pathana. Karana pathana.
1: Karana pahana is the third one.
0: Inka nalugavadi.
1: Fourth one is
0: vipralipsa ani nalugavadi.
1: Vipralipsa. విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈస్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈస్ ఇట్?
0: త్రాడును చూచి పామనుకోవటము, పామును చూచి త్రాడనుకోవటము.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ స్నేక్ అండ్ స్నేక్
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్, ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ee naati manavudandakudanu dekhame satyamu ani viswasisthunnadu.
1: Today's man is believing his body as truth.
0: Kaadu kaadu kaadu,
1: certainly not.
0: Idi kevalam oka neeti buduga vantidi.
1: Body is a water bubble.
0: Eppudu ekkado ee rakamgano idi nippulo padipothundi.
1: When, where and how, we do not know. This water bubble
0: satyamu kaadu.
1: This is not truth.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: Vidyarthulara, okkadanni meer chakkaga gurtinchali.
1: Students, recognize and realize one thing.
0: Kannulu unnai, chevulu unnai, noru undi, mukku undi, anni untunnai. Ive chustunnayi, ive vintunnayi, ive chestunnayi aneetundi vishwasame manaku untunte maraninchina tarvata same eyes, same ears, same nose, same tongue ఉంటుందది. ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు చూడటం లేదు, ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీని నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యూ ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: There is no power which is making the eyes see
0: after death. Deham oka torch light vantidi.
1: The body may be compared to a big torch light.
0: Kannulu bulbs vantivi.
1: Eyes are bulbs.
0: Kevalamu buddhi switch vantidi.
1: Intelligence is switch.
0: Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledu. Karanam enti?
1: New bulb, new torch. Switch is on, but you are not getting the light. Why?
0: Cells led akkada.
1: There are no cells inside the torch.
0: Kanuka aa cells lekapovatam chetane light manaku raavatam ledu.
1: As there are no cells inside, you are not getting the light.
0: Kanuka aa cells mana blood cells anta kudanu okkoka divyamaina shakti tho koodinatuvantive.
1: Those cells are our blood cells.
0: Kaani cells unnai. Avi okkoka turi chaala idaipothuntai. మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈస్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth and you are facing all the dangers.
0: Nammatunti varini nammakunda nammaranaatunti varini nammutunnam.
1: People in whom you should have faith, you are not having, but you are believing things in which you should not have faith.
0: Nadi navaru anukunnatunti varanta enta kaalam undagalu?
1: For how long can you have those people
0: evariki evaru
1: as yours? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీవారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: ఎవరెవరి కర్తవ్యం వారికి ఉంటుండాలి.
1: Everyone has his own duty.
0: ఎవరికి ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: Poiye samayalo vaari address aina ichi poru.
1: While leaving the world, no one leaves even the address to where he is going.
0: Evariki sambandham?
1: What is the type of relationship that
0: aithe ilanti dani satyam anukuntunnam? Idi satyam kaadu, mithyam.
1: But we are thinking this world as truth. ఇట్ ఈస్ నాట్ ట్రూత్.
0: ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు.
1: వన్ ఫిలాసఫర్ కేమ్ టు మీ,
0: స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
1: హీ సెడ్ వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్య.
0: ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి.
1: Well, I have been able to see this world.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: I am enjoying this world.
0: జాగ్రత్తలో సుషుప్తలయందు జీవిస్తున్నాము.
1: In the waking dream and deep sleep state I am living.
0: ఇది మిథ్యమని ఎట్టవుతుంది?
1: How can I call this mithya, Swami?
0: అని ప్రశ్నించాడు.
1: He questioned me like that.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: మొత్తం ఎవనికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take care of విద్యార్థులు కూడా అంతే.
1: Today students are similar.
0: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: He is not trying to find out what his reality is.
0: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశంలో ఏం జరుగుతుందాది, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా, నీ దేహంలో ఏం జరుగుతుందాది అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ దట్ కంట్రీ, బట్ ఆర్ యు ట్రైంగ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు, నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: యు ఆర్. చక్కబర్చుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబర్చడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియములు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్. ఇంద్రియ
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాన మీన్స్
0: దౌర్బల్యం, వీక్నెస్.
1: వీక్నెస్
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్ ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: The mind is enjoying all the things through senses.
0: Kanukane mind kuda nu oka rogiga maaripothundali.
1: Mind also is getting diseased.
0: Etti ee yokka indriyamulaku undinatvanti rogam.
1: What are the types of ailments which these senses have?
0: Indriyamulu ee naadu kuda nu unnadi undinattiga choopadu.
1: Senses can never show you the true color of the things.
0: Samaya spurtiga atanu indriyamulu pravartistuntai.
1: The senses conduct themselves in the context. Contextually,
0: చిన్న ఉదాహరణము.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హి వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
0: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village. Wealthy
0: person. పేరు కలిగినటువంటి వాడు.
1: He has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది.
1: My
0: ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: He wanted to convey something, but he conveyed something opposite of that.
0: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: He said, oh landlord, your animal has killed my animal.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: Reddy heard this very peacefully.
0: నాయనా, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: Well, child, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: నోరులేని జంతువులు పశువులు.
1: After all, the animals are dumb.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు ఏమాత్రం కూడా లేవు.
1: They do not have any type of intelligence.
0: పశువులు ఒకదానికొకటి పొడుచుకొని చంపుకుంటే ఎవరేం చేయగలరు?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: ఏమాత్రం నీవు యోచించనక్కర్లేదు నాయన. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ మిస్.
0: దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్, ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: రెడ్డి గారు ఉద్రేకం పొంగిపోయింది.
1: He was overwhelmed with excitement.
0: నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంక కావలసిన మాటలంతా ఆడేసేసి 500 rupees నీకు జుల్మా అన్నాను.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am leaving a fine of 500 rupees.
0: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddunu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ, చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్, హౌ దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: సెన్సెస్ హ్యావ్ దేర్ ఫోర్ ఎన్ ఎయిల్మెంట్.
0: మనకు మలేరియా జ్వరం వచ్చింది.
1: There was malaria fever.
0: దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము, ఉప్పు ఉప్పు, చేదు చేదు, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్టెడ్ సాల్ట్.
0: మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్.
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషము.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupuga chustavu.
1: When you are healthy, you see things as they are, red as
0: kani jaundice vachi deeniki vachindante anta pachchaga kanipistundi.
1: But once you get jaundice, everything looks yellow.
0: Adhe vidhamgane ee indriyamulaku rogamulato koodinatundi ganuka rogamulato koodinatundi indriyanni anusarinchatam cheta manasu kudunu oka roganga tayaravutundadi.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
0: karana paatham anaga indriyamulu yokka dosham cheta manavattam kunta varaku marugupadipothundadi.
1: కరణాపాకం మీన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది సెన్సెస్ మైండ్ అండ్ మ్యాన్ ఆల్సో బిహేవ్స్ ఇన్
0: విప్ర లిప్స అని.
1: విప్ర లిప్స ఇస్
0: విప్ర లిప్స అనగా కేవలము ఓర్వలేనితనము, అసూయ అని దీనికి అర్థం.
1: విప్ర లిప్స మీన్స్ జలసి.
0: ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం.
1: Jealousy is a very great weakness for man.
0: Yavaraina unnavaren chuste orvaledu itanu.
1: When he sees someone who is better, he can never be happy.
0: Ee vidhanga yavaraina manchintanam chuste emaatram kudunu sahinchukoledu.
1: When he comes across a good person, he can never feel satisfied with it.
0: Ee lokamulo ye rogamunakaina kudunu, ye desamnandaina kudunu ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్, బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటం, ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ, బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో.
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ డెవలప్ జెలసీ అగైన్స్ట్ దిస్.
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ యువర్ బ్రదర్ హిమ్సెల్ఫ్ హెస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్స్.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేంటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము, స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎందు ఎట్ట ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ టు బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓకే.
0: దృఢ శరీరం కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయి. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్, ది లేడీస్, చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్, well, it is okay. If you don't get, walk a little distance.
0: ఈ నడచడం వల్ల రెండు విధములైనటువంటి అనుకూలం జరుగుతుంది, ఆదాయం వస్తుంది.
1: యూ గెట్ టూ బెనిఫిట్స్ బై దిస్ కైండ్ ఆఫ్ వాకింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్.
0: వాక్ చేయటం వల్ల శరీరం యొక్క కసరత్తు కూడా జరుగుతుంది.
1: బై దట్ వాకింగ్ యూ గెట్ మైల్ దూరం
0: నడిచితే ఆ మైల్ దూరం ఛార్జీ కూడా నీలో మిగులుతుంది.
1: అండ్ ఆల్సో యూ సేవ్ ది బస్ ఫేర్ ఫర్ దట్ పర్టికులర్ మైల్ విచ్ వాక్.
0: ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్.
0: పెద్ద పేజీలు, మూడు నాలుగు పేజీలకంతా వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: లాక్స్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ నంబర్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ 3 to 4 పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్.
0: కూడా తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకోని ఉంటున్నాడు.
1: హీఈస్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిజ్ నంబర్.
0: ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ, ఇండియన్ ప్రభనో, ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి.
1: వెన్ యూ ఓపెన్ ది న్యూస్ పేపర్, బీట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ, యూ సీ సో మెనీ నంబర్స్.
0: నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి.
1: బట్ వెన్ యూ సీ సో మెనీ నంబర్స్, హౌ హ్యాపీ.
0: ఇంత మంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు.
1: షుడ్ బి ఓవర్ జాయ్డ్ విత్ ది ఫీలింగ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ పాస్.
0: స్వార్థపరులకు ఈ ఆనందం రాదు.
1: బట్ సెల్ఫిష్ పీపుల్ విల్ నెవర్ హావ్
0: ఇన్ లక్షల నంబర్ లో నా నంబర్ ఉందా, నా నంబర్ ఉందా అని దాన్ని వెతుకుతూ పోతుంటాడు.
1: ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ సో మెనీ ఇన్యూమరబుల్ నంబర్స్ యూ ఆర్ లుకింగ్
0: ఫర్. ఆనందించు, తర్వాత నీ నంబర్ వెతుక్కు, తప్పు లేదు.
1: ఫస్ట్ యూ ఎంజాయ్, దెన్ యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ ఓన్ నంబర్.
0: కానీ ఏమాత్రం అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయాభావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: Destroy in the very first instance jealousy in you, dear students.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: You are the very embodiment of pure heart.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: సుమంతవిస్సే అమృతస్య పుత్రః, నీవు అమృతపుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: Vedas have declared, well child, you are the children of immortality.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: Develop broad mindedness.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని, మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ త్రూ గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్, యూ క్యాన్ రిమూవ్ దట్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్.
0: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: డూ నాట్ సీ,
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: Do not hear bad things, hear good things only.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop such sacred feelings.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: There is only one thing which is important for purity.
0: See no evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడాను లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్దీ అండ్ హ్యాపీ.
0: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ సీ,
0: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుంటారు.
1: ఇట్ కెన్ సీ ఓన్లీ త్రూ సెన్సెస్.
0: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
1: ఓన్లీ త్రూ సెన్సెస్ ఇట్ కెన్ టాక్.
0: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
1: యూజ్ ద సెన్సెస్ ప్రాపర్లీ, మైండ్ విల్ ఆల్వేస్ బి ప్యూర్.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యూ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమ్మర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపల మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులయందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మరిచేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ, బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు విడిచటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
0: Kanuka mee satyanni meeru gurtinchukondi.
1: Recognize and realize your own truth.
0: Adi nijamainatti conscience.
1: That is real conscience.
0: Adi mee witness.
1: And that is the real witness.
0: Daarini tripti parchukunte jeevitamanta tripti avutundi.
1: Satisfy your conscience, your life will be sanctified.
0: Vidyarthulara, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ the physical body, the senses, the mind. Only when you understand this properly, life becomes enjoyable and reveals its own mysteries.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: We have to understand intelligence.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: This is a very important thing.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: If there is water in the tank, you can get it through tap.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, ద సేమ్ వాటర్ ఫ్లోస్ త్రూ ద ట్యాప్స్.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగమును కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga brashtu ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid aneetvanti dhatuvu nunchi pochinatvanti de vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam aneetvantidi trikalamulu yendu kudanu trilokamulu yendu kudanu manavu yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulu aneetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatkama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetvanti.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha aneetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru shrishtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు ఎందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేద.
1: ఋగ్వేదం మొట్టమొదట, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించారు.

0: యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు 9 పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ 9 నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is
1: అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth,
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి 9 నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: All the Veda refers to the entire world and worldly
1: affairs. ఒక్కొక్క వేదములకును 3 సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into 3 సంహితాలు.
1: సంహిత.
0: సంహిత.
1: ఈ సంహితం లోపల 3 భాగములు, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: ఇన్ సంహిత దేర్ ఆర్ 3 పార్ట్స్ అగైన్, బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్తు.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ. ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు, ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంత వరకు?
0: To what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి, ఎండకు ఎండి, ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని, భరించుకొని, తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మణుల వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after another.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి

0: పూర్తి దాన్ని విరమించాలి.
1: బై ది టైమ్ దే రీచ్ ఫుల్ మూన్ డే దే షుడ్ స్టాప్ పార్టేకింగ్.
0: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
1: ఎనీ వన్ విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేస్.
0: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
1: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
0: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
1: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఏ లీఫ్.
0: దానిని బయటనే భుజించి
1: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
0: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
1: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
0: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
1: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
0: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
1: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
0: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
1: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
0: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
1: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
0: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమనేటువంటి యొక్క పరభక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
0: కానుకనే వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
1: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
0: తదుపరి వేదాంతము.
1: Then comes వేదాంతం.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
1: It is the goal and it is the beginning for spiritual field.
0: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే.
1: The beginning and the end are one and the same.
0: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యుక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
1: It's very difficult to know the different levels prescribed by Vedanta.
0: Kanuka Vedanta anta kodanu moodu vidhamainatundi yogamulo deenni cherchabadinatundi.
1: The entire Vedanta is summed up into three.
0: Mottamodatidi
1: the first.
0: Manam annittini telusukune daniki ee moodintini chaala important ga telusukovali. Pillalu kodanu chaala jagrataga vinali.
1: Students should listen very carefully. It's essential to know these three important points.
0: Indulo pradhanamainatundi మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
0: మొదటిది తారకం.
1: ఫస్ట్ వన్ తారకం.
0: రెండవది సాంఖ్యము.
1: సెకండ్ సాంఖ్యము.
0: మూడవది అమనస్కము.
1: థర్డ్ వన్ అమనస్కము.
0: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ of Vedanta and the essence of Vedanta.
0: Tarakam ante emiti?
1: What do you mean by tarakam?
0: Dinni kechari bhechari madhyama.
1: Kechari bhechari madhyama.
0: Tarvata nijamainatvanti yokka tattvamu bhagavati
1: and bhagavati.
0: Ee munalinti yokka tattvamunu chakkaga gurtinchadaniki prayatninchali.
1: One must make an attempt to know the nature of these facts.
0: Ee tarakam ante emiti?
1: What do you mean by tarakam?
0: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
1: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
1: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
0: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
1: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
0: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
1: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
0: పరిశీలించి
1: ఎగ్జామిన్
0: దానిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్
0: ఇది అవసరమైనది కాదు.
1: అండ్ దెన్
0: అది దానిని త్రోసివేసి
1: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
1: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు.
0: నాద బిందు.
1: నాద బిందు.
0: తదుపరి
1: లేటర్
0: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
1: హంసత్వ
0: గురించి
1: అబౌట్ దాట్ హంసత్వ
0: ఈ పరమ తత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
1: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
0: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
1: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
0: దాని యందు మనసును లగ్నం చేయటం.
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
1: ద సెకండ్ వన్ సాంఖ్యం.
0: ఈ సాంఖ్యమనగా
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్ 5 లైఫ్ బ్రెత్స్ 5 ఎలిమెంట్స్ 5 లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
0: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ది రియాలిటీ
0: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రం గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
1: అండ్ యుల్ హ్యావ్ ఫెయిత్ దట్ యు కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
0: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
0: అది ఏ ఆత్మ అని గుర్తించి
1: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: The total identity of this I with that Atma is to be known.
0: ఇది సాంఖ్యం యోగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ
0: అనగా
1: మీనింగ్
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
0: తదుపరి అమనస్కము
1: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
0: ఈ అమనస్కం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై అమనస్కం?
0: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్ బ్రహ్మ
0: బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్
0: రెండో పదార్థమే లేదు
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
0: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
1: When that infinity becomes only unity,
0: ఏది చూసినా బ్రహ్మనే.
1: Whatever you see is Brahman.
0: ఏది విన్నా బ్రహ్మనే.
1: Whatever you listen to is
0: Brahman. ఏది దర్శనా బ్రహ్మనే.
1: Whatever you think is Brahman.
0: ఏది పలికినా బ్రహ్మనే.
1: Whatever you speak is Brahman.
0: ఏది చేసినా బ్రహ్మనే.
1: Whatever is done is Brahman.
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
1: Wherever you go is Brahman.
0: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: When everything is Brahman, there is no mind.
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటుంది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వం కూడా శూన్యమైపోతుంది జగత్.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్.
0: ఉదాహరణ
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్
0: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్
1: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్
0: కనుక ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హాస్ పుట్ ఆన్ వన్ బాడీ షీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మ రాధమ్మ మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆస్క్డ్ రాధ హ్యావ్ యూ సీన్ కృష్ణ హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
0: అన్ని వీధులు తిరిగాను.
1: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్
0: అందరి ఇండు చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీ.
0: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: డిడ్ యూ సీ హిమ్.
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
1: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. She just chanted name Krishna.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: చూచింది యశోద.
1: యశోద సా.
0: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: కృష్ణ ఇస్ మై సన్.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: అండ్ హిజ్ మదర్.
0: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: I considered so long that no love exceeds
0: naakante amitanga krishnunu preminchetundi varu jagatlone lerani ahankara paddanu.
1: I am highly egoistic because the feeling that no one would love as much I love him.
0: Kaani nee premalo inta shakti unnadani nenu grahinchukolekapoyanu.
1: I could never understand the mighty power of your love.
0: Ee premalo inta shakti unnada smarinchina tatchaname premato saakshatkarinchatam anetundi jarugutu undadi.
1: You find the manifestation by mere thought of that.
0: Aithe ee prema ettidi radha prema.
1: What sort of love is that of radha?
0: Parishuddhamaina,
1: pure,
0: pavitramaina,
1: sacred,
0: ahankara rahitamainatundi prema karukuni appudikappudike saakshatkarinchadu.
1: Egoless, therefore Krishna manifested there.
0: Hrudayamlo emaina malinyam unte ahankarame indulo unte ఎన్ని గంటలో ఎన్ని దినములో ఎన్ని సంవత్సరంలో ఎన్ని యుగంలో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్ షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్ గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానం అనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్ You opened my eyes because I was always in darkness of this.
0: Naakante amitanga preminchetundi varu jagatlo enno mandi untunnaru.
1: In this world there are many many lots of people who love Krishna more than I love him.
0: Kaduka nene naake pedda prema ani bhavinchukunnanu inta kalam.
1: I consider that my love is supreme and topmost.
0: Idi naa porapaatu.
1: It's my mistake.
0: Kaduka nee vanti yokka premanu naaku kudanu bodhinchamani cheppindi Yashoda.
1: Yashoda asked Radha to teach the same principle of love.
0: Radha cheppindi amma idi okaru bodhinchetundi kaadu.
1: Radha said it
0: can okaru deenini andinchetundi kaadu.
1: It can be passed on by anybody.
0: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
1: Each one has to understand experience for one's own self with full love.
0: Tarvata krishnudu intiki vachin tarvata
1: after Krishna returned,
0: కృష్ణుని గట్టిగా పట్టుకుని
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: కృష్ణ యూ డోంట్ ఈట్
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
0: నే పెట్టితే తినవు విన్న.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukune ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruddhi gavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam akkarledu appudikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: Ivanni kuda nu kevalamu ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్లు ఇయర్స్ ముందుగా
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: That these pieces of sun are the stars.
0: Aa stars maatrame kaadu,
1: not only stars,
0: ee milky ways antunnaru.
1: The milky ways
0: avi kuda nu suryudu pagilipoyinappudu aarambhamainatundi yokka binduvule.
1: They are also the pieces of the sun.
0: Aithe eppudu deeniki jananamu maranamu untadi.
1: Then when can you decide?
0: Oka aakaram undinappude deeniki janana maranalu untuntayi.
1: When there is a form, there is a birth and death.
0: Kaani aakaram poyinappudu kuda nu idi శాశ్వతంగా ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
0: ట్రూత్ ఉన్నాడు.
1: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
0: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
0: ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్ ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: Therefore, atma when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
0: Ante kaakunda satya anveshan salpali.
1: One should be in
0: satya anveshan salpali satyam kaani satyanni manam anveshinchukonakkaraledu.
1: In fact, we don't need to be in satya.
0: Sarvatra undinatvanti satyanni ekkadane manam anveshinchedi.
1: When truth is everywhere, where do you search for it?
0: Yeni chota aithe manam anveshinchalpali.
1: At a place which is not present, you can search elsewhere.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈ చేంజ్లెస్.
0: ఈ ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటాది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటుంది.
1: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: దాంట్లో ఒక కాన్షియన్స్.
1: కాన్షియన్స్.
0: కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
1: ఇన్ ఆల్ దీస్ వేరియస్
0: ఫార్మ్స్. ఏ రూపం మనం దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
1: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతిలోపల ఎరుకు మన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడి తారకం తారకం తారకం. ఎరుకు మన పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడి తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను స్వప్న సుశక్తిలో కూడాను
1: ద వేకింగ్ స్టేజ్ డ్రీమింగ్ స్టేజ్ అండ్ డీప్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్స్.
0: ఈ పంచభూతములతో కాని
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కాని
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కాని
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్.
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: ఉదాన
1: ఉదాన
0: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేస్.
0: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
0: 4 lux soaps.
1: 4 lux soaps.
0: 9 2-inch nails.
1: 9 2-inch nails.
0: 2 buckets of water.
1: 2 buckets of water.
0: 1 bucket of chunnamu.
1: 1 bucket of chunnamu or lime.
0: 900 matchsticks.
1: 900 matchsticks phosphorus.
0: తర్వాత 5 pencils lead.
1: And lead present in 5 pencils.
0: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
0: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుండాలి.
1: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
0: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
1: యూ కెన్ మేక్ ది బాడీ.
0: కానీ ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
0: అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days.
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి.
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటది.
1: Till then it is in the form of a football.
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
1: It is not even oval shape.
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటది.
1: It is of the shape of a football.
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
1: As vibration enters it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move it becomes oval
0: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from you get
0: it? తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
0: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
1: Therefore, combination of Brahma and Maya is
0: tarakam. ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్.
0: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
1: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ద మైక్.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
0: మైక్ ఉంది.
1: దెర్ ఇస్ మైక్.
0: నేను మాట్లాడుతున్నాను
1: భగవాన్ స్పీక్.
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
0: ఈ మైక్ ఏ మ్యాటర్.
1: మైక్ ఇస్ మ్యాటర్.
0: కరెంట్ ఏ ఎనర్జీ.
1: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన.
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within, inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో.
1: And once you see within.
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్, యూ షుడ్ లుక్.
0: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
1: సర్వెంట్స్ see only the matter thrown out which has no value.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది
1: Who is the one that sees outside?
0: Kevala laborer.
1: Only labor.
0: Kevala inti pani manishi.
1: Only servants.
0: ఈ సర్వెంట్ బయట వంటే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాడకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము
0: ఇవన్నీ
1: విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డూ నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
0: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మనికి సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వాలన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఇట్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చెయ్యాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
0: అప్పుడు పైనటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then you will say, hello, you're here, he'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకుంటే కుక్క ఏమన్నది?
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
1: When once the master is there,
0: you ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not
0: be. ఓలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: Maya ni etta vasam cheskovali.
1: How to have control?
0: Maya evaru nirminchinatundi?
1: Whose creation is maya?
0: Yajamanudu nirminchinatundi. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్ కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
0: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: వెన్ వన్స్ యూ నో ద మాస్టర్ వెరీ వెల్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయ.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యూ కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: అప్పుడు తాను కిందకి వచ్చి
1: హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
0: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
1: దెన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమాని చూడవచ్చు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ Either you should have jnana, wisdom or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరపుణ్ణుకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో. ఎరుకు మరపు స్వప్న సుషుప్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the
0: subjects. Sandeham unnaku avakasame ledhu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: కన్సిడర్ ఎవ్రీ యాక్ట్ హెస్ డివైన్.
0: వంట చేస్తున్నావు,
1: యూ కుక్,
0: పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం వెయ్యి.
1: హ్యావ్ ద మెటీరియల్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద వెసల్.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: అండ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే,
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నావు.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్.
0: పాత్ర చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: If you fill it up, the small vessel with extra rice, you cannot
0: cook.
1: That is what is called the inquiry of ephemeral and eternal. You should have the flame needed for cooking.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: If the vessel is so small but the flame is in excess, everything will
0: spoil. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత చెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until hunger is
0: satiated.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani dani gauravanga oka gattunu pettali. Inka evaraina dani daadtaru.
1: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi yokka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of gratitude.
0: Kaani neen daatinaanu kadani aa teppanu oyi nippulo veste emi prayojanam.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this way.
0: అన్నిసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైన మాటలు ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు?
1: You make use of all useless words and useless vain
0: talk. Useless, useless.
1: It's useless, useless, 100% useless.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: we should not use such useless
0: words. You should చదువు కరెక్ట్ గా.
1: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైన ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తాం ఒక స్వప్నవాస శక్తులు. అది ఏ నిజమైన ఎరుక.
1: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్. ఎరుక
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్
0: జ్ఞానము.
1: ఇస్ ద టోటల్ విజ్డమ్.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన ఎందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ అండ్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటివాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ఇస్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
1: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు,
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు,
1: ఆల్ ఓవర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యూఆర్ ద వన్ ఆఫ్ హిస్.
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యూఆర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీకు కూడా నోరెత్తటం లేదు.
1: Being acharya yourself, you don't open your
0: mouth. Karu chesinaatundi paapam duryodhanaku maatrame kaadu raavatamu.
1: Therefore the sin is not completely limited to duryodhana.
0: Ee paapanni purukulani pilipetti meeku paapame.
1: Since you also stood in absolute silence, you're also sinner.
0: Cheppakunda unnatamu idi ne paapame.
1: Having known it, you have not objected to it, it's also sin.
0: Meeru chesinaatundi parama himsalu neevu kannulato chustunnavu, neeku paapame.
1: You have watched all the violence that went on, you are also
0: Bhishma chari kuda cheppadu neeku gnanam telisi kudanu ee ye maatramu javabu cheppakunda untunnavu kabatti neevu kuda paapave.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉండినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages
0: it. కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్,
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హ్యావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
1: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మరాజు సెడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ, దారేషణ, పుత్రేషణ.
1: There are three attachments.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: There are three sorts of attachment: dhaneshana, the money; dareshana, wife; putreshana, the son.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: Because of these three we commit many mistakes.
0: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: This is the main principle in tarakam.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు తంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one pointed concentrated attention, God will manifest in front of you.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వుల యందు ఉంటుండాలి.
1: That the divine principle of Brahma is present in everyone.
0: కనుకనే
1: so
0: అర్జునుడు చెప్పాడు.
1: అర్జున ఇసేడ్
0: కృష్ణుడు,
1: కృష్ణ టోల్డ్
0: అర్జున,
1: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించను అంటున్నావేమో.
1: You may feel how to think of you.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: You pray to me, you are bound to win in this.
0: మామను స్మర యుద్ధచ.
1: You think of me and fight.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: There in the war field you think of me.
0: నేను చూసుకుంటాను.
1: I will take care of you.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: He should have full faith in the words that.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
1: Bhagavan tells students repeatedly.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: War started on the dark night, Amavasya.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాజ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్ ఫోర్స్.
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధం అనుకుందాం.
1: You don't go, Krishna is an
0: ambassador.
1: Nothing like an Indian ambassador or compromise.
0: అలాంటి వాడు రేపటి దినం యుద్ధం అనేటప్పటికే కృంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage.
0: జ్ఞానబోధ.
1: That is the teaching of
0: బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవులు తీసుకుని పోతున్నాడు.
1: He was taking him along the path.
0: చీకటి అయిపోయింది.
1: It was pitch dark.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: They were returning home.
0: అర్జున,
1: అర్జును
0: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
1: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా అది నెమలి కాదు.
1: నో ఇట్స్ నాట్ పీకాక్
0: పెద్ద గరుడ.
1: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి అది గరుడే.
1: హి సెడ్ yes స్వామి ఇట్స్ ద బర్డ్.
0: మరి వీప్ పైన చుట్టాడు.
1: హి ప్యాటెడ్ హిమ్ ఆన్ ద బ్యాక్.
0: పిచ్చివాడా అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్
0: ఇది పావురం అన్నాడు.
1: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి పావురమే.
1: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యూ ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యూ థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సార్
0: కృష్ణ
1: కృష్ణ
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a peacock, you may transform, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యముల పైన ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tara gattiga vottadu.
1: Then he pressed his head.
0: Manma bhavat bhaktva madhyaji maam namaskure. Maam ye vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
1: Now you are my devotee.
0: Edidampa.
1: Let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani. Deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have
0: intense faith. When once you have
1: strong, intense faith, you will be able to
0: conduct
1: that. Let it be anyone.
0: పరిపూర్ణ విశ్వాసంతో
1: with total faith.
0: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
1: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరసావ ఇచ్చినారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ ఒక్క క్షణం విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: ఇరవై అయిపోయింది
1: ట్వంటీ
0: మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది
1: ఫోర్
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యు నో ఇఫ్ యు వాంట్ టు నో ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది.
1: So soft.
0: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైన కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజస్ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈజ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: మనం ఎందుకోసం నిప్పు పెట్టాం క్రింద?
1: Why did you keep fire beneath?
0: బియ్యం ఉడకాలని పెట్టాము.
1: In order to boil the rice.
0: కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు.
1: But the fire will not reach the rice directly.
0: ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది.
1: This heat will heat the vessel first.
0: తర్వాత వాటర్ ను హీట్ చేసింది.
1: Then water also will
0: heat. వాటర్ ఈ రైస్ ని హీట్ చేసింది.
1: It is the hot water that will heat the rice in turn.
0: కాబట్టి మొట్టమొదట దేహానికి ఈ వేడి కనిపించాలి.
1: Therefore, this heat should come to the body.
0: Near, near, near అనేటువంటిది.
1: This amounts to this word near, near.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: And then the heat is required to this water of love.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: When once the water is hot enough, the rice, the desire, will be boiled enough.
0: కనుకనే మొట్టమొదట దేహము near.
1: So body is near.
0: మనసు dear.
1: Mind dear.
0: రెండు ఒకటైపోయినప్పుడు డిజైర్స్ డిసపియర్.
1: So when once near and dear together, desires disappear.
0: Desires
1: disappear.
0: ఇది వేదాంతం యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదం లోపల,
1: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్,
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: With all these 26 letters, you can write a very big volume.
0: Anta inta grandamlo kunnu 26 letters e undayi.
1: Such a big volume is full of these 26 letters only.
0: Violin, four wires untundari violin lo.
1: The violin will have four strings.
0: Kaani 40 tunes anta manam danni aadinchachchu.
1: But you can play 40 tunes on the violin.
0: Ade vidham gane.
1: Likewise.
0: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
1: For the divinity, these two, the faith
0: and love. Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: హీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్క హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆల్ గాడ్, యు ఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరునో లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్, యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమంది నేను నువ్వు ప్రేమించచ్చు.
2: When once you become love, you can love any number of people.
0: లవర్ కేవలం ఒకటో ఇద్దరినో ప్రేమిస్తాడు.
2: Lover loves one or two.
0: కనుక నీవు లవర్ కావద్దు.
2: So never be
0: love.
2: Become love.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
2: When once you transform into love, you can love.
0: అప్పుడే ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: Then only you will understand the principle of
0: oneness. అందరి ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
2: The love is uniform in everyone.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
2: This love is taught in Vedanta.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏ మాత్రమూ పొందడానికి.
2: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
2: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దాని పాటు అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalu ni thoughts anta kodunu bend bends aipovochunu.
2: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee premanu cherchuko.
2: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
2: That essence, the juice, is brahman.
0: Adi aa rasame bhagavat swarupamu.
2: That rasa, the essence, is divinity. God is in the form of rasa, the essence.
0: Rasam anetundi edo padarasam kaadu,
2: it that is
0: prema rasam.
2: It is not padarasa or mercury, it is prema rasa, the rasa of love.
0: Mercury ni padarasam antaru.
2: We say padarasam is mercury.
0: Adi ekkada vesina kaani oka dantu kalavadu, gundu gunduga parili jeripothuntadi.
2: If you put it anywhere, it just breaks into small small balls.
0: Prema rasam atta kaadu, annintilona cheripothuntadi.
2: But this rasa, the essence of love, will join with everything.
0: Kanaka వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము, ఒక్కొక్క మంత్రము ఎంతో సారము ఉండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతం.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫిసెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని, ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
2: Bhagavan will explain every word in detail so as to make every one of us understand in
0: depth. Kadapatiki
2: ultimately
0: aa vedantam yokka tattvam anta kunu oka chinna oka inchi kuda untundadu.
2: The entire vedanta is not even
0: one inch. Dantlo inni 15000 mantramlanta untuntai.
2: 15000 mantras are there.
0: Chusara 15000 mantramlanta untuntai.
2: 15000 mantras are there.
0: Adi kuda meeku teesi chupistanu.
2: That also Swami will show to you.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో ఫ్రీక్వెంట్లీ అండ్ క్లోజ్లీ. వీ మై టేక్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్. నో నో, హీస్ నాట్ ద బాడీ.
0: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
2: ద బాడీ ఆఫ్ భగవాన్ హెస్ కమ్ ఫర్ ది హ్యూమానిటీ.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
2: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
0: ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్.
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
2: యూ నీడ్ ద కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్.
0: కానీ దీపపు వెలుగు కలుగునా?
2: బట్ డు యూ గెట్ ద లైట్?
0: ముట్టిచ్చే వాడు ఒకడు ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్.
0: పూలు సూది దారముంది, పుష్పమాల తానగునా?
2: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఇస్ దేర్, కెన్ ఇట్ బి గార్లాండ్?
0: కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
2: దేర్ షుడ్ బి వన్ మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
2: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
0: జ్ఞాన సిద్ధి కలుగునా?
2: బట్ డు యూ హ్యావ్ ద విజ్డమ్?
0: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
2: దో దేర్ ఇస్ దేర్ యూ నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
2: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటువంటి దానికోసమే ఈ దేహం వచ్చింది.
2: భగవాన్ ఈజ్ ద మిస్టర్స్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
2: You have not learned even a fraction of Bhagavan's nature.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
2: Nobody can estimate Bhagavan.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
2: That is a man among men.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
2: Among men is a man.
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
2: Is a woman among women.
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
2: Is a child among children.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
2: All alone Bhagavan is Brahman.
0: ఇది నా యొక్క సత్యం.
2: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
2: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
2: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
2: So old man should walk with
0: a walking stick. పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
2: Kids should play.
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుంటారు.
2: So among children he has Bhagavan.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: Because he should be appropriate to the company where he is in.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట

0: విశ్వాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హీ టీచెస్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచెస్ ది ప్రాపర్టీ.
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి, విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని, చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను, కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డంసెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాయి.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ది టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ది టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or that.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము, జపము, యోగముల కంటే కూడాను ప్రేమతత్వం చాలా సులభమైన.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalliki icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavamu nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cherlu, ee baglu ivanni nenu chudalu.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కలికే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: లెట్ ఇట్ బి స్మాల్, ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి,
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసీ ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు, కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేలా, వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ దట్ టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది. అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యూ ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారం నిర్మూలన చేయండి.
1: కిల్ ది ఈగో.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: చదివి తినేమి శాస్త్రములు, చదివినవి కలవి పెక్కులు, చదువులలో శాస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వీ హావ్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ అండ్ మెనీ డిసిప్లిన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిజికల్ మండేన్ అండ్ సెక్యులర్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆర్ ద రైచియస్ కాండక్ట్ ఆఫ్ లైఫ్.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఎడ్యుకేషన్.
0: గ్రంథమును చదివినంత మాత్రమున, పుస్తకమును పఠించినంత మాత్రమున, మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: బై బీయింగ్ ఫెమిలియర్ విత్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ బుక్స్, బై గోయింగ్ త్రూ మెనీ టెక్స్ట్ బుక్స్, బీయింగ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ కమ్యూనికేషన్, యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: కాదు కాదు, ఇది అక్షర శ్రీకారమనే తప్ప అన్యము కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ లెటర్స్, నథింగ్ మోర్ దెన్ దాట్.
0: మొట్టమొదట చదువు అనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: టు బిగిన్ విత్ వన్ హస్ నో ద మీనింగ్ ఆఫ్ లెటర్స్ అక్షర.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ దీస్.
0: ఈ వర్డ్స్ తో చేరినటువంటి యొక్క పదములు కూడా సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద సెంటెన్స్ comprising words.
0: Kani aksharam telisinta matramuna vaadu chadukunnatunte vaadani cheppadaniki veedu.
1: By learning alphabets one cannot call himself literate or educated.
0: Ee satyanni gurtinchukoni Krishna Devarayalu oka goppa sabhanu prarambhinchadu.
1: Having known this fundamental truth, Krishna Devaraya convened a big assembly.
0: Okanaadu panditunnu కౌరును కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: హి వాస్ పుట్టింగ్ క్వశ్చన్స్ టు మెనీ ఆఫ్ ది స్కాలర్స్ దట్ అసెంబుల్ అట్ దట్ మీటింగ్.
0: అయ్యా, వీరందరూ గొప్ప కవులు, గొప్ప శ్రీ సంపదలు కలిగినటువంటి వారు.
1: యు ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ యువర్ ఓన్ కంపోజిషన్, పోయట్స్. యు ఆర్ అఫ్లూయెంట్ ఇన్ యువర్ ఓన్ వే.
0: విద్యామాత యొక్క పుత్రులు.
1: యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది గాడెస్ ఆఫ్ నాలెడ్జ్.
0: అయితే నేను ఒక పదమును మాత్రం చెప్తున్నాను.
1: బట్ ఐ గివ్ యూ ఎ సింగిల్ వర్డ్.
0: మీరు ఎవరైనా సరే, నన్నయ్య భట్టు, తిక్కని శోభయాది, ఎర్రాపక్రడ, మాధవగారి మరణ, ఇంగడి సువర్ణ, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ, the eight eminent, well-known, reputed scholars of his times.
0: ఇప్పుడు చెప్పాడు నాయన, ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరములో ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడా ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ అండ్ ద కంటెంట్ ఈస్ కన్వేడ్ ఇన్ ఆల్ ఆఫ్ ద లాంగ్వేజెస్.
0: ఒక పదములో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి అక్షరం యొక్క అర్థమే ఐదు పదములు ఎందుకు కూడాను, ఐదు భాషలు ఎందుకు కూడాను ఒకే అర్థమే ఉండాలి.
1: ద మీనింగ్ కన్వేడ్ బై ద లెటర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ as in the case of the rest of the letters.
0: ఈ విధంగా తయారు చేసుకుని రేపు తెల్లవారి సూర్యోదయమునకు ముందుగానే వచ్చి నాకు జవాబు చెప్పాలి.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: సరే, కృష్ణదేవరాయలు ఈ విధమైనటువంటి ఆజ్ఞ చేసేటప్పటికీ అందరూ కూడా భయపడిపోయారు.
1: When that was the command of Krishnadevaraya, all were fear stricken.
0: ఒక్క భాషలో ఒక అక్షరం ఉంటుంటే ఐదు భాషల్లో కూడా అదే అక్షరమే ఉండాలంటే అది ఎట్ట సాధ్యమవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
1: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
0: Krishnadevaraya dagara Tenali Ramakrishnudu unnadu.
1: He is Tenali Ramakrishna.
0: Tenali Ramakrishnudu, ayya, naaku oka permission kavali annadu.
1: Tenali Ramakrishna pleaded the king to permit him.
0: Nenu naa gramamuku velli vachetappatiki nee tellavari chaala త్వరగా అవుతుంది, నా చేత కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడా నేను తయారు చేసుకుని రేపు తెల్లవారు 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: He maat ichchanu.
1: And in fact, I made a promise.
0: Sir, tellava 7 gantalaki nenu aa sabalo praveshinchali.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: Kanaku naaku lokala pandukunte naaku nidra raadu.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: Neeku pasuvulante chaala ishtamu.
1: And you like cows.
0: Ee pasuvulu kottamulo nannu panna pettandi.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులు అంతా చాలా శబ్దం ఇస్తున్నాయి.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి భావమరికి ఆవులంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: cow. లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉండాలి.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఏంటుండది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: Ye av ra bava aidachar.
1: Here there are 5 letters. Ye av ra bava.
0: Deeniki oke padamu.
1: This is just one word.
0: Ye bhasha lopala aa acharamunaku ye artham undo anni bhashalu endukodanu alanti acharamunike alanti ardhame undali.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారేసరికి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఆన్సర్.
0: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా.
1: The king said, at least తెల్లవారు రామకృష్ణ, would you answer my
0: question? తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ
1: ఏ
0: మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: ఆవ్ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రా అని.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ హిందీ తెలుగు కన్నడము అరబు.
1: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ హిందీ తెలుగు కన్నడ అండ్ తమిళ్
0: అరబ్
1: తమిళ్.
0: ఐదు అక్షరములు చేరితే ఒక పదం అయిపోయింది.
1: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
0: అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికి రా రా రా రా రా.
1: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: లైక్ వైజ్
0: అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: లైక్ వైజ్ యూఆర్ రీడింగ్ యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదం యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఇస్ నెసెసరీ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: కానీ తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదముల్లోనూ ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేశారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
1: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
1: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
0: ఒక పొట్టం కట్టి
1: అండ్ దేవర్ కెప్ట్ ఇన్ ఎ ప్యాక్
0: ఒక బండిల్ మాదిరి ఇచ్చి తన చేతికి ఇచ్చాడు.
1: Made into a bundle and presented to him.
0: ఈ నాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను అన్నాడు.
1: Today I am giving you a big gift.
0: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
1: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve, keep it?
0: కాని తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బండ్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: Bodyguards ఇచ్చాడు.
1: Two bodyguards were asked to escort him.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీగార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకొని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards, he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: highly valuable precious nine gems,
0: బంగారు ముక్కలు,
1: and pieces of gold.
0: వని నేను ఎక్కడ పెట్టేది?
1: Where am I to keep them?
0: నాకే గోడ్రేజ్ లేదు.
1: I don't have any godrej iron safe.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: I don't have any boxes.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారణ చేస్తున్నాను.
1: He was just inquiring where to keep them.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: And then wife said,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: Why do you worry like this?
0: మా దొడ్డిలో ఉన్న పెద్ద బావి ఉంది.
1: And there's a big well in our backyard.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: And put this whole bundle into the well.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది పక్కన దొంగలు ఉండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు పినేసేసి వీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ యాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
1: And in fact it was also used for his feet.
0: నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it came to his
0: home. తెల్లవారు లేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: Next morning thieves left that spot.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని పదార్థాన్ని వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: Therefore he is a true poet if he knows the meaning of every letter, of every word.
0: కవి ప్రాణం అనుసార తమస పరస్తాత్.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanate.
0: కవి ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించటం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకొని
1: by knowing the meaning of the sentence
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకనే వారికి ఏమాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: and the worldly words that we speak, sentences,
0: చెప్తున్నారే కానీ నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవరు బోధించటం లేదు.
1: But no one is teaching the moral content, the righteousness over there, not the spiritual stuff.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ, ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములను చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచ్యూస్.
0: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: అండ్ దెన్ హీ కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైచ్యూస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ లెర్న్ టుడే.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటాన్ని పోతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యు గోయింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాం. వీఆర్ బయింగ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: వీ బై ఎడ్యుకేషన్ టుడే. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థములు కూడా నువ్వు గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: కనుక ఈనాటి చదువులన్నీ కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly, ephemeral.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it
0: up. ఆ చదువులు కూడా నువ్వు చంపవలసి వస్తుంది.
1: And we have to leave that, all that you acquire.
0: కానీ చావని చదువులు,
1: that education which makes you immortal,
0: చదువని చదువును చదివించినంత మాత్రమున ముఖ్యమైనది కాదు.
1: The other
0: చావు లేని చదువు చదువు వలయు.
1: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: చదువు ఐదే ఉండేది. ఐదే ఉండేది.
1: There are only five.
0: మొదటిది సత్యం.
1: First, truth.
0: సత్యమునకు మరణం లేదు.
1: Truth is deathless.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: Dharmam vakate vakate.
1: Dharma is one.
0: Shanti. Anasakshatthi. Adi nijamainakunti anandam.
1: Peace. The mental peace is very important.
0: Tyagaraja kuda cheppadu. Shantamu leka saukhyamu ledu.
1: It was Tyagaraja who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda modalukoni చచ్చే తాత వరకు కూడా ఆ ప్రేమ పెంచుకుంటూనే ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ది చైల్డ్ టు ది లెవెల్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్ దే గో ఆన్ టు ది క్లబ్. ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎడ్యుకేషన్ లాక్స్ దిస్ లవ్.
0: అహింస.
1: దెన్ వీ కమ్ అక్రాస్ అహింస, నాన్ వైలెన్స్.
0: అహింస మార్గం ఎక్కడ ఉంది?
1: నాన్ వైలెన్స్ ఇస్ ఆల్సో డెత్.
0: అహింస కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
1: Buddha prayed for this non-violence.
0: Ahimsa paramo dharma.
1: Ahimsa is the cardinal principle of dharma.
0: Kaluka ee aidu chadulu chadulali meeru.
1: You acquire the knowledge to acquire these five values.
0: Satyanni chadu.
1: In fact, learn to be truthful.
0: Neevu satyamane paduku.
1: Speak truth.
0: Dharmamuni acharinchu.
1: And tread the path of righteousness.
0: Shantini anubhavinchu.
1: Experience peace.
0: Premanu aanandanga panchuko.
1: And share love blissfully.
0: అహింసగత జీవించు.
1: And lead your life in non-violence.
0: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
1: This is the true meaning of education.
0: కనుక
1: therefore
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు, ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రొపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్
0: ఏనాటికి చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైం.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి దాన్ని చూస్తున్నాము కానీ చంపేస్తూ ఉన్నాము కానీ దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: We are today, we are acquiring all that is perishable, but we are not after that which is imperishable.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చారు.
1: The President of India mentioned most important things.
0: అది నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: In fact, if man follows all that he said, he cannot be manava human by just learning.
0: మానవుడి అంటే ఈ పంచగుణములు ఉంటున్నవి.
1: The human has got these five human values.
0: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
1: When once we foster these human values, you'll be divine.
0: తత్వం అసి అని అన్నారు.
1: Your తత్వం అసి, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
1: Therefore, తత్వం అసి, in these three at the present the quintessence of knowledge.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికంతా ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain anything.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరూ దైవ స్వరూపులే.
1: You are all divine.
0: అందరికి ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature.
0: కనుక ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
1: So let's develop self-confidence.
0: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
1: I may face difficulties or problems, pain or pleasure.
0: ఇవన్నీ నా ప్రతిబింబములే.
1: They are all my reflections.
0: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
1: Therefore, whatever you see is mere reflection.
0: దైవము చెడ్డవాడు కాదు. దైవము గుణము లేవు, కర్మలు లేవు.
1: God is beyond action. He is attributeless.
0: నా కర్మణ నా ప్రయా త్యాగేనేకి అమృతత్వ మానసు త్యాగమే ప్రధానమైనటువంటిది.
1: Therefore, you are the son of eternity, immortality, for which sacrifice is essential.
0: నీవు త్యాగం చేయి.
1: Anything you should be prepared to sacrifice.
0: అన్ని నావే.
1: They all belong to me.
0: నేనే భగవంతుణ్ణి.
1: I am God.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: God is not separate from me.
0: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థాలు ఇక్కడ కనిపించవు.
1: Wherever I see God, only, nothing else.
0: పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
1: The name and form may be at variance, but the single principle of consciousness is
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only same soul that pervades everywhere.
0: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
1: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
0: కాలం అతీతమైనది.
1: Time is transcendental.
0: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు పుట్టించకూడదు.
1: Bhagavan doesn't want to speak more than this.
0: మీకు విసుగును పుట్టించకూడదు.
1: And he doesn't want to feel vexed or tired.
0: ఈ ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
1: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and practice. And what you just have learnt, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all.
0: కనుక మీరు ఏ ఒక్కటి చేసినా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు మే లర్న్ మెనీ, అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: అప్పుడు మీరు ధనీయులు అయిపోతారు.
1: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి రిడీమ్డ్.
0: ఎంతో మీరు పుణ్యులు అయిపోతారు.
1: అండ్ యు విల్ బి వర్చ్యువస్, మెరిటోరియస్.
0: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టు వారవుతారు.
1: అండ్ యు విల్ బి ఫాలోయింగ్ ద కరెక్ట్ పాత్ ఇన్ లైఫ్.
0: ఇప్పుడు నా మాటలు గాని మన కలాం మాటలు గాని ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవులతో విని ఈ చెవులతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
1: యు హర్డ్ మెనీ ఫ్రమ్ భగవాన్, యు హర్డ్ ఫ్రమ్ ద టాక్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ.
0: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
1: ఇట్స్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ టు లిసన్ టు సచ్ సీక్రెట్ వర్డ్స్.
0: ఇవి చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
1: Having heard them, you should hold on to them.
0: ఇది మానవుని యొక్క జీవిత లక్ష్యం.
1: This is the aim of life.
0: మానవ వంశం జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశమే.
1: యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ అస్ హ్యూమన్స్.
0: నా అంశమే. నా అంశాన్ని తగినట్టుగా మీరు నడుచుకోండి.
1: యాజ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు షుడ్ హ్యావ్ ఆల్ ద డివినిటీ అండ్ ద పవర్.
0: కానీ కొట్టి మాటలతో కాలంను వ్యర్థం చేయకూడదు.
1: Don't waste time by merely speaking.
0: Kaluka ee prema vishayamle anetvi satya vishayamle anetvi dharma vishayamle anetvi kevalam daivam nunchi vachinave kaani anyamanga puttinavi kaadu.
1: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
0: Ekkada chusina neevu nenu okate.
1: Wherever you go, you feel oneness.
0: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు మీరు ఏ పేరు ఏ పేరు అని.
1: మెనీ ఆస్క్ భగవాన్, హూ ఆర్ యూ భగవాన్, వాట్స్ యువర్ నేమ్.
0: అయ్యా ఐ అండ్ యూ ఆర్ వన్.
1: భగవాన్ ఆన్సర్ ఇస్ దిస్, ఐ అండ్ యూ ఆర్ వన్.
0: అంతేగాని నేను వేరే నీవు వేరే వారు వేరు వేరు కాదు.
1: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
0: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప వేరు కాదు.
1: మైన్ అండ్ డైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
0: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ లెట్ అస్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
1: వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: కోపతాప అసూయ జబ్బములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి స్కోప్ ఫర్ ఎనీ యాంగర్ ఆర్ టెంపర్.
0: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుర్గుణం ఉండే.
1: దేర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
0: కనుక మనం దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
0: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్ భగవాన్ డజన్ వాంట్ టు డిటైన్ యూ, కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
0: విన్నవి రెండైనా కూడాను మీరు మనసులో పెట్టుకుని ధన్యం.
1: హావింగ్ హర్డ్ దీస్ థింగ్స్ అట్లీస్ట్ ప్రిజర్వ్ దెమ్ వన్ ఆర్ టూ దట్ యు హర్డ్.
0: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
1: హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్.
0: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: Sai Ram, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Lokamunam Deniyo Vidyaru.
2: There are many forms of education, knowledge.
1: Inniyo Telivitetalu.
2: And there are varied expressions of intelligence.
1: Kani Telivitetale Mukhyamani Bhavistunnaru Kondaru.
2: Some feel that intelligence is most important.
1: Vidyuleka Telivitetalu Undi Prayojanam Emiti.
2: Mere intelligence without education is useless. What is the use out of it?
1: Lokamulo endaro vidyavantulu unnaru.
2: There are many educated people.
1: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
2: Though they are educated, they are not intelligent enough. What is the use then?
1: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
2: Therefore, coupled with education, intelligence is also essential.
1: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavinchuru.
2: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
1: Deeniki oka drishtantaram.
2: An example for this.
1: పూర్వము రేపల్లెయందు యశోదా నందనులు జీవించేటువంటి వారు నివసించేటువంటి వారు.
2: Earlier, there in Vrepalle, Yashoda, Nanda lived.
1: కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్ళి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
2: It was the tradition in those days that every householder, the housewife, would go to the house of Nanda and light the lamp.
1: Arati sampradayamu oka goppa inti vaari oka deepamu tama intiki teesukoni pote tam kudanu goppa vaaru avtaaramani oka aasha.
2: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
1: Kani ippatiki kudanu palle yendu ilanti vaadiku untunnadi.
2: This practice is followed in certain villages even this day.
1: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatvanti divannu tama dvipanto veliginchukoni inti korigu poyetunte vaaru.
2: They go to rich people and light their lamps, bring them back home to light their own lamps at their residences.
1: కొందరు స్త్రీలు అత్తలు దీనిని ద్వేషించేటువంటి వారు.
2: This was not relished and accepted by certain women and mothers-in-law.
1: మన ఇంటిలో దీపం లేకనా వారింటికి వెళ్లి దీపం తీసుకురావటం అని మందలించేటువంటి వారు.
2: The mother-in-law used to check the daughter-in-law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
1: ఈ యొక్క మాటలన్నీ కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
2: ఇన్ విలేజెస్ యు నో దేర్ ఇస్ ఎ వెల్ లొకేటెడ్ ద సెంటర్ వేర్ ఆల్ విమెన్ గ్యాదర్ అండ్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్.
1: అప్పుడు ఆ గ్రామంలో ఒక కొత్త కోడలు వచ్చింది.
2: ఇట్ ఇస్ ద టైమ్ ఎ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ హ్యాపెన్ టు బి దేర్ ఇన్ దట్ విలేజ్ దట్ డే.
1: ఆ అమ్మాయి కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క చేష్టలు అన్ని నిన్న వింటూ వచ్చేది.
2: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
1: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్తగారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
2: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
1: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
2: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
1: సత్యమును దాచిపెట్టుకుంటూ గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
2: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
1: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
2: In fact, the whole world originated out of the principle of truth.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునంత అడిగే సర్వ సృష్టి.
2: God from the point of truth has created the whole of the creation, and the creation will merge back
1: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న.
2: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
1: శుద్ధ సత్యమదియే చూడరయ్యా.
2: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
1: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చినదో అంత రట్టైపోయింది.
2: Though the daughter-in-law wanted to hide the truth, but however, it came to the notice of everybody.
1: Binda kada pettindi.
2: He just kept down the pot on the ground.
1: Bazaar lo dance aadtu velutundadi.
2: He started moving along the street, dancing along.
1: Achchenatvanti gumpulanta kodanu amnu emtidi emtidi emtidi vichitram endukosam nee ee vidhanga aadutunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu adhesthu vachadu.
2: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
1: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
2: Somewhere or other, they could know the secret behind this.
1: అందరూ ఈ విధంగా డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
2: All joined together in dancing.
1: ఏ విధంగా?
2: What else is left now?
1: సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
1: Krishna, Krishna అంటుకుంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చే పెట్టింది తీయంత కాలింది.
2: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp, and she started getting burnt up.
1: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
2: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
1: Kramakramena intiki telisindi.
2: Gradually to each home.
1: Ee vidhanga konni samayam nandu aanandamato sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi vaaru.
2: In that state of ecstasy, people have forgotten themselves, they are ecstatic.
1: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమైన కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా పురుగేచుంటి వారు.
2: లైక్ వైజ్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆల్ ది వైల్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వర్ బ్లిస్ఫుల్.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందమును అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
2: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
2: as things went on like this,
1: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
2: And you find there's a rise in the standards of education.
1: ఈ విద్యను పెరుగుతూ వచ్చేటప్పటికి,
2: The rise of education standards.
1: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
2: There's equal rise in the realm of intelligence.
1: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి, కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
2: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
1: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
2: There's declining standard in education while the intelligence is ever on the rise.
1: ఎక్కడ చూసినానో మీరు విద్యార్థులను మీరు చూడండి.
2: You can inquire from any student.
1: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు, కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
2: The students go through all the articles published in foreign magazines, journals, but they don't go through their own textbooks.
1: ఈ కొత్త వాటి మాత్రము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
2: And this has been the trend in the modern times.
1: Palani Panditudu Palani Vachanam rachinchadu adi enti goppadi.
2: Such and such author has written this article. How great must it have been.
1: Veeti paina manaku poratam jarugutu vachindi.
2: We go on arguing on this consideration criteria.
1: Tana textbook lo emti undado, tana text lo em chadivano, tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
2: One has forgotten to go through his own text. That is within him.
1: ఈ విధంగా తెలివితేటను పెంచుకుంటున్నామే, కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
2: Like this we go on increasing our intelligence, but we don't think of the actual education and the course content.
1: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని
2: such and such author has written this article, how great must it have been.
1: వీటి పైన మనకు పోరాటం జరుగుతూ వస్తుంది.
2: We go on arguing on this consideration criteria.
1: తన టెక్స్ట్ బుక్ లో ఏమిటి ఉండదు.

0: గివ్ అప్ అవర్ డ్యూటీ.
1: కర్మణ్యేవ అధికారస్య అని గీత ఎందుకు బోధించింది.
0: గీత టాట్ ఇన్ క్లియర్ టర్మ్స్ దట్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
1: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమునే చనును.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ యాక్షన్ కర్మ, హావింగ్ గ్రోన్ ఇన్ కర్మ ద యాక్షన్, అల్టిమేట్లీ ది ఇండివిజువల్ మర్జెస్ బ్యాక్ ఇన్
1: కర్మను ఒక దైవము.
0: And its action karma is verily divine.
1: Karma ni sukha dukkhamulaku karanamillalu.
0: And its karma or action which is responsible for pleasure and pain. Manam
1: karma chestamo daniki sukha dukkhamulaku aa karmane karanam.
0: And the reason for pain and pleasure happens to be this karma or action.
1: Kalaku manchi karyamulu mem chesinappudu manchi phalatamine manam anubhavistamu.
0: Therefore when we undertake good action you'll certainly reap good results.
1: Chedda karyamulu chesinappudu చెడ్డ తలంపులు తెరిచినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
0: బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
1: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
0: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
1: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
0: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
1: చెడ్డను చేసి మంచి అనుభవించడు.
0: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
1: చెడ్డను చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
0: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
0: The good will give you good experiences, results.
1: కరుకుని do good, be good and see good.
0: Therefore Bhagavan says do good, be good, see good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మనం మంచిని చేస్తాం.
0: Therefore let us do good.
1: మంచి భావాలు ఉద్భవిస్తాం.
0: Let us develop good thoughts.
1: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
0: Let us undertake good action so that we will experience good results.
1: Karuka mana karmala yokka phalamale mana yokka sukhadukkhamulaku moola karanamani chakkaga gurtinchandi.
0: Therefore we have to understand very clearly the experiences or results are born out of our own actions.
1: Prachina kaalam nundi mana peddalandaru kodanu aneka rakamulaina pinti yokka prachina sampradayam nundi ee naati kodanu anubhavistunnaru.
0: Since ancient times we have been following certain ancient practices and traditions.
1: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
0: These practices made them happy.
1: ఈనాడు నా పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి.
0: The youngsters have forgotten the tradition and the practices of elders.
1: ఆధునిక విద్యనంతా అభ్యసించి.
0: They have acquired the modern education.
1: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
0: And are facing restless in myriad ways.
1: అశాంతికి మాత్రమే కాదు.
0: Not only restlessness.
1: అసంతృప్తికి కూడాను గురి అవుతున్నారు.
0: And they face the state of dissatisfaction.
1: అనారోగ్యములకు కూడాను గురి అవుతున్నారు.
0: And they also suffer from ill health.
1: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
0: The reason behind sickness is only our thought.
1: కనుక ప్రతిదాని కూడాను మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
0: Therefore in every aspect our thoughts should be perfect and good.
1: ఈనాడు చూడండి.
0: Today you just watch.
1: ఎక్కడైనా మంచి నీరు త్రాగి.
0: If you want to drink pure water.
1: మంచి భోజనం భుజించి.
0: And having partaken good food.
1: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు.
0: And when you experience the good state.
1: వాని ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటాయి.
0: They will have very good health.
1: కానీ మాలిన్యమైన జలం గోలి.
0: బట్ ఇఫ్ ద డ్రింక్ పొల్యూటెడ్ వాటర్.
1: మలినమైన భుజం భుజించి.
0: అండ్ ఇఫ్ ద పార్ట్ ఏ పొల్యూటెడ్ ఫుడ్.
1: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు.
0: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్.
1: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
0: వి లూజ్ అవర్ హెల్త్.
1: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
0: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్ the polluted water and polluted food.
1: కరుగనే మనం అన్నిటిని మనం మంచిగా మనం తీసుకోవాలి.
0: Therefore we should receive all that is pure.
1: ఇట్టి మంచి గుణములను నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
0: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
1: 10 దినములు కూడాను మంచి భోజనము దినము స్నానము చక్కగా మంచి నిద్ర.
0: All these days we will have the good sleep, the good rest, good food.
1: ఇది చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
0: This ensures happiness.
1: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని

0: చక్కని మంచినీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంత కడకడలాడుతుంటారు.
1: హావింగ్ హ్యాడ్ ఫుడ్ ఎట్ అవర్ ఓన్ రెసిడెన్సెస్, హావింగ్ స్పెంట్ ఇన్ ఎ గుడ్ వే ఎట్ అవర్ ఓన్ రెసిడెన్సెస్, యాజ్ వి మూవ్ అబౌట్ అవుట్ సైడ్ అవర్ ఫేసెస్ విల్ బి రెస్ప్లెండెంట్.
0: ఇంటిలో మలిన్యమైనటువంటి జలమును కోరి,
1: ఇఫ్ వి డ్రింక్ పొల్యూటెడ్ వాటర్,
0: మలినమైనటువంటి అన్నము తిని భుజించి,
1: అండ్ వి ఈట్ పొల్యూటెడ్ ఫుడ్,
0: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే,
1: అండ్ వి జస్ట్ వెన్ వి బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్,
0: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి,
1: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్,
0: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి,
1: అండ్ వి విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ,
0: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వి బికమ్ దయ్య ద డెమన్.
0: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్, భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
0: అయ్యా నేనేమి చెడ్డవి పూజించు,
1: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్,
0: చెడ్డ గాలి నేను తీసుకోవటం లేదు,
1: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్,
0: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గాలిని నేను భుజిస్తున్నాను.
1: భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
1: It is the prayer of the devotees that is responsible for the beauty and the radiance of Bhagavan.
0: Pillale yokku ottidi valla nenu kontha varaku kinda kooli na kaalu kochu virigindi.
1: Because the mistake of some boys, he sustained a fracture.
0: Naagetti jabbu ledu.
1: Bhagavan has no ailment whatsoever.
0: Naagetti painu ledu.
1: Bhagavan has no pain whatsoever.
0: Kaani దీనివల్ల నేను కొంత నడుచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: బికాస్ దిస్ ఫ్రాక్చర్ దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్.
0: కానీ నాకు నడచాలని ఇష్టం కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్ టు వాక్ బ్రిస్క్లీ.
0: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: భగవాన్ హౌఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
0: నాకు కష్టం ఎందుకు?
1: వెర్ ఇస్ ది డిఫికల్టీ దెన్?
0: నాకు బాధ ఎందుకు?
1: వై ఇస్ సాడ్నెస్?
0: ఎట్టి బాధ నాకు లేదు.
1: దేర్ ఇస్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్.
0: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: భగవాన్ ఇస్ ప్లెసెడ్ సో హ్యాపీ వైల్ మేకింగ్ ఆల్ ద డివోటీస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక నాకు బాధ అనేటువంటిది, కష్టము అనేటువంటిది, నొప్పి అనేటువంటిది నా స్వప్నం నందు కూడా రాదు.
1: Bhagavan has no pain, no problem, no ailment, not even in a dream.
0: నాకు ఎప్పుడు ఆనందమే.
1: Bhagavan is always blissful throughout.
0: నాకు ఆనందమే నా యొక్క ఆహారము.
1: Ananda, bliss is his ahara, food.
0: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: Bhagavan's blissful state is supreme, the highest, loftiest and noblest.
0: ఒక దినమేమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు, అది చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్ భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ద డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్ ఫర్ హిస్ దర్శన్.
0: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
1: వాట్ ఎవర్ మే బి ద టైమ్ హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడీ.
0: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
1: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్, నథింగ్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలకరిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్ టు షో టు ఎవ్రీబడీ హిస్ బ్లిస్.
0: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టంలో వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ మీరు ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
1: కమ్ వాట్స్ ఎవర్, ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డిఫికల్ట్, రెసిస్ట్ అండ్ ఫేస్ బ్రేవ్లీ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
1: వెన్ వన్స్ యూ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే.
1: The truth is only one.
0: ఆ సత్యం లోపల ఏ ప్రయాత్రకులను వచ్చి చేరడానికి వీల్లేదు.
1: ఇన్ ద ట్రూత్ విచ్ ఇస్ ఓన్లీ వన్ నాన్ జ్యువల్, నథింగ్ ఎల్స్ కెన్ బి దేర్ ఇన్ ద విజన్.
0: ఏ కష్టము కాని, ఏ నష్టం కాని, ఏ దుఃఖం కాని, ఏ విచారం కాని అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: దేర్ ఇన్ దట్ ఎటర్నల్ నాన్ డ్యువల్ ట్రూత్ నో యాంగ్జైటీ, వరీ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ కెన్ ఎవర్ ఎంటర్.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, ఆల్వేస్ హ్యాపీ.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
1: When you are in union with God, there will be no problem, no difficulty.
0: దేహమృతిగా ఉండవచ్చు బాధలు.
1: Physically there may be some problems.
0: మానసికంగా ఉండవచ్చు చింతలు.
1: There may be certain worries at the mental level.
0: కానీ ఈ మనసును, ఈ దేహమును, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's spirit.
0: మీకు ఎట్టి బాధలు కూడా సంభవించవు.
1: Then you will never have any kind of worry or problem.
0: ఇది నవరాత్రులు బోధించేటువంటి ఒక సత్యమైనటువంటి బోధనలు.
1: This is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri.
0: దినమునకు ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: We face so many difficulties every day.
0: దినమునకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: We do have so many thoughts of worry.
0: దినమునకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
1: In fact, so many things come to us, reach our brain.
0: ఇవన్నీ నావి కాదు.
1: They don't belong to me.
0: ఇవన్నీ ఎవరివో.
1: They belong to someone.
0: గాలిలో వచ్చినవి గాలిలోనే పోతున్నాయి.
1: Those that have come in the middle will certainly vanish.
0: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: What is the reality within me can never get out.
0: నాలోనే చేరుతాయి.
1: It is within me only existence.
0: కనుక నేను ఎప్పుడు కూడాను ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: Bhagavan will never give any scope for these outer worries or problems.
0: కర్మమున పుట్టిన జంతువు,
1: అండ్ ఇట్స్ ఎ లివింగ్ బీయింగ్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ,
0: కర్మమున వృద్ధి పొంది,
1: అండ్ ఇట్ గ్రోస్ ఇన్ యాక్షన్,
0: కర్మమున చనున్,
1: అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు యాక్షన్,
0: కర్మమే నరునకు దైవము,
1: అండ్ ఇట్స్ యాక్షన్ దట్ ఇస్ డివైన్.
0: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము నరునకు దైవము,
1: అండ్ దిస్ యాక్షన్ ఇస్ వెరీలీ గాడ్.
0: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
1: అవర్ యాక్షన్స్ కర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ సమ్వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఎవరెవరిలో మనకు సంభవించమని మనం విచారించరాదు.
1: డోంట్ వరీ దట్ సమ్వన్ ఎల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డిఫికల్టీస్.
0: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
1: అవర్ లాసెస్, అవర్ ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ డ్యూ టు ఎనీబడీ ఎల్స్.
0: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
1: Kauravas made several attempts to put Pandavas to suffering.
0: కాని వారి ఏ మాత్రము వారికి లొంగలేదు.
1: But they have never submitted to them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కృష్ణుడు నావాడు.
1: Because Krishna is ours.
0: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
0: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: Many clouds appear and pass on.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are only passing clouds.
0: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
0: ఈ వర్షాకాలం లోపలనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
0: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ద మైండ్ ఈస్ వేవరింగ్ వీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్స్ నో ఛాన్స్, దేర్స్ నో స్కోప్ for the clouds to gather.
0: కనుక మీరందరూ కూడాను ధైర్య సాహసాన్ని పెంచుకుని,
1: విత్ ఆల్ ద కరేజ్.
0: ఈనాడు మానవుడి యొక్క జన్మమంతా ఏ రీతిగా ఉన్నది?
1: We have to understand clearly how the human life presently is.
0: మానవ నాటకం అంతా కూడాను, మానవ నాటకం అంతా కూడాను,
1: all the drama of human life,
0: కామక్రోధములనేటువంటి యొక్క పాటలు పాడుకుంటూ,
1: goes on singing the songs, lullabies of anger and hatred,
0: మొదల అహంకారం అనేటువంటి యొక్క యాక్ట్ చేసుకుంటూ,
1: అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఈగో,
0: జీవితం అనేటువంటి యొక్క దీంతో ఈ నాటక రంగంలో చేరి,
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ జాయిన్ ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్,
0: డ్రామా చూపిస్తున్నారు.
1: అండ్ దే డెమాన్స్ట్రేట్ దే యాక్ట్.
0: దీన్ని చూసినటువంటి యొక్క వ్యక్తులు,
1: ఆల్ దోస్ దట్ విట్నెస్ దిస్ డ్రామా,
0: చాలా మంది చాలా బాగుంది అంటారు.
1: మెనీ అప్రిషియేట్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్.
0: కానీ కొందరు మాత్రమే దీన్ని అంగీకరించగలరు.
1: But some do not accept this.
0: ఈ యొక్క యాక్షన్ అంతా కూడాను కేవలం రియాక్షన్.
1: దిస్ యాక్షన్ ఇస్ జస్ట్ రియాక్షన్.
0: ఈ రియాక్షన్ కు మనము ఏమాత్రమును మనం భయపడకూడదు.
1: We should not be afraid or respond to this reaction.
0: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రము పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రన్ అవే ఫ్రమ్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: రియాలిటీకి పోవాలి.
1: సో వీ షుడ్ బి ఆఫ్టర్ రియాలిటీ.
0: రియాలిటీ అనేటువంటిదే దైవం యొక్క తత్వం.
1: రియాలిటీ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్.
0: అది చలించదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: భ్రమించదు.
1: ఇట్ ఇస్ నాట్ డెల్యూడెడ్.
0: వరించదు.
1: అండ్ ఇస్
0: కనిపించదు. కనిపించదు.
1: అండ్ ఇస్ నాట్ ఇస్ నాన్ అపేరెంట్.
0: అట్టి ఆ రియాలిటీని పట్టుకున్నప్పుడే
1: విత్ దిస్ రియాలిటీ
0: రీసౌండ్
1: రీసౌండ్
0: మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
1: అండ్ యుల్ గెట్ మెలోడియస్ రీసౌండ్ అవుట్ ఆఫ్ యూ.
0: మన ప్రవర్తన అంతా కూడా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
1: అండ్ ఆల్ అదర్ థింగ్స్ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ రిఫ్లెక్షన్.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే రీసౌండ్ మన పలుకులను అట్టాటి వ్యవస్థ.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి రీసౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ. యూ మేక్ యూజ్ ద వర్డ్స్ అప్రోప్రియట్లీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి,
1: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యు ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్,
0: ఈ మేఘములకు మీరు ఏమాత్రము భయపడక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
0: ఏమాత్రము చింతించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
1: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
0: మీ యొక్క కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
1: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్.
0: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
1: సీ దట్ యు విల్ అచీవ్ ఆల్ దట్ యువర్ పేరెంట్స్ విష్డ్ వాంటెడ్
0: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని,
1: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ.
0: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
1: ఇఫ్ యు యాక్ట్ జస్ట్ ఇన్ ఎ నెగటివ్ వే, ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే, యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్.
0: కాబట్టి పేరెంట్స్ కూడా ఎంత కష్టపడతారో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
1: ఇఫ్ యు మేక్ యువర్ పేరెంట్స్ సఫర్, యు ఆర్ మేకింగ్ స్వామి ఆల్సో సఫర్.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. దేవునికును తల్లిదండ్రులకును భేదము లేదు.
1: స్వామి యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ రిలేషన్, యువర్ వెల్త్, యువర్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ స్వామి.
0: తల్లిదండ్రులు ఆనందం పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: స్వామి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు.
1: వెన్ యు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, స్వామి విల్ బి వెరీ హ్యాపీ.
0: విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ విద్య? ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలం చదువు అని అంటున్నారు మీరు.
1: ఎడ్యుకేషన్ విద్య, యు థింక్ లెర్నింగ్.
0: కాదు కాదు.
1: నో,
0: విద్య అనగా హృదయ విద్య.
1: విద్య ఇస్ మీనింగ్ దట్ విచ్ రిలేట్స్ టు యువర్ హార్ట్.
0: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ విచ్ ఇస్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: ఇది ఎప్పటికీ మరుగుపడేటువంటిది కాదు.
1: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్.
0: కనుక విద్య అనేటువంటిది కేవలము ఆత్మ విద్య కానీ భౌతిక విద్య కాదు.
1: సో విద్య, ద నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, ఇస్ ట్రూ నాలెడ్జ్.
0: కానీ ఒకనొక సమయం లోపల
1: తండ్రి
0: పిలిచి,
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: నాయన, గురువుల దగ్గర చేర్చాను.
1: I sent you to schools, to your teachers.
0: వారిని చక్కని బోధన చేయమని చెప్పని చెప్పారు.
1: I wanted him to teach you well.
0: కానీ నీకు బోధ చేస్తున్నారా అన్నారు.
1: Are they teaching you?
0: అప్పుడు నాన్న, చక్కగా బోధిస్తున్నారు.
1: He said they are teaching me very well.
0: ఏం బోధిస్తున్నారు?
1: What is that teaching?
0: చదివితి అన్ని విద్యలు కూడా.
1: I have learned, acquired all forms of knowledge.
0: చదివిన అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
1: I have learned perfectly all that is taught to me.
0: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
1: And the father said, recite one shloka.
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers made me learn.
0: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములని.
1: I have learned all the four objectives of life, dharma artha kama moksha.
0: Dharmamulo marma mella chaduviti tandri.
1: I have learned the marma, the secret of dharma, the righteousness.
0: Ee chuchevetunta అనుభవించేటువంటి అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, దే ఆర్ టెంపరరీ, దే ఆర్ ఫ్లీటింగ్, మొమెంటరీ.
0: దైవమే సత్యము,
1: గాడ్ ఇస్ ట్రూత్
0: అన్నాడు. అనేటప్పటికి కోపం వచ్చింది.
1: ద ఫాదర్ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: వెడబెట్టి ముందుకు నెట్టాడు.
1: అండ్ హి జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్.
0: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
1: అండ్ హీ వాంటెడ్ ద బాయ్ టు బి థ్రోన్ ఇన్ టు ద సీ.
0: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
1: ద బాయ్ హూ డిసోబేడ్ ద ఫాదర్ షుడ్ నో లాంగర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
1: The soldiers took the boy there and pushed him out of the mountain top.
0: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
1: Boy went on chanting God's name, Narayana, Narayana.
0: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు పట్టుకున్నాడు.
1: నారాయణ కేమ్ అవుట్ ఆఫ్ ది సీ, కాట్ హోల్డ్ ఆఫ్ ద బాయ్.
0: తర్వాత వీడికరం చావలేదా అని పెద్ద అగ్నిమంటను వేయించి అందులో నెట్టించాడు.
1: ద బాయ్ డిడ్ నాట్ డై దేర్ ఫర్ ఫాదర్ వాంటెడ్ టు పుట్ హిమ్ ఇన్ టు ఫైర్.
0: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది.
1: ఏమింది? ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
0: అది కూడా ఇష్టపడలేదు.
1: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్.
0: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి, చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
1: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్ బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్.
0: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ ఎట్ ఇట్.
0: ఎవరు చూసినా కానీ కాయలున్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతూ ఉంటారు.
1: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్.
0: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడాను ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
1: The good people naturally face the challenges from the bad sections.
0: ఎన్ని వచ్చినా కూడాను అవన్నీ కూడాను అంతర్భూతమై ఉంటాయి.
1: But however they may be there hidden, but you don't bother about it.
0: కనుక మీరు విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రుల ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: దైవం యొక్క ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ గాడ్,
0: ఉల్లంఘించకుండా
1: యూ షుడ్ ఫాలో, యూ షుడ్ నెవర్ డిసోబే,
0: నడుచుకోండి.
1: And you conduct in the way expected of you.
0: అన్ని మీకు మంచి జరుగుతాయి.
1: Everything good will certainly happen to you.
0: ఏది నిన్ను బాధించదు.
1: Nothing will harm you.
0: ఏది నిన్ను కష్టపెట్టదు.
1: Nothing will push you to difficulty.
0: ఇలాంటి సత్యవాక్యాలను బోధించే నిమిత్తమై
1: teach you all these truths.
0: సత్య సుందరి,
1: the beauty, the embodiment of truth.
0: అనగా ఈ యొక్క సత్యలోకము
1: and this world of truth.
0: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
1: All will follow you.
0: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చాను.
1: And these are termed as సావిత్రి, సరస్వతి and దుర్గ.
0: దుర్గా అంటే ఎవరని?
1: Who is దుర్గా?
0: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
1: దుర్గా యూ థింక్ షీ సో ఫెరోషస్.
0: రక్షించేటువంటి ఒక మహాదేవత.
1: దుర్గా ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ యూ.
0: దుర్గా లక్ష్మీదేవి.
1: And Durga is Lakshmi, the goddess of wealth.
0: Lakshmi Saraswati Devi.
1: And Lakshmi Saraswati, goddess of
0: Saraswati
1: money.
0: Anaga manchi vakyamulu.
1: Saraswati means good teaching.
0: Kaluka good teaching, good vakyamu, good pravartana. Chakkaga ee Lakshmi Saraswati Durga yokka bhavamulu prakatinchutu vachindi.
1: Therefore Durga Lakshmi Saraswati symbolize good teaching, good utterances, good thoughts and good conduct.
0: Kaluka meeku evaru మంచి చెప్తారు.
1: Whosoever that tells you good,
0: వాళ్లే లక్ష్మీ స్వరూపుడు.
1: They are the very personification of Lakshmi.
0: ఎవరు మీకు మంచి బోధిస్తారు?
1: The one who teaches you good things,
0: వారే సరస్వతి.
1: They represent సరస్వతి.
0: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
1: సరస్వతి, దుర్గా, లక్ష్మి ఆర్ నాట్ సెపరేట్.
0: అందరూ ఒకే హృదయమే.
1: They are all present in one heart.
0: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ హావ్ గాట్ టు బి గుడ్.
0: కనుక దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడాను ముగ్గురు మాతలు.
1: దుర్గా, లక్ష్మి, సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
0: కనుక ఈ విధమైనటువంటి మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికి కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
1: Bhagavan wants you to listen to these good teachings, the good words, treasure them in your heart, lead an ideal life, so that the whole world will recognize the special values of Bharat.
0: ee naadu prapanchamantha kudanu meeku konni chedda vidyanu bodhisthu vastunnayi.
1: In the modern world you find certain bad knowledge passed on to you.
0: Kaani avi manchi ani meeru bhavinchi varinchadaniki prayatninchakoddu.
1: Never run after such filth.
0: Idi నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా, మంచిదా అని మీరు వివేచించాలి.
1: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
0: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు అది పక్కకు నచ్చేటండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
1: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే, యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
1: Sing the glory of God continuously, incessant.
0: Nama vimna sukha shanti nahi. Hari nama vimna sukha shanti nahi.

తను వ్యాపి అయి వెలయువాడు. భక్తి నొసంగి రచించడి శక్తి

0: ఎత్తుకొనడు. పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: ద వన్ హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ ద కాస్మోస్ ఫర్ దట్ మ్యాటర్, ద వన్ హూ కన్ఫర్స్ డివోషన్ అండ్ ద నీడెడ్ ఎనర్జీ, ద వన్ హియర్ పర్తివాస, ద ఇన్హాబిటెంట్, ద లార్డ్ ఆల్ మైటీ భగవాన్ బాబా, వై డస్ హీ నాట్ కమ్ టు యువర్ రెస్క్యూ, హీ బీయింగ్ ద రిఫ్యూజ్ టు ఎవ్రీవన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: Man has been thinking that he continues to exist because of some factor.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: మానవుడు ధనం వల్లను, తిండి వల్లను, గుడ్డ వల్లను, ఇండ్ల వల్లను తాను జీవిస్తున్నాడనుకుంటున్నాడు.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: ఎంతమంది ఈ జగత్తు లోపల ధనవంతులు లేరు.
1: There are lots of rich people in this world, quite a lot.
0: కానీ వారందరూ జీవిస్తున్నారా?
1: Do you think that they are alive?
0: కాదు, దైవానుగ్రహం లేక ఏది కూడా సాధించలేరు.
1: Nothing can be accomplished without God's grace.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ బై మియర్లీ గోయింగ్ త్రూ ద టెక్స్ట్, అటెండింగ్ ఎ కాలేజ్ ఆర్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ కంట్రీస్ ఐదర్.
0: గొప్ప గొప్ప డిగ్రీ పొందినామని వారు భావిస్తారు. పాపం,
1: ఇట్స్ ఎ పిటీ దట్ పీపుల్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ హై డిగ్రీస్ దే హ్యావ్.
0: కానీ ఇవన్నీ కేవలం బుకిష్ నాలెడ్జీలు.
1: ఆల్ దట్ అమౌంట్స్ టు బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఈనాడు అందరు కూడాను తెలుసుకున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ కమ్ టు అక్వైర్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఈ బుక్కులు లేని పూర్వము ఏ విధంగా జీవించారు?
1: జస్ట్ ఇమాజిన్ హౌ మ్యాన్ కైండ్ సర్వైవ్డ్ ఈవెన్ బిఫోర్ ద పబ్లికేషన్ ఆఫ్ బుక్స్.
0: ఆ బుక్కుల వల్ల తెలుసుకున్నటువంటి గుణములు కేవలము ఎడ్యుకేషన్ అన్నారు.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: Educare means consciousness.
0: ప్రతి మానవుడు ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కానీ ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులు కూడా సంరక్షిస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ దట్ సస్టైన్స్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తాను విద్యావంతుడు కానీ లేక ఇంకేం పండితుడైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడు కానీ దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టుడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: All this education is just a negative.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశంలో చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటునే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: యూ డోంట్ హ్యావ్ టు గో దట్ ఫార్, రిమైన్ వేర్ యాజ్ యు ఆర్ వేర్ యు ఆర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద కాన్షియస్నెస్.
0: కనుక ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని అందరూ తెలుసుకోవాలి.
1: Therefore, it's absolutely essential for everyone to know educare.
0: అది లోపల నుంచి ప్రతి మానవుని కూడాను అన్ని విధాలా సంరక్షిస్తూ వస్తుండాలి.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాన్ని మాటలు ఎట్లా వస్తుంది?
1: If there is no thought behind, how do you express yourself?
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దర్ఫోర్ ద హార్మనీ ఆ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణ జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యూఆర్ రియలీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఎట్ ఆల్ యు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: మ్యాన్ హ్యాస్ కమ్ టు నో ఎవ్రీ వన్ హూ ఈస్ హీ సో అండ్ సో ఫోర్త్ బట్ హీ డస్ నాట్ నో హిమ్సెల్ఫ్.
0: హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేటువంటి తెలుసు, కానీ హూ ఆమ్ ఐ అనేటువంటిది ఏమైతే గుర్తించుకోలేదు.
1: వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, బట్ వీ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్స్ హూ ఎమ్ ఐ.
0: తానెవరో తెలుసుకోవటం చెప్పుకున్నప్పుడే అది నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ ద డెప్త్ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ వన్స్ ఓన్ ట్రూ నేచర్.
0: అయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇండియా నుంచి వచ్చాను అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, ద ఆన్సర్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను ఇండియా నుంచి వచ్చినానని చెప్పి చెప్పేటప్పటికి అక్కడ ఒక విధమైనటువంటి నెగటివ్ ఏర్పడిపోయింది.
1: దెన్ వన్స్ యూ లిమిట్ యువర్ సెల్ఫ్ టు జియోగ్రఫీ ఇండియా ఇట్ ఇస్ ఎ నెగటివ్ రిప్లై.
0: కానీ హీఈస్ నాట్ హీ.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యూ డోంట్ రిప్రజెంట్ ద జియోగ్రాఫికల్ ఏరియా.
0: తాను వచ్చేటువంటిది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వచ్చాడు.
1: ఇన్ఫ్యాక్ట్ ఇది ఆరిజిన్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ హీ డిక్లేర్స్.
0: అది తెలుసుకోకుండా వచ్చిండేది దేహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ దట్ ఇస్ బోర్న్ ఇస్ బాడీ.
0: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహము.
1: అండ్ హీ వెంట్ రౌండ్ ఆల్ ఇండియా ఇన్ దిస్ బాడీ.
0: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్ కిందనే చేరినటువంటిది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ యువర్ నేటివిటీ అండ్ రెస్పాండ్ లైక్ దిస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, దట్స్ ఆల్ నెగిటివ్.
0: ఇది నా దేహము.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా మనసు. నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: దిస్ మై ఇంటెలెక్ట్.
0: మా తెలివి.
1: మై ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్.
1: ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: పీపుల్ ఇన్వెస్టిగేట్ ద మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నటువంటి కాదు.
1: However much you investigate going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni neevu nenu nenu anukuntunnavu, idi enta tappu.
1: What a mistake it is if you go by this mind which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మక్కీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యు హావ్ దిస్ టైటిల్ మ్యాన్కైండ్.
0: కానీ ఆ మ్యాన్కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ us.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యమైనటువంటి కల్పించింది.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educare, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: Kaduka mottamottu niku telusukovadaniki mind anetundi lekunda undali.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: Kani ee mind ni pattukoni prayanam chesthe ekkada pocheyavali telisedi.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ni pattukochi,
1: and you should go by the real thought from within.
0: Dinne chaala mandi antakodanu aatma annaru.
1: Many people call it Atma or the Self.
0: Atma anedi lekapothe deham anetundi emaatram kuda artham kaadu.
1: Without this atmic principle or the self, nothing can be understood.
0: Atma gurinchi telusukovatame telipukovatame education.
1: All that is taught, understood, explained with reference to the self is education.
0: Kaaku self ante emtini?
1: What is self then?
0: Nenu nenu antuntaru.
1: We go on responding, I
0: and I.
1: It is not proper word. You cannot call I and the self synonymous. I is aham.
0: Aham anetundi unnanta varaku kodanu emaatramu manaku artham kaadu.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: Kaluka ee aham ni peraadu prakaku netti.
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappude,
1: with equal mindedness, you can
0: andari endu kodanu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari endu undetundi oka atma tappa marokati ledhi ledhi.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeniki kodanu atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it is not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude,
1: with this fundamental I,
0: migitha vaatukanta kuda value isthunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental anetundi lekapothe evvaru dehaniki value ivvaru.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కానీ ఆ fundamental I తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: లోకంలో ఎన్నో పశుపక్షి మృగాలు అంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kaalam nundi kudanu manavulu prachina samskrutini anusaristhu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Man ko ka roopam undi.
1: It has a form.
0: Man ko ka bhavam undi.
1: Man has a thought.
0: Man ko oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki artham em ledu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu endukodanu untundadi.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni gurtinchukodaniki prayatninchali.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క వర్డ్.
1: The very one, I-ness, I, is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుల యందు కూడా ఉంటుంది.
1: This I is present in everyone.
0: అటువంటి సర్వుల యందు ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that needs to be understood.
0: ఈ ప్రపంచమునకు లౌకికమైనటువంటి అర్థములు కూడా అవసరమే.
1: However, in this transitory world, we need a kind of different approach.
0: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
1: This world we spend with food and drink.
0: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ థింగ్ అది తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
1: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూడడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాపయుండు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true I, that shines with all brilliant
0: purpose. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetundi vaadedo bichigaaduga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetundi daivaniki peru gani migitha vaariki peru gaadu.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఇక్కడ ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: Bhagavan puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: Idantha kuda kevalam potta kootu kosam chese pani.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: Kaluga idi kaadu manam cheyavalsinatundi.
1: This is the thing that we are supposed to do.
0: Manam cheyavalsindi vere untundadi.
1: There's quite a different thing that we must do.
0: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకున.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: యు మే బి ఎ మిలియనేర్,
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ
1: హి మే బి ఎ రిచ్ మ్యాన్,
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. కానీ
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్,
0: దేహాన్ని దేహంకున్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్,
0: దేహం ఉన్నంత వరకే అతను పలానివాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: యు ఆర్ అన్ ఎంపరర్,
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే, కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీఈస్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్,
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్,
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: Kanuka manam telusukovalsinatundi laukika vidyalu ee jagatlo jeevinchadaniki avasarame.
1: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
0: Deenni oka vipun petti
1: keep it aside.
0: Ee annitikini leader ainatundi vaadu evaro?
1: Who is the leader, top one above all?
0: Adi consciousness.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులు ఎందు ఉంటుంది.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్,
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: కనుక మనం అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దట్ ఫండమెంటల్ ఐ విచ్ ఇస్ ఈక్వల్లీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental eye consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental eye consciousness is present in everyone, everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: you say, who is a doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ అని తెలుసుకోవటం వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: కానీ నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: But where is God? God is present in everyone.
0: He says sarva bhutanam.
1: God is present in all beings.
0: He javasam idam sarvam.
1: God is present in the entire universe.
0: Kalka deham anetundi dani matram nee anukochu gaani dehini matram nenu ani cheppadaniki veelledu.
1: You may say it from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: మైసూర్పాక్, గులాబ్జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఇలాంటి తీపులు అన్ని అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్పాక్, గులాబ్జామ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: And you cannot call this sugar I.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుంది.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: That you can identify yourself with that cosmic principle.
0: అట్టే ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి అన్నాడు మానవుడు.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Purvam.
1: Prior.
0: Manavulandaru kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetuntaru. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi ani emti?
1: Who is yogi?
0: He is jogi.
1: అండ్ యాక్చువల్లీ యోగి హ్యాస్ నథింగ్ విత్ హిమ్ జోగి.
0: కనుక యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: అండ్ వీ కెనాట్ సింప్లీ సే దట్ హీ హాస్ గివెన్ అప్ ఆల్, ఫర్ దట్ రీజన్ ఈజ్
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఇన్ యూ.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ది డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ది స్పిరిచువల్ పర్సన్, యోగి ఇస్ ది అఫ్లూయెంట్ వన్, అండ్ ది జోగి ఇస్ ది పాపర్.
0: ది వన్ యు థింక్ యు ఆర్,
1: ది వన్ యు థింక్ యు ఆర్.
0: రెండో అనుకున్నటువంటి ది వన్, అదర్స్ థింక్ యు ఆర్.
1: ది సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: Neevu, nenu, vaadu.
1: You and I and he there.
0: Dini, anni vidaragudalu, the one you really are.
1: Therefore, we arrive at the conclusion, the one you really are.
0: Aa moodu kudanu thane unnaru gaani, moodu deha levu.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not
0: me. Naachina kaalamlo యోగులందరూ కూడా ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టు లైఫ్.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: మెనీ థింగ్స్ కెన్ బి సెడ్ ఆన్ దిస్.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: దిస్ ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు,
1: డాక్టర్స్ వాచ్,
0: కానీ మొట్టమొదట హార్ట్ చూస్తారు.
1: దే ఎగ్జామిన్ హార్ట్ టు బిగిన్ విత్.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైన
1: ది హార్ట్ ఇస్ ద మెయిన్ సెంటర్.
0: ఈ హార్ట్ అనేటువంటిదే దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే
1: వెన్ దేర్ ఇస్ నో హార్ట్
0: దేహమే లేదు,
1: ద బాడీ కెనాట్ లివ్.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ ఈజ్ ద ట్రూ సెల్ఫ్ ఆత్మ.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: Ni son ever?
1: Who is your son?
0: Kevalam America lo unnatuntu vaada ni son?
1: Is the one who is staying there in America?
0: India lo unnatuntu vaada ni son?
1: Or is your son staying elsewhere?
0: Aa roopanni patti na son anni antunnavu.
1: Basing on the form, you call him so and so is my son.
0: Aa form e lekapothe neeke evaru son?
1: When there is no form, how can you identify your son?
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ son అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ son అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: ఆల్ దిస్ అమౌంట్స్ టు వరల్డ్లీ రిలేషన్షిప్ అండ్ ద ఫిజికల్ రిలేషన్షిప్.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: బేసింగ్ ఆన్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఓన్లీ యూ సే సో అండ్ సో ఇస్ మై ఫ్రెండ్, సో అండ్ సో ఇస్ మై రిలేషన్.
0: ఫిజికల్ సంబంధమే నువ్వు పెట్టుకోవద్దు.
1: Do not have these physical connections.
0: నీ ఫిజికల్ కు ఆ ఫిజికల్ శరీరం పుట్టింది కానీ
1: జస్ట్ యు ఆర్ బోర్న్ ఫిజికల్లీ, దట్స్ ఆల్.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్ నే, అది ఒక నెగిటివ్ నే.
1: ద వెరీ ఫీలింగ్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఈజ్ నెగటివ్.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి.
1: You ask any boy here, our students.
0: Boys, me God ekada ani cheppadu adigandi.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God, I am your God.
1: Yes, you are my God, I am your God.
0: But he is my brother.
1: But we say sometimes, he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga ee physical body vachetappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mana jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kaani ee physical I eppatiki undeyatundi kaadu.
1: And this physical I will never last long.
0: Ee naadu untundi repu pothundi.
1: It may be alive today, may not tomorrow.
0: రేపు నీవెవరు?
1: Tomorrow, who are you?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఈస్ గాన్ హూ కెన్ సే ఐ హియర్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు కూడా జీవులోనే వస్తుండాలి.
1: Therefore, if we find,
0: కనుక మనం ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ తీరుపైన జీవితాన్ని గడుపుతున్నాము.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: కానీ ఈ ఫిజికల్ అయ్యి

0: జీరో ఇన్ ఎవ్రీవన్.
1: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
0: Therefore, all that we find in this world identified with the physical body is just a zero.
1: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
0: And we consider this zero as hero.
1: నీవు జీరో కాదు.
0: You are not a zero.
1: You are hero.
0: You are a hero.
1: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
0: And in fact, that you do not find the physical body, beyond that lies the true I-ness.
1: కనుక మాంసము రక్తము కండరములు నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
0: So long there is this body, the flesh, bone, marrow and the muscle, you identify yourself with this body.
1: Aithe ee body ni kadilchedi merinchedi chishinchedi ee oka bones muscles ivi raktam.
0: Therefore at the physical level the muscle, the bone and the blood circulation will help the movement of the body.
1: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
0: అండ్ దిస్ మూవ్మెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: కదిలిపోయేటువంటి మేఘమే.
0: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
0: వీ గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్
1: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాము.
0: We have this false identification on the fleeting things and call ourselves I.
1: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
0: This is never permanent.
1: ఏ కార్యములకు ఈ దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
0: The body is gifted for the fulfillment of a particular task assigned to you.
1: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
0: In that sense, you can say I.
1: కానీ జీవితం అంతా నీవు కాదు.
0: The whole life doesn't center around this.
1: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
1: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
0: టుడే యు హావ్ పర్ఫార్మ్డ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
1: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
0: దెన్ యు నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
1: ఈ మెవరు ఏంటంటే నా డాక్టర్ ఇన్ లా అంటాడు.
0: If anyone says, who is she? You'll say, she's my daughter-in-law.
1: కాని ఎంతవరకు ఈమె డాక్టర్-in-law?
0: How long is she your daughter-in-law?
1: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్-in-law ఎవరు?
0: Prior to the wedding, who is she?
1: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
0: This title was not there before.
1: దానికి తర్వాత లేదు.
0: At the end also, she doesn't remain.
1: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటాది, passing cloud.
0: This state has come in between like a passing cloud.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
0: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
1: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
0: వి జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
1: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
1: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
1: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
0: And in fact, if you do not have body, you know
1: identify.
0: And nobody will come to know you then you are in India.
1: ప్రపంచంలో ఎవరికీ తెలియదు.
0: Nobody at home will be able to know you without the body.
1: కానీ తెలిసేదంతా కూడాను ఈ బాడీ వల్లనే.
0: All this identification is because of the body.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దేహాభిమానం పెట్టుకుని జీవితం గడుపుకోరు.
0: Therefore, we should not spend our life with this attachment to the body.
1: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
0: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
1: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
0: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
1: అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
0: ఇట్ ఈస్ ది టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ, సారో అండ్ పెయిన్.
1: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
1: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గెట్ అవర్ సెల్స్ అటాచ్డ్ టు దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
1: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.

0: We pray to God, Rama and Krishna, with this physical attachment.
1: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
0: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
1: ఆత్మ అనే దానికి అటాచ్మెంట్ లేదు.
0: The true I, fundamental I, has no attachment.
1: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
0: That is present in you and in me as well.
1: అందరి యందు ఉంటున్నది అది.
0: It is present in everybody.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The same fundamental I which is present in all of the beings.
1: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
0: Therefore that reality, the true self, is your own nature.
1: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
0: You cannot limit that true fundamental I to this body.
1: ఇది ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
0: So this is spirituality.
1: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
0: The true spirituality does not mean worshipping with flowers, observing rituals.
1: కనుకనే సీత అనేక రకములుగా కూడా అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
0: Many approached Sita.
1: Amma, nee Sri Rama ekkada unnadu annadu.
0: They asked her, where is your Sri Rama?
1: Ami cheppindi, naa Sri Rama naatone unnadu.
0: She replied, my Rama is with me.
1: Ee vachina vaaru evaru? Ayana oka deham peru.
0: And who is the one that has come there? Just that it's the name of the body.
1: Dasaratha Maharaja yokka kumarudu.
0: And he is son of an emperor, Dasharatha.
1: Kani na Ramudu evariki son kaadu.
0: My Rama is not the son of anybody.
1: Evariki alludu kaadu.
0: And he is not the son-in-law of anybody.
1: Kaduka atha andariki sontam vaade.
0: And he is the owner of everybody.
1: Kaduka dehani atta mama kodalu koduku ani ee rakanga bhedam pettukoni manam bhavichukoni jeevisthunnam.
0: We carry on this life, establishing physical relationships, calling everybody the uncle, auntie and so on.
1: కానీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
0: Where from uncle has come?
1: Auntie ఎక్కడి నుంచి వచ్చింది?
0: So also auntie, where does she come?
1: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
0: Or you for that matter.
1: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
0: You put this question, let us see what, how they respond.
1: ఏమీ చెప్పలేరు.
0: They have no answer.
1: అంతా ఒక్కటే అంటారు.
0: Everything is one in
1: thing. అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
0: When once we understand this comprehensive totality, you will not have any worry.
1: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
0: Therefore we should understand the absolute reality which is oneness present in all.
1: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే.
0: When we have full faith in this oneness,
1: అన్నింటినీ కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
0: Then we can repose faith in the rest of the things.
1: ఏకత్వాన్ని విశ్వసించక,
0: without faith in this unity,
1: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
0: if you go by plurality,
1: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
0: if you follow multiplicity,
1: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
0: And you have to follow the whole world,
1: you are a follower,
0: and you just become a follower.
1: కానీ నీవు నిజంగా చూస్తే నీ ఫాలోయర్ కాదు.
0: Truly speaking, you are not the follower,
1: you are an ideal man.
0: You are an ideal man.
1: You are Atma.
0: You are Atma, the self.
1: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
0: యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
1: అట్లా చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధన అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ ఇట్ గోస్ బై దిస్ ఫిజికల్ కన్సిడరేషన్స్ హీస్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ అటాచ్డ్ టు స్పిరిచువాలిటీ.
1: అందరితో కూడి నిలుస్తాము.
0: మింగిల్ విత్ ఎవ్రీబడి.
1: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ట్రూ బ్లెస్.
1: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్.
1: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
0: ఎ ట్రూ డివోటీ విల్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ వన్నెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
0: వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
1: దేహమే దేహమే దేహమే పోతుంటే,
0: if he goes on clinging inside of the body,
1: చావు పుట్టుకలతో ఉన్నటువంటి వాడే,
0: he is just bound by birth and death.
1: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు అనాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
0: Therefore to go beyond this birth and death, వన్ షుడ్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇండ్వెలర్ హూ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ హూ ఈస్ బియాండ్ దిస్ బాండేజ్ అండ్ లిబరేషన్
1: ఈనాడు ఇండియాలో ఉపేన్ వచ్చింది
0: అండ్ వీ ఫైండ్ ఇన్ ఇండియా ద ఫ్లడ్స్
1: నిన్న అమెరికాలో ఉపేన్ వచ్చింది
0: అండ్ వీ ఆల్సో సేమ్ స్టేట్ ఇన్ అమెరికా
1: లండన్ లో ఒక ఉప్పెన్ వచ్చింది
0: అండ్ సో ఆల్సో ఇన్ లండన్
1: ఇవన్నీ కూడాను ఉప్పెన్ అన్ని కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటివి
0: అండ్ దిస్ ఈజ్ ఆల్ కన్ఫైన్ టు దోస్ లిమిటెడ్ ప్లేసెస్
1: అమెరికాలో ఎన్నడూ రానటువంటి ఉప్పెన్ వచ్చింది
0: అమెరికా ఫేస్డ్ ద సిచ్యువేషన్ క్వైట్ అన్ప్రెసిడెంటెడ్
1: గ్రామం అంతా కూడాను 15 అడుగులు ఎత్తుండేటువంటిది
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ప్లేస్ is at a level of 15 feet high.
1: Gramam anta kuda town anta kuda munigipoyindi.
0: All towns are submerged today.
1: Akkada em undi ante otti janame.
0: We find water everywhere today.
1: Manushule leru.
0: There's no population inhabited.
1: Evaru unnaru evaru poyinaru ledhi.
0: Who is gone, who is alive, no one knows.
1: Anta neeratho nindi undi.
0: We find water around.
1: Anta janamayam kaakunda jalamayam ayipindi.
0: And it's not merely Jaga the world, it is only Jala the world, the water.
1: ఆ జలం ఉన్నంత వరకు కూడాను
0: so long this water,
1: అది ఏకత్వమే.
0: You find this oneness.
1: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే
0: when once we understand this,
1: జనం అక్కడ ఆవిర్భవిస్తారు.
0: And there you find the Jana, the inhabitants.
1: కనుక జలం అనేటువంటిది ఉన్నంత వరకు కూడాను ఇది కేవలం ఒక జగత్ కాదు.
0: Therefore, there is only Jala, water everywhere. You cannot call Jaga the world.
1: Jagattu ante emi?
0: What is it, Jagat?
1: Janamato pada vyapinchinatvante Jagattu.
0: This Jagat is one which spreads everywhere.
1: Kani ippudu Jagat ledhe.
0: But that Jagat is not present now.
1: Kanuka attu remmel lopana idi kevalam Jagatte gaani janam kaadu.
0: Therefore, this truly speaking is the world, not merely water. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
0: అండర్స్టాండ్ దిస్ వన్నెస్
1: క్రమేణా ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి
0: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ
1: నిజంగా సాధన చేయండి
0: అండ్ ఫాలో ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఒక సాధన చేస్తూ ఉండేది
0: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది
0: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్
1: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు
0: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్
1: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి
0: సీ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ
1: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వం కనిపించదు
0: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ
1: యూనిటీని తెలుసుకోవాలి
0: ఇట్ ఇస్ దిస్ యూనిటీ దట్ హ్యాస్ గాట్ టు బి లెర్న్డ్
1: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉంటుండాలి
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్
1: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి
0: అండ్ గో బై దిస్ యూనిటీ
1: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు
0: అండ్ యూ కెనాట్ సింప్లీ లిమిట్ టు దట్ ప్యూరిటీ
1: అలోన్ అనేక మంది 100 సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు
0: అండ్ పీపుల్ లివ్ లాంగ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్
1: కానీ ఈ 100 ఇయర్స్ కూడా భిన్నంగా భావిస్తున్నారు కానీ ఏకంగా భావించుకోవటం
0: ఆల్ దిస్ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ డ్యుయాలిటీ
1: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ బ్రష్ అసైడ్ దిస్ డ్యువాలిటీ
1: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువాలిటీ
1: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు
0: ద వన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ నాన్ డ్యువలిజం నాన్ డ్యువలిస్టిక్ స్టేట్ యూ ఆర్ ఎ ట్రూ మ్యాన్
1: డ్యువలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక హ్యూమన్
0: సో లాంగ్ దిస్ డ్యువాలిటీ ఇస్ దేర్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్
1: animal
0: you are just even animal
1: the duality ni manam eppudu dooram cheskunnamo appude manam humanity
0: the moment you rise above this duality you belong to humanity
1: ee humanity ni meeru sampadinchukondi
0: be worthy of this humanity
1: aa humanity kudanu mee ende untunnadi
0: that humanness is within you
1: kalaku meeru unity ni sampadinchukoni
0: with this unity
1: appude meeru bhinnatvam anetundi dooram cheskoni
0: being away from this plurality
1: ekatvamlone meer aanandanni anubhavinchandi
0: enjoy the bliss in unity or oneness
1: unity is divinity
0: this unity is the real divinity
1: aa divinity ekkadundi
0: from that divinity
1: mee ende untunnadi
0: is in you
1: kaani aa duality ni chusinantha varaku kodanu unity meeku kanipinchadu
0: so long you are dual minded యూ కెన్ నెవర్ విజువలైజ్ యూనిటీ.
1: ఏకత్వాన్ని మీరు భావించి
0: కన్సిడర్ దిస్ నాన్ డ్యువాలిటీ.
1: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి
0: డెవలప్ దిస్ యూనిటీ.
1: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
0: అచీవ్ దిస్ వన్నెస్ యూనిటీ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
1: ఏకత్వం అనేటువంటిదే
0: దిస్ యూనిటీ
1: నిజమైన ప్యూరిటీ.
0: ఈజ్ ద ట్రూ ప్యూరిటీ.
1: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
0: అండ్ దిస్ ప్యూరిటీ ఈజ్ ద ట్రూ లవ్.
1: ఆ లవ్ అనేటువంటి దీన్ని ఒకదాన్ని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
0: When once you have this, the center being love, you will understand all the rest.
1: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
0: At an appropriate time, Bhagavan will explain all the details.
1: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: With all the worldly attachment, how do you expect to attain divinity?
1: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
0: therefore give up this attachment,
1: యూనిటీని మీరు తయారు చేసుకోండి.
0: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ధర్మక్షేత్ర.

వీరణమందు కోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము తీయవచ్చు. గగనమందున్న చుక్కలు రెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళే ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: In another instance, man will be very happy with bliss.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్ వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ.
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: సచ్ ఎ క్వశ్చన్ ఇఫ్ ఆస్క్డ్ విల్ బి కాంట్రరీ టు వాట్ ఈస్ నార్మల్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus, going to the club, in many ways, drinking, gambling, and many other such bad paths, we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తలయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenoka purushunnu, nenoka vyaktini, nenoka baludunu, nenoka streeni aneetunti oka deha branthato cheppinatunti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukodaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandamu atmam swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుచున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన, తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న, ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: Kani unna baadha deham paina pettina mandu moola pakka.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung the son.
1: Adhe vidhamugane manakunnatundi ashanti oka margamu oka pradeshamu danini pariharamai nimittamai manam aacharinchetundi margamulu maroka margamulu.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a
1: question. దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశముగా ఆవించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందం లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only
1: artificial. ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: ట్రూలీ if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థం కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: కనుక ఇంకా ఆనందం అనేటువంటిది మార్పు కానటువంటి ఆనందం ఎట్లా అవుతుంది?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: కనుకని దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. Neevu dehamu kaadu,
0: you are not your body.
1: Idi naa deham antunnavu, naa deham anukunnappudu deham neevu kaadu anetundi yokka satyamu gurtinchukovachu.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: Idi naa kachipu anukunnappudu ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునియే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaiva Brahma vanapara. Anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deeni aneka paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayavanapara. Jeevatvame daivatvanga untunnadani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth? What is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఈస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: Inadu vidya vidya vidyani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: Inati vidya antai kudanu kevalamu potta kooti vidyalu maatrame.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: Manavatvanni vikasimpa cheseetundi vidya vidya.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is
1: education. Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికి మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవ యాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు from address లేక to address ఇందులో ఏదో ఒకదాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam echata nundi vachino achatike cheratam aneetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says from where you have come to that place we have to reach.
1: Adhe vidhamugane Bhagavad Gita lendu kudanu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ekkadi nunchi vachindi achchatiki mi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vachavu.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఇస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyartamai gramantaram vellinamu.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntam.
0: After going to the village, we finish our work which is
1: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్ ఆల్దో దేర్ మే బి సెవరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మన ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
1: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చి ఉంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: కనుకా తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred art.
1: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చినో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచావు.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: కుమ్మరివాడు మట్టి నుంచి అనేక విధమైనటువంటి కుండలు చేస్తూ వచ్చాడు.
0: The potter uses mud and makes different types of.
1: కానీ ఇవి భద్రముగా ఉండినంత వరకు మానవుడు వినియోగించుకుంటున్నాడు.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కానీ అది కింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడిపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: Mana dehamulu kevalam oka paathrala vantivi.
0: Our bodies are like the pots.
1: Idi matti paathralu.
0: These are made up of mud.
1: Idi pere mrunmayam.
0: This is called
1: chinmayam kadu.
0: This is not made up of divinity.
1: Chinmayam ane atvanti oka sthanamulaku mrunmayam ane roopamlo prayanam salputu undali.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: Removal of immorality is the only way to reach immortality. మనలో ఉన్నటువంటి
1: యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలను మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్, ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కాని సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ, ఇట్ షుడ్
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of the pain.
1: Kani manavudu swarthaparudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame thanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani thaadu.
0: Human nature should not divide into small individuals.
1: Manavattvulaku manavattvulaku madhyanunnatundi sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prati vyakti kudano prayatninchali.

0: thinks only of his position, of his authority, and of his happiness, does not think of the fellow human beings.
1: Kanuka ee naadu vishalamainatuvanti premanu abhivruddhi gavinchukovali.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetuvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu కేవలము ఒక విధమైనటువంటి ఒక సంయోగ వియోగములతో కూడినటువంటిది.
0: ట్రూలీ ది నేచర్ ఆఫ్ మ్యాటర్ ఇస్ సచ్ దట్ ఇట్ ఇస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేట్.
1: పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి.
0: ఆల్ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కానీ ఈనాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: హీ ఓన్లీ వాంట్స్ యూనియన్. హీ డస్ నాట్ వాంట్ టు ఫేస్ సెపరేషన్.
1: పుట్టిన వ్యక్తి గిట్టెక తప్పదు.
0: వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: Tinna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhivruddhi avutunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: kevalam samyogamu maatrame manam aashinchutamu chaala dukkhamunaku hetumu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: ఒక చిన్న ఉదాహరణం.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయము దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క సంయోగమైన సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఈస్ రైచువస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఈ ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హెల్ప్ అన్లెస్ యూ హెల్ప్ యువర్ సెల్ఫ్.

0: చెప్పేటప్పటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
0: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
1: How does it happen?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
1: Children blow a balloon.
0: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
1: They blow the balloon to a big size and they
0: కానీ సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
0: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
1: In that condition, there is no way in which this confined air can join and merge the broad air.
0: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
1: But we should not be disappointed that there is no way.
0: దానికి కట్టినటువంటి దారం విప్పి
1: if we remove the thread with which we have tied up the balloon,
0: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
1: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
0: కట్టకడబడికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
1: In the end, the confined air will also merge and mix with the broad outside air.
0: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
1: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
0: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
1: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
0: కనుకనే మానవత్వము కేవలం నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణం అయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
1: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
0: I అనేటువంటి స్థానం నుంచి we అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
1: The journey for human kind should be to start from I and reach the place of we.
0: కానీ I అనేటువంటి దీని నుంచి you అనేటువంటి దానికి పోయినప్పుడు we అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
1: It is when you start from I and reach you, I and you become we.
0: We plus he అయిపోతుంది.
1: We plus he will become we.
0: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
1: All of us together again should travel to God who belongs to us.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి దైవం అనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
1: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
0: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము I am the son of God ani sthayiki poi cheraadu.
1: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position with the help of compassion he becomes I am the son of God.
0: Son of God ane tappudiki relationship yerpadipoyindi.
1: The moment you say son of God, there is a relationship with God that has been established.
0: Messenger ane tuntu vaadu kevalam gruhamlo oka service chesetuntu vaade.
1: Messenger denotes one who does service in a house.
0: కాని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికీ రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
1: ఫర్ ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
1: In the same manner, today every human being should transform himself into being a messenger.
0: God messenger ఏ మెసేంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి.
1: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్సేజ్ చేయడానికి కాదు.
1: దిస్ మెసేజ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు బి మిస్యూజ్డ్.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Truly, what we should do, do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
1: God is love. Love is God. Live in love.
0: ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
1: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా మనం పెంచుతుంది.
1: It will also promote certain amount of patience and forbearance.
0: Samara sattvanni abhruddhi gavistundi.
1: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Kani atti premane manam abhruddhi gaapichukondala lekapothe kevalam swarthamlone manam unte selfish anetundi kavalamo. Self lives by getting and forgetting. Ani ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
0: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాము.
1: We have come from the place of God.
0: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
0: భగవద్గీత యందు మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజ్జవః మామక పాండవాశ్చైవ కిము కుర్వత్ సంజయ. ధర్మక్షేత్రం, ధర్మ అనేటువంటి యొక్క పదము మొట్టమొదటినే అక్కడ ఓంకార రూపమై నిలిచింది.
1: In the Bhagavad Gita, in the very first word is Dharmakshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
0: Bhagavad Gita lo 700 shlokamulu.
1: In Bhagavad Gita there are 700 verses.
0: Indulo mottamadi shlokamu Dharmakshetram ane shlokam.
1: The first verse begins with the word Dharmakshetra.
0: Ee modati shlokamulo modati padamu dharma.
1: In this first verse, the first word is dharma.
0: Inga 700 శ్లోకంలో 700 శ్లోకం అనేటువంటిది ఎత్ర యోగిశ్చర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమ.
1: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
0: ఇందులోపల మొదటి శ్లోకములో మొదటి పదము ధర్మ, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
1: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
0: ఏది నీ ధర్మము?
1: What is your dharma?
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవని సమాజ సేవని మమ ధర్మం అని చెప్పాలి మనం.
1: Your dharma, mama dharma, is a sacred service to humanity.
0: Samajame lekapothe chanamaina manam jeevinchalem.
1: If there is no society of human beings, we cannot live for one moment.
0: Manam society valane ee samajam valane mana jeevithani pompindipa chestunnam.
1: It is only with the help of the society that
0: sarva sukhamulu sarvanandamulu kodunu samajam nunchi andukuntunnam.
1: All happiness and all experience comes to us from the society.
0: Atti kutagnatanu manam andinchukune nimittame samajamunaku seva cheyali.
1: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
0: Adi nee dharmam.
1: This is your dharma.
0: Kanukani krishnudu kodunu arjunuki em cheppadu nayana sarvada sarvakalamulu endukodunu nanne smaristu undam ani cheppadu.
1: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances think of him.
0: Yuddham chese samayamlo bhagavantunu ee reetiga smarinchadaniki veelavutundi.
1: But during a battle, how can one think of God?
0: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
1: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: That human nature which regards all work as work done for God and the benefit of God.
0: మానవులందరికన్నా ఒక దైవం యొక్క బిడ్డలే.
1: All human beings are children of God.
0: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముడు వలె అక్క చెల్లెండ్రు వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
0: కాని ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కాని ఆ సంబంధ బాంధవ్యులు ఏమాత్రము లేవు.
1: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist. ఈ
0: పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
1: The meaning of these words is becoming extinct on the stage itself.
0: Adikadu manam nijamainatunti yokka aadhyatmika margamlo praveshinchina yokka vyaktulu yokka kartavyam. Brotherhood of man, fatherhood of God.
1: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
0: Prema swaroopulara ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
1: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world.
0: అనేక విధములైనటువంటి అలజడిచోట మానవత్వం చాలా అలసిపోతున్నది.
1: As a result of several types of agitation in this world.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, భౌతిక అన్నింటి ఎందుకునో మానవత్వం చాలా అలసి, సొలసి, నిశ్చలమై నిలిచిపోతుండాలి.
1: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
0: ఆధ్యాత్మిక మార్గమునందుకునో అయోమయ స్థితిలో ఉంటుంది.
1: Even in the spiritual path, this becomes a confused state.
0: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటుంది డౌట్స్ చేత.
1: Man's mind is being confused with many doubts.
0: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
1: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
0: అనగా చెప్పటం ఒకటి, చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
1: The reason for this is we state one thing, we do a different thing.
0: కానీ మానవత్వం అట్టిది కాదు.
1: But mankind, man's nature is not like that.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఏది ది ప్రాపర్ స్టడీ?
1: What is this proper study?
0: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
1: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
0: కాని ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
1: But we are unable to reach such a sacred situation.
0: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
1: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
0: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
1: The word which we utter is one and the deed which we do is a different
0: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
1: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అనింది.
1: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
0: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
1: We should promote that kind of human nature which can harmonize our thought with word and
0: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
1: ప్రేమ స్వరూప
0: దీర్ఘ ప్రయాణం.
1: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
0: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్స్ లేక ఒక బ్యాగ్ తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
1: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
0: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
1: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
0: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
1: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మనము ప్రయాణమైపోతున్నాం.
1: We are undertaking the journey of life.
0: Ticket teeskunnamo.
1: We have purchased a ticket.
0: Dehamane rail lo ekkinamo.
1: We have entered the train of our body.
0: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, భజన చెయ్యి, ఇంట్లో భోజనం చెయ్యి, ఏమి చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
1: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
0: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుండా.
1: This compartment is going on moving. It's not stopping in any station.
0: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
1: Where there is a station, it will stop.
0: కనుక మన జీవితం యొక్క స్టేషన్ ఎక్కడిది? శ్మశానమే మన స్టేషన్.
1: What వాట్ ఈస్ ది స్టేషన్ ఫర్ అవర్ లైఫ్? ఇట్ ఈస్ ది బెరియల్ గ్రౌండ్ విచ్ ఇస్ ది స్టేషన్ ఫర్ అవర్ లైఫ్.
0: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్